الْكِتَابِ كُلُوا وَلِلْكَافِرِينَ

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 జులై 14వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.
1: మట్టి చేరిన ఇనుముకు పట్టుతుప్పు, నిప్పు చేరిన ఇనుముకు తుప్పు వదలు, సాహచర్యంబు లివ్విధి సర్వులకును, సత్యమును తెలుపు బాట సాయి మాట. మట్టి చేరిన ఇనుముకు పట్టుతుప్పు, నిప్పు చేరిన ఇనుముకు తుప్పు వదలు, సాహచర్యంబు లివ్విధి సర్వులకులు. కార్యకర్తల, మనము అనేక విధములైనటువంటి కార్యక్రమములను చేపట్టాము. ఈ కార్యక్రమములు ప్రారంభించటకు పూర్వము మనము మూడు విధములైనటువంటి ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది. ఎవరి కోసం మనం చేస్తున్నాం ఈ పనులన్నీ, ఎందుకోసం చేస్తున్నాం, ఇది రెండవది. మూడవది ఎట్లా చేస్తున్నాం. ప్రశ్నలు మూడు అయినప్పటికీ దీనికి జవాబు ఒక్కటే. ఎవరి కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో, ఎవరి కోసం చేపట్టాం ఈ పనులు? దీనికి జవాబు దీర్ఘంగా విచారం చేసినప్పుడు మన కోసమే చేస్తున్నాం ఈ పనులన్నీ. ఎందుకోసం చేస్తున్నామంటే ఇది మన ఆనందం కోసమే చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నామంటే మంచిగా చేసినటువంటిది మంచి ఫలితమిస్తుంది, చెడ్డగా చేసినటువంటిది చెడ్డ ఫలితమిస్తుంది. ఇది కూడాను మన కోసమే. కనుకనే ఏది చేసుకున్నా మనకు మనము తప్పు చేసుకోము, మనకు మనము కీడు సంభవించినట్లు చేసుకోము. అయితే మనకు అన్ని మంచిని కలగాలనేటువంటి ఉద్దేశంతో మనం ఏ విధంగా చేసుకుంటామో, పరులకు చేసేటువంటి యొక్క కార్యక్రమంలో కూడాను ఈ భావాన్ని మనము ఇమిడ్చాలి. ఇవన్నీ కూడాను మానవుణ్ణి సంస్కరింపచేసేటువంటి యొక్క మార్గములే. ప్రపంచములో ఏ వస్తువు అయినా కూడాను సంస్కరింపబడక దానిని ఉపయోగించటం సాధ్యం కాదు. ఈ సంస్కారం చేత అల్ప విలువ కలిగినటువంటి వస్తువు కూడాను అధిక విలువగా అయినటువంటి వస్తువుగా రూపొందుతుంది. అంతేకాదు, ఇది మరొక రూపకంగా కూడాను మరొక వస్తువుగా కూడాను పరిణమింపబడుతుంది. కనుకనే మానవునికు సంస్కారము సంస్కరింపబడటము అనేటువంటిది అత్యవసరమైనటువంటి నేత్రములు. మనము తినేటువంటి తిండి మొదలు కట్టే బట్ట వరకు కూడాను అన్ని కూడాను సంస్కరింపబడటం చేతనే దీన్ని మనం ఉపయోగపరచుకుంటున్నాం. పండింపబడినటువంటి పంటను మనం అట్టనే సహజంగా భుజించడానికి మనం పూనుకోము. అదే విధముగానే పుట్టిన ప్రత్తిని మనము ధరించడానికి పూనుకోము. దానిని దారముగా గావించి తదుపరి దానిని వస్త్రముగా నేసి దానిని మనం ధరించడానికి ప్రయత్నిస్తాం. సంస్కరించుటకు పూర్వము ఒక రూపమును ధరించినటువంటి వస్తువు సంస్కరింపబడిన తర్వాత మరొక రూపకంగా మరొక పేరుగా కూడాను దీన్ని పొందుతుంది. మానవునకు మూడు విధములైనటువంటి సంస్కారములు కావాలి. శారీరక సంస్కారం ఒకటి, మానసిక సంస్కారం రెండవది, మూడవ దానిని ఆత్మ సంస్కారం అన్నారు. ఆత్మకు సంస్కారం అన్నటువంటిది ఏమాత్రమూ లేదు. ప్రాకృతమైనటువంటి పదార్థములకే సంస్కారము, ప్రాకృతమైనటువంటి పదార్థములే మార్పు చెందటము. కనుక పరాకృతమైనటువంటి యొక్క పదార్థములకు సంస్కారం అవసరం లేదు, అది మార్పు చెందినటువంటి. కనుకని ఆత్మ సంస్కారం అనేటువంటిది కేవలం మన తృప్తి నిమిత్తమే మనం ఉచ్చరించుకుంటున్నామే కానీ ఇది ఆత్మకు సంస్కారం అనేటువంటిది ఏమాత్రం అవసరం లేదు. అది శుద్ధమైనటువంటిది, ఇది స్థిరమైనటువంటిది, ఇది ఎట్టి మార్పును చెందినటువంటిది. అటువంటి ఆత్మకు సంస్కారం ఎందుకు? శరీరము మానసికము ఈ రెండు కూడాను ప్రాకృతమైనటువంటి పదార్థములు. ఇవి అనేక విధమైనటువంటి పరిణామములు పొందుతూ ఉన్నాయి. ఈ పరిణామములు పొందేటువంటి పదార్థములు కనుకనే వీటికి సంస్కారములు అత్యవసరము. ఇప్పుడు వెండి దైవమవుతుందా లేక రాయి దైవమవుతుందా? తప్పక అవుతుంది. ఇది కొండలో ఉండినంత వరకు ఇది రాయిగా మనము చూపుతాము, బండగా మనం భావిస్తాము. కానీ ఇది శిల్పి చేత అనేక విధములు సంస్కరింపబడటం చేత ఇది ఒక స్వరూపకంగా దైవంగా మనం ఆరాధన చేస్తాం. రాయిగా, జడముగా, మొద్దుగా కొండలో పడినటువంటి ఈ బండను ఈనాడు ఆలయములో పెట్టి ఆరాధనలు గావించుకునేటువంటి స్థాయికి తెప్పించింది ఒక సంస్కారమే కదా. కనుకని సంస్కారం చేత అల్ప వస్తువు కూడాను అధిక విలువైనటువంటి వస్తువుగా రూపొందుతూ ఉండాలి. ఇది మొదలు ఒక చెట్టుగా ఉంటుండినది. ఈ చెట్టుగా ఉండినటువంటి యొక్క ఈ కర్రను అనేక విధములుగా సంస్కరింపబడటం చేతనే ఇది ఒక చేరుగా తయారైంది. దీనికి సంస్కరింపబడటమే లేకుండా ఉండినా ఇది ఒక చేరుగా రూపొందదు. అదే విధముగానే ప్రాకృతమైనటువంటి ప్రతి పదార్థం కూడాను పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి యొక్క స్వరూపంగా రూపొందడానికి సంస్కారమే ఆధారం. కనుక ఇట్టి సంస్కారము మానవునికి అత్యవసరం. ఈ మానవుని యొక్క దేహము అనేక విధములైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటిది, మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడిన చేరినటువంటిది, అనేక విధములైనటువంటి మురికితో కూడబడినటువంటిది. మనము దేహరీతిగా బహిర్ముఖములో మనం అనేక విధములుగా స్నానము చేసి సోపులు వేసి దాన్ని పరిశుద్ధము గావించుకుని తుడిచి దానికి ఇంకా అనేక రకమైనటువంటి యొక్క కల్పనలంతా కూడా చేసుకుని దీనికి పరిశుద్ధము గావించుకుంటున్నాం. బహిర్ముఖమైనటువంటి శుద్ధాన్ని మాత్రం మనం తెలిసినట్టుగా గావించుకుంటున్నామే కాని అంతర్ముఖమైనటువంటి అశుద్ధాన్ని మనం ఏ రీతిగా శుభ్రం గావించుకోవాలి? మొట్టమొదట మనము అంతర్ముఖమైనటువంటి దీనిని పరిశుద్ధపరచుకున్నప్పుడే బహిర్ముఖమైనటువంటి యొక్క శుద్ధము తమంతటి తామే ఏర్పడుతుంది. దీనికి పవిత్రమైన భావములు, పవిత్రమైన కర్మలు అత్యవసరము. అంతర్ముఖమైనటువంటి శుద్ధముని మానసిక శుద్ధి అని, బహిర్ముఖమైనటువంటి శుద్ధిని దేహశుద్ధి అని చెప్పబడుతుంది. ఇక్కడ శివుడే జీవుడు అనేటువంటి ఒక తత్వాన్ని మనం తీసుకుందాం. జీవుడెవరు, దేవుడెవరు అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క గుణములు సత్వరజోతమో గుణములు, ప్రాకృత సంబంధమైనటువంటి సత్వరజోతమో గుణములు, ఈ గుణములతో కూడినంత కాలము ఇది జీవుడే. ఈ ప్రాకృత గుణములైనటువంటి సత్వరజోతమో గుణములను మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు ఇతనే దేవుడు. పొట్టు ఉండినంత వరకు ఒడ్డు అని చెప్పబడుతూ, పొట్టు తీసిన తర్వాత బియ్యమని ఏ విధంగా మనం చెప్తున్నామో అదే విధముగాని ఈ గుణముల యొక్క సంస్కారము, సాంప్రదాయము కొంతవరకును, సంయోగం ఉండినంత వరకు కూడాను ఇది జీవుడే. గుణ సంపర్కం జీవుడు, గుణవియోగుడు దేవుడు. కనుక ఈనాడు సేవా కార్యక్రమంలో మన యొక్క గుణములను సాత్వికమైనటువంటిగా మార్చుకోవటం చేత మనం దైవత్వాన్ని పొందటంలో ఎట్టి సందేహము ఉండదు. మనం చేసేటువంటి సర్వ కార్యములు కూడాను దైవార్పితమైనటువంటి భావంతో దైవ కార్యములుగా మనం భావించినప్పుడే మనం దైవత్వాన్ని కూడాను పొందుతాం. ఇది పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి కూడాను చేకూరుతుంది. అయితే ఈనాటి మన సేవ కార్యక్రమంలో మనము ఇట్టి ఉన్నత భావాన్ని, ఉన్నత స్థాయిని మనము అనుభవించటం లేదు, ఆలోచించటం లేదు. మనలను మనము సంస్కరింపచేసుకోవటమే ఈ సేవా కార్యక్రమం యొక్క సారాంశం కాని, ఏదో ఎవరికో మనం సేవ చేస్తున్నాము, ఏదో ఒక సంస్థల యొక్క నిబంధనను అనుసరిస్తున్నాము అనేటువంటి భావము మనలో నుంచి పూర్తి దూరమైపోవాలి. ఏ విధంగా మనము భుజించి మన ఆకలిని మనం తీర్చుకొనిచున్నామో అదే విధంగానే ఇతరులను సేవించి మన యొక్క దివ్యత్వాన్ని మనము పోషించుకోవటానికి ప్రయత్నించాలి. చేయటం ఒకరైతే అనుభవించటం మరొకరు ఏ విధంగా సంభవిస్తుంది అని సందేహం రావచ్చు. అనేక కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి. మానసికమైనటువంటి యొక్క స్థితి దీనిని అనుభవిస్తుండాలి. మొట్టమొదట మైత్రి అని చెప్పారు. రెండవది కరుణ, మూడవది ముదిత, నాలుగవది ఉపేక్ష. ఈ నాలుగింటి యందు కూడాను మానవత్వాన్ని సంస్కరింపచేయాలి అన్నారు. మొట్టమొదట మైత్రి. మైత్రి అనగా ఏమిటి? స్నేహాన్ని పెంచుకోవటము అని అనుకుంటున్నాము. కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునేటువంటి యొక్క స్నేహంగా మనం తలస్తూ ఉన్నాము. ప్రాకృతమైనటువంటి యొక్క అర్థము సంబంధం ఎందుకు కూడాను పారమార్థికమైనటువంటి యొక్క సంబంధాన్ని కూడాను చేకూర్చుకోవాలి. కష్టములు కాని, సుఖములు కాని, బాధలు కాని నాకు ఎట్టివో, ఎదురు వ్యక్తికి కూడాను అట్టివే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరి అయినటువంటి మైత్రి. నాకు సంభవించినటువంటి బాధ నన్ను ఎన్ని విధములుగా నన్ను కష్టపెడుతున్నదో, ఎదుటి వ్యక్తికి సంభవించిన బాధలు కూడాను ఆ వ్యక్తికి ఆ విధంగా బాధ పెడుతుంటాయి అనేటువంటి దానిని అర్థం చేసుకుంటే స్నేహం సులభంగా చేకూరుతుంది. ఉపమానము రామాయణంలో ఉండినటువంటి రాములకు సుగ్రీవునికి కలిగినటువంటి మైత్రి. సుగ్రీవుడు వానర జాతి, రాములు మానవ జాతి, వీరిద్దరికి కూడాను మైత్రి కుదరటంలో ఉండినటువంటి అంతరార్థమేమి? సుగ్రీవుడు తన సోదరుని చేత రాజ్యభ్రష్టుడయ్యాడు, రాములు కూడాను తన సోదరుని చేత అతను రాజ్యభ్రష్టుడయ్యాడు, సుగ్రీవుడు భార్య వియోగం చేత తాను బాధన పొందుతున్నాడు, రాములు కూడాను భార్య వియోగం చేత తాను కూడాను బాధను అనుభవిస్తున్నాడు. ఈ అవస్థలే, సమానమైనటువంటి అవస్థలే ఈ ఇరువురి యొక్క మైత్రికి మూల కారణం. తన కష్టము ఇట్టిది గనుక ఇదే విధమైనటువంటి కష్టం ఎదుటి వ్యక్తి కూడాను అట్టిదిగానే ఉంటుంటాది అనేటువంటి విషయాన్ని ఇరువురు కూడాను చక్కగా అర్థం చేసుకున్నారు. అప్పుడే వారి యొక్క స్నేహము బలపడుతూ వచ్చింది. అంతేకాని ఏదో ఒక పేపరు ఒక పెన్సిల్ మాత్రం తీసుకుని హలో హలో హలో హలో అనుకుని ఏదో నువ్వు నేను ఫ్రెండ్ అనుకోవటం లేదా, ఇది మైత్రికి ఏమాత్రం కూడాను సరైన అర్థం కాదు. ఈనాటి మైత్రి కేవలం స్వార్థంతో కూడినటువంటిది, ఆనాటి మైత్రి కేవలం పరమార్థంతో కూడినటువంటిది. స్వార్థంతో కూడినటువంటి యొక్క మైత్రియే శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది. శాశ్వత సత్యమైనటువంటి యొక్క మైత్రిత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్న వాళ్ళన్న మొట్టమొదట మన బాధలు మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని ఎదుటి వ్యక్తి యొక్క బాధలు కూడాను పరిస్థితులు కూడాను ఇట్టివిగానే ఉంటుంటాయి అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. కనుక ఇద్దరి ఎందు ఉండినటువంటి తత్వం ఏకత్వాన్ని పొందినప్పుడే సరి అయిన మైత్రిత్వానికి అర్థం. ఇంకా రెండవది కరుణ. కరుణ అనగా ఏదో ఒక వ్యక్తి బాధపడుతుంటే అయ్యో పాపం బాధపడుతున్నాడు అని అనుకున్నంత మాత్రం అది కరుణ కాదు. ఆ బాధను నివారించడానికి తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేయటమే కాకుండా సాధ్యమైనంత వరకును ఆ బాధను నివారించడానికి పూనుకోవాలి. ఆ బాధను నివారించాలి. ప్రయత్నములో తాను దీర్ఘ కృషి చలిపినప్పుడే దీనికి కరుణ అని చెప్పవచ్చు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైన తప్పునన్నా అన్నట్టుగా తాను చేసుకున్నటువంటిది తాను అనుభవిస్తున్నాడు, తాను అన్ని విధాల కూడాను తానే చేతులారా చేసుకున్నాడు అనేటువంటి నిర్దయమైనటువంటి భావములు మనలో రాకూడదు. మానవుని యందు ఏదో కొన్ని కొన్ని బలహీనతలు కొన్ని కొన్ని పొరపాట్లు సంభవిస్తూనే ఉంటాయి. అంతటితో మనం అలక్ష్యం చేయకూడదు. ఏదో కొన్ని పొరపాటుతో కొన్ని బాధలు సంభవించవచ్చును, కానీ సంభవించినటువంటి బాధలను ప్రయత్నపూర్వకంగా మనము నివారణ చేసుకోవటానికి మనము తగినటువంటి కృషి చేయాలి. ఈ దయా కరుణ అనేటువంటి భావం చేత కొంతమంది ఛత్రాలు కట్టిస్తుంటాము, సేవలు చేస్తుంటాం, బావులు త్రవ్విస్తుంటాం, అన్నదానాలు చేస్తుంటాం. ఇవన్నీ కూడాను దయా కరుణలకు సరి అయినటువంటి ఒక చిహ్నములు కావు. ఆడంబరముతో కూడినటువంటి చర్యలన్నీ కూడాను ఇది సాహస కార్యాలుగా ఉంటుంటాయి గాని, సాహస చర్యలుగా ఉంటుంటాయి గాని, ఇది కరుణకు ఏమాత్రం కూడాను సంబంధించినవి కాదు. సత్యసాయి సంస్థల యందు సాహస చర్యలు ఏమాత్రం కూడాను మనం ప్రదర్శించరాదు. హృదయానికి హృదయాన్ని అందించేటువంటి యొక్క తత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఇదే నిజమైనటువంటి కరుణకు సరి అయిన అర్థము. ఇంకా మూడవది ముదిత. ఈ ముదిత అనేటువంటిది గౌరవ అగౌరవములకు కాని, భూషణములను కాని, లాభ నష్టములను కాని, దుఃఖ సంతోషములను కాని సమత్వంగా భావించి యథార్థాన్ని విశ్వసించి ఇవి రెండు కూడాను ఏదో ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క తెరలు అరలు పొరలుగా మనం విశ్వసించాలి. కేవలం గాలి తరంగములుగా మనం భావించాలి. దీనిని ఏమాత్రం కూడాను మనం లెక్క చేయకుండా జీవించాలి. ఇవనకు పొంగక దుఃఖమునకు కుంగక ఉండేటువంటి సమత్వాన్ని మనం వహించాలి. మనం బాధ పొందక భూషణకు మనము ఉబ్బి తబ్బిబ్బులు కాక కొన్ని సమత్వమైనటువంటి భావాన్ని మనము నేర్చుకోవాలి. ఇట్టి పరిస్థితిని మాత్రమే ముదిత అని చెప్పబడుతుంది. ఇంకా నాలుగవది ఉపేక్ష. అపేక్ష మానవుని బంధిస్తుంది. ఉపేక్ష మానవుని విచ్చలవిడిగా అనగా తన స్వతంత్రునిగా చేస్తుంది. ఏది బంధించుతుంది, ఏది స్వేచ్ఛను అందిస్తుంది? పచ్చి సొరకాయ ఉంటుండాలి. ఇది నీటితో కూడి ఉండినంత వరకు కూడాను ఈ కాయని ఒక నీటిలో వేసినప్పుడు మునిగిపోతుంది. దీనిని చక్కగా ఎండలో పెట్టి దీనిని పూర్తి దీని ఎందున్నటువంటి నీరునంతా తీసివేసిన తర్వాత ఇదే సొరకాయ నీటిలో వేస్తే తేలిపోతుంది. సొరకాయ ఒకటి మునిగిపోవుటకు తేలి ఆడుటకు కారణమేమిటి? ఈ సొరకాయలో నీరు ఉండటం చేత నీరు యొక్క ఫ్రెండ్షిప్ వల్ల తాను ముంచుకుంటుంది, తనలో చేర్చుకుంటుంది. ఇది సజాతి యొక్క లక్షణాలు. నీరు నీరు చూస్తే చక్కగా చేర్చుకుంటుంది. నీరు లేనటువంటి పదార్థం చూస్తే అతను నీరు తనలో చేర్చుకోదు. అదే విధంగానే మనలో ఈ జగత్తంతా కూడాను అపేక్షతో కూడినటువంటిది కనుక మన ఎందు కూడాను అపేక్ష పెట్టుకున్నప్పుడు అపేక్షకు అపేక్ష స్నేహం ఏర్పడిపోతుంది, అపేక్ష మింగుతుంది. ద్వారా మనకు కలిగేటువంటి నష్టం ఏమిటి? మనము ప్రాకృతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవించి తద్వారా నష్ట కష్టములను అనుభవించవలసి వస్తుంది. కనుక నీ ఉపేక్ష అనగా ఏమిటి? ప్రాకృతమైనటువంటి దానికి దూరంగా ఉంటుండి పవిత్రమైనటువంటి పారమార్థ్యమునకు సమీపుడుగా కావటమే ఈ ఉపేక్ష యొక్క అంతరార్థము. ఇప్పుడు ఉపేక్షకు ఏమి అంతరార్థమనగా, మొట్టమొదట బంగారు మట్టిలో లేక రాతిలో చిక్కుతుంది. మనము చక్కగా యోచన చేసినప్పుడు మట్టి గోల్డ్ రెండు ఒక్కటి. ఇది మట్టి నుంచి వచ్చినటువంటిది కానీ కేవలము ఒక అమృతం నుంచి లభించినటువంటిది కాదు, రెండును మార్పు చెందేటువంటివి. ఈ రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఇది ఒక విధమైనటువంటి ఉపేక్షగా మారిపోతుంది. ఈ మట్టి నుంచి గోల్డ్ను పేరే చేసి గోల్డ్ను మాత్రమే స్వీకరించి మట్టిని విసర్జించటము అపేక్షగా వస్తుంది. అపేక్ష బంధ కారణము, ఉపేక్ష మోక్ష కారణం. ఒకనొక సమయంలో రాములు అరణ్యానికి పోవలసి వచ్చి సీతకు వచ్చి చెప్తాడు తన యొక్క తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తున్నానని, అరణ్యానికి పోవలసి వస్తుందని. ఇది ఒక దినము రెండు దినములు కాదు, 14 సంవత్సరములు. కనుక ఈ 14 సంవత్సరములు కూడాను మనకున్నటువంటి వస్తువాహనాదులు ప్రయోజనం లేదని ఈ రాములు తన యొక్క వస్తువులను అన్నింటినీ కూడాను దానం చేస్తూ వచ్చాడు. పతియే నా యొక్క జీవన జ్యోతి అనేటువంటి భావించినటువంటి సీత పతికి లేని వస్తువులు నాకెందుకని తన పదార్థములు కూడాను తన యొక్క నగలను కూడాను తమ సర్వస్వాన్ని కూడాను తాను కూడాను దానం చేస్తుంది. ఆ సీత ఉపేక్ష భావమును అనుసరించటం చేత తాను తనకు అపేక్ష స్వరూపుడైన రాముని పొందగలిగింది. కనుకనే కాముడు ఉండినంత వరకు రాముడు మనకు లభించడు అని చెప్పడంలో ఉండినటువంటి అంతరార్థం ఇదియే. సీత కాముని దూరము చేసుకున్నప్పుడే రాముడు దగ్గరయ్యాడు. అరణ్యానికి వెళ్లినటువంటి సీత అనేక విధములుగా ఆనందం నొందుతున్న సమయం లోపల బంగారు లేడి పైన భ్రాంతి కలిగింది. సర్వాపేక్షలను త్యజించినటువంటి సీతకు ఈ బంగారు జింక పైన ఆశలు ఎందుకు కలగాలి? ఈ బంగారు జింక పైన ఆశను పెంచుకున్న తరువాత రాముడు దూరమయ్యాడు. కామము సమీపించగానే రాముడు దూరమయ్యాడు, కామాన్ని త్యజించినప్పుడు రాముడు దగ్గరయ్యాడు. అదే విధముగానే అపేక్షతో మనం కూడుకుంటున్నంత కాలం కూడాను మనకు ఈ ప్రాకృతమైనటువంటి సంబంధం తప్పినది కాదు. ప్రాకృత సంబంధమైనటువంటి దీంతో మనకు అనుబంధం కలిగినప్పటికీ పరాకృతమైనటువంటి భావాన్ని మన హృదయంలో అభివృద్ధి పరచుకుంటూ రావాలి. సంబంధమైనటువంటిది పూర్తిగా విసర్జించమని చెప్పటం లేదు. ఇందు కూడాను పరాకృతమైనటువంటి యొక్క జీవితాన్ని కొంతవరకు జోడించుకోవాలి. ఈ రెండింటి యొక్క పరస్పర సంబంధం చేతనే మానవత్వం సార్థకం పొందుతుంది. జీవితములో దేహము మనసు చాలా ప్రధానమైన ఈ రెండింటి యొక్క సంస్కారములు కూడాను మానవునికి అత్యవసరమైనటువంటిది. బంగారు కేవలం రాతితో ముతకగా ఉండినంత వరకు కూడాను దీనికి వేల తక్కువ. దీనిని అనేక విధములుగా సంస్కరించి ఈ రాతిని దూరం చేసి బంగారం వేరు చేసినప్పుడు దీనికి విలువ అధికమైపోతుంది. అదే విధంగా సామాన్యమైనటువంటి మానవత్వము ముతక బంగారు వంటిది. సత్కర్మల చేతను, సదాచారముల చేతను, సచ్చింతల చేతను, సత్సంగం చేతను కొంతవరకు సంస్కరింపబడి దీనిని పరిశుద్ధమైనటువంటి అపరంజిగా తీర్చిదిద్దుకోవటమే ఇది ఒక విధమైనటువంటి ముముక్షత్వము అని చెప్పబడుతుంది. కారణమునకు తపోధ్యానములు నిశ్చయ ప్రధానమని చెప్పిన మనం భావిస్తున్నాము, కానీ తపోధ్యానములు కుంటే కూడాను సత్కర్మలు మరింత పవిత్రమైనటువంటివి. తపోధ్యానములు కేవలం స్వార్థంతో కూడినటువంటివి అయి ఉంటాయి, కానీ తమకు తామే తరించక పరులను కూడాను తరింపజేసి తాను తరించటం అనేటువంటిది మన యొక్క వైదిక ప్రమాణము. కనుక మనము తరించడమే కాకుండా ఇతరులు కూడాను తరింపచేయటానికి తగిన ప్రయత్నం చేయాలి. మనలో ఈ తరింప చేసుకోవటానికి తగినటువంటి సాధనలో ఉండేటువంటి మూల కారణము కొన్ని మనము విచారించుకోవాలి. మనలో ఉన్న తమో రజోగుణములు ఏ రీతిగా మనం సంస్కరింప చేసుకోవాలి? రజో తమో గుణములే మనకు అన్ని విధాలు కూడాను బంధనకు మూల కారణము. ఇవి ఈ విధమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యముల ద్వారా ఈ తమో రజోగుణములను కొంతవరకు చల్లార్చుకోవచ్చు, అదుపులో పెట్టుకోవచ్చు. ఏ విధంగా అనగా మనం ముందు అనుకున్నట్టుగా ఈ మైత్రి దయ ఈ రెండింటినీ మనం అభివృద్ధి పరచుకుంటే ముదిత ఉపేక్ష సహజంగా ఏర్పడిపోతాయి. ప్రథమ స్థానమైనటువంటి యొక్క మైత్రికి మన సేవలంతా కూడాను ఎంతో సహకరిస్తూ వస్తాయి. సోదర మానవులు ఎందు ఉండేటువంటి బాధలను మనం కంటితో చూచి మనసుతో అనుభవించటం అనేటువంటిది ఇది చాలా దుర్లభమైనటువంటిది, చాలా దుఃఖమైనటువంటిది. చైనాలో ఒక యువతి ఉండేటువంటిది. ఏదో ఒక విధమైనటువంటి సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో ఏడ్చేటువంటి వారిని చూచి తాను భరించలేనిటువంటి దుఃఖం అనుభవించేటువంటిది. తాను బయటకు వచ్చేటప్పటికీ కన్నులంతా కూడా కేవలం వాచి చాలా ఎర్రని నిప్పుల వలె ఉండేటువంటిది. వాడు ఏడ్చినంత కాలము తాను ఏడుస్తూనే ఉండటం. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దుఃఖమును తాను చూడలేదు, దుఃఖమును తాను భరించలేదు అనేటువంటి సత్యాన్ని మనకు రుజువు చేస్తుంది. అయితే ఇందులో ఒక పెద్ద ఆశ్చర్యం ఒకటి ఉంటుండాలి. తాను ఆ యొక్క సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకంటే ఇంకా బాధపడేటువంటి వ్యక్తులు ఎంతమందో కనిపించినప్పటికీ దీనికి తాను దుఃఖపడటం లేదు. కేవలము అసత్యమైనటువంటి దానిపైన తన దుఃఖాన్ని దారబోస్తుండాలి, కాని సత్యనిత్యమైనటువంటి దానిపైన తన దుఃఖాన్ని ఏమాత్రం కూడా దారబోయటం లేదు. మనం కూడాను కేవలము బయట దుఃఖాన్ని చూచి బయటకు వచ్చేటప్పటికీ కన్నులంతా కూడాను కేవలం వాచి చాలా ఎర్రని నిప్పుల వలె ఉండేటువంటిది. వాడు ఏడ్చినంత కాలము తాను ఏడుస్తూనే ఉండటం. అనగా దీని యొక్క అంతరా

బయట దుఃఖాన్ని చూచి మనం భ్రమించిపోవటంలో చాలా వరకు కూడా మనం మోసపోతున్నాం. అంతర్భావాన్ని సరిగ్గా సంబంధం చేసుకోవాలి. మూల కారణాన్ని మనం వెతకాలి. ఈ మూల కారణం ఇరువురు ఎందుకు నువ్వు ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. హృదయపూర్వకంగా వారికి సేవ చేయడానికి మనము సిద్ధమవుతాం. ఏదో ఏడుస్తున్నాడు, నాలుగు కాసులు ఇచ్చి పంపించేసి వాడు ఏడ్చడం వల్ల నాలుగు కాసులు ఇస్తుంది, నా జోబీ ఖాళీ అయిపోయినాయి అని మరి మనం భావించరాదు. తిరిగి దూరం వెళ్లిన తర్వాత కూడా, అయ్యో నేను నాలుగు కాసులు మాత్రమే ఇచ్చాను, నా కడుపుకు నాలుగు కాసులతో నేను నింపుకోగలనా? పాపం ఈ నాలుగు కాసులతో అతను ఈ పొట్టను ఏ రీతిగా నింపుకోగలడు? నేను చాలా తప్పు చేసి వచ్చాను, ఇంకా నాలుగు కాసులు ఇచ్చింటే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ తనలో రావాలి. ఇలాంటిది నిజమైనటువంటి మైత్రికి సరైనటువంటి గుర్తు. మనము కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కూడా తెలుసును, ఏదైనా అనౌన్స్ చేస్తున్నామంటే, మరే వాడు 50,000 ఇచ్చాడు, నేను ఒక 100,000 నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేయటమును, తదుపరి దానిని అయ్యో ఎందుకు రా అనౌన్స్ చేస్తేనే ఎట్ట నేను ఇచ్చేది ఏమి చేసేది అని లోపల బాధపడేటువంటిది. ఇలాంటి ఆడంబరమైనటువంటి చర్యలకు మనం ఏమాత్రం కూడా దోవ ఇవ్వరాదు. కనుక మొట్టమొదట మన సంస్థల లోపల శక్తికి మించినటువంటి రీతిగా మనం పోకూడదు. శక్తికి మించి చేసేటువంటి సేవలు అహంకారంలోకి ప్రవేశిస్తాయి. శక్తికి తక్కువగా పనిచేస్తే ఇది దొంగగా ఏర్పడతాడు. మనము శక్తికి తగినంతనే మనం చేయడానికి ప్రయత్నించాలి. దానము చేయి అన్నారు. శక్తి ఉండి కూడాను మనం తక్కువ సేవలుగా చేస్తుంటే నిజంగా మనం సమాజ దొంగలుగా తయారవుతాం. 10 మంది మెచ్చుకోవాలని మనం శక్తికి మించి మనం సేవ చేస్తే ఇది అహంకారంగా రూపొందుతాం. సంస్థలలో అహంకారి కాని దొంగ కాని ఉండరాదు. పరిశుద్ధమైన సాధకుడుగా మనం తయారు కాదు. మనం ఏమి చేసినా కూడా దీన్నంతా ఒక సాధనగా మనం తెలుసుకోవాలి. ఇది భగవంతుని సన్నిధి చేరేటువంటి మార్గంగా మనం విశ్వసించాలి. కేవలం సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధమైనటువంటి నిబంధనలు, కొన్ని నూతనమైనటువంటి యొక్క కార్యక్రమాలు మనం చేపడుతూ వచ్చాం. కానీ ఇవన్నీ కూడా సత్యసాయి నిమిత్తం కానీ లేక ప్రజల నిమిత్తమని కానీ కాదు, నీ నిమిత్తమై నీవు చేసుకోవటమే. ప్రజలలో నీవు ఒక్కడై ఉండటం చేత నీకు చేసుకున్నటువంటి సేవ ప్రజలకు కూడా చేరుతుంది. కనుక మనము చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడాను రుచికరమైనటువంటివిగా, పవిత్రమైనటువంటివిగా, నిస్వార్థమైనటువంటివిగా ఉండినప్పుడు తిరిగి 10 మందికి మనం అందించి దాన్ని మనం కూడాను భుజిస్తాం. నీ వంటలో ఎట్టి రుచి ఉంటుందో అది తిరిగి నీవే అనుభవించవలసి వస్తుంది, నీవే తినవలసి వస్తుంది. అంటే మంచిదిగా ఉంటుంటే దాన్ని నీవు కూడాను అనుభవిస్తావు మంచిగా. ఈ భావముతో మనం సేవలు చేయటానికి పూనుకోవాలి. మన జీవిత సంస్కరింపు చేసుకోవటానికి కోసమని ఈ చేసేటువంటి సేవలన్నీ కూడా, దీనికోసమనే సంస్కారం అత్యవసరమని పూర్వీకులు చెప్తూ వచ్చారు. సంస్కారం వల్లనే జీవుడు కూడాను దేవుడు కావబోతున్నాడు. కనుకనే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతిని, బ్రహ్మతత్వం ద్వారా బ్రహ్మ ఏ విధంగా మారగలుగుతున్నాడో బ్రహ్మగా, అదే విధంగానే జైవ భావము చేత సేవలు చేసి తిరిగి దైవరూపంగా మనము మారటానికి పూనుకోవాలి. కానీ శారీరక మానసికమైనటువంటి సంస్కారములు ప్రతి మానవుడికి కూడా అత్యవసరం. ఒక ఆస్తికులకు మాత్రమే కాదు, నాస్తికులకైనా యాస్తికులకైనా ఆస్తిక నాస్తికులకైనా సర్వులకు కూడా సంస్కారం అత్యవసరం. ఫలితము తాత్కాలికంగా మనకు తెలియకపోయినప్పటికీ, ఫలితం ఇవ్వకపోయినప్పటికీ, భవిష్యత్తులో దీని యొక్క భద్రతను మనం అనుభవించవలసి వస్తుంది. మనము జపము చేయలేకుండా ఉంటాము, ధ్యానములు చేయలేకపోవచ్చును. ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా ఎంతైనా జప ధ్యానముల యొక్క ఫలితం కూడాను ఇందులో చేరి వస్తుంది. జీవులను ఆనంద పెట్టడం అనేటువంటిది ఇది దేవుణ్ణి ఆనంద పెట్టడమే. కారణం ఏమిటనగా ప్రతి జీవుని ఎందుకుడను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని రాత్రి చెప్పినట్టుగా అన్ని భూతములు ఎందుకుడను భగవంతుని యొక్క అంశమే ఉంటుండాలి. కనుక నీవు చేసేటువంటి ప్రతి సేవ కూడాను ఒక దైవ సేవగా మనం భావించాలి. నవ విధమైనటువంటి మార్గములు ఎందు భక్తి మార్గంలో ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక మార్గంగా మనం విశ్వసించాలి. బంధముతో మాత్రం చేయరాదు, ఒక ఒత్తిడితో చేయరాదు, హృదయపూర్వకమైనటువంటి భావంతో చేయాలి. నిజంగా ఈ సేవాభావము లోపల నుంచి ఊరాలి కాని బయట నుంచి కూరేది కాదు. బయట నుంచి కూరినటువంటిది ఎంతసేపు ఉండగలదు, ఏదో ఒక సమయంలో తిరిగి అంతా బయటపడిపోతుంది. పలు నుంచి ఊరినటువంటిది ఎన్ని వచ్చినా ఇంకా వస్తూనే ఉంటుంటుంది, దీనికి అంత్యమే ఉంటుండదు. కనుక మనము సేవా కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు హృదయపూర్వకమైనటువంటి సేవలు చేసి భగవంతుని ఆనందపరిచి మీరు కూడా ఆనందించడం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి. మనము సేవలు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. చేస్తున్నారు ఈ స్టేట్ వాళ్ళు, చేస్తున్నారు వీరు, ఇన్ని చేశారు వారన్నీ చేశారు, దానికి దీనికి పోలికలు మనం పెట్టుకోరాదు. విషయాన్ని నీవు సంస్కరింప చేసుకోవటానికి పరుల యొక్క అనుకరణ నీకెందుకు? అనుకరణ చాలా బలహీనం, ఆదర్శం చాలా బలమైనటువంటి. కనుక నీవు బుద్ధిపూర్వకంగా ప్రీతిపూర్వకంగా నీవు చేయటానికి ముందంజ వేయాలి. ఇది సేవాదళం యొక్క ఇయర్ కదా, ఇంట్లో సేవాదళం యొక్క కార్యక్రమాలు పాల్గొనాలి, సేవాదళములు దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేయరాదు. జిల్లాల్లో కూడా ఏదో కార్యక్రమాలు పెట్టుకున్నారు.

0: నా జిల్లాలో పెట్టుకోకపోతే నాకు అవమానం అవుతుందేమో అనేటువంటి దీంతో భావంతో నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొనరాదు. కనుక ఈ విధమైనటువంటి పోలికలు నీవు లేకుండా నీ హృదయపూర్వకంగా నా కర్తవ్యం ఇది, నేను చేయవలసింది ఇది అని నీవు హృదయపూర్వకంగా చేయడానికి ప్రయత్నించాలి. ఈనాడు మనము సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి విషయంలో అనేక విధమైనటువంటి సాధనలు సలుపుతున్నాము, ఇతరులకు బోధిస్తున్నాము. ఇది ఎంతవరకు సాధించాము అని ఎవరికి వారు విచారం చేస్తే ఏమాత్రమూ దీనికి సరి అయినటువంటి జవాబు లేదు. ఇది కేవలము డబ్బును ప్రోగు చేసుకునే నిమిత్తమై ఏర్పడించినటువంటిది కాదు. ఈ విధమైనటువంటి భావాలు మాత్రము మీ హృదయాల్లో ఉండకూడదు. మనము కేవలము ఒక ప్రకృతి దేశం యొక్క సౌభాగ్యాన్ని లక్ష్యంలో పెట్టుకుని మనం ఈ పవిత్రమైన కార్యంలో పాల్గొనాలి కానీ ఏదో ఒక డబ్బును ప్రోగు చేసి పలాను జిల్లా నుంచి పలాను ఇంతవరకు మేము ఇస్తాము అనేటువంటి ఒక భావంతో మాత్రము ఈ సేవల్లో మనం పాల్గొనరాదు. విశ్వశ్రేయస్సు మనం ఎందుకు కోరాలి? తన శ్రేయస్సుపైనే విశ్వశ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. వ్యక్తి శ్రేయస్సుగా ఉండినప్పుడే సమాజం శ్రేయస్సుగా ఉంటుంది. సమాజం విశ్వశ్రేయస్సు, సమాజ వ్యక్తి, ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపాలు. ఈ మూడు కూడాను అవినాభావ సంబంధాలు, అన్యోన్య ఆశ్రయాలు. కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించుకోకుండా ఏదో ఒక విధమైనటువంటి సమాజ సేవ లోపల నా యొక్క వ్యక్తి పేరు కావాలి అనేటువంటి ఒక భావంతో పోతే నీ సమాజం నుంచి వ్యక్తి వరకు దిగద్దు, వ్యక్తి నుంచి సమాజంలో ప్రవేశం. నీవు భగవంతుల్లో ప్రవేశించడానికి ప్రయత్నించినట్టుగా భావిస్తున్నావు. నువ్వు ప్రవేశించడం కాదు, నీలో భగవంతుడు ఆవిర్భవించాలి అయినటువంటి యొక్క సాధన. కనుక మనము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క అర్థములు లేకుండా పవిత్రము లేకుండా మేము దీన్ని ప్రారంభించడం లేదు. డోంట్ వేస్ట్ మనీ అన్నాం. అయితే ఇది మనం వేస్ట్ చేయకుండా ఉన్నామా? చేస్తూనే ఉన్నాం. ఏదో కావలసినప్పుడు ఆ సమాజంలో ఆయన ఎంత వేశాడో నేను అంత వేసేసి దీన్ని కవర్ చేసుకుంటాను అనే భావం రాకూడదు. ఇది ధనము. ధనము అనేటువంటిది ఒక దైవంగా మనం భావించుతున్నాం. కారణం ఏమిటనగా దైవములో ధర్మమూలం మిధం జగత్తునే ధనమూలం మిధం జగత్తుగా మారిపోయింది. ఇది మనం దుర్వినియోగం చేయటం చేత మనకు ఒక విధమైనటువంటి దుర్గుణములు కూడా అభివృద్ధి అవుతాయి. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెల్ అన్నారు. కనుక మనము ఒక విధమైనటువంటి యొక్క దుష్టబుద్ధికి చోటిచ్చినట్టుగా అవుతుంది. ఈ యొక్క పేరు ప్రతిష్టలకై నీవు ఇంతటి సాహసానికి కొనుక్కుంటున్నావే కాని.
1: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 జూలై 14వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

ప్రపంచములో మనం అభ్యసించే విద్యలన్నీ మనల్ను భ్రమింపజేసేవే, బంధనాలు కల్పించేవే. బంధనాలకు మనస్సే కారణము, మోక్షాభ్యాసాలకు మనస్సే కారణము. ఈ మనస్థితిని ముందు మనం అర్థం చేసుకోవాలి. యత్ జ్ఞాత్వా మత్తోభవతి, స్తబ్దోభవతి, ఆత్మా రామోభవతి. ఇది భక్తి ప్రేమ తత్వసారము. ఈ తత్వానికి అతి సన్నిహితముగా తీసుకుపోతాడు భగవంతుడు. భక్తుణ్ణి ప్రేమమత్తులో ముంచేది అతడే, ప్రమత్తుణ్ణి గావించేది అతడే. అంతా దైవమే. ప్రతి మానవుడు మనస్సు యొక్క చంచలత్వానికి లోబడి మునిగిపోతున్నాడు. పరమార్థము, పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు. ధర్మం, నీతి, జాతిని కూడా లక్ష్యపెట్టడం లేదు. తనకు లభించినది అనుభవించడమే ధర్మము, తాను తరిచిందే నీతి అని భావిస్తున్నాడు. జీవితానికి కొన్ని నిష్టలు, నియమాలు, క్రమశిక్షణలు ఉన్నాయి. ఇలాంటి నియమ శిక్షణలతో కూడిన తత్వాన్ని యథార్థమైన జీవితముగా భావించుకోవాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. బాలాజీ, కామాక్షి, షిరిడీ బాబా, స్వామి మొదలైన వారి ప్రతిమలతో ఉన్న పతకాలు బయట ఎన్నో దొరుకుతాయి. అయితే తిరువేంగాడు క్షేత్ర దేవత అయిన వీరభద్రస్వామి పతకం దొరకటం మాత్రం కొంచెం అసాధ్యమని చెప్పాలి. ఇటువంటి పతకాలను స్వామి సృష్టించి నాదస్వర విద్వాన్ శ్రీ తిరువేంగాడు సుబ్రహ్మణ్య పిళ్ళై గారికి ప్రసాదించారు. కుసుమ హరినాథ్ వంటి భక్త దంపతులను గూర్చి మనలో చాలా మందికి తెలిసుండకపోవచ్చు. వీరిద్దరూ ఉత్తర దేశాన నామ సంకీర్తనమును ప్రబలం చేసిన వారిలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ దంపతుల నవనూతన రజిత విగ్రహాన్ని 1959 సంవత్సరం విజయదశమి అనంతరం ఒకనాడు సాయంత్రం చిత్రావతి తీరానికి కుసుమ హరినాథ్ సాంప్రదాయానికి చెందిన ఒక భక్తుడు రాగానే స్వామి ఆ పరమభక్త దంపతుల చరిత్ర వివరించటమే కాకుండా తమ హస్తచాలనంతోటి ఆ దంపతులిద్దరూ ఒక పాము పడగ కింద నిలబడి ఉన్నట్టుగా ఉన్న వెండి విగ్రహాన్ని ఒకటి సృష్టించి ఆ వచ్చిన భక్తునికి అనుగ్రహించారు. ఆ విగ్రహంలో కుసుమదేవి పాలభాగాన కుంకుమ దిద్దినట్టుగా కూడా ఎర్రని చుక్క ఉంది. ఉపనయనాలు జరిపించే సందర్భాలలో స్వామి తడి పసుపుతో పూయబడిన యజ్ఞోపవీతాలను రప్పించేవారు. ఈ సృష్టించడం అన్న వాటిల్లో ఎన్నెన్నో వింతలు. కేవలం తన సంకల్ప సృష్టి అని చూపక అంతకు పూర్వమే అంతకు క్రితమే ఉన్న వస్తువుని కూడా అప్పటికప్పుడు ఉద్భవింపచేస్తున్నట్టు కొన్ని సమయాల్లో స్వామి అనుగ్రహించారు. ఒక చిన్న కాగితపు ముక్కను తమ వేళ్లతో తిప్పి ఒక కర్ణకుండలంగా మారుస్తారు. ఇటువంటి చేష్టలు చేస్తున్నప్పుడు స్వామి వదనం ఒక పసిపిల్లాడిగానే తోస్తుంది. భక్తుడిని చూసి చిలిపి చేష్టల చిన్నారి పాపడిలాగా నోరు తెరు అంటారు. ఆ నోటిలో ఆ కాగితపు చుట్టను వేసి గాడిద అని తనను పరిహాసం చేయిపుతున్నారు కాబోలు అని ఆ భక్తుడు నోరు తెరుస్తాడు. ఆ కాగితపు చుట్టతో స్వామి ఆ భక్తుని నాలిక మీద వ్రాస్తారు. ఆహా, అది కాగితపు చుట్ట కాదు, వెండి కలంగా మారిపోతుంది. ఆ కలంతో స్వామి ఒక మహామంత్రాన్నే భక్తుడి నాలికపై రాస్తారు. ఇంతటి మహదానుగ్రహాన్ని స్వామి ఒక పసిపిల్లవాణి చేష్టలాగా స్ఫురింపచేసి వినోదిస్తారు. అటుపైని ఆ కలాన్ని భక్తుడి వైపు విసురుతారు. ఆ కలంలో ఆ మహామంత్రం అచ్చయి ఉంటుంది. అంతేనా, ఆ చిన్న కలం చివరి భాగంలో ఒక గుండు సూదులోని గుండు పరిమాణం కల ఒక వలయాకారంలో ఆ మంత్రదేవత ప్రతిమ కూడా పొదగబడి ఉంటుంది. ఎంతెంత అద్భుతాలో! ఇవన్నీ భక్తులలోని భక్తి విశ్వాసాలు దృఢపడ్డానికే కాని తర్కం ఆలోచించటానికి కాదు. స్వామి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కారులోని పెట్రోల్ ఖాళీ అయినప్పుడు దానికి బదులు నీటినే పోయమని చెప్పి దానిని తన చేత్తో తిప్పి పెట్రోల్గా మార్చినటువంటి అత్యద్భుత సన్నివేశాలు అనేకాలు. షిరిడీబాబా నీటిని ఉపయోగించి దీపాలు వెలిగింపచేయటం, ఒక వస్తువుని మరొక వస్తువుగా మార్చటం అన్నది అద్భుత లీలే. పరంధాముడైన పర్తివాసుడు ఒకనాడు చిత్రావతి తీరాన గూడిన భక్తులకు ఒక మహాద్భుతాన్ని అనుగ్రహించారు. భక్తులందరూ ఆ విధంగా కూడి ఉన్నప్పుడు ఆకాశాన పూర్ణచంద్రుడు ఉదయించి ఉన్నాడు. వెన్నెల పిండారబోసినట్టు కనపడుతోంది. స్వామి ఆ పూర్ణచంద్రుణ్ణి తిలకించారు. ఆ చంద్రబింబం కూడా మన ముఖాన్ని పోలినట్టే ఉంది కదూ అని భావించారు ఏమిటో. మన వదనమునకు చుట్టూ ప్రభవలే ఉన్న కేశభారము ఆ చంద్రునికి మాత్రం ఎందుకుండకూడదు అని తలచారో ఏమో మన స్వామి. కింద నుండి ఒక్క మారు తమ దివ్యహస్తాన్ని తిప్పగానే ఆకాశాన వెలిగే చంద్రుని చుట్టూ కూడా స్వామి కేశాల వలె ఒక బుట్టతల ఆకారం గోచరించిందిట. అంతేనా, ఇక్కడి నుంచి స్వామి మింట ఉన్న బుట్టతల ఆకారాన్ని చూసి రాయటం మొదలుపెట్టారు. ఏమి అద్భుతం, ఏమి విచిత్రం! చంద్రుని చుట్టూ ఏర్పడిన బుట్టతల ఆకారంలో మెరుపు తీగలతో శంఖము, చక్రము స్పష్టంగా గోచరించాయి. ఆ వింతైన వినోదం అక్కడితో ఆగలేదు. తిరిగి స్వామి మరొక మారు చేయి కదిలించటంతో ఆకాశాన ఏర్పడిన ఆ శంఖం స్వామి హస్తంలో వచ్చి అమరింది. మెరుపు తీగ మాయమై వెండి శంఖంగా మారింది. అమృతమూర్తి అయిన స్వామి ఆ శంఖం నుంచి వందలాది భక్తులకు అమృతాన్ని పంచారు.
ఇప్పటికీ ఆ శంఖం ప్రశాంతి నిలయంలోని పూజామందిరంలో ఉంది. ఇట్టి అద్భుత చిహ్నాలే కాక దైవీక లౌకిక చిహ్నములైన మంగళసూత్రములు, కేవలం లౌకికమైన ఉంగరాలు, నెక్లెస్లు వగేరా తాత్కాలికములై అతి లౌకికమైన తినుబండారాలు మొదలైనవి బాహ్య దృష్టికి ఎన్నైనా అంతస్తులుగా మరీ అమర్చవచ్చు. అయితే వీటన్నింటికీ ప్రతిఫలించే ప్రేమ వృష్టి కారణంగా తాత్కాలికమైన లౌకిక ప్రవృత్తి గల తినుబండారాలు మొదలైనవి స్వామి ప్రసాదాలుగా లభ్యమైనప్పటికీ అవి భక్తుల మనోవ్యవస్థలో ఏ జపమాలను విగ్రహాలను పొందిన ఆనందాన్ని ఉన్నత స్థానాన్ని అందిస్తున్నాయి. స్వామి యొక్క ప్రేమామృత వాహిని ఇట్టి ఆత్మానందాన్ని భక్తులకు కలుగజేస్తోంది. స్వామి యొక్క సంకల్ప సృష్టిని మనం అవగాహన చేసుకోవటం అనేది సాధ్యం కాని పని. స్వామి విభూతి సృష్టించి అనుగ్రహించినప్పుడు వారి చేతులకు కొంత విభూతి అంటుకుని ఉంటుంది, తరువాత దానిని స్వామి దులిపేసుకుంటారు. అయితే నేతి చుక్కలు కారుతూ ఉన్న తీపి తినుబండారాలు మొదలైనవి సృష్టించినప్పుడు నామమాత్రానికైనా కూడా వారికి చేతికి నేతి జిడ్డు లాంటివి అంటుకోకపోవడం నిజంగా ఒక వింతే. లెక్కలేనన్ని తినుబండారాలు చాలా సృష్టించి ఇస్తున్నప్పటికీ 1968 ఇంద్రాదేవి గారికి, కోవన్ దంపతులకు, ఇంకా 13 అమెరికన్ భక్తులకు కోరికల గదిలో వివిధ రుచికరమైన భక్ష్యాలను స్వామి సృష్టించిచ్చారు. ఫ్రెష్లీ ప్రిపేర్డ్, ఈట్ దెమ్ అని మాతృప్రేమ ఉప్పొంగగా పంచిన సన్నివేశం ఎంతో చెప్పుకోదగింది.

వాటిల్లోని నెయ్యి, పాలు, చక్కెర స్వామి యొక్క రూపంలోనూ, హృదయంలోనూ, వాక్కులోనూ నిండి ఉండి ద్రవించినటువంటివే. తనను చాలా రోజులుగా పలకరించలేదని వ్యధనొందిన మనస్తత్వ శాస్త్రవేత్త శ్రీ శాండ్విస్ తో స్వీట్స్ స్వీట్స్ అంటూ స్వామి కలకండ విసిరినప్పుడు ఆ శాస్త్రవేత్త పొందిన హృదయానందం గమనించినట్టయితే స్వామి ఈ అద్భుతాలు ఎందుకు ప్రదర్శించాలి అని మనం ప్రశ్నించనేలేము. కలకండ ప్రసాదిస్తున్నప్పుడు ఆ స్వామినే మనం ఒక కలకండ విగ్రహంగా భావిస్తాం. వారు అమృతం పంచుతుంటే వారిని సాక్షాత్తు అమృతమూర్తులుగానే ఊహిస్తాం. అవును, స్వామి మాధుర్యంలో మధువైన ఆ ప్రేమ చిహ్నములే కదా వారి సృష్టి మొత్తం. మరొక సమయం అన్యదేశస్థుడైన ఐవర్ వద్ద స్వామి ఇదిగో తీసుకోండి స్వీటు అని తమ చేయి చాపారు. స్వామి వారి ఒక్కొక్క వేలు పాలతో చేయబడిన ఒక్కొక్క భక్షణంతో అంటుకుని ఉంది. ఒకే ఒక్క దెబ్బకు ఐవర్కు 5 భక్షణాలొచ్చాయి. తమ హస్తములలో ఇమిడేటటువంటివే తాము సృష్టించి ఇస్తున్నందుకు కారణం తెలియచేశారు కూడా స్వామి. తమలో ఉద్భవించే ప్రేమాతిశయం వల్ల తమ కూడానున్న భక్తులు అప్పటికప్పుడు తిని ఆనందించేందుకు వీలుగా సృష్టించిన తినుబండారాలు తప్ప మిగతా వస్తు సృష్టి అంతా కూడా నిరంతరంగా భక్తులకు ఒక రక్షగా ఉపయోగపడేటట్టుగా అనుగ్రహించేవని స్వామి చెప్తారు. ఉంగరాలు, పతకాలు, జపమాలలు, నెక్లెస్లు, గడియారాలు, పర్సుల్లో ఇమిడి ఉండే చిత్రపటాలు మొదలైనవి హస్తంలో పట్టగలిగేవే కదా. అందువల్లనే భక్తులు ఎల్లప్పుడూ వీటిని తమ వద్దే ఉంచుకోవటానికి సాధ్యపడుతుంది కదా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ వీటిని తమతో కూడా తీసుకువెళ్లటానికి సాధ్యమవుతుంది. అంతేకాని కుర్చీలు, బల్లలు, భవనాలు, గుమ్మడికాయలు వెళ్లిన చోటికల్లా తీసుకువెళ్లడం సాధ్యపడుతుందా? అందువల్లనే అవన్నీ కూడా నేను సృష్టించగలను సుమా అన్న డిమ్మంతో స్వామి దేన్నీ సృష్టించటం లేదు. ఒక ఉద్దేశంతోనే తమకు అఖండ శక్తి ఉన్నప్పటికీ కూడా అటువంటి అసందర్భపు అనవసర సృష్టి స్వామి చేయటం లేదు. ఈ సత్యం గ్రహించుకున్నట్టయితే అవకతవక ప్రశ్నలు తలెత్తటానికి అవకాశం ఉండదు. నేపాల్ దేశం నుంచి వచ్చిన వారికి స్వామి అనుగ్రహించిన సూర్య యంత్రం ఎంత పెద్దదైనది. అట్టిదాని ఏ విధంగానూ గుప్తంగా ఉంచటానికి శక్యం కాదు. స్వామి ఒకమారు తమ హస్తం పైకెత్తి కిందకి కదల్చగానే ఆ మహాయంత్రము ధగధగా మెరిసిపోతూ ఉద్భవించిన దృశ్యం కన్నులారా చూసి తరించిన వారున్నారు. స్వామి అద్భుత సృష్టి పరికించినప్పుడు వారికి అసాధ్యమైనది ఏదీ లేదని తెలుస్తుంది. రెక్కల కిరీటాలు చుట్టుకుని ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఒక జాతి వారికి వారి గ్రామదేవత విగ్రహాన్ని అతి సూక్ష్మ వివరాలతో సహా సృష్టించి అనుగ్రహించారు స్వామి. దరిదాపు 2000 సంవత్సరాల పూర్వము యేసుక్రీస్తును శిలవేసిన ఆ చెక్కలోని కొన్ని భాగాలతో ఒక శిలువను శ్రీ హిస్లాప్ గారికి ప్రసాదించారు స్వామి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ శిలువ! ఆనాడు శిలువ వేయబడిన యేసుక్రీస్తు అనుభవించిన వేదన ఎంతో స్పష్టంగా ఆ శిలువలో వ్యక్తమవుతూ ఉంటుంది. మేకులు కొట్టినందువల్ల చిందిన రక్తపు చారికలు ఆ శిలువలో కొట్టొచ్చినట్టు కనపడతాయి. ఆఖరి క్షణంలో ఆ ప్రభువు నోటి నుంచి కారిన చొంగ కూడా అతి స్పష్టంగా పదిలమై కనపడుతూ ఉంటుంది ఆ చిన్నారి శిలువలో. ఇట్టిది ఎన్నడూ కనలేదు, వినలేదు అన్నట్టుగా ఆ శిలువను సృష్టించారు స్వామి. జగత్ సృష్టికర్త అయిన స్వామికి ఇది ఒక చమత్కారమే కదా. మరొక అద్భుత సృష్టిని విందాం. 1973 సంవత్సరంలో డిసెంబర్ 8వ తేదీన స్వామి కొంతమంది భక్తులతో ప్రశాంతి నిలయం నుంచి బృందావన్ కి కారులో వెళ్తున్నారు. ప్రయాణం 1 గంట గడిచిన తర్వాత స్వామి కార్లను తిప్పమని చెప్పి ఒక అతి రమ్యమైన వనానికి భక్తుల్ని తీసుకుని వెళ్లారు. అక్కడ ఒక వెలగ చెట్టు. వెలగ పండ్లను రాళ్లతో రాల్చటానికి భక్తులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒక అంగుళం పొడవున్న పచ్చి చేదు కాయ మాత్రం ఒక్కటి చెట్టు నుంచి రాలింది. స్వామి దానిని స్వయంగా వంగి తన చేతుల్లోకి తీసుకున్నారు. బొటని వేలికి, చూపుడు వేలికి మధ్యన దానిని పట్టుకుని ఇదిగో చంద్రుడు అన్నారు స్వామి. ఒక్క క్షణం ఆ వెలక్కాయ తమ చేతుల్లో మూసిపెట్టి తిరిగి తెరిచినప్పుడు స్వామి చేతుల్లో ఒక అసాధారణమైన వస్తువు గోచరించింది.
అది ఒక ప్రకాశవంతమైన గోళం. సూర్యుని కాంతి దానిపై పడి అది ధగధగా మెరిసిపోతోంది. సూర్యకాంతి వల్ల పైకి ప్రకాశవంతంగా కనపడుతున్నప్పటికీ లోపల ఆ గోళం అంతఃప్రకాశం కలిగినది కాక అంధకారంతో కూడిన అనేక ప్రదేశాలు అందులో దృశ్యమయ్యాయి. వివిధ వర్ణాలతో ధాతువులు తెలియవచ్చాయి. పైకి సమతలంగా ఉన్నప్పటికీ లోపల మిట్టా పల్లాలు ఎన్నో కానవచ్చాయి. చిట్టి చంద్రుడు, చంద్రునిలో ఉన్న అన్ని వస్తువులు కలిగి ఉంది ఈ గోళం అన్నారు స్వామి. అంతకు కొద్ది రోజుల క్రితం పత్రికలలో చంద్రుని ఇరుపక్కలా గల అంతరిక్షాన్నించి తీయబడిన ఛాయాచిత్రాలు వెలువడ్డాయి. వాటిలో ఉన్న అన్ని వివరాలతో ఇక్కడ ఈ చిట్టి చంద్రుడు రూపొందాడు. చంద్రునిలోని వస్తువుల ధాతువులు విచిత్ర వర్ణ ప్రకాశాలతో ఒక అసమాన తేజోవిరాజ సౌందర్య భాండారంగా ప్రజ్వలించసాగింది ఆ చిన్ని గోళం, ఆ విలక్కై. అందరూ వనభోజనం ముగించారు. స్వామి తిరిగి ఆ చిన్న గోళాన్ని సూర్యరశ్మికి ఎదురుగా తిప్పి పట్టుకున్నారు. ఇప్పుడు గోళపు చివరి అంచులు మాత్రమే ప్రకాశవంతంగా ఉన్నాయి. చంద్రోదయం చూశారా అన్నారు మన స్వామి. స్వామే సాయి సుధాకరులు కదా. తిరిగి ఒకమారు స్వామి తమ హస్తాన్ని మూసి తెరిచారు. ఆ చిట్టి చంద్రుడు పూర్తిగా అస్తమించాడు. పాత వెలక్కాయి ప్రత్యక్షమైంది. నిజంగా ఇది మన చిత్తానికి అందని వెలక్కాయి చిద్విలాసమే. ఎంతటి అద్భుత చంద్రవృష్టి! విజ్ఞాన శాస్త్ర జ్ఞానానికి అందని అతీతులు మన స్వామి అని నిరూపించటానికి ఈ ఒక్క దృష్టాంతం చాలు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాము. భాగవతం వేదవ్యాస మహాముని చెప్పగా గణపతి ఎడతెరిపి లేకుండా తన దంతంతో సైతం లిఖించాడు. కాని సాయి భాగవతంలోని ఈ అంశానికి ఒక ప్రత్యేకత ఉంది. భక్తురాలే స్వయంగా నిత్యం తనకు స్వామి ప్రసాదించే అనుభవాలను బోధనలను వ్రాసిపెట్టుకుని తరతరాలకి గుర్తుండే రీతిగా అద్భుతంగా ఇప్పుడు మనకి వినిపిస్తున్నారు. స్వామితో గడిపిన కొన్ని మధుర క్షణాలను ఈనాడు ఇందిరమ్మ గారు స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలోని రెండవ భాగంలో వినిపిస్తారు.

ఒకసారి స్వామి బెంగళూరులో వచ్చి ఇది చేస్తా ఉన్నారు అఖండ భజన. స్వామి ఆ టైంలో మా సిస్టర్ వాళ్ళు వాళ్ళు వచ్చిన్నారు. సో ఒక కార్ ఏముంది, 2 బ్యాచెస్గా పోవాలన్నమాట. 8 మెంబర్స్ అట్లా ఉన్నాం ఇప్పుడు. స్వామి ఏమన్నారంటే, నేను బెంగళూరు పెరుగుతాం, ముందు వాళ్ళని వచ్చి దించేసి మళ్ళీ కార్ అనుకొచ్చి మీరు రండి అన్నారు. సో వీళ్ళు పోయేటప్పటికే అందులో అప్పుడు రోడ్స్ బాగాలేవు కదా, వీళ్ళు పోయేటప్పటికే చాలా లేట్ అయింది. సరే వాళ్ళు స్వామి అనుకుంటా వెంకటరామన్ గారి ఇల్లు అనుకుంటా నేనది, నాట్ దిస్ వెంకటరామన్. ఒక అమ్మాయి వచ్చి పాడించి చూడండి, సుధా రాఘవని మీన్స్ రఘునాథన్ స్వామి సేవ్డ్ హర్ ఆల్సో ఐ థింక్ హౌస్ అనుకుంటా అది. సరే వాళ్ళకి చెప్పేసి లేరంట, వాళ్ళు అక్కడ దింపి స్వామి నేను వెళ్ళిపోతాను, వాళ్ళు వస్తారు, వాళ్ళ స్నానం చేశాక టిఫిన్ పెట్టి వాళ్ళని హాల్కి పంపించండి అని చెప్పారంట. సరే ఈ వీళ్ళు వచ్చేటప్పటికి రాత్రి 2-3 అయింది, తిరిగి మళ్ళీ కారు వచ్చేటప్పటికి. సరే మేము నలుగురు వెళ్ళిపోయాం. అప్పుడు మేము నలుగురు వెళ్ళేటప్పటికి చాలా రాత్రి, అంటే డ్రైవర్కి ఇల్లు చూపించారు స్వామి నేరుగా అక్కడికే తీసుకెళ్లి. ఇంకెంతమంది వెళ్ళారో నాకు తెలీదు, ఈ కారు వెళ్లి వెనక్కి పంపించారు. పోయేటప్పటికి 6 అయిపోయి ఉంది మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి. వాళ్ళు పెద్దవాళ్ళు, నాకు ఇంకా జ్ఞాపకం, ఆమె ఎట్లా గోచి కట్టుకుని పెద్దది ఉంటారు. నేను చిన్నదాన్నమ్మా, నేను కింద నుంచి నీళ్లు ఎత్తుకోపోతానంటే ఒప్పుకోదు, స్వామి గేసులు స్వామిని చూసినట్టు చూడాలంటుంది ఎంతసేపు. పెద్దవాళ్ళు ఇద్దరు, అందులో కింద బాత్రూము ఏమనుకున్నా తెల్ల పైన బాత్రూమ్ యూజ్ చేయమంటారు. నలుగురు ఉన్నాం కదా, నలుగురు కింద హాట్ వాటర్ గీజర్ అన్ని కూడా లేవు. అప్పుడు బక్కెట్తో నీళ్లు పట్టుకొస్తుంది, వెనక నుంచి మెట్లు ఎంత బతిలాడినా ఇవ్వడం లేదు. తర్వాత చెప్పి పర్వాలేదమ్మా స్వామి గేసులు మేము చేయకపోతే మాది తప్పు, పెద్దవాళ్ళు చేయించకూడదు అట్లా చెప్పి ఎట్లా తీసుకెళ్లాను. టిఫిన్ పెట్టేసి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి రమ్మన్నారు, అమ్మ అన్నారు. స్వామిని ఎట్లా చూసినారో నిజంగా అట్లే చూశారు. అది అంటే స్వామి చెప్పి వెళ్ళారు, స్వామి గెస్టులు స్వామి చెప్పినారు, వాళ్ళని చూసుకొని పెట్టి పంపించమన్నారు కదా అని అంత మర్యాదగా అంత ప్రేమతో ఆపేయత. పెద్ద ఆమె 60 ఇయర్స్ ఉండి ఉంటాయేమో అనుకుంటే అప్పటికి 55 అట్లా దాటి. సరే అట్లా పెట్టింది సార్ థ్యాంక్స్ చెప్పేసి వచ్చేసాం. నాకు ఇప్పటికి గుర్తు లేదు, అయితే చూసారా కదా ఆ రోడ్స్కి ఎంత గుర్తుండే కదా. కానీ వాళ్ళు అనుకున్నాను తర్వాత ఇప్పుడో ఒకసారి చూసి. అక్కడికి వెళ్ళాక వీళ్ళేమో భజన వరకు ఉండి వెళ్ళిపోయారు, మమ్మల్ని ఉండమన్నారన్నమాట ఆ రోజు. సరే భజన ఫస్ట్ టైం నేను అక్కడ భజన అక్కడ చూడడం కూడా. అక్కడ భజన ఎంత అయ్యాక పని పెట్టి మరి ఎట్లా ట్రైన్కి వచ్చామో నాకు కూడా తెలియదు అసలు. ఫస్ట్ టైం అందరూ లేడీస్, మే రూట్ తెలీదు, ఏమీ తెలీదు, ఎవరిని పంపించారో ఎక్కించారో కూడా నాకు తెలియదు. వీళ్ళ కారు వెళ్ళిపోయింది కానీ మమ్మల్ని ఎట్లా పంపించారు అనేది నాకు గుర్తు రావడం. ట్రైన్కి మటుకు వచ్చాం, ఎవరిని మనిషిని పంపించి ఎక్కించారో. చెన్నై కూడా కాదు, అప్పుడు గూడూరులో ఉన్నాం. చెన్నైకి ఇంకా అప్పుడు వెళ్ళలేదన్నమాట. అప్పుడు ఎట్లా ట్రావెలింగ్ ఎట్లా తెలుసా, గూడూరు నుంచి 3 ట్రైన్లు మారాల, పాకాల పాకాల రేణిగుంట రేణిగుంట అటు పాకాల పాకాల అటు ముదుగుబ్బ ముదుగుబ్బ దిగిన తర్వాత రోడ్లోకి వస్తే ఒక బస్సు ఉంటుంది, ఒకటే ఒకటి ఉంటుంది. ఆ ఒక్క బస్సు ఎక్కి ముఖపట్నం అరుగులు ఉండేది, ఒక గంటి మీద ముందు పాతకాలపు ఇల్లు ఉంటాయి. అక్కడి నుంచి చిత్రరాతిలో 2 ఎద్దులు అది గూడు బండ్లు అంటారు, పెద్ద సామాన్లు వేసుకొచ్చే. దాంట్లో మనం కూర్చుంటే ఇంకా లాభమే లేదు, ఇటు అటు ఇటు అటు సామాన్ అంతా వేసేసి పెద్దవాళ్ళని ఎక్కించి వాళ్ళు కూడా కష్టపడేవాళ్ళు రావాలంటే. వెనక నడుచుకుంటే వచ్చాడు చిత్రరాతి నీళ్ళలో నడుచుకొని ఇసుకలో లాక్కొని వచ్చి. కానీ తమాష ఏంటంటే ఇంత కష్టపడే రాత్రి నిద్రలేక 24 అవర్స్ అయ్యేది, ఇప్పుడు 5 or 6 అవర్స్లో వచ్చేది. వచ్చాక స్వామి కనపడేవాళ్ళు, అది తమాష. అక్కడ రాగానే పయనించిన దర్శనం ఇచ్చేవాళ్ళు పోర్చుకో. ఇదిగో గుడూరులో వచ్చినారు, వాళ్ళకి ఆ రూమ్ ఇండి, దాంతో మన కష్టమంతా పోయేది, మర్చిపోయేవాళ్ళం అనమాట. ఇంకా అట్లా రూమ్ లేకపోతే చెట్ల కింద సామాన్ పడేయడం, ఒక బెడ్షీట్ కప్పేయడం సేఫ్, ఇంకెవ్వరూ దాన్ని తీసుకునేది ఇది ఏమీ లేదన్నమాట. అట్లా ఒక అనుభవం చూపించారనమాట, ఎట్లా మర్యాద చేయాలా, పెద్దవాళ్ళని ఎట్లా మర్యాద చేయాలా, గురువులతో వచ్చిన వాళ్ళని మనం ఎట్లా మర్యాద చేయాలో ఒక పాట నేర్పించారు అనుకున్నాను ఆ రోజు నేను అది చూసి. తర్వాత ఒకసారి ఇట్లా వెనక నుంచి మాట్లాడుతున్నారని చెప్తున్నారు, పయనించేంతా మాట్లాడేవాళ్ళని. మా కజిన్ ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళకి పెళ్లి చాలా కాలం, పిల్లలు లేరనమాట. కొయ్య బొమ్మ తిరుపతిలో చిన్న చిన్న బొమ్మలు అమ్మేవాళ్ళు అప్పుడు, ఆడపిల్ల తమాషకు పిల్లలు ఆడుకోవడానికి కొయ్యవి చెక్కతో దానికి ఒక చీర కట్టి. నేను చెప్పాను కదా వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ ఉండేది, మనం ఊరికి వెళ్ళేటప్పుడు స్వామి చెప్పకుండా పోకూడదు అప్పుడు, అందుకని అప్పుడు ఇంటర్వ్యూ ఉండేది అనమాట, కొంచెంసేపు కానీ ఎక్కువసేపు కానీ అట్లా. ఈ అమ్మాయి ఇది ఎత్తుకొని వచ్చేసింది లోపలికి.
ఎందుకు చెక్క బొమ్మ తెచ్చావు, నేను మనిషి బొమ్మనే ఇస్తా నీకు అన్నారు. అయిపోయింది. తర్వాత ఒక శివరాత్రికి వచ్చామన్నమాట మేము. ఆ టైం అయిపోయింది వచ్చాం. అప్పుడు శివరాత్రికి కూడా స్వామి లింగాలన్నీ తీశాక పొద్దున అయిపోయాక రాత్రి అంతా భజన ఉండేది. నేను చెప్పాను కదా సేవదలు లేరప్పుడు మేమే ఉండేవాళ్ళం అక్కడనే. అది అయిపోయాక ఈ ఉన్న నలుగురులంతా మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు. ఇట్లా ప్రసాదం పొద్దున ప్రసాదం కాదు, పొద్దున పెట్టేవాళ్ళు ఏమో నాకు గుర్తులేదు. కానీ మధ్యాహ్నం ఒక భోజనం ఉండేది, దసరాకో లేకపోతే దీనికో రెండుట్లేదో గుర్తులేదు. ఇప్పుడు తులసి చెట్టు ఉంది కదా, అది ఉండేది. దాని పక్కన ఒక థాచ్డ్ వన్ ఇట్లా షెడ్ లాగా వేసి ఉండేది. స్వామికి ఏంటి తెలుసా, ఆర్డినరీ కొయ్య కుర్చీ, కుర్చీలు కూడా పెద్దగా ఏం లేదు. ఆ కుర్చీ ఒక పాత ఇట్లా ఇట్లా కూడా ఉండదు, ఆర్డినరీ టేబుల్ అది ఆయనకి. ఇంత ఇట్లా ఒక రెండు రోజులు కూర్చునేవాళ్ళు ఆ డివోటీస్ అందరు వస్తే. ఈ మనం దీంట్లో సేవదలు లేరు కదా, మనం ఫస్ట్ వడ్డిచ్చేవాళ్ళం. స్వామి తినేవాళ్ళు కాదు అప్పుడు, కూర్చొని వీళ్ళతో పాటు అంతా అందరినీ వడ్డిచ్చామా లేదని, మళ్ళీ సరిగ్గా చేసామా లేదని అన్ని చూసి, ఇదిగో ఇది వడ్డిచ్చుడు, అది వడ్డిచ్చండి, ఇది వడ్డిచ్చండి. వీళ్ళు అయిపోయాక కానీ ఏమో జనం చుట్టుకునేవాళ్ళు కాదు, వీళ్ళు భోంచేసి వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. స్వామితో కూర్చొని మేము తినేవాళ్ళం. అంటే ఆ చేరే అంత కొంచెం మందిమే అట్లే అంత వడ్డీ చేసుకుంటే, స్వామికి వడ్డీ చేస్తే అక్కడ కూర్చుంటే అక్కడ తినేసేవాళ్ళం అన్నమాట. అది ఒకసారి ఆ ఛాన్స్ ఒకటిసారే దొరికింది. తర్వాత థాచ్డ్ ఇది కూడా లేదనమాట. వెంకటగిరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా స్వామి అప్పుడు. కానీ వెంకటగిరి నుంచి తెలిసిన అతను ఒకతను మాకు ఎక్కువ వచ్చేవాడు, మా అమ్మమ్మల కాలానికి తెలిసిన. మంచిగానే చెప్పలేదన్నమాట, ఆ చిన్నపిల్లాడు ఏదో తమాషా చేస్తాడు, మెరికల్స్ చేస్తాడు. ఇతని భార్య వాళ్ళ ఇంట్లో ఉంది. అప్పుడు లేడీస్ చాలా మంది వాళ్ళకి ఘోష సిస్టమ్ కదా, ఇట్లా వీళ్ళు బ్రహ్మస్ చాలా మంది వాళ్ళకి తోడుగా ఉండే వాళ్ళ ఇంట్లో. ఈయన కొడుకేమో మళ్ళీ నమ్మకం, ఈయనకి నమ్మకం లేదు. ఒక్కటి మంచి చెప్పల తర్వాత చాలా తిట్టాను ఆయన, బ్రాహ్మణ ఆయన తిట్టకూడదు. నేను ఇక్కడికి వెళ్ళాక అంత మంచి ఆయన్ని పట్టుకున్నాను. అందులో మాకు చాలా దగ్గర, క్వైట్ ఆఫర్ పోయి రావచ్చు అన్నమాట. అటువంటిదంతా నా అవకాశాన్ని అంతా పాడు చేసావే నువ్వు. తర్వాత వెళ్ళావన్నమాట అక్కడికి, ముగ్గురు వెళ్ళాం. పెద్దమ్మ వెంకటగిరి రాజాగారి ఇంటికి వచ్చేవాళ్ళు. అందులో రాజాగారు అన్నాడు మా నాన్నగారు వాళ్ళకందరికి, వాళ్ళకి సమ్ బిజినెస్ వాళ్ళ దాంట్లో, వాళ్ళకి మైకా దాంట్లో ఏదో ఉండేది వాళ్ళకి. వాళ్ళ కోసమే మా తాతగారు ఏం చేశారు, ఘోషాని పైన మెట్లకి బయట నుంచి మెట్లు పెట్టించారు వాళ్ళకని. ఒక మేనా ఉండేది, వాళ్ళు స్టేషన్కి వెళ్ళాలంటే గూడూరు స్టేషన్లోనే ట్రైన్ ఎక్కాలన్నమాట. అంటే ఇప్పుడు కాలపు వాళ్ళు కాదు, వాళ్ళ వెంకటగిరి రాజా చనిపోయారు వాళ్ళ నాన్నగారి కాలానికి. అది వాళ్ళు స్టేషన్కి వెళ్ళాలంటే మేనాలో వెళ్ళాలన్నమాట, వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన. అందుకని ఈ పైన కొద్దిసేపు ఉండి ఈ మేనాలో వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళంట. అట్లా తర్వాత ముస్లింస్కి ఏదో ఉరుసు ఏదో ఉంటుంది, అది కూడా ఇంట్లో పెట్టుండేవాళ్ళు తాతయ్య వాళ్ళ ఇంట్లో. అది తీసుకెళ్లేవాళ్ళు అట్లా, అది ఏదో ఉండేది అసిస్టెంట్. కానీ నేను మేము ఎదిగాక చూడలేవాళ్ళు రావడం, అదంతా చూడలే. సరే అక్కడికి వెళ్ళాము. ఆ సభ జరిగిందనుకుంటా, అదో దానికి ముందో నాకు గుర్తులేదు, విద్వన్ మహాసభ ఫస్ట్ జరిగింది అదో. ఆ సభకు మటుకు వెళ్ళాను, ఇది దానికి ముందు జరిగిందో అప్పుడు జరిగిందో సరిగ్గా గుర్తులేదు. కింద కూర్చున్నాం, దర్శనం అయిపోయింది, భజన అయిపోయింది, కూర్చున్నాను. ఇద్దరికి ఎవరు చెవులు కుట్టారు వాళ్ళ ఇంట్లో. తర్వాత నాకు పేషెంట్కి వచ్చేది, అడిగితే వాళ్ళకే గుర్తులేదు అన్నేళ్ల నాడు ఎవరికి కుట్టారు గుర్తురాలు. నేను చూశాను మీ ఇంట్లో అక్కడ దేవుడు కాడ స్వామి కుడుతుంటే, కానీ ఎవరికంటే వాళ్ళకి గుర్తురాలి. అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ చేశారన్నమాట స్వామి. తర్వాత స్వామి కదా కింద గూడూరాళ్ళు ఉన్నారు, భజనకి పిలుచుకోరమ్మన్నారు. పైకి రాగానే స్వామి వేసేవాళ్ళు కదా చిటికెళ్ళనో ఏదో అన్నారు, ఇట్లా ఏదో పెట్టి ఇట్లా ఇట్లా ఒకటి రకం కొట్టేవాళ్ళు. నేను అది పెట్టి భజన చేస్తాను, మీరు రెండు అక్కడ కూర్చొని విందురు. వాళ్ళ ఘోష అందుకని ఇటు సైడ్ కూర్చుంటారు, వాళ్ళ దగ్గర కూర్చోండి అని చెప్పారు. హాల్లో చిన్న హాలే, ఇప్పుడు జెంట్స్ కూర్చున్నారు అక్కడ, ఈ సైడ్ తలుపు పక్కన వాళ్ళ లేడీస్, లేడీస్ పక్కన మేము కూర్చోనన్నాడు. నాకైతే ఎవరు తర్వాత చూస్తే కొంచెం ఎక్కడో గుర్తొచ్చింది, కానీ అంత క్లియర్గా ఐడియా అంటే స్వామిని చూసుకుంటా కూర్చుంటాం కదా, ఆ ధ్యాసలో సరిపోయింది. భజన అయిపోయాక స్వామి నేరుగా వచ్చి ఒక రోజు ఎవరు ఇచ్చినారు పెద్దమ్మకి, ఇట్లా అక్కడి నుంచి అట్లా ఇసేసి నేను వస్తున్నాను మీ గూడూరికి ఇప్పుడు అన్నారు. గూడూరికి వస్తున్నాను అన్నారు అంతే. మాకేం చేయాలో తెలియలేదు. కానీ దానికి ముందు ఒకసారి వచ్చినారు వెంకటగిరి వాళ్ళది, ఒక ఆఫీస్ ఉంది అక్కడ, కానీ ప్లేస్ లేదు అక్కడ. పైనుంచే స్పీచ్ ఇచ్చారు, దానికి అటెండ్ అయినా. అప్పుడు వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు హౌసెస్కి వెళ్ళారు, ఓల్డ్ డివోటీస్. మా సిస్టర్ ఉందన్నమాట, కజిన్ సిస్టర్ ఉంది. ఆ హస్బెండ్కి ఎంత గర్వమో నేను చెప్పలేను, ఈగో ఉంటే భగవంతుడికి నచ్చదంటారే ఫస్ట్ పర్సన్ ఆయన. అంటే
నేను చెప్పిందే కరెక్ట్ నాదని. ఎవరో ఒక ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన. బట్ యూజువలీ ఈస్ అ బ్రాహ్మణ్, కానీ బ్రాహ్మణ్ లాగా ప్రవర్తించలేదనుకుంటా. అందుకని స్వామికి వచ్చి అతన్ని మటుకు తీసుకురావద్దు అన్నారు. అది ఎందుకు చెప్పారో తెలియదు. సంథింగ్ రాంగ్ విత్ దట్ పర్సన్, అంతవరకు కరెక్ట్. అది కోపం వచ్చింది దీనికి. దేవుడు ఎందుకనేది మనకు అర్థం కాదు కదా. ఏదో కారణం ఉంటుంది చెప్తారు, మనం బ్లైండ్ గా ఫాలో కావాలంతే. సరే వెళ్ళిపోయాడు. స్వామి వస్తారు చెప్పారు, మాకు భయం. ఆయన చూస్తే మాకు భయం అనమాట, ఎదుర్కోపోయేవాళ్ళం కాదు ఇంకా ఎట్లా బా. ఏమేమనేదంటే నిజంగా నా స్వామి అంది. చి, నువ్వు ఎప్పుడు నమ్ము దుర్వాసుడు నువ్వు. అంటే అటు ఏమి ఏర్పేటు భక్తురాలు ఎక్కువగా మా పెద్దమ్మ వాళ్ళు. అందుకని ఎక్కువగా అక్కడికి పోతా వస్తా ఉండడం, ఈ చదవడం అన్ని బాగా అన్నమాట. అందుకని ఏర్పేట నుంచి ఎవరు వచ్చినా మీ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు అనేవాళ్ళు స్వామి ఆమె. ఈయన చాలా పెద్ద ఆవిడ, అప్పటికే 70 ఇట్లా ఉంటుంది. అందుకని నిజంగానా తప్పకుండా వస్తున్నారంది. బే, నువ్వేది నమ్మవు, భక్తుండట లేకపోతే దుర్వాసుడు నువ్వు. నేను వస్తున్నాను రేపు అనేసినారు. టైం చూస్తేనా 12 భజన అయిపోయింది అంతే. అంతే వెంటనే వచ్చేసాం. ఏం చేయాలో ఏమో కూడా తెలియలే. ఆయన ఏం చెప్పారంటే, సరే వచ్చేసాం మేము, ఈయన మాకు చెప్పకుండా మైన్కి వెళ్ళిపోయాడు కావాలని. భగవంతుడు వస్తున్నాడు, భగవంతుడు అనుకుంటే అసలు చేరలే అని. సరే మాకు సంతోషమైంది, ఈయన వెళ్ళిపోయాడు కదా ఇంకా మా ఇష్టం అనేసి. కానీ చాలా పెద్ద హౌస్, ఆయనకి మైక ఉంటే ఫారినర్స్ వచ్చేవాళ్ళు ఎక్కువగా, అక్కడ మైక అని ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాళ్ళు. అనుకుని పెద్ద డైనింగ్ హాల్, పెద్ద హాల్ కాన్ఫరెన్స్ కి అట్లా అన్నమాట. వాళ్ళు కార్పెట్స్ అన్ని ఉన్నాయి, ఆ కాలంలో కార్పెట్స్ ఉండడం తక్కువ అనమాట. సరే నేనే యంగ్స్టర్స్ లో నేనే పెద్దదని, మిగతా వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. మా కజిన్స్ ని పిలిచి మనం అన్ని డెకరేట్ చేసేసుకున్నాము, స్వామి వస్తున్నారు ఇప్పుడని. ఆ బయట నుంచి మెట్లక్కడి నుంచి కార్పెట్స్ పరుచుకొని దేవుడి రూమ్ దాకా పరిచేసాం. చాలా పెద్దది కానీ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అన్ని. ఇంకొక అంకుల్ని బతిలినాడి ఈ మామ వెళ్ళిపోయినారు. ఆయన కొడుకుని పంపించి స్వామిని పిలుచుకోరావాలి కదా, వాళ్ళిద్దరిని మీరు వెళ్ళిపోండి, మేము ఎన్ని చేస్తాము స్వామి. అందులో ఫోన్స్ ఏం లేవు కదా చెడు. కానీ మాకు తట్ల ఎవరన్నా పిలవడానికి భయం, స్వామి వస్తారో రారో, కెమెరామెన్ పిలిచినా భయం. అది జెంట్స్ లేరు ఇంకా, ఈ డ్రైవర్ వీళ్ళు వెళ్ళిపోయినారా, వంటాడు ఉన్నాడు, వీళ్ళందరికీ ప్రిపేర్ చేసి స్వామితో కూడా వస్తారు కదా ఇంకా. వీళ్ళు దీంట్లో ఉన్నారు, ఎవరు వెళ్ళి ఎక్కడికి పంపించా తెలియదు, మా దీంట్లో ఉన్నాం అంతే. సరే దారంతా పూలు పరిచాము. ఈ నలుగురు ఐదుగురు యంగ్స్టర్సే ఉన్నాం, అందరూ అన్ని పూలు ప్లేట్స్ లో పెట్టుకొని స్వామి వచ్చేటప్పుడు ఇట్లా వేయాలని. దేవుడి రూమ్కి ఎట్లా వస్తారు కదా, దేవుడి రూమ్ దగ్గర టేబుల్ కొంచెం, నేను చెప్పాను కదా ఇవాడ పులిహోర ఇట్టడు అని, నూనెంకా ఏదో అవన్నీ గుర్తున్నాయి కొన్ని కొన్ని, అవన్నీ అక్కడ పెట్టి ఆ టేబుల్ అక్కడ స్వామికి అరేంజ్ చేశాం. మా కజిన్ సిస్టర్ ఏంటి, అంతకుముందు స్వామి రాలేదని ఆ మూడేళ్ళకి వెళ్ళారు. మా అంకుల్ ఉన్నారు కదా, ఆయనకి ఇష్టం లేకపోతే లేదు కదా. ఆ కారిడార్లో కూర్చొని ఏడుస్తుంది, మనకు తెలుస్తుంది అనమాట ఇంకో ఇంటికి స్వామికి పోయింది. దూరంగా ఉంది ఆ ఇల్లు, కానీ ఇల్లు కనిపిస్తుంది, స్వామి వెళ్ళేది చేసి కనిపి. చాలా ఏడ్చిందంట ఆ రోజు ఆ ప్రీవియస్ విజిట్ లో. దానికని వచ్చినాను, నీకు అవసరం వచ్చినానని చెప్పినారు. ఎంత బాధపడ్డావో, మేము ఇంత దూరం అక్కడికి పోతూ వస్తూ కూడా స్వామి దగ్గరికి వచ్చి కూడా రావాలని పిలుచుకోలేకపోయామే. ఈయన కాదని లేరు, ఆయన పిలవరే, ఈయన పిలవడు, మర్యాదగా లేదు కదా. ఆయన వెళ్ళి పిలవాలి, ఎత్తుకుంటే అసలు స్వామి రావడమే గొప్ప. నేను కూడా మాకు ఛాన్స్ ఇచ్చారు అనుకున్నాను. ఆయన అంటే ఎన్ని చేసిండాం, ముందు పోవడానికి భయం, వెనక రావడానికి భయం అనమాట. ఆయన చూస్తే సరే లోపలికి వచ్చాం, నేరుగా ఎక్కొచ్చారు. ఇట్లా అట్లా పూలు వేసుకుంటా స్వామి కింద మా పెద్దమ్మ మాలేసింది. అక్కడి నుంచి మెట్లు ఎక్కి పైకి వచ్చి ఇట్లా చివరికి వచ్చి ఈ చివరి దేవుడి రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చి అక్కడ కూర్చున్నారు. నేనేం చేశాను చిన్నపిల్లగా, ఇట్లా దీనికి పూలు ఎంత తల మీద పడతాయని బాగా ఫోల్డ్ చేసి కట్టేసి లాగా సరిగ్గా స్వామి కూర్చున్నప్పుడు ఇట్లా పడి ఇట్లా విలీచుకుని, చూడు ఈ ఫారెస్ట్ లో పూలు పడితే ఎట్లా తీసేదనుకున్నావు, అందులో మంచి జుట్టు, చాలా బాగా జుట్టు అది. నాకు ఇంకా కళ్ళలో నీళ్లు భయం వేసింది. మా గ్రాండ్ మదర్ సిస్టర్ కూడా ఉన్నారు, ఆమె కొంచెం పీకితే స్వామి కొంచెం పీక్కు. అందులో ఫ్లవర్స్ గీయలే, చామంతి రేకులు, రోజా పూలు రే, కలర్ కలర్ గా ఉన్నారు అయితే. కానీ ఇట్లా ఇదిలిచ్చారు, ఇట్లా ఇదిలిచ్చారు పాంతా చేసి అట్లనే అసలు ఈ ఫారెస్ట్ లో పడితే ఎట్ట తీసుకుంటాను అనుకున్నావు అని అట్లే భయపడిపోయి నిలబడ్డాను. నవ్వేశారు అవతల, అంటే జోక్ చేశాను అన్నట్టుగా నవ్వేస్తే సరిపోయింది. కింద ఎక్కడో నేను ముమ్మిడివరం బాలయోగం ఉండేవారు, అక్కడ చూడడానికి వెళ్ళాను అనమాట చిన్నప్పుడు. అక్కడ చిన్నది ఎంతది అయ్యంటూ ఏ చూస్తే అప్పుడు అనిపిస్తుంది కదా, అడుకూర్చొని ధ్యానం చేస్తే, చూడు ఈ ఫారెస్ట్ లో పూలు పడితే ఎట్లా తీసేదనుకున్నావు, అందులో మంచి జుట్టు, చాలా బాగా జుట్టు అది. నాకు ఇంకా కళ్ళలో నీళ్లు భయం వేసింది. మా గ్రాండ్ మదర్ సిస్టర్ కూడా ఉన్నారు, ఆమె కొంచెం పీకితే

కదా, అడుకూర్చొని ధ్యానం చేస్తే మంచిది అంట అట్లంటే అది కొనుక్కొచ్చాను. దాని మీద తాబేలు ఉంది, అక్కడ పచ్చింది అనమాట స్వామి కాలు దగ్గర పెట్టుకోవడానికి. నేను చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయని, ఆ చేసు వాళ్ళ కోసం తెచ్చినట్టు అక్కడ కూర్చొని ఇదేంట ఇదేంటి అన్నారు. తాబేలున్న చూడు తాబేలు ఏం చేస్తుంది, ఏ శబ్దం వచ్చినా అన్ని అవయవాలు లోపలికి తీసేసుకుంటుంది. మనిషి అట్లా జాగ్రత్తగా ఉండాల, అట్లాంటి ఇంద్రియ నిగ్రహం ఉండాల, ఎక్కడ ఏది వచ్చినా అలర్ట్గా అన్నమాట మనం. అది మా పిన్నమ్మకి ఇచ్చేసిండే అది, నేను చేసుకుంటాను అంటే ఇచ్చిండే. సరే స్వామి చెప్పిన పాఠం మళ్ళీ నేను తీసుకుంటే బాగుండదు కదా, మళ్ళీ ఆమెకే ఇచ్చేసిన, కూర్చున్నప్పుడు పర్వాలేదు పెద్దవాళ్ళు మీరు తీసుకోండి అనేసి ఇట్లా చూస్తే ఆ మాట అన్నారనమాట. అంత మనిషి ప్రతి సెకండ్ జాగ్రత్తగా ఉండాలా అన్న భావన వచ్చేటట్టు. సరే అది అయిపోయి ఇది తీర్చుకున్నారు, భోజనం ఆయన చెప్పారు చూడు వాళ్ళు అక్కడ పాద పూజ చేశారు వెంకటగిరిలో, పాద పూజ చేశాక భోజనం చేయకూడదు పోకూడదు అన్నారు, తిన్నాను భోంచేశాను అక్కడ అనేసి నేను చెప్పాను కదా ఎంత తిన్నా స్వామి. ఆట ఆ రోజుల్లో కొంచెం కొంచెం మన తప్పకుండా తినేవాళ్ళు, ఈ వడ పులిహోర నూనెం కాబట్టి మా అంటే పెద్దవాళ్ళు అవ్వుందన్నాను కదా అవ్వచ్చు స్వామి ఇంకొచ్చు, అయ్యో నేను ఇప్పుడే తినేసి వచ్చానమ్మా అంటారు, ఈ మళ్ళీ ఇంకొక ఇంటి పెట్టబోద్ది మేమంటే కొంచెం బలంతం చేయబాకమ్మా పాపమా అనే. సరే సరే అని కాదనరు కదా, అది ఎట్లా పెట్టించుకున్నారు. అయిపోయాక సరే ఇదంతా మీరు ప్రసాదంగా తినండి అన్నారు. ఇంకా ప్లేట్లు అంతా ఉంది, ఆమె గమ్ముడు స్వామి మీ చేతికుండా పెట్టండి స్వామి అనింది. మేము ముగ్గురు నలుగురు మేము ఉన్నాం అక్కడ, వీళ్ళందరూ ఇల్లు చూపించడానికి ఇంకా స్వామి బయట వస్తుంది అంతా కలిపారు. ఇట్లా అంత ముద్ద చేస్తే మనకి అమ్మ గోరు ముద్దలు పెడతాంటారు కదా, అందరికి ఒక్కటి పెట్టారనమాట. చేతిలో పెట్టుకుని బయట పోలేం కదా స్వామి దగ్గరనే తినేయడం కూడా, అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మేము అట్లా వస్తుంది స్వామి చేతికుండా అనేసి. సరే అందరికి ఇచ్చిన తినేసి సరే చూడు చూడు అక్కడ నాతో కూడా వెనక గెస్టులు వచ్చిన్నారు వాళ్ళు తొందరగా భోజనం పెట్టేసి వెళ్ళిపోవాలా, వెంకటగిరి వాళ్ళ నేను రోడ్లు పెట్టేసి వచ్చానన్నారు. వాళ్ళు వెంకటగిరి నుంచి మెయిన్ రోడ్డుకు రావచ్చు, గుడి నుంచి వేరే రోడ్డు వస్తుందన్నమాట, అక్కడ స్వామి కలుసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఆ రోడ్డుకు వచ్చే చీల్ రోడ్డు అంటారు జంక్షన్, అక్కడికి వస్తారు, నేను ఇక్కడికి వెళ్ళి కలుసుకోవాలా, తొందరగా వాళ్ళకి భోజనం పెట్టించేసాను. నేను చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయని, వంటవాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు రెడీగా అన్ని రాజారెడ్డి ఇంకా మిగతా వాళ్ళు నాకు ఎవరు తెలియని కూడా తెలియదు, వాళ్ళందరూ కూర్చొని ఒక 7-8 మంది ఉంటారేమో వాళ్ళు భోంచేసేసారు. అవతల స్వామి ఆ రూమ్లన్నీ వాళ్ళ రూమ్లన్నీ చూశారు, అట్లే కింద దాకా వెళ్ళామన్నమాట. ఆయన మైండ్కి వెళ్ళిపోయినారు, మాకు భలే హ్యాపీగా ఉంది. అంటే ఆయన ఒకసారి చెప్పినారు తర్వాత కూడా, చూడు మీ ఆయన లెటర్ రాశాడు, మీ మన్మధుడు లెటర్ రాశాడు అన్నారు. ఇంకొమ్మది అని లోపలికి వెళ్ళి తెచ్చేదా అన్నట్టుగా మళ్ళీ ఒక అడుగు లోప పెట్టబోతున్నారు. వదిలే స్వామి తెలుసు కదా స్వామికి లెటర్ వచ్చింది తెలుసా, ఏం రాశాడు తెలుసా, నేను ఉంది స్వర్గంలో ఉన్నా అనుకుంటున్నావా రాలేదు ఇంకా అని అన్నారు. ఎందుకు స్వర్గంలోనే ఉన్నానని రాయ్ అనుకుంటున్నావని రాస్తే స్వర్గంలోనే ఉన్నానని రాయ్, అంటే వెళ్ళి తెచ్చేదనేసిపోయి ఇట్లనేసి అమ్మాడు చెప్పారు. చూడు ఒక్క మంగళవాడికి ముడికి తల ఉంచుతాడు కానీ ఇంకెవ్వరికి తల ఉంచడు, నో అదర్ గో కదా అక్కడ, అంటే అంత ఈగో. నేను చెప్పాను కదా అంత ఈగో అన్నమాట. అటుంట ఆయన తర్వాత తర్వాత కొంచెం ఇదేంది స్వామిని చూడాలా అనే ఇది వచ్చిందన్నమాట, ఐసైట్ తగ్గిపోయింది. ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చేశాడు, అప్పటికి నేను డాక్టర్ ఇక్కడ ఉన్నానన్నమాట. సరే నేను వెళ్ళాడైతే నాకు స్వామిని చూడండి ఎట్ట చూస్తాం అప్పుడు అడిగితే ఎక్కడ కూర్చోడు స్వామి వస్తుంటే కనిపించలేదు, నాకు కనిపించలేదు మసక మసగ్గా ఉన్నది అని నాకు మనసులో అనుకున్నావు ఆ రోజు చేసావు నానలేం కదా. చూడు మన చేతులారా మనం చేసుకుంది. ఒకసారి వచ్చి ఈస్ట్ లో పైన నిలబడ్డాడు కిందకి దిక్కుండా, అప్పుడు కూడా అనుకున్నా నేను మనకు గర్వం ఉండకూడదు, భగవంతుడు తిరిగి నడిచి వస్తుంటే మనం పైన నిలబడి చూసేది, నడవలేని వాళ్ళు చేయలేని వాళ్ళు చేయాల్సిన పని అది, ఈయన ఎందుకు ఈ పని చేశాడా అనుకున్న ఆ రోజు. ఈ రోజు చూడండి ఎంత అవస్థ పడ్డా అంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుదాం, ఎప్పుడు చూడలే అంత పొగరు ఉన్నాయన అట్లా బిహేవ్ చేస్తాను. నేను ఆ పార్ తోట ఉంది అక్కడ స్వామి గుడి కట్టి స్వామిని పిలవాలనుకున్నాను, నేను చెప్పి ఇవంతా చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పుడు, అప్పుడే రిలీజ్ అయింటే ఎన్ని జరిగి ఉండేదే గాని ఇప్పుడు కష్టం అన్నాను అంతే. చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేసి చూసి వెళ్ళిపోయాడు. దానికంటే చెప్తున్నాడు స్వామి భగవంతుడు ఎప్పుడు ఈగోని మటుకు భరించలేడు అనేది ఆయన చూసి నాకు భలే గుర్తుకొచ్చింది. దాని తర్వాత వచ్చి ఇంతవరకు ఇది ఇంకొక సిస్టర్ ఉందన్నమాట, ఇది వాళ్ళ ఇంటికి వచ్చానని ఆమె వాళ్ళకిద్దరు కూతుళ్ళు ఒక సిస్టర్ ఏమి ఇంకో సిస్టర్ ఉంది, ఆమెకి మెడ్రాస్ లో

సర్జరీ చేశారు. ఓవరియన్ ట్విస్టెడ్ ఓవరియన్ సిస్ట్ అది గమనించల అపెండిక్స్ అనుకుని ఓపెన్ చేసేసారు. డాక్టర్ వీరారెడ్డి నర్సింహంలో ఉన్నారు. అప్పుడు మా బ్రదర్ కూడా డాక్టర్ అయినాడు. మేము అప్పటికి పోతే ఈయన అక్కడ వర్క్ చేస్తా ఉన్నాడు అనమాట. ఓపెన్ చేశాక కాంప్లికేటెడ్ అయింది. ఇట్స్ నాట్ ఇది ఓవేరియన్ సిస్ట్ ఇది అయిపోయింది ఇది. ఆ రోజు స్వామి ఇక్కడ వరండాలో చెప్పారంట, నాకు చుడు విజయలక్ష్మి అక్కడ అది ఒకటి బాగాలేదు, ఇప్పుడే వెళ్ళేసి వచ్చినాను, సీరియస్గా ఉండింది అని. వాళ్ళ సిస్టర్కి మట కనపడి స్వామి బెడ్ దగ్గరకు వచ్చి ఇట్లా బ్లెస్ చేసినట్టు అనిపించిందంట. తనకేం కనిపించలేదు. అదైతే ఎవరో నాకు ఒక బుక్ ఇచ్చారు చదవమని ఉరికినే, దాంట్లో ఒక పేజీలో ఉండింది. నేను ఆ బుక్ చూసి ఇమ్మని ఇచ్చాను, మళ్ళీ నాకు వెనక్కి రాలేదు. అది పేరు తెలియలే, మళ్ళీ కొని పెట్టుకుని దాంట్లో ఒక సెంటెన్స్ ఎవరు రాసిన ఆయన రాసినాడు అంటే స్వామి వరండాలో చెప్పినారు అనేసి, అది వాళ్ళెవరో రాసిన వాళ్ళు రాసినారన్నమాట. దాని తర్వాత వచ్చి నేను రాజమండ్రిలో కారణానంది ఉన్నారు కదా, ఆయన అన్నంగా చాతుర్మాసానికి వెళ్ళిన్నాం. అక్కడికి పెద్దమ్మళ్ళు వెళ్ళేవాళ్ళు ఏర్పడి స్వామి తప్పితే నేను వీలున్నప్పుడు వెళ్ళేదాన్ని అనమాట. అట్లా అక్కడ ఉండేటప్పుడు ఆయన ఆశ్రమం అనగారు, ఆగస్టు 15 అనుకుంటా ఆ రోజు ఫ్లాగ్ ఆయిస్తాం. చిన్న కుర్రాడు అక్కడ అంతా అనాథ బాలని అందరినీ కలెక్ట్ చేయడం, లేడీస్ ఎవరైనా ఇదైపోయిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి కూడా వెనక ఒక హోమ్ ఉండిందనమాట. అక్కడ ఒక హాస్పిటల్ ఉంది. స్వామి దగ్గరికి వచ్చిండే కారణంగా గుర్తుంది కదా ఆయన. అక్కడికి వెళ్తే ఆ రోజు ఫ్లాగ్ వేసినా చూస్తా అంటే బాధ వేసింది, ఇంత చిన్న పిల్లడు ఎవరు వదిలేశారో ఏంటో అనుకుంటే వాళ్ళని చూస్తే ఆయన అక్కడ భోజనం పెట్టాడారు. నేను చెప్పాను వీళ్ళందరూ ఏర్పేట స్వామి శిష్యులు అన్నమాట. ఆయన కూడా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ అన్నీ చూస్తా రిచ్ మ్యాన్, ఒకే ఒక సన్ను, అతనికి ఏమో అయిపోయింది, మెంటల్ రిటార్డ్ అయిందో లేకపోతే మధ్యలో ఏదైనా అయిందో నాకు సరిగ్గా గుర్తులే. అతను పోయాక అతని పేరుతో కట్టాడు అన్నమాట. అక్కడే ఒక డెలివరీ స్వామి ఫోటోలో నుంచి వచ్చి చేశారని కూడా రాశాడు. అదే హాస్పిటల్. నేను ఊరికి ఎట్లా చూస్తా చూడు వీళ్ళందరూ ఎంత దృష్టివంతులో, నర్సెస్ గుడ్జుడు ఎంత బాగా చేస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయాలన్నది, అది ఇంకా బయట వస్తా ఉందన్నమాట అక్కడ కూడా. అంటే ఎందుకు నర్స్ అనుకుంటావు డాక్టర్ అవుతావాలి అన్నాడు. కారణం నేనంద ఎందుకు అట్లా అనుకుంటా అంటే సర్వీస్ చేయడానికి ఛాన్స్ లేదు, నువ్వు డాక్టర్ అవుతావాలి అన్నాడు. మా ఏంటి డాక్టర్ అంటే పెళ్లి అయిపోయింది ఎవరు పంపిస్తారు, నన్ను నా మనసులో నాకుంది కదా వచ్చేసాను. దాని తర్వాత నేను చెప్పాను కదా స్వామి టెంకా వేయడం వాడు పెట్టడం బస్ అంతటితో చాప్టర్ క్లోజ్ అయిందేమో, మొన్న చెప్పాను కదా ఓ టెంకాయ తెమ్మని దాంట్లో ఇంత అంతా చెప్పి తర్వాత వాళ్ళందరూ అగ్రీ చేసి వాళ్లే చదువుకోమని పంపించారనేది ఆశ్చర్యం వేసింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాను, ఇక్కడ జాయిన్ అయ్యాక వెళ్ళి కరుణ గారితో చెప్తే నేను చెప్పిన ఆ రోజు నేను బ్లెస్ చేయలే నిన్ను డాక్టర్ అవుతా అని, నా మాట వృధా అయిందా చూడు. వృధా కాదు అంటే ఇట్లా స్పిరిచువల్ గా బాగా ఇది వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా జరుగుతుంది. నీకు అభిలాష చెయ్యాలని ఉండింది కాబట్టి నీ కోరిక నెరవేరుతుంది తప్పగా అన్నాను ఆ రోజు. స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పినట్టున్నాడు, నేను బ్లెస్ చేశాను డాక్టర్ అయింది ఇక్కడ చేరింది చెప్పి స్వామికి చెప్పొచ్చినాడంట. మళ్ళీ అంటే ఆ ఎక్కువ తిరుగుతుండేవాడు కదా స్వామితో కూడా అక్కడ అని.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఈశ్వరుడు సర్వుల సర్వభూతముల హృదయములయందు అధిష్ఠించియున్నాడు అనేదాన్ని భగవంతుని చిరునామా కథ రూపంలో మనం తెలుసుకుందాం. పంచపాండవులకు వారి సతీ ద్రౌపదికి వెంట జంటగా ఉండి కాపాడేవాడు శ్రీకృష్ణుడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడిపై అనన్య భక్తి విశ్వాసములుండేవి. నిండు సభలో దుర్యోధన దుశ్శాసనులు ఆమెను వివస్త్రను చేయుటకు పూనుకున్న సమయమున ఆమె మహాబలిశాలి అయిన భీముని కాని, సవ్యసాచి అయిన అర్జున్ని కాని, ధర్మనిరతుడైన యుధిష్ఠిరుణ్ణి కాని, భవిష్యద్దర్శకుడైన సహదేవుణ్ణి కాని సహాయం అర్థించలేదు. హే కృష్ణ, హే మాధవ, ద్వారకావాస, పాహిమాం పాహిమాం అని ఆర్తితో ఎలుగెత్తి పిలిచింది. శ్రీకృష్ణుడు ఒక్క పిలుపుతో పలికేవాడు కదా, అక్షయ వలువలను ప్రసాదించి ఆమెను రక్షించాడు. కురుక్షేత్ర యుద్ధానంతరం ఒకరోజు అందరూ ఆనందంగా ముచ్చటిస్తున్న సమయంలో ద్రౌపది, కృష్ణ, నాకొక చిన్న సందేహం ఉంది, అలనాడు నన్ను కాపాడమని కురుసభలో ప్రార్థించాను, కాని నువ్వు వెంటనే రాలేదేమి, కొంత జాగు చేశావు కదా అన్నది. అప్పుడు కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా, అమ్మా, నేనేమి చేసేది, నీవు హృదయవాసానే పిలువక ద్వారకావాసాని పిలిచితివి కదా, మరి నేను ద్వారకు వెళ్లి రావలసి వచ్చింది, నీవు ఇంకా నా శాశ్వతమైన చిరునామాను గుర్తించలేదు అన్నాడు. అదేమిటి? ఈశ్వరుడు సర్వుల సర్వభూతముల హృదయమందు అధిష్ఠించియున్నాడు. అదే ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలిగింది.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: 이펙트 파일 기능을 검토하실 관리실에 직접 보고 받아가는 등 메리트처럼 안타에서 높은 기준 리테이션을 가르쳐드립니다.
1: తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ ప్రేమయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజులు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవంతుని చేరాలంటే అతి సులభమైన మార్గము నామము. ఈ నామ సంకీర్తన యొక్క విశిష్టతను గూర్చి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. శ్రీరాముని దివ్య కంఠాన్ని వినే భాగ్యము మనకు కలగలేదు. శ్రీకృష్ణుని మురళీనాదం వినే యోగము మనకు లభించలేదు. అయితే ఈ కలియుగంలో శ్రీ సత్యసాయి అవతారంలో వారి సుమధురమైన కంఠాన్ని వినటమే కాక వారు సుస్వరంగా పాడటము విని తరించే భాగ్యము కూడా మనకు ప్రసాదించారు స్వామివారు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో సంగీతం గురించి భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ సంగీతం అనేది ఎలా సమకూరుస్తుంది, స్వామి తమ విద్యార్థులలో సంగీత జ్ఞానాన్ని ఎలా పెంపొందించారు, వారిని ఎలా ప్రోత్సహించారు అన్న విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు శ్రీమతి ద్వారం లక్ష్మి గారు, శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మరియు శ్రీ కోటా శివకుమార్ గారు. ముందుగా మన ప్రియమైన సాయి భగవానుడు అసలు నామస్మరణ గురించి తమ దివ్యోపన్యాసంలో ఏం చెప్పారో వింటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
2: అందరు కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు. కాని యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు. చిత్తచోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు. ఊరికే చోరుడు అంటే మాత్రం కోప్పడతారు. ఆ విధి కాకుండా గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మధురంగానే ఉంటుంటుంది. లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోర అని పిలుస్తారు? చిత్తచోర యశోద కే బా నవలీత చోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటుంది. అటు రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది. రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి. త్యాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళముతో చేరినటువంటి గానమునే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. మధురమైనటువంటి యొక్క గానం చేత, మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుణ్ణి మనం ఎంతైనా పొందవచ్చు. కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు. వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్మణ వేదను కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు. సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడాను సందర్శించిన వారు లేరు. కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. కనుక నే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు. కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి. అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును. కానీ మాకు రానటువంటి వారం మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు. మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు, ఏదో ఒక రాగంతో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి. కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు. రామా నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు. రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు. కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది. ఏ విధంగా ఉన్నా పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి. కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి. హృదయాన్ని అర్పితం చేసి దీంతో ఒక రాగమును కలిపి గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఏ రాగంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు. కానీ ఆ విధంగా డిసప్పాయింట్కి ఏమాత్రమో మీరు అవకాశం అందించకండి. ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది. నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు. వచ్చినప్పుడు నీకు ఏదిగా తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు. ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: ఇప్పుడు డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మి గారు శాస్త్రీయ సంగీతం యొక్క విశిష్టతను గురించి మనకు చెప్తారు. డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ద్వారం సంగీత కుటుంబానికి చెందినవారు. ఈమె ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ద్వారం భావనారాయణరావు గారు మరియు సంగీత విదూషీమణి శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ గారుల కుమార్తె. శ్రీమతి లక్ష్మీ గారు ప్రపంచ ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు పద్మశ్రీ సంగీత కళానిధి డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి జ్యేష్ఠ మనవరాలు. తమ తల్లిదండ్రుల వద్ద మరియు ప్రముఖ సంగీత విద్వన్మణి శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి గారి వద్ద సంగీత సాధనను గావించిన లక్ష్మీ గారు 14 భాషలలో పాటలు కీర్తనలు పాడే నైపుణ్యం ఉన్నవారు. అన్నింటికన్నా ఈమె భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో గానం చేయడమే ఒక దివ్యావకాశంగా భావిస్తారు. వీరు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో ప్రొఫెసర్గా తమ సేవలందిస్తున్నారు. ద్వారం లక్ష్మీ గారు శాస్త్రీయ సంగీతం గురించి ఏం చెప్తారో విందాం.
2: సరే, భాగవతంలో నవవిధ భక్తి మార్గాలు మనకి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పబడ్డాయి కదా. ఈ భక్తి మార్గంలో ప్రయాణించిన వాగ్గేయకారులందరూ ప్రధానంగా సంగీతాన్ని మాధ్యమంగా అంటే మీడియంగా తీసుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. వాళ్లు రచించిన ఎన్నో సంగీత రచనలు పరంపరగా శిష్యుల ద్వారా కొన్ని వందల సంవత్సరాలు ముందుకు సాగి ఈనాటికి మనకి ప్రచారంలో ఉన్నాయి కదా. అయితే ఇలా ఉన్నాయి అంటే దాంట్లో సంగీతానికి ఉన్న గొప్పతనమే ప్రధానంగా కారణం. వాళ్ళు ఎంత భక్తి గలవారు అనేది కూడా మనం వాళ్ళని మనం చూడలేదు కదా ప్రత్యక్షంగా. వాళ్ళ గురించి వింటున్నాం మన పెద్దవాళ్ల ద్వారా, పుస్తకాల్లో చదువుకుంటాం వాళ్ళ గురించి, కానీ వాళ్ళ భక్తిని వాళ్ళ గొప్పతనాన్ని మనం అనుభవించాలంటే వాళ్ళ సంగీతమే మనకి పెద్ద ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణే నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని నారద పరిభ్రాజక ఉపనిషత్తులో చెప్పారని మనం చదువుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి ఏం చెప్పారు, నేను వైకుంఠంలో లేదా యోగుల హృదయాల్లో నేను నివసించి ఉండను, నేను ఎక్కడ ఉంటాను అంటే నా భక్తులు నా గురించి ఎక్కడ గానం చేస్తూ ఉంటారో అక్కడే ఉంటానని స్వామి స్వయంగా చెప్పినట్టు మనం చదువుకుంటూ ఉంటాం. ఇది కూడా మనకి సంగీత ప్రాధాన్యతని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ ని చెప్తోంది కదా మనకి. ఇలా సంగీత ప్రాధాన్యతని మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే మన భారతీయ సంప్రదాయంలో మన ఆర్ష విజ్ఞానంలో అన్ని సంగీతంతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకి మనకి సరస్వతీదేవి అనగానే ఒక వీణ పట్టుకొని, లేదా కృష్ణుడు అనగానే ఒక వేణువుతో, అలాగే శివుడు నృత్యం చేస్తూ, ఇలా మన సంగీతం నృత్యం ఇవన్నీ మనకి దేవతలతోనూ దైవాలతోనూ మనకి లింక్ చేసే మనం అలా అలవాటు పడి పెరుగుతాం చిన్నప్పటి నుంచి. ఇంకా రామాయణం అనేది అసలు లవకుశుల చేత మార్గ విధానంలో మొట్టమొదటిగా పాడబడిందనే మనకి రామాయణంలో ఉంది. పాఠ్యే గేయేచ మధురం అంటారు రామాయణంలో. ఇలా ఈ నవవిధ భక్తుల్లో కూడా రామ మంత్ర జపిసో హేమనుజ ఇవన్నీ కూడా ఎన్నో రకాలైన సంగీత రచనల్లో మనకి ఈ నవవిధ భక్తుల గురించి కూడా మనం సంగీత ఇంపార్టెన్స్ కలిపి మనకి పడింది. ధనుర్మాసం ఇది అసలు. ఇప్పుడు అందులో తిరుప్పావై రచించిన గోదాదేవి వారి గురించి మనం ఎంతో తెలుసుకుంటూనే ఉంటాం ఎప్పుడు. ఆవిడ తిరుప్పావైని 30 పాసురాలుగా పాటలుగా రచించారు. పాడి కొడతాళ్ నర్పామాలై అంటారు. అలాగే అందులో ఆవిడ భగవంతుడి నామకీర్తన మహత్యం గురించి చెప్తూ 3వ పాసురంలో ఓ

నామ సంకీర్తనం, భగవంతుడి స్తుతిని పాడడం గురించి మరి వాగ్గేయకారులు అందరూ చెప్పుకున్నారు. ఇంకా భక్త కవులు, సంత కవి వాళ్ల గురించి ఆలోచిస్తే అంధుడైన సూరదాస్ మరి భ్రమర్ గీత్ గాని ఆయన రచనల్లో భజనలతో శ్రీకృష్ణుణ్ణి కీర్తించడం మనం చూస్తాం. కబీర్దాస్ కూడా భజో

0: అంటారు. ఇంకా మీరాబాయి ఆమె భజనలు అన్ని మన భగవాన్ కి ఎంత ఇష్టమో మనకి తెలుసు. ఈ పాటలన్నీ ప్రత్యక్ష సాక్ష్యం, అసలు భగవాన్ సత్యసాయిబాబా వారే తన ప్రవచనాలన్నింటికి కూడా భజన్ని జోడించి, కేవలం ప్రవచనం చెప్పడం లేదా ఉపన్యాసం చెప్పడం కాదు, వారు అకస్మాత్తుగా ఒక భజన తీసుకునేసరికి అసలు మనం ఈ లోకాన్ని మర్చిపోతాం. అసలు అటువంటి స్థాయికి తీసుకువెళ్లేవారు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల బాల కృష్ణ జై. ఇది వినగానే పసివాళ్లు, వృద్ధులు, ఏదో మధ్య వయసు వాళ్ళు అని, లేదా స్త్రీలు పురుషులు అని ఏ భేదం లేకుండా అందరూ ఆ సంగీత మాధ్యమం ద్వారా శిశుర్వేత్తి పశుర్వేత్తి ఇంకా మరి అందరినీ ఒకే త్రాటిపై నడిపించగలిగిన మహత్తు సంగీతానికి ఉంది. ఇంకా భారతీయ శాస్త్రీయ సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి శాస్త్రీయ సంగీతాలు ఉంటాయి కదా, వాళ్ళ వాళ్ళ బాణీలు ఉంటాయి. అయితే మన భారతీయ సంగీతంలోనే మొట్టమొదటిగా సరిగమ పదని అనేవి 7 స్వరాలున్నాయి అనే విషయం ఈ ప్రపంచంలో ఒక రకంగా కనుక్కున్నది మన భారతీయ సంగీతవేత్తలే. అదే విధంగా షడ్జం పంచమో 2 స్వరాలని, సా అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, పా అనేది కూడా ఒకటే ఉంటుంది, వేరియేషన్స్ ఉండవు. ఇప్పుడు రిగమధనీలు 2 స్వరస్థానాలతో ఉంటాయని, మొత్తం కలిపి ద్వాదశ స్వరస్థానాలు ఉంటాయి అనే విషయం కూడా ఫస్ట్ మొట్టమొదటి భారతీయ సంగీతంలోనే తెలిసింది. ఇంకా శాస్త్రీయ సంగీతంలో తాళం గురించి చెప్పాలంటే, భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్నన్ని తాళ వెరైటీస్ ఇన్ని రకాలు, అంటే ఆది తాళమని, త్రిపుడు తాళమని, జంప తాళమని, ఇంకా 75 రకాల తాళాలు, 175 రకాల తాళాలు, తర్వాత ప్రాచీన 108 తాళాలు, గతులు, ఇన్ని వెరైటీస్ ప్రపంచంలో ఉన్న తాళాలన్నీ కలిపినా కూడా భారతీయ శాస్త్రీయ సంగీతంలోని తాళాల్లో ఒక స్మాల్ ఫ్రాక్షన్ అవుతుందన్నమాట. అంటే అంత వెరైటీ మన శాస్త్రీయ సంగీతంలోనే ఉంది. బేసిక్ గా ఏంటంటే శాస్త్రీయ సంగీతంలో సంవాదిత్వం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సంవాదిత్వం అంటే శాస్త్రీయ సంగీతంలో రచనలకి నిర్దిష్టమైన రాగం తాళం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాతాపి గణపతిం భజేహం అని ముత్తుస్వామి దీక్షితుల వారు రచిస్తే ఆ కీర్తనని మనం అదే హంసధ్వని రాగంలో, అదే ఆదితాళంలో ఎన్ని తరాలైనా అలాగే పాడతాం. పురంధరదాసులు వారు మనకి సంగీతంలో ప్రారంభిక అభ్యాసాలు అని చెప్పి, అంటే బిగినింగ్ లెసన్స్ అన్నమాట. సరిగమ పద నిజ అని మన మాయామాళగోళలో ఆయన వాటిని కూర్చారు. అదే పద్ధతిని 600 సంవత్సరాలు దాటినా కూడా మనం అదే కంటిన్యూ చేస్తున్నాం. ఆ సెలెక్షన్ ఆఫ్ రాగ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాయామాళగోళ తీసుకున్నారు, సరి సా నుంచి రి ఎంత డిస్టెన్స్ ఉందో గమా అదే డిస్టెన్స్ ఉంటుంది. పద నిజా మీరు సాక్షాత్ సాయిరాం వారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు, వీణ వాయిస్తారు, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు వీణ మీద కూడా మీరు ప్రాక్టికల్ గా చూడొచ్చు, ఆ ఈక్వి డిస్టెన్స్ అంటే సా నుంచి రి ఎంత దూరము, గా నుంచి అంతే దూరం, మళ్ళీ రీగా ఎంత దూరమో అదే, మళ్ళీ తని అన్నప్పుడు మళ్ళీ అదే డిస్టెన్స్ వస్తుంది. సో అసలు మాయామాళగోళ రాగం సెలెక్ట్ చేసుకోవడమే పురంధరదాసులు వారు ఎంత ఆలోచించి ఉంటారు, దానికి ఎంత సైంటిఫిక్ బేసిక్ ఇది ఫౌండేషన్ ఉంది అనేది మనకి తెలుస్తోంది. శాస్త్రీయ సంగీతానికి ఇటువంటి ప్రిన్సిపల్స్ అది చాలా గొప్పది, చాలా పటిష్టమైనది, కాబట్టే దాన్ని ఎవరూ మార్చలేదు. భగవాన్ సత్యసాయి లాంటి వారు వాళ్ళు స్వయంగా వాళ్ళు సంగీతాన్ని, అందులో శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని బాగా వాళ్ళు గానం చేసి, అంత గొప్ప వాళ్ళైనా భగవత్ స్వరూపులైనా వాళ్ళు తిరిగి వినేవారు. అది ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం చాలా గొప్ప విద్వాంసులు అయిపోయాం, మనకి చాలా వచ్చేసింది, మనం ఇంకా మన సంగీతం మనం పాడుకుంటూ మనని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలు, సామాన్య మానవులైన మనం ఆ ధోరణిలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడే మహానుభావులైన వాళ్ళు, వాళ్ళు ఏదైనా సృష్టించగలరు, ఎంతైనా పాడగలరు. అలాంటి వాళ్ళు, వాళ్ళు ఎవరు పాడినా, చిన్న పసిబిడ్డ పాడినా, మనం ఎంత వాళ్ళం, మన పాట చాలా చిన్న స్థాయిది నిజానికి భగవంతుడితో కంపేర్ చేస్తే. కానీ సాక్షాత్ భగవాన్ సత్యసాయి లాంటి వాళ్ళు, వాళ్ళు రోజు కూర్చుని మనకి దర్శనం ఇచ్చి మనం పాడే భజనల్ని ఆనందంతో స్వీకరించి, భగవంతుడు కూడా అదే చెప్పారు కదా, మద్ భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని. ఆయన సృష్టించిందే సంగీతం, కానీ ఆయనే సాక్షాత్ నా భక్తులు గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటే, అది సాక్షాత్ మనం కళ్ళ ఎదుట మనం చూసాం, పుట్టవర్తిలో మనం చూసాం. సాయిరామ్ అందరికి, మీ గురు అందరికి నా నమస్కారాలు. సాయిరామ్
1: చాలా ధన్యవాదాలు ద్వారలక్ష్మి గారు. పరమాత్మతో సాయుధ్యానికి, పరమేశ్వర తత్వాన్ని గ్రహించడానికి నాదానుసంధాన యోగము పరమశ్రేష్టమైనది. పాడి తరించడమంటూ ఈ ప్రపంచంలో లేదు, తరించి పాడటమే ప్రధానము అని భగవాన్ రమణ మహర్షి అన్నారు. ఈనాటి మన రసవత్తరమైన సంగీత సుధాశ్రవంతిలో శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సంగీతం గురించి, నాదం గురించి, భగవంతునికి భక్తునికి మధ్యన సంగీతం ఒక వారధిగా నిలిచి సాయుధ్యాన్ని ఎలా అందిస్తుంది అనే అంశాన్ని గురించి అందరికీ విపులంగా వివరిస్తారు. విఎస్ఆర్ మూర్తి గారు తెలుగు స్ట్రీమ్లో కార్యక్రమాలు వింటున్న శ్రోతలందరికీ సుపరిచితులే. వారి ప్రసంగాలు మనలో ఉన్న ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ స్వామి తత్వాన్ని మనకు తెలియజేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వారి ప్రసంగాన్ని విందాం.
2: సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు, నిజానికి సామగానమే భగవంతుడు. భగవంతుడు భక్తుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవటానికి లేదా భక్తుడు భగవత్తత్వం వైపు వడివడిగా అడుగులు వేయటానికి సుగమమైన, సరళమైన, సూటి అయినటువంటి మార్గమే భజన మార్గం. దానికి సంగీతం ప్రాతిపదిక. సంగీతం అంటే ఎటువంటి సంగీతము అని, కేవలము భజనేనా? భజన మాత్రమే కాదు, సమ్యక్ సంకీర్తన జరగాలి. సమ్యక్ సంకీర్తన అంటే రాగభావ తాళలయాత్మకమైనదే కీర్తన. అది సమ్యక్, సమన్వయ స్థితిలో ఉండాలి. ఏ సమన్వయ స్థితిలో భగవంతుడు యొక్క రూపాన్ని, నామాన్ని, తత్వాన్ని, భగవద్భావాన్ని మనస్సు నిండా నింపుకుని ఎవరైతే ఒక ఉపాసనా మార్గంగా ఆ మార్గంలో ఉంటూ తదనుగుణమైనటువంటి రీతిలో గనక భగవంతుడి గుణగాన సంకీర్తనం చేస్తే అది సమ్యక్ సంకీర్తన. దీనిలో జీవుడి యొక్క అనేకానేకమైనటువంటి భావాలు, మానసికమైనటువంటి నానానాద సందోహాలు ఇవన్నీ కూడా ఒక సమన్వయ స్థాయికి వచ్చి తాను గానం చేస్తున్నటువంటి వేళ పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని తాను చేసుకుంటాడు. అందుకనే శంకర భగవత్పాదులు యోగతారావళిలో ఒక మాటంటారు,

மகே மான்யதமம் லயானாம். லக்ஷா ఇరవై వేల లయయోగాలు ఉన్నప్పటికి కూడా పరమేశ్వర తత్వాన్ని ఎరగటానికి, పరమేశ్వరుడితో సాయుజ్య స్థితిని అనుభవించటానికి నాదానుసంధాన యుగమే గొప్పది అంటారు. ఈ నాదానుసంధానం వేరు, సంగీతం వేరా అంటే సంగీతం వేరు, నాదం వేరు. కాని సంగీతానికి మూలం మాత్రం నాదం. నాదంలో సంగీతం అంతర్లీనంగా ఉన్నది. ఇది ఒక అవిభాజ్యమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, అనాహతమైన, చిద్ఘనమైనటువంటి రసస్వరూపం కాబట్టి సంగీతం భగవద్రూపమే. కనుకనే భగవాన్ రమణ మహర్షి ఒక సన్నివేశంలో అంటారు, పాడి తరించటమంటూ ఈ ప్రపంచంలో నిజానికేం లేదు, తరించి పాడటం ప్రధానం అంటారు. ఆ తరించటమంటే అహం అంతరించటమే తరించటం. ఎప్పుడైతే అహం నిర్మూలన జరిగి, అహం స్ఫురణ కలిగి, మమతానురాగాలు సర్వే సర్వత్రా సర్వ సమ్మతమైనటువంటి స్థాయిలో సంచారం చేస్తున్నటువంటి వేళ మానవుడి లోపల జరిగేటువంటి ఒక అనాహతనాదమే నాదయోగంగా భావన చేయాలి. కనుకనే ఈ నాదయోగానికి మూలమేమిటి అంటే సామవేదమైంది. సామవేదమంతా కూడా సమగానమే. మహాపరిసత్యాలని, వైజ్ఞానిక విషయాలని, భారతీయమైనటువంటి ఒక సనాతనమైన ఆర్షమైనటువంటి తత్వాన్ని సామవేదం తన నిండా నింపుకున్నది. అది ఎట్లా ఉన్నది? గానంగా ఉన్నది. అందుకనే సత్యసాయి భగవాను మనం సామగాన లోలుడా అంటాం. అంటే సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మ ఈ సామగానాన్నే ఎందుకు ఎన్నుకున్నారు అంటే సా ఆ మా అని మూడు అక్షరాలున్నాయి. ఈ మూడు దాంట్లో ఉన్న బీజాక్షరాలు. సా అంటే ప్రకృతి, స్త్రీత్వం. ఆ అంటే పురుషుడు, పరమాత్మ. మా అంటే జీవాత్మ. అంటే సా ఆ మా అనబడేటువంటి ఈ సామంలో కంటికి కనపడుతున్నటువంటి దృశ్యమాన ప్రపంచమంతా ఒక ఎత్తైతే, ఈ దృశ్యమాన ప్రపంచానికి మూలము, స్థూలము, సూక్ష్మము, సూక్ష్మ సూక్ష్మేతరము అయినటువంటి ఒకనొక దివ్య శక్తి, మహత్తర శక్తి, మహత్తత్వ భూమిక ఏదైతే ఉన్నదో అది పరమాత్మగా భావించగలిగినట్లయితే మా అనబడేటువంటి జీవాత్మ అంటే మనబోటి సాధకులందరం కూడా ఈ ప్రకృతి ద్వారా పరమాత్మని, పరమాత్మ అనుగ్రహం చేత ఈ ప్రకృతిని ఒక సమన్వయ రీతిలో అర్థం చేసుకునేటువంటి దిశగా జీవితాలు సాగాలి. కనుక ఈ మూడు కలిపినట్లయితే ఇది మాత్రమే తత్వత్రయంగా మనం చెప్తాం. అంటే పురుషుడు, పరమాత్మ, స్త్రీ, ప్రకృతి, జీవుడు, ఈ జగత్తు, ఇదంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ. అసలు ఉన్నదంతా ఒకటే. ఈ ఒకటే అనేకంగా అనంతంగా కనిపిస్తున్నది గనక పరమేశ్వరుణ్ణి సంకీర్తన చేత, గుణగానం చేత, భజన చేత అనేకమైనటువంటి భావాలన్నింటినీ కూడా ఒకనొక చోటికి చేర్చి ఓ పరమాత్మ నీ స్వరూపము ఇది అని మానసికంగా ఉపాసన చేస్తూ హృదంతరాళాలలో ఒక నిశ్శబ్ద భూమికలో మౌనగీతాన్ని గనక ఆలపించగలిగినట్లయితే దానిని మనం సామగానంగా ఉపాసన చేస్తాం. ఈ సామగానము అనేకమైనటువంటివిగా ఉన్నాయి. అందులో రెండు ప్రధానమైనటువంటిది, ఒకటి షడ్జం, రెండవది పంచమం. ఈ షడ్జం నెమలి నడక, పంచమం కోకిల. అందుకనే

దేవుని గేహరూపమాలాకృతి మందహాస కలితాననమాకు ప్రసన్నమయ్యేడున్. ఎక్కడున్నదయ్యా ఈ ప్రసన్నత? ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతరంగ శుద్ధి చేత, అంతరంగ యోగం చేత, అంతరంగ యాగం చేత, ఒక భావనాభూమిక నుంచి వాస్తవికమైనటువంటి ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ సామగానం ద్వారా, గానము ద్వారా, పాట ద్వారా అనేక విధాల పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి భూమిక. నిజానికి ఈ సప్తస్వరాలు సమగానంలో ఇమిడి ఉన్నాయి గనక సరిగమ పదని, ఈ సరిగమ పదని అనేటువంటివి ఇవి దహాస కలితానన మాకు ప్రసన్నమయ్యేడు. ఎక్కడున్నదయ్యా ఈ ప్రసన్నత? ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతరంగ చేత, అంతరంగ యోగం చేత, అంతరంగ యాగం చేత, ఒక భావన వాస్తవికమైన

పదని అనేటువంటివి, వీటిలలో నీ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి శిఖర స్థాయికి చెందినటువంటి ఒక ఉదాత్త స్థాయి. ఈ ఉదాత్త అనుదాత్త స్థాయిలలో సంచారం చేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి మూలాధారంలో ప్రారంభించి సహస్రారం వరకు తీసుకువెళ్లేటువంటి, అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనబడేటువంటి ఈ కదే ఆరు చక్రాలను దాటుతూ దాటుతూ కదలనటువంటి సహస్రారం వైపు, కాని కదిలించేటువంటి సహస్రారం వైపు తీసుకువెళ్లేదే ఈ సంగీతం కనుక భగవంతుడు రాగప్రియుడు, భావప్రియుడు, తత్వప్రియుడు, ప్రపంచమంతా కూడా ఒక అందమైనటువంటి గీతికగా సాగాలి అని ప్రతినిత్యము కూడా తాను సృష్టించినటువంటి ప్రకృతికి మహదాశీర్వచనం అందించేటువంటి పరమాత్మ యొక్క స్థితి అది గనక భగవంతుడు మనకి అనుభవంలోకి రావాలి అంటే అతి తేలికైన, అతి సరళమైన కానీ గంభీరమైన, విస్తృతమైన, అచ్చమైన, స్వచ్ఛమైన మార్గం ఏది అంటే అది సంగీతమే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రత్యణువులోనూ పరమాత్మని గానం ద్వారా గనక దర్శనం చేయగలిగినట్లయితే, సంగీతం ద్వారా గనక అనుభవించగలిగినట్లయితే, శిలలు కరుగుతాయి, శిల్పాలు కదులుతాయి, సర్వ ప్రకృతి స్తంభిస్తుంది, ఒక నిశ్చేష్టమైనటువంటి సమాధి స్థితికి అది చేరుకుంటుంది గనక సంగీత ప్రధానమైనటువంటి భక్తి, భజన పూర్వకమైనటువంటి ఉపాసన, ఇదంతా కూడా అనేకమైనటువంటి దేహాలని, మనస్సులని, అనేకమైన స్థితులని ఏకం చేయగలిగినటువంటి ఒక సమన్వయమైనటువంటి భావనా రీతి ఇది. ఇది నిజానికి ఈ సామవేదం 1000 శాఖలుగా ఉండేది ఒకనాడు. ఈ 1000 శాఖలలో ఇవాళ మనకు మిగిలినవి కేవలం 12 మాత్రమే. ఈ సప్తస్వరాలన్నీ కూడా జగత్తుని రక్షిస్తూ ఉంటాయి, ఈ జగత్తుకి ఆలంబనగా ఉంటాయి. తెలతెలవారుతున్నటువంటి వేళ, సుప్రభాతాంచిత నభ ప్రభాత వేళ, ఈ ప్రకృతి జాగ్రత్త అవస్థలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నటువంటి వేళ, ఈ ప్రకృతిలో నెమ్మదిగా ఒక నిస్తంద్రమైనటువంటి ఒక గాన విశేషం ఉన్నది. దానిని పట్టుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనస్సును నిలబెట్టుకుని, మనస్సుని మనస్సుతో ఒకచోట కూడి ఉండగలిగినట్లయితే దానిలో ఆ చల్లని, మెల్లని, గంభీరమైనటువంటి, అతి లోతైన, విస్తృతమైనటువంటి ఒక నాదం మనకు వినిపిస్తుంది. ఆ నాదము యొక్క పుట్టుక ఎక్కడ అంటే మన నాభి చుట్టూ ఏర్పడుతుంది. ఆ అక్కడి నుంచి ఏర్పడినటువంటి ఆ నాదమే నెమ్మది నెమ్మదిగా అనాహత చక్రం దాటి కంఠస్థానము అనబడేటువంటి విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అది గానమై, అది సాహిత్యమై, అది భాష అయి, అది భావమై, అది పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, స్వచ్ఛమై ఈ ప్రపంచానికి ఒక మహాప్రవాహంగా ఏర్పడి ప్రపంచాన్ని తన్మయం చేస్తుంది. తనుమయం కాదది, తన్మయం చేస్తుంది. తన్మయంలో ఏమున్నది అంటే తాదాత్మ్యత ఉన్నది, ఉద్వేగం లేదు, ఒక ఉత్సాహమున్నది, ఉల్లాసం ఉన్నది, ఒక పూర్ణత ఉన్నది, నిండుతనం ఉన్నది. ఇదంతా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే తప్ప అన్యం కాదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఓ శ్లోకం రాశారు. సరిగమపదని నితాంతాం వీణాసంక్రాంతకాంత హస్తాంతాం శాంతం మృదులం స్వాంతం త్రయాణాం గ్రామాణాం. ఎంత అందమైన, ఎంత భావగర్భితమైనటువంటి ఒక శ్లోకం ఇది. దీన్ని కాస్త విచారణ చేసినట్లయితే ఈ సంగీతం భగవంతుడి దగ్గరకు భక్తుణ్ణి ఎలా తీసుకువెళుతుంది, నిజానికి భగవంతుడి దగ్గరకు భక్తుడు వెళ్లాలి అంటే ఎట్లా ఉపాసించాలి అనేటువంటిది దీంట్లో చెప్తూ, సరిగమ పదని నితాంతం అంటే ఒక నితాంతమైనటువంటి, ఒక తీగకు చిట్ట చివర ఉన్నటువంటి మహాపుష్పములే. ఏమిటి ఆ తీగ అంటే ఇడా పింగళ సుషుమ్న అనబడేటువంటి నాడులలో సుషుమ్నానాడి సహస్రారాన్ని యోగశాస్త్రంలో ఎట్లాగైతే తాకి కదలికేలేని ఒక యోగభూమికని ఇస్తున్నదో, సంగీతంలో మహానిష్ఠుడైన వాడు, ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, రసముయన్ నిస్సహ అన్నటువంటి ఒక అలంకార శాస్త్ర విధానంలో నుంచి తనలో తాను తనను ఆత్మను దర్శనం చేసుకుంటాడు గనక ఈ ఆత్మ, ఈ పరమేశ్వరుడు, ఈ జీవుడు భిన్నం కాదని, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే, మూడు బొమ్మలుగా, మూడు ముక్కలుగా, మూడు కోణాలుగా, మూడు పార్శ్వాలుగా కనిపిస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ త్రికోణమే పరమేశ్వరుడు యొక్క మూడు స్థితులుగా భావన చేయమంటుంది. దానికే వీణా సంక్రాంత క్రాంత హస్తాంతాం. వీణని గనక పట్టుకున్నట్లయితే, వీణానాదం గనక చేసినట్లయితే, వీణావాదనం గనక చేసినట్లయితే,

జీవుడికి ముక్తి. ఎందుకని? నిజమేనా అంటే, సృష్టి ఏర్పడినప్పుడు ఏర్పడిన మొట్టమొదటి పరికరం అంటే వాద్య పరికరం వీణ. ఆ వీణలో నుంచి వచ్చేటువంటి శబ్దం మానవుడి యొక్క కంఠస్వరాన్ని పోలి ఉంటుంది. అది ఒకటే. నిజానికి మిగతావన్నీ కూడా దానిలో నుంచి ఏర్పడినటువంటి వాద్య పరికరాలే తప్ప ప్రప్రథమమైనటువంటి వాద్య పరికరం వీణ గనక, ఆ వీణని గురించి యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక మాటున్నది. ఆ వీణని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది.

0: సగచ్చతి. శృతి ఉండాలి, లయ ఉండాలి, వీణావాదన ఉండాలి, వీణావాదన యొక్క తత్వం తెలిసి ఉండాలి. అందుకనే భగవంతుడు మానవ దేహంలో ఈ వీణని అమర్చాడు. ఎక్కడ? మన వెన్ను పూసే వీణాదండం. మానవ దేహంలో సరస్వతీదేవి భాషాస్వరూపంగా, భావనా భూమికగా, ఒక అభివ్యక్తిగా, ఒక అగ్నిస్వరూపంగా, ఒక మాటగా, ఒక పాటగా ఎక్కడ ఉన్నది, ఎక్కడ కొలువై ఉన్నది గనక విచారణ చేసినట్లయితే, సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మే అగ్నిస్వరూపమై మన మాటయందు, శుభగశయ్యా సమన్వితమైనటువంటి ఒక భాషయందు, సంపూర్ణమైనటువంటి సంస్కారమునందు, భారతీయ సంస్కృతి వైభవమునందు అన్నింటా ఆయన సంస్థితుడై ఉంటాడు గనక ఈ పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి అంటే గానమే ప్రధానం, సంగీతమే ప్రధానం. అందుకనే సత్యసాయి భగవానుడు మానవ జీవితాన్ని మహత్తరమైనటువంటి ఒక సంగీత వాంగ్మయంగా ఓ చోటన్నారు. మరి పరమేశ్వరుడు ఈ భజన ఎందుకు చేయించారు, ఈ సంగీతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, నిజానికి మన రెండు అరచేతులు కూడా చప్పట్లు కొడుతూ గనక భజన చేసినట్లయితే మన అరచేతులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాడులన్నీ కూడా స్పందించి శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాలన్నీ కూడా ఉత్తేజితమై, ఉద్దీపనమై, పూర్ణమై, మహానందతారక స్థితిలో ఆనందతాండవం చేస్తాయి. కనుకనే భజన చేయటము అంటే రాగతాళబద్ధంగా చేయాలి, రెండు చేతులు చరచి చేయాలి, సమన్వయంగా చేయాలి, ఏకశబ్దంగా చేయాలి. ఇది పరమేశ్వరుడికి మనం ఇచ్చేటువంటి ఒక నివేదన. ఏది ఏకంగా ఉండి అనేకంగా ప్రకృతిగా ఇక్కడ కనిపిస్తున్నదో, ఈ అనేకం అంతా కూడా మళ్లీ ఏకం కాగలిగితే అది మానవుడి జీవితానికి ఒక సార్థకత, అది పారమార్థికత. అంతేకాదు, సంగీతంలో నుంచి ఏం పుడుతుందయ్యా అంటే ఆనందం పుడుతుంది. ఎటువంటి ఆనందం పుడుతుంది? మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, మానవ గంధర్వానందము, దేవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, హిరణ్య గర్భానందము. ఇవేళ సంగీతం నుంచి మనస్సుని స్వాంతపరుచుకోవాలి. సంగీతం ద్వారా ఇంద్రియాలు మనల్ని అల్లకల్లోలపరుస్తున్నప్పుడు, మనసు ఆందోళనాయత్తమైనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు మనల్ని నిలువనించకుండా ఉన్నప్పుడు ఏమీ మనకి అక్కరకు వచ్చేది అంటే అది సంగీతమే. సంగీతం ద్వారా భగవంతుణ్ణి ఉపాసన, ఉపా అంటే దగ్గరగా, ఆసన ఒక స్థానాన్ని సంపాదించుకుని పరమేశ్వర భావానికి, పరమేశ్వర రూపానికి, పరమేశ్వర తత్వానికి, పరమేశ్వర సగుణానికి, వీటన్నింటికీ కూడా దగ్గర కాగలిగిన, దగ్గర చేర్చగలిగినటువంటి ఉత్తమోత్తమమైన ఏకైక సాధన సంగీతంగా మనం భావన చేస్తూ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో, కార్యక్రమంలో, ప్రణాళికలో వారు రచించుకున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విషయంలో సంగీతం ప్రధానమైంది, అంతర్లీనమైంది. కనుకనే తొలినాళ్లలోనే సత్యసాయి భగవానుడు మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అంటూ గురుచరణాలని సంగీతమయంగా, సంగీత పరంగా అన్ని విధాలా కూడా ఉపాసన చేయమన్నారు. వేదము, సంగీతము, ధర్మము అంటే అది పరమాత్మే. ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం, యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి, హృతి విశ మనసాస్వం చిన్వతా మజ్జతావా పవనచరణరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఎక్కడో బయట లేడని, లోపలే ఉన్నాడని, నేను నేను అని అంటూనే ఉన్నాడని, ఆ అంటున్నటువంటి వాణ్ణి మన ఎరుకతో, స్పృహతో, సాధనతో, భక్తితో, కర్మతో, జ్ఞానంతో, అన్నింటికంటే మించి ప్రేమతో, సేవతో అనుభవించగలిగినట్లయితే జీవుడు ఇక్కడే జీవన్ముక్తుడవుతాడని, జీవన్ముక్తుడు పరిణామం చెందినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి గనక అటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి అనుగ్రహ తరంగాలు సామగానమై, సామవేదమై, గానమై ఈ ప్రపంచానికి రక్షాకవచంగా నిలుస్తుంది అని సత్యసాయి భగవానుడు ప్రవచించినటువంటి మహోదాత్తమైనటువంటి భావనని ఆకళింపు చేసుకుని దానిని ఆచరించేటువంటి దిశగా మనందరం కూడా చక్కగా ప్రయత్నం చేద్దాం. సామగాన ప్రియుడైన, సామవేదమే రూపమైనటువంటి సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
1: సాయిరాం వియసర్మూర్తి గారు, ఎప్పటిలాగే ఈరోజు కూడా అత్యద్భుతంగా సంగీతం గురించి, గానం గురించి మా శ్రోతలందరికీ ఎంతో చక్కగా వివరించారు. మీరు సంగీతంపై చేసే విశ్లేషణ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు నా ధన్యవాదాలు. సాక్షాత్తు పరమశివుని చింత గానం చేసే అదృష్టం కొందరికి మాత్రమే లభించే అరుదైన అనుగ్రహం. నాటి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల మొదలు నేటి మల్లాది సోదరులు, మాండలిన్ శ్రీనివాస్ వరకు ఎందరో సంగీత కళాకోవిదులు మన స్వామివారి దివ్య సన్నిధిలో భక్తి ప్రపత్తులతో వారి సంగీత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వామివారి ప్రేమను చూరగొన్నారు. అయితే వేదమాత సాయి సరస్వతి ముందు ప్రతి నిత్యం భజనలు, భక్తి గీతాలు ఆలపించే మహాభాగ్యం స్వామి సంపదైన విద్యార్థులకే దక్కింది. ఈనాడు మనం ఆస్వాదిస్తున్న సంగీత సుధా సవంతిలో మరింత మాధుర్యాన్ని అందించడానికి భగవాన్ బాబా వారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ కోటా శివకుమార్ గారు మనతో ఉన్నారు. వీరు ప్రతి ఆదివారం మన తెలుగు స్ట్రీమ్లో అందించబడుతున్న త్యాగోపనిషత్తు అన్న ధారావాహిక ద్వారా మనందరికీ సుపరిచితులు. విద్యార్థి దశలో సాయి భగవానుని చింత సంగీతం ద్వారా ఆయనకు కలిగిన అనుభవాన్ని, అనుభూతిని ఆయన మనతో పంచుకుంటారు.
2: రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం. స్వామి సామగాన లోలుడు, సామగాన ప్రియులు. ఇది లోకంలో అందరికి తెలిసిన విషయమే. స్వామి అంటే అక్కడ సంగీతము, భజన అనేది తప్పకుండా చోటు చేసుకుంటుందని భక్తులందరూ తెలుసుకున్న విషయం. అదే కాకుండా స్వామి తాను స్వంతగా బాల్యం నుంచి కూడా సంగీతంలో ఒక అవగాహన చూపెట్టడము, ఎంతో ఆసక్తి చూపెట్టడము, అంతేకాకుండా సంగీతం పాడేవారు రసజ్ఞులందరినీ దగ్గర తీసి వారితో పాటు తాను పాడుతూ ఎంతో ఆనందించడం, ఇటువంటి విషయాలన్నీ మనకి తెలిసినవి. స్వామి జీవితంలో ఇవన్నీ తెలుసుకుంటాం. ఇక స్టూడెంట్స్కి వస్తే, స్టూడెంట్స్ స్వామికి చేరువుగా అవడానికి సంగీతం ఒక గొప్ప మాధ్యమం కూడా అవుతుంది. స్వామి స్టూడెంట్స్ లో మ్యూజిక్ బాయ్స్ అన్న పేరుతో ఉన్నవారికి ఎన్నో అవకాశాలు కలగజేయడం, వారికి దగ్గరగా ఉండి వారి సంగీతం వింటూ ఆనందించడం, వారిని తప్పు అయిన చోట వారిని మళ్ళీ తీర్చిదిద్దడం, ఇటువంటివన్నీ విషయాలు మనం స్వామి యొక్క లీలా నాటకంలో చూస్తూ ఉంటాం. మనకి ఎన్నో భజనలు ఉన్నాయి స్వామిని ఉద్దేశించి. స్వామికి సంగీతం ఎంత ఇష్టకరమైంది, భజన అనేది ఎంత ప్రాణమైంది అని చెప్పడానికి. అయితే పర్సనల్ గా నాకు స్టూడెంట్ గా అక్కడ ఉన్నప్పుడు 1993 నుంచి 1995 నేను అక్కడ MBA చేశానండి. ఆ సమయంలో ఒక కొన్ని చక్కని అవకాశాలు దొరకడము, నేను పెద్ద పాట పాడేవాడిని కాకపోయినా కూడా స్వామి అటువంటి అనుగ్రహం కురిపించడము, నాకు కొన్ని అవకాశాలు కలగడం జరిగాయి. అందులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది 1993లో స్వామి అప్పుడు వైట్ ఫీల్డ్ లో ఉన్నారు. ప్రశాంతి నిలయం క్యాంపస్ లో మేమందరము స్వామి లేకుండానే ఒక ఇండిపెండెన్స్ డే కి జరిగిన సంగీత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అప్పటి వైస్ ఛాన్సలర్ స్వామి ఇక్కడ ఫిజికలీ లేకపోయినా స్వామికి మనం అర్పించుకునేది మనం ఎక్కడన్నా చెయ్యాలి అని చెప్పడము. అందువల్ల మేము స్వామి వైట్ ఫీల్డ్ లో ఉన్నారు, మేము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఆడిటోరియంలో ఒక సంగీత కార్యక్రమం చేయడం జరిగింది. కింద స్వామి కుర్చీ వేసి ఉంది. అందులో ఒక పాట, మొట్టమొదటి పాట నేను పాడడం జరిగింది, శంకరానాథ శరీరాపర అన్న ఒక సినిమా పాట. ఆ సినిమా పాట పాడిన తర్వాత పాటలో చివరికి ఒక క్లైమాక్స్ సిచ్యువేషన్ లాగా పాట పైకి వెళ్లడం జరుగుతుంది. అట్లా పైకి వెళ్లిన ప్రదేశంలో అందరూ చప్పట్లు కొట్టడం చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నిజం చెప్పాలంటే కాస్త నాకు కొడుతున్నారేమో అనుకుని అహంకారం కూడా పడ్డాను. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ స్వామి పటం పైన పెట్టిన పెద్ద పువ్వు ఒకటి కింద పడిందని చెప్పారు. అది చాలా పెద్ద పువ్వు, అది కూడా చాలా జాగ్రత్తగా స్లో మోషన్ లో పడ్డట్టు కింద పడిందిట. అది చూసి స్వామి వచ్చారు అక్కడికి అని ఆనందంతో భక్తులందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చప్పట్లు కొట్టారనమాట వారు, ఎందుకంటే అందరూ స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఈ విషయం జరిగిన ఒక వారం రోజులకి MBA డిపార్ట్మెంట్ యానివర్సరీ అన్న ఒక సందర్భంగా 3 రోజులు మేము MBA పిల్లలందరం కలిసి వైట్ ఫీల్డ్కి వెళ్లడం జరిగింది. ఇది స్వామి పర్మిషన్తో. అక్కడ మొట్టమొదటి రోజు త్రయీ బృందావనంలో మేము స్వామి పాడమంటే వీలుగా పాడడానికని కొన్ని పాటలు రెడీ చేసుకుని వెళ్లి హార్మోనియం, తబలా వాటితో పాటు అక్కడ కూర్చుండగా స్వామి త్రయీ బృందావనంలో జూలా దగ్గరికి వస్తూనే మొట్టమొదట మాట్లాడిన విషయము, తాను పుట్టబర్తకు 3 సార్లు వచ్చినట్టు, ఈ 3 సార్లలో 2 సార్లు చెప్పి ఇక 3వది కూడా స్వామి 3వసారి కూడా ఏ విధంగా వచ్చారు అనేది ఆయన చెప్తూ నా వైపు చూసి, శివకుమార్ ఆడిటోరియంలో పాట పాడుతున్నప్పుడు నేను వచ్చానప్పుడు అక్కడ పువ్వు కింద పడేశాను అని స్పష్టం చేశారు. దాంతో అక్కడ మేము కూర్చున్న మాకందరికి ఒళ్ళు జలధరించింది. అది అన్న స్వామి తర్వాత అదే పాట నన్ను మళ్లీ పాడమనడము. పాడమన్నప్పుడు అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే స్వామి ఎదురుకుండా నుంచుని, అప్పటికింకా స్వామి జూలాలో కూర్చోలేదు, నుంచునే మాట్లాడుతున్నారు. స్వామి నుంచున్నప్పుడు ఆ ప్రొఫైల్ ఆ జుట్టు అంతా ఉండి, ఆ పాట జుట్టు చూస్తున్నప్పుడు స్వామిని అట్లా ఆనందంగా చూస్తున్నప్పుడు పాట పాడుతుంటే, ఆ పాటలో చివరికి పరవశాన శిరసూగంగ ధరకు జారిన శివగంగ నా గానలహరి నువ్వు మునుగంగ అని ఇటువంటి పదాలు వస్తున్నప్పుడు స్వామి అక్కడ నుంచుని ఆ శిరస్సు అంతా ఊగుతూ ఉండడము, కరెక్ట్ గా అక్కడ శివుడు నుంచుని ఆ విధంగా ఆ పాటని వింటున్నాడా అన్నట్టు అనిపించి ఎంతో గొప్ప అదృష్టంగా భావించాం. అయితే అప్పుడు చివరికి పాట అయిపోయిన తర్వాత చివరికి వెళ్లడము, స్వామి క్లైమాక్స్ దాని గురించి స్వామి నా వైపు చూసి నిజంగా ఇంకొంచెం పైకి ఎండ్ చేయాలి, హయ్యర్ నోట్ అందుకోవాలి అని స్వామి చెప్పడము, ఒక్కసారి ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే పరమాత్మ నరాకారంలో మన ఎదురుకుండా ఉండి మనం చేసే తప్పులకి, మనం చేసే చిన్న చిన్న పనులకి మనం మరీ నొచ్చుకోకుండా దాన్ని కొంత సవరిస్తూ మనతో మాట్లాడే తీరు ఆలోచించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక అదే రోజు ఇంకొక పాట పాడతావా బంగారు అని అన్నప్పుడు మేము తయారు చేసుకున్న పాటల్లో ఒక పాట పాడాను. అది రామదాస్ గారి కీర్తన పలుకే బంగారం ఆయన అన్నది. అయితే అది నాకు వచ్చిన పాట, నేను ఎక్కువేమీ ఆలోచించకుండా స్వామి దగ్గర పాడచ్చు అన్న భావంతో పాడాను తప్ప ఎంత తప్పు చేశానో అది పాడిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకని అంటారేమో, ఎదురుకుండా పలికే దైవము, మనతో పాటు నడయాడే దైవము ఉన్నప్పుడు పలుకే బంగారం ఆయన పిలచిన పలుకవేమి, శరణాగతత్రాన బిరుదాంకితుడవట నువ్వు కాని నన్ను కాపాడడానికి రావట్లేదు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడడం ఎంత అనాలోచితం అర్థమవుతుంది, తర్వాత ఆలోచించినప్పుడు అర్థమైంది. అదేవిధంగా ఒకళ్ళిద్దరు సీనియర్ ప్రొఫెసర్స్ నన్ను వచ్చి మందలించారు, అదేమిటి స్వామి ఎదురుకుండా ఉంటే అట్లా అండం ఏమిటని. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పాట అయిపోగానే స్వామి మాత్రం చాలా ఓపిగ్గా నన్ను చూసి నవ్వుతూ మందహాసం చేస్తూ అన్నారు, బంగారు పలుకేమీ బంగారం కాలేదు, నువ్వు సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలకడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు స్వామి. దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే స్వామి నుంచి ఎప్పుడు మనకి డిలే లేదు, కానీ మన వైపు నుంచే డిలే. మనం గనక మనసు కేంద్రీకరించి స్వామి సాయి అని పిలవడానికి మనకి ఆ ఓపిక తీరిక ధ్యాస శ్రద్ధ ఉంటే స్వామి ఎప్పుడు రెడీగా ఉన్నట్టు చెప్పారు. ఇక ఒక రెండు రోజులు పోయిన తర్వాత త్రై బృందావనంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వచ్చి ఆయన ఎదుర్కొన్న స్వామి పాట మానమన్నప్పుడు నాకు మనసుకి తట్టిన ఒక పాట పాడాను శ్యామశాస్త్రి గారిది. అందులో చరణంలో

అన్నాను. శ్రీరాగంలోని ఈ పాటలో ఆ మధ్యలో మూడో లైన్లో పర్టికులర్ గా ఆ రాగం ఆలాపన చేసినప్పుడు అది ఆ విధంగా ఉండక్కర్లేదు. అది ఎందుకంటే ఆ రాగానికి సరిపోయేట్టు ఒక సింగర్ పాడడము, అది విని నేను అదే విధంగా పాడడానికి ట్రై చేయడం చూసిన తర్వాత స్వామి నన్ను అక్కడ ఆపేసేయమన్నారు. ఆపేసి నా వైపు చూసి, చూడండి నాదబిందు కళాతత్వం స్వామిది, ఆయన ఈ విధంగా నాదాన్ని తీసుకుని కూనీ చేస్తూ ఉంటే ఊరుకోగలరా? అందుకని ఆయన అన్నారు, కాదు చూడు బంగారు, నువ్వు ఎప్పుడు కూడా సంగీతంలో భావాన్ని రాగం కోసం అన్నట్లు అర్థవంతంగా లాక్కూడదు, దానివల్ల రాగం రోగం అవుతుంది అని చెప్పి చెప్తే నేను కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో ఏంటో స్వామిని అడిగాను. స్వామి కలిగించిన అనుగ్రహంతో, స్వామి ఈ పాట ఎట్లా పాడాలో మీరే చెప్పండి స్వామి అంటే, స్వామి అప్పుడు పాడి వినిపించారండి.

0: ఈ అది ఎంతో అందంగా ఎక్కడ ఎంతవరకు లాగాలో అంతవరకే లాగి మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండాలో అక్కడ గ్యాప్ తీసుకున్నారు. అంటే దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే చాలా వరకు సంగీతంలో అవసరం లేని ప్రదేశాల్లో కూడా మనం గ్యాప్ రాగాని లాగి ఇంకా అందంగా చేసి ఎవరో మెప్పు పొందుదామా అన్నట్టు అటువంటి పనులు చేస్తాం, ఇవి చెయ్యక్కలేదు అని స్వామి స్వయంగా చెప్పారు. ఇక సింగర్ సిన్నర్ అన్న ఒక మాట ఎప్పుడు స్వామి అందరికీ చెప్తూనే ఉంటారు, మాకు చెప్పారండి. తమ దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టుకుని ఆయనకు అర్పితం చేస్తున్నాను ఈ కర్మ అనుకుని పాడేవాడు సింగర్ అవుతాడు. తన మేలు కోసము లేకపోతే తన మెప్పు పరుల మెప్పు కోసము అందరూ నన్ను ఏమనుకుంటున్నారో ఈ భజన నేను పాడుతున్నప్పుడు అని ఆ విధంగా పాడి లీడ్ చేసేవాడు సిన్నర్ అవుతాడు. స్వామి చెప్పారు, నువ్వు సిన్నర్ కావక్కలేదు, నువ్వు సింగర్ కాకపోయినా పర్వాలేదు, నువ్వు లీడర్ కాకపోయినా పర్వాలేదు, ఫాలో చేయి భజన చాలు మనసారా, నేను వింటూనే ఉంటాను. కానీ నువ్వు సింగర్ అన్న పేరుతో సిన్నర్ మాత్రం కాకు, అంటే లేని అహంకారం అంతా తెచ్చుకుని నీ వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుని మాత్రము ఈ విధంగా పాడదు బంగారు అని చెప్పినటువంటి సన్నివేశాలు స్వామి గుర్తు తెచ్చుకుంటే ఎంత ఓపికతో ఆయన మనందరినీ భరిస్తూ ఒక పక్కన అటువంటి గొప్ప గొప్ప కళాకారులు సుబ్బలక్ష్మి గారు లాంటి వారి కళాకారులను మేము స్వామి నీకోసమే పాడతాము అంటే వారి పాట వింటారు, ఒక పక్క ఎందుకు ఏమీ సరిగ్గా తెలియని విషయం శాస్త్రజ్ఞాన పరిజ్ఞానం లేని మన పాట కూడా వింటారు. దేనికన్నా కూడా భావమే నాకు ప్రధానం బంగారు, కానీ మీకు ఎంత విద్య వచ్చని కాదు, ఎందుకంటే సర్వేశ్వరుని ముందు ఎవరి విద్య చూసుకుంటే ఎంతండి, కాబట్టి విద్యతో పనిలేదు, కేవలము కూడా భగవంతుడి మీద ఉన్న ఒక ధ్యాస మాత్రమే చాలా చాలా చాలా ప్రధానమన్న గొప్ప సందేశం స్వామిది. కాబట్టి స్వామి సంగీతము జ్ఞానము రెండూ ఒకటే. సాయిరాం.
1: అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, మధురాధిపతే సకలం మధురం. స్వామిని గురించి ఏ విశేషం విన్నా మధురాతి మధురం. అందులో సంగీతం గురించి, నాదబ్రహ్మ సాయీశ్వరుని గురించి వినడం కన్నా వేణుల విందైనది మరొకటి లేదు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో మీ చక్కని అనుభవాలను పంచుకున్నందుకు మీకు నా ధన్యవాదాలు. సంగీతం వినడం ఒక మధురమైన అనుభూతి, అలాగే స్వామి తీయని గళం విన్నా అది మహదానందమే. అయితే ఈ రెండూ కలిస్తే, అంటే స్వామి స్వయంగా పాడగా వింటే కలిగే దివ్యమైన భావన వర్ణాతీతమైనది, అది మాటలకు ఊహలకు అందనిది. ఈ చిరు ప్రయత్నాన్ని ముగించే ముందు సాయి భగవానుని దివ్య సుమధుర సుస్వర గళంతో పాడిన ఈ కీర్తనను వింటూ మన మదిని సాయీషుని చరణాల చింత పూజాకుసుమంగా సమర్పిద్దాము.

ఇంతటితో సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటూ శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయటానికి అవతరించినదే ఈ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాల్ని అనుగ్రహించారు. వాటన్నింటిలోకి వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 4వ భాగంలో సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనటం గురించి శ్రోతలిప్పుడు వింటారు.
1: ఓం శ్రీ సాయిరామ్.

ఇంత చక్కటి పద్యసూక్తిని మనకు అందించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ శ్రోతలందరికీ ప్రేమమయ సాయిరాం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ సృష్టి 84 లక్షల జీవరాశులతో నిండి ఉంది. అందులో మానవ జన్మ భగవంతుడి ప్రసాదం. ఈ మానవ జీవిత లక్ష్యం మానవుడుగా పుట్టి మాధవుడుగా మరణించడం, తిరిగి జన్మరాని చావు పొందాలి. ఇది ఎలా సాధ్యం? ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది. మనని తరింపజేయడం కోసం సత్యసాయినాథుడు మనకి అనుగ్రహించినటువంటి నవరత్నమాల నవసూత్ర నియమావళి, ఇది ఒక జ్ఞానయజ్ఞం. ఇందులో సాధన అద్భుతమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది. భగవంతుని చేరే దివ్య మార్గంలో సాధకులకు ఇది ఒక రక్షణ కవచం. ఇందులో సాధకుడు నేను నుండి మనంకు ప్రయాణిస్తాడు. ఈ నవసూత్ర నియమావళి ద్వారా ఆధ్యాత్మిక సాధన 3 స్థాయిల్లో జరుగుతుంది. 1 వ్యక్తిగత స్థాయి, 2 కుటుంబ స్థాయి, 3 సమాజ స్థాయి. వ్యక్తిగత స్థాయిలో 5 సూత్రాలు, కుటుంబ స్థాయిలో 2 సూత్రాలు, సమాజ స్థాయిలో 2 సూత్రాలు మనని నడిపిస్తాయి. బాబా అనుగ్రహ ఆశీస్సులతో 4వ సూత్రం, సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడతా. అది 1995 సంవత్సరం. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి దివ్య దర్శనం చేసుకున్నాక కొండ మీద ఉన్నటువంటి మ్యూజియం చూశాను. అక్కడ ఒక చోట ఇలా రాసి ఉంటుంది, నీ నాలుక ఎల్లప్పుడూ భగవన్నోచ్చరణ చేయుచు, నీ కనులు భగవంతుని స్వరూపమునే తిలకించుచు, నీ హృదయం ఎల్లప్పుడూ భగవంతుని వైభవమునే ఊహించుచున్న ఎడల పిడుగుపాటంతటి ఆపద వల్ల కూడా నీకేమీ భయం లేదు. శ్రీ సత్యసాయి. ఇది స్వామి మనకిచ్చినటువంటి తిరుగులేని హామీ. ఈ కలియుగంలో మోక్ష సాధనకి నామస్మరణే తరుణాపాయం. ఇది చాలా సులువైనటువంటి మార్గం. అంతేకాక సర్వవిధ సాధనల ఫలితాన్ని ఇది మనకిస్తుంది. సంపదల కన్నా 100 రెట్లు సంతోషాన్ని, శక్తిని ప్రసాదించేటువంటిది భగవన్నామే. మనకిష్టమైనటువంటి మధుర పదార్థాన్ని తలుచుకోగానే మనకి నోరూరుతుంది. అలాగే భగవన్నామాన్ని తలుచుకోగానే నోరూరాలి. భగవంతుడు భావప్రియుడు, గానప్రియుడు, కాబట్టి ఆయన్ని సంకీర్తనతో మెప్పించవచ్చు. భక్తి అనేటువంటి పత్తి లేకుండా మానవుడి జీవన జ్యోతి వెలగదు. భక్తికి కామం, క్రోధం 2 బద్ధ నిరోధులు. వీటిని దూరం చేసుకోవాలంటే భజనే చక్కటి సాధన. భజన మన హృదయాన్ని విశాలం చేస్తుంది, మన మధ్య సంబంధ బాంధవ్యాల్ని బలపరుస్తుంది, మనలో పవిత్రమైనటువంటి భావాలు వస్తాయి. కాబట్టి పరచింతన, పరదూషణలతోటి, అనవసర మాటలతోటి కాలాన్ని వ్యర్థం చేయకుండా భజన నగర సంకీర్తనలో పాల్గొమని బాబా మనకి బోధిస్తారు.
ఈ భజన సంప్రదాయాన్ని మొట్టమొదటగా ప్రారంభించింది గురునానక్. అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, రామదాసు, కబీరు లాంటి మహానుభావులు నామ సంకీర్తనలోనే తరించారు.

ఈ కలియుగంలో నామస్మరణే తన అపాయం. ఈనాడు మనిషి ప్రతి క్షణం భయపడుతూ ఉంటాడు. దీనికి కారణం స్వార్థం, స్వప్రయోజనం. మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, కానీ తుచ్చమైనటువంటి విదేశీ నాగరికతకి బానిసై ఇంద్రియ సుఖాల కోసం పాటుపడుతూ ఉంటాడు. వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు. సాయినాథుడు మన పాలిట కల్పతరు హృదయవాసి నిత్యము మంది నడిపిస్తున్నారు. అరణ్యంలో నిర్భయంగా సంచరించే సింహంలా ఉండాలంటారు స్వామి. అన్ని కర్మల్ని భగవత్ ప్రీత్యర్థమే చేయాలి. ఈ జన్మిచ్చింది ఆయనే కాబట్టి ఈ జన్మని ఆయనకే అర్పించాలి. ప్రతిక్షణం ఆత్మవిమర్శ చేసుకుంటూ భగవంతుడు మెచ్చే విధంగా మనం జీవించాలి. ఇప్పుడు ఒకసారి బాబా బాల్యంలోకి వెళదాం. ఆ రోజుల్లో పుట్టపర్తిలో పండరి భజన మండలి స్థాపించి బాలబాబా పాటల్ని స్వయంగా రచించి స్వరపరిచి తోటి బాలురికి నేర్పించేవారు. కడప జిల్లా బద్వేలు తాలూకా వాస్తవ్యులు బట్టల వ్యాపారస్తులు శ్రీ వెంకటయ్య గారు ఆనాటి పండరి భజనలో పాల్గొని చెప్పినటువంటి విశేషాన్ని శ్రీ అనిల్ కుమార్ గారు ఇలా ప్రస్తావించారు. సాయంకాలం పుట్టపర్తిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటంటే పండగ భజన. భజనానంతరం ఆ ఊరి కర్ణం గారు అందరికీ పండ్లు పంచేవారట. లేత నారింజ రంగులో షర్టు, నిక్కరు, స్కార్ఫ్ వేసుకుని సుమారు 20 మంది పిల్లలు ఆ భజనలో ఉత్సాహంగా పాల్గొనేవారట. నీళ్లు, సున్నం, పసుపు కలిపి బట్టల్ని నానబెడితే ఆ రంగు వచ్చేదిట. ఇక స్కార్ఫ్కి ఎర్రటి అంచు కుట్టు ఉండేదిట. తలకి, నడుముకి టవలు కట్టుకుని మెడలో స్కార్ఫ్ వేసుకుని హార్మోనియం, మద్దిల వాయిద్యాలతో భజనలు ఉత్తేజకరంగా జరిగి ఉంట. మెడలో దండలు, కాళ్ళకి గజ్జలు ఉండేవి. బాలబాబ నేతృత్వంలో కర్ణాట నాగేపల్లి, కోయలగుట్టపల్లి, కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, లోచర్ల గ్రామాల్లో ఈ పండగ భజనలు వ్యాప్తి చెందేవి. అప్పుడు బాబా వయసు ఎంత అనుకున్నారు? 10 సంవత్సరాల్లోపే. లయ తాళబద్ధంగా పాడడంలో గాని అడుగులు వేయడంలో గాని పిల్లలు పొరపాటు చేస్తే బాబా మందలించేవారట. మధురగానంతో భజనలు తను చేస్తూ తోటి పిల్లల చేత భజనలు చేస్తూ ఉంటే ఆ చూసి గ్రామ ప్రజలు మైమర్చిపోయేవారట. కలరా లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఆయా గ్రామాలకి ఈ భజన మండలి బృందాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ భజనలు చేయించేవారట. మర్నాటికి ఆ అంటువ్యాధులు మటుమామైపోయిట. సుబ్బమ్మ గారిని అడిగి నూనె తెచ్చి బాలబాబా భజనలు ప్రారంభించేవారట. ఈనాడు సాయి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తమైనటువంటి భజన కార్యక్రమానికి అదే నాంది. ప్రతినిత్యం భజనలో సింహాసనంలో ఆసీనులై తాళం వేస్తూ భజన సేవని ఉత్సాహపరుస్తూ దర్శనిస్తారు స్వామి. ఏనాడు స్వామి క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ఆనాటి గాయకుల్లో రాజారెడ్డి గారు, మోహన్ రావు గారు, ఇరాడీ సోదరులు, రామలక్ష్మణులు వీరంతా స్వామి నుండి స్ఫూర్తిని పొందినవారే. స్వామి స్వయంగా రచించి స్వరకల్పన చేసి మధురంగా పాడేవారు. వాటిలో ఒక మచ్చు తొలకని ఇప్పుడు విందామా?

करते।

0: భగవన్ నామం వద్దనేటువంటి నరుణ్ణి నరపశువుగా భావించమని వారు స్వామి. కుక్కతోక వంటి మనసు దాన్ని చక్కదేయాలంటే సాయినామస్మరణే తరుణాపాయం. భగవంతుడు మనకి నోరిచ్చింది దేనికి? అనవసర మాట మాట్లాడడానికి, ఎదుటివారిని మాటలతో నొప్పించడానిక కాదు. పరమాత్మ నామాన్ని నాలికపై నాట్యవాడించడానికి భగవంతుడు మనకి నోరిచ్చాడు. జీవితం ఒక ఎడారి, ఇందులో మన దప్పిక తీర్చగలిగింది భగవన్ నామమే. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనంలో ఆసక్తి గల వారందరూ అనుకూలమైన చోట చేరి హాయిగా భజన చేసుకోవాలి. మనకి నచ్చిన ఏ నామమైనా సరే శ్రావ్యంగా హృదయంలోంచి వచ్చినటువంటి ఆవేదనతో ఉత్సాహంతో పాడాలి. బాబా నెలకొల్పినటువంటి గొప్ప సాంప్రదాయాల్లో నగర సంకీర్తన ఒకటి. నగర సంకీర్తన విశిష్టతని స్వామి ఇలా తెలియజేశారు. బ్రహ్మముహూర్త కాలంలో భగవంతుడు దేవతలతో సభ తీర్చి ఉంటాడు. ఆ సమయంలో నగర సంకీర్తన చేస్తే అందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడి సభలో పాల్గొన్న ప్రాప్తి కలుగుతుంది. తమను తాము ఉద్ధరించుకోవడమే కాకుండా అప్పుడే మేల్కొంటున్న వారి చెవుల్లో భగవన్ నామాన్ని వినిపించడం గొప్ప సేవ. నగర సంకీర్తన్ ఇస్ ఎ ఫైన్ పీస్ ఆఫ్ సోషల్ సర్వీస్. అనేక కారణాల వల్ల కలుషితమైనటువంటి వాతావరణం భగవన్ నామస్మరణతో పరిశుద్ధమైపోతుంది. లోకంలో మీకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలకి వాటిని నివారణ చేయమని అరిచి గీ పెడుతూ ఉంటారు. అయినా సరే నగర సంకీర్తన ఫలాన్ని మీకు ఇవ్వకుండా మరుజన్మ కోసం దాచి ఉంచుతాను. ఆహా, స్వామి ఎంత చక్కగా చెప్పారో చూడండి. నాలుకపై నామం అనే బోర్వెల్ వేస్తే ఆనందం ఉబికి వస్తుంది. హృదయవాసి అనేటువంటి భగవంతుణ్ణి స్వచ్ఛమైనటువంటి ఉదయంతో కీర్తిస్తే పాడేవారికే కాక వినేవారికి కూడా ఆనంద ప్రాప్తి కలుగుతుంది. నగర సంకీర్తనలు భజనలు కొత్త వారిని సమస్త వైపు ఆకర్షిస్తాయి. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి అనసూయ. వారి స్పందన విందాం.
1: సాయిరామండి, నా పేరు అనసూయ, మాది కోలమూరు. నేను మా అత్తారింటికి వచ్చేసరికి నాకు నగర సంకీర్తన అంటే తెలియదు. ప్రతి గురువారం మా ఇంటి ముందు నుంచి నగర సంకీర్తన చేస్తూ వెళ్తూ ఉంటే నేను వాళ్ళని మా వీధి చివరి వరకు చూసేదాన్ని. ఒకసారి మా పక్కింటి ఆడ వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను నగర సంకీర్తనకి. అక్కడికి వెళ్ళేసరికి ఓంకారం సుప్రభాతం జరుగుతున్నాయి. ఆ నగర సంకీర్తన భజన నాకు ఆ మీద ఆకర్షణ కలిగింది. నేను ప్రతి గురువారం నగర సంకీర్తనకి భజనకి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి స్వామి కలలో రెండు చేతులు ఇలా పట్టమని నాకు దోసటి నిండా విభూతి పోసి ఒక పండిచ్చారు. మళ్ళీ ఒకసారి నవసూత్ర నియమావళి గురించి చెప్పినప్పుడు స్వామి ముందు రాముడిలా, తర్వాత కృష్ణుడిలా, తర్వాత స్వామిలా సరిగ్గా చూసేసరికి మా కన్వీనర్ గారిలా కనిపించి, నేను తొమ్మిది సూత్రాల గురించి చెప్తా ఉంటే ఒక్కొక్క దానికి ఆకుపచ్చ పనితో టిక్ పెట్టారు. నేను రాజమండ్రి సాయిరా మందిరికి వెళ్ళినప్పుడు స్వామి ఫోటోతో స్వామి సూచనగా అందులో నీవు భోజనం మానినా భజన మానకు అని వచ్చింది. మా ఇంట్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను సంస్థను అంటిపెట్టుకునే ఉన్నాను, కానీ స్వామి మా కష్టాలన్నీ తీర్చారు. మేము ప్రతి సోమవారం సత్సంగం భజన అధ్యయన మండలి జరుపుకుంటూ ఉంటాం. అలాగే స్వామివారు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలు కొత్త వారిలో చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఎలాగో ఈ కరోనా వచ్చింది, ప్రతి సంవత్సరం చక్కగా చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం ఎలాగో ఆగిపోతుందేమో అనుకునేసరికి స్వామి చక్కగా ఆలోచింప చేశారు. ప్రతి రోజు ప్రాతకాల సంకీర్తన, సాయంకాలం భజన, సత్సంగాలు మేము ఫోన్లో జరుపుకుంటున్నాం. అలాగే ఈ కరోనా పోయి మళ్ళీ నగర సంకీర్తనలో భజనలు సేవా కార్యక్రమాలు సత్సంగాలు జరుపుకోవాలని ఆ స్వామి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి
0: అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తాన్సేన్ అనే గొప్ప సంగీత విద్వాంసులు ఉండేవారు. ఒకసారి వారిద్దరు రథంలో వెళుతుంటే దారిలో ఓ చెట్టు కింద ఒక భిక్షగాడు మధురంగా గానం చేస్తున్నాడు. అక్బర్ కాసేపు రథాన్ని నిలిపి ఆనందంగా విన్నాడు, ఆనంద బాష్పాలు రాశాడు. ఇంటికి వచ్చాక తాన్సేన్తో ఇలా చెప్పాడు, ఈనాడు ఆ భిక్షగాడి మధురగానం నా హృదయాన్ని కలిగించింది. చాలా కాలంగా నీ సంగీతం వింటున్నాను కానీ నాకు ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదన్నాడు. దానికి కాంస్యను, మహానుభావ మహాప్రభు, ఆ భిక్షగాడు దైవాన్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాడు, అందుకే అతని గానంలో అంత మాధుర్యం ఉంది. నేను మిమ్మల్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాను, కాబట్టి నా సంగీతం ఎంత అధ్వానంగా ఉందని ఉన్నమాట చెప్పాడు. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు సన్నిధిలో నారద తుంగుర్లు నిరంతరం గానం చేస్తూ ఉంటారు. హృదయాన్ని కలిగించే శక్తి ఒక్క భగవన్నామానికే ఉంది. అందరూ కలిసికట్టుగా ఎట్టి భేదభావాలు లేకుండా హాయిగా ఆనందంగా భజనలు చేసుకోవాలి. సామూహిక భజనలో అందరి కంఠాలు, అందరి భావాలు ఏకమై భజనలు ఆనందంగా చేసుకుంటే అక్కడికి తప్పకుండా భగవంతుడు ఆకర్షితుడవుతాడు. అక్కడ భగవంతుడు తప్పకుండా ఆకర్షితుడవుతాడు. సామూహిక భజనలో అందరి కంఠాలు, అందరి భావాలు ఏకమైతే భగవంతుడు తప్పక ఆకర్షితుడవుతాడంటారు స్వామి. భజన నగర సంకీర్తనలు స్వామికి అత్యంత ప్రియమైనటువంటి సాధన. ఇవి మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయి. ఈ విషయంలో తమ అనుభవాన్ని తెలియజేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి రామలక్ష్మి. విందామా?
2: సరేనండి. నా పేరు డి రామలక్ష్మి. నేను రాజమండ్రిలో ఉండేది. 2018లో కాల్మూరులో ఇల్లు కట్టుకుని కాల్మూరు వెళ్ళిపోయింది. ఒకరోజు నేను నా తోటకోడలో ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేసరికి నా తోటకోడ భజనకి వెళ్ళిందని చెప్పారండి మా చిన్నప్పయ్య గారు. మళ్ళీ మరుసటి రోజు అదే సమయానికి వెళ్ళానండి. మళ్ళీ భజనకి వెళ్ళిందని చెప్పారండి. ఏంటి రోజు భజన ఏంటి అని మా తోటకోడలు వచ్చిన తర్వాత అడిగానండి. సత్యసాయిబాబా భజన యొక్క స్వామి పుట్టినరోజు ఎన్నైతే అని రోజులు చేస్తారో ఇప్పుడు 93 పుట్టినరోజు అని అమ్మదండి. అయితే నేను రావచ్చా భజనకి అని అడిగానండి. తప్పకుండా రా అన్నారండి. అయితే నేను వెళ్ళేసరికి ఇంకా 93 8 రోజులు ఉన్నాయండి. 8 వెళ్ళానండి. ఆ 8 ఒక రోజు మా ఇంట్లో కూడా పెట్టుకున్నాను. మా ఇంట్లో భజన జరిగిన తర్వాత నేను నగర సంకీర్తనకి భజనకి వెళ్ళటం మొదలు పెట్టానండి. స్వామి నన్ను వెళ్ళేలా చూసేది. తర్వాత నేను భజనకి ఎలా వెళ్తూ ఉంటుండగానే ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసం భజనకి 10 వెళ్ళానండి. పొద్దుట నగర సంకీర్తన ఉదయం, సాయంకాలం భజనకి వెళ్ళానండి. 10 వెళ్ళేసరికి నాకు అప్పటికేనండి మోకాళ్ళ నొప్పులండి. మోకాళ్ళ నొప్పులు డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు మేడమిట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారండి. అంటే నేను మా పిల్లలు, అమ్మ నీకు ఏంటి మందులు ఏది వాడుతున్నావు, నువ్వు ఏమో డాక్టర్ గారు ఏం చెప్పారు, నువ్వేం చేస్తున్నావు, మేడమిట్లు ఎక్కకూడదు అంటే ఉదయాన్నే నగర సంకీర్తనండి, సాయంకాలం భజనని అలా వెళ్ళిపోతున్నావు, కాళ్ళ నొప్పులు కదా అని అన్నారండి. అంతా స్వామి చూసుకుంటారు. నొప్పులు వస్తే మానేస్తాను. నాకు నొప్పులు రావట్లేదు కాబట్టి నేను వెళ్తానని నెల వెళ్ళానండి. నెల వెళ్ళి ఒకరోజు కూడా మానకుండా ఉదయం నగర సంకీర్తనకి సాయంకాలం భజనకి వెళ్ళానండి. నెల అయ్యేసరికి నా నొప్పులు ఏమైపోయో స్వామి మాయం చేసేది. అంత నాకు చాలా సంతోషం అయిందండి. నేను నొప్పులే కాదండి, ఆరోగ్యం కూడా నాకు కుదిరిపడింది. ఆ తర్వాత నేను ఇంకా సాయి కుటుంబంలో చేరానండి. సాయి కుటుంబంలో చేరి భజనకి వెళ్ళటం, నగర సంకీర్తనకి వెళ్ళటం చేస్తున్నానండి. అంతలోకి నారాయణ సేవ కూడా పాల్గొంటానండి. నారాయణ సేవ గారికి నారాయణ సేవలో సహా పాల్గొంటానండి. నేను సనాతన సాయి 2019 నుంచి తీసుకుంటున్నానండి. అందులో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని, స్వామి విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నానండి. స్వామి విషయాలు తెలుసుకుంటూ అందులో ఏం పాటించాలో అన్ని పాటించుతూ ఉంటున్నానండి. అంతలోకి మాకు స్వామి నాకు పాట పాడే అవకాశం ఇచ్చారండి. భజన పాట పాడే అవకాశం కూడా ఇచ్చారండి స్వామి. పాట పాడుకుంటూ నేను వంట చేస్తుంటే ఆ వంట ప్రసాదం అవుతుందండి, నాకు పాట కూడా ప్రాక్టీస్ అవుతుందండి. ఆ రకంగా నాకు స్వామి అనుకూలం కలిగించారండి. నేను స్వామికి ఎంత చాలా నాకు ఏదైనా వదిలేస్తాను కానీ భజన మాత్రం మానండి. నేను అలా భజనకి వెళ్తూ ఉంటాను, మా గురువు గారి స్వామివారు సత్సంగం చెప్తారండి. ఆ సత్సంగంలో ముఖ్యంగా భగవద్గీత అని చెప్తారండి. భగవద్గీతలో మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. ఏది మంచో ఏది చెడో నాకు అసలు ఈ భజనకి వెళ్ళేటప్పటికి ఏమీ తెలియదండి. ఏమిటి భగవద్గీత గురించి గట్టా ఏం తెలియదు. ఈ భజనకి వెళ్ళిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నానండి. గురువారు చెప్పిన అన్ని, స్వామి చెప్పిన విషయాలు అన్ని పాటిస్తా. ఏది మంచో ఏది చెడ్డో మంచి విషయాలు నేర్చుకుంటే చెడ్డ వదిలేస్తే నేను అలా వెళ్తున్నామండి. భజనకి వెళ్తున్నామండి. వెళ్ళే తర్వాత ఏదైనా మాకు ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయండి, అన్ని స్వామికి వదిలేసి శరణాగతి అవ్వాలండి, అంతా స్వామే చూసుకుంటారండి. మా అమ్మాయి నేను 2019లో పుట్టపతి సేవకి వెళ్ళామండి. సేవకి వెళ్ళి అక్కడ 15 రోజులు సేవ చేసుకుని వచ్చామండి. సేవ చేసుకు వచ్చేటప్పటికి మా చుట్టాలు మా బంధువులు అందరూ ఏంటి నువ్వు బెడ్ రెస్ట్ అన్నట్టు మేడం ఎట్లెక్కకూడదు దిగకూడదు అన్నారు, రెస్ట్ అన్నారు. నువ్వేంటి మీ స్వామిని చాలా అనుకూలతలు ఇచ్చారని చెప్పి అన్నారండి. నాకు చాలా స్వామి అంతా చూసుకుంటున్నారు, నాకు ఏ నొప్పులు లేకుండా చాలా సంతోషంగా బాగా ఉన్నాను అని అన్నానండి. ఏ సేవ చేసినానంటే కల్మషం లేకుండా చెయ్యాలండి. అప్పుడే సర్వజ్ఞుడైన స్వామి దృష్టిలోకి వస్తుందండి. మీ మీ జాతం పరమాత్మలో ఐక్యం అవ్వాలి కదండి. ఏ నేను ఏ సేవ చేసినా కదా స్వామికి ఎంతైనా నేను చేసుకుందారని ఉద్దేశించుకుంటూ ఉన్నానండి. మీ దృష్టిలో నేనుంటే నా దృష్టిలో మీరు ఉంటారన్నారండి స్వామి. అంతకన్నా నేను ఇంకేం చెప్పనండి. ఏ సేవ చేసినా ఏ భజన నగర సంకీర్తనలో పాల్గొని నాకు ఏ దొంగలు లేకుండా భజన నగర సంకీర్తనలో పాల్గొని నాకు ఉంటే కనుకన్నా స్వామి చెప్పిన మార్గంలో నడవాలనుకుంటున్నానండి. అంతేనండి నేను చేసేది ఈ అవకాశం.
0: భక్తులను భగవంతుణ్ణి అనుసంధానం చేసేదే భజన. ఒకసారి సాకమ్మ గారింటి నుండి మైసూరులో స్వామి కన్నమ్మ గారింటికి వచ్చారు. మర్నాడు ఆయన బయలుదేరుతుంటే కన్నమ్మ గారు అమ్మగారు నామగిరి అమ్మగారు మమ్మల్ని మర్చిపోకండి స్వామి, మమ్మల్ని మీరు తమరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలంటే నేను ఏం చేయాలి స్వామి అని అడిగారు. అప్పుడు స్వామి ఒక కాగితం ఇమ్మని ఒక పాట రాసిచ్చి దీన్ని ఎల్లప్పుడూ పాడుకోండి, సాయినాథుడు తప్పక అనుగ్రహిస్తాడని చెప్పారట. ఆ పాట ఒకసారి విందామా?

0: భజన నగర సంకీర్తనలో పాల్గొవాలనే తపన ఉంటే సంసారంలో వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు అంటూ తమ అనుభవాన్ని వివరిస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి కె పద్మావతి. విందామా.
1: ఓం శ్రీ సాయి. నా పేరు పద్మావతి అండి. మా నాన్నగారికి 2000 హార్ట్ అటాక్ వచ్చిందండి. ఒక నెలలో 3 వచ్చిందండి ఆయనకి. ఈ డాక్టర్లు అందరూ ఎస్యాంగిల్ అయ్యి తీసింది. ఆయనకి ఇంకా పనిచేయదు, ఆపరేషన్ కుదరదు, తీసుకెళ్ళిపోమన్నారని భర్తగారు చెప్పారండి. ఇంటికి తీసుకొచ్చేసానండి. మా చెల్లెలు షేడీ బాబా పూజ చేస్తున్నారండి. కానీ మా నాన్నగారు లక్ష్మీవారానికి వెళ్ళి లేచి కూర్చుంటే మా ఊళ్ళో మేమంతా పూజ చేసుకుంటామని అనుకుందటండి. తర్వాత మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చున్నారండి. మేము షేడీ బాబా పూజ చేసుకున్నాం, సాయిబాబా పూజ చేసేవాళ్ళం. అలాగే ఆయన రోజుకి ఆయన ఆరోగ్యం బాగుపడిందండి. చాలా బయట తిరిగేంత వరకు కూడా వచ్చిందండి. ఆయనకి బాగానే ఉన్నారండి. 2003 ఆయన కాలం చేస్తారండి. తర్వాత అలాగే నేను సాయిబాబు పూజ చేసుకుంటూ ధ్యానం జపం అన్నీ చేసుకుంటూ ఉండేదాన్నండి. మా ఊళ్ళో గ్రామంలో నగర సంకీర్తం తిరిగేవారండి. ఆమె చూస్తూ మీ మా దగ్గర కుదరదు, తీసుకెళ్ళిపోమన్నారని భర్తగారు చెప్పారండి. ఇంటికి తీసుకొచ్చేసానండి. మా చెల్లెలు షేడీ బాబా పూజ చేస్తున్నారండి. కానీ మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చుంటే

0: అనుకునే దాని నుంచి మళ్ళీ వాళ్ళ ప్రేమను మనతో వాళ్ళకి కుదరదేమో, వాళ్ళని ఏమైనా మనం చేయలేమేమో అని అనిపించేదండి. అలాగే 2011 వరకు నేను వెళ్ళకపోయింది. 2011లో మా పక్క ఆవిడతో నేను ఇప్పటి నుంచో సాయిబాబా భజనకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను అన్నానండి. ఆయన ఆవిడ చెప్పిందండి, ఆ పక్క ఆ సద్గురాలకు ఒక ఆవిడ చెప్పిందండి. ఆ భజన బృందంలో ఆవిడ భక్తురాలు వచ్చి, అయ్యో రాటం మానేసేవా, అందరూ చేసుకోవాలి సాయిబాబా భజన రామని చెప్పిందండి. అప్పుడు నేను 2011 సెప్టెంబర్ నెలలో వెళ్ళానండి. అప్పటి నుంచి నగర సంకీర్తనకి సాయంత్రం భజనకి ఏదైనా జాయింట్ బాబా కార్యక్రమాలు అన్నింటికి వెళ్ళేదానండి. అన్నీ బాగానే ఉండేది. తర్వాత కొన్ని రోజులు వెళ్ళకండి, మా అమ్మ 9 సంవత్సరాలు పైబడి మా ఇంట్లో ఉండండి. తనకి వంట చేసి పెట్టి వెళ్ళేటప్పటికి నాకు సాయి అంటే మామూలు భజనలు అయితే అంత ఇబ్బంది అనిపించేది కదండి, బాబా పుట్టినరోజు భజనలు రోజు పై వాళ్ళ ఇంట్లో భజన చేసేవాళ్ళండి. అప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను రోజు లేటుగానే వెళ్ళేదాన్ని అండి, బాబా భజనకి ఎప్పుడు లేటుగానే వెళ్ళేదాన్ని. వెళ్తుంటే అలాగే ఆ సింహాసనం మీద ఆశీనులై ఉన్న బాబాని, బాబా పాదాలు పట్టుకుని, బాబా నేను లేటుగా వస్తున్నాను, నా ఇంటి దగ్గర కుదరలేదు, మా గురువు గారు ఏమి అనుకోకూడదు, నేను లేటుగా వచ్చానని. ఇంటి దగ్గర మా అమ్మగారిని లేచి పడిపోతే ఆవిడకి ఏ చిన్న గాయం పోయే తగిలినా నేను భజనకి రాలాపోతానండి తండ్రి అని ఏడుతున్నానండి. అలాగే నేను భజనకి వెళ్ళన్నాను, ఏమి మా అమ్మకి ఇబ్బంది లేదండి, బాగానే ఉండేది. ఒకసారి మా వారు పుట్టుకొచ్చి చేతలేరినప్పుడు నేను వెళ్ళాలి, కానీ మా అమ్మ గురించి నేను వెళ్ళలేదా, మా వారు వెళ్ళేదండి. ఇంటి దగ్గర మా అమ్మ నేను ఉన్నామండి. నిద్రపోయే ఉద్రమము రాత్రి కాడ ఎందుకు లేచిందో తెలియదండి, గోడ మీద ఎక్కడో పడిపోయిందండి, ఆ కిందకు పడిపోయిందండి. ఎప్పుడు పడి లేచిందో నాకు తెలియదు. నన్ను పిలిచేటప్పటికి నేను వెళ్ళి చూసే లైట్ వేసి చూసేటప్పటికి ఆ ఒళ్ళంతా రక్తమేనండి, చాలా రక్తం పోయింది. అంత రక్తం నేను ఇప్పుడు ఎవరిని చూడలేదండి. అవి అబ్బాయిని మా పిల్ల మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళి పిలిచానండి. పిలిచే మా అబ్బాయి గబగబ మా ఊళ్ళో ఆర్ఎంబి డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చి మా ఇంటికి చేయించారండి. ఆయన ఇంజక్షన్ చేసి కట్లేసి అవన్నీ చేశారండి. చేసి మళ్ళీ మరొకరోజు పొద్దుటి వచ్చారండి. ఏమండి మా అమ్మని బయటికి తీసుకెళ్ళాలంటారా హాస్పిటల్ అంటే, పర్వాలేదమ్మా ఏదైనా తేడా చెప్తే రాత్రి చేసి ఇంక చేయటూ నేనే చెప్తానన్నారండి. ఆయనే చేసేదండి. అలా చదివిందని మా బంధువులు అందరూ వచ్చారండి మా అమ్మని చూడడానికి. వస్తే మా బంధువులు అన్నారు, నువ్వు మీ అమ్మ సేవ చేసుకుని మీ బాబా సేవకు భజనలకు మానకుండా వెళ్ళేదాంటే అందుకే మీ సాయిబాబా మీ అమ్మని కాపాడేదని అన్నారండి మా బంధువులు. హార్తితో బాబా వైపు ఒక అడుగు ఎత్తే మన వైపు 10 అడుగులేస్తారన్న సత్యాన్ని మా అమ్మ ద్వారాగా చూసి తెలుసుకున్నాను నేను.
1: ఒకసారి స్వామి విద్యార్థులతో ముచ్చటిస్తూ సాయి కొలవంతహాలు ప్రత్యేకత ఏమిటి అని అడిగారట. దానికి విద్యార్థులు భగవంతుడు ప్రత్యక్షంగా నడయ్యేటటువంటి చోటు కాబట్టి అదే దీని ప్రత్యేకత అన్నారట. దానికి స్వామి, కాదు, ఇక్కడ నిర్మాణంలోని ప్రతి ఇటుక సాయిరామ్ సాయిరామ్ అంటూ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇక్కడ నిరంతరంగా నామసంకీర్తన జరుగుతుంది కాబట్టి అంటూ నామసంకీర్తన యొక్క ప్రభావాన్ని స్వామి అలా తెలియజేశారు. రాజారెడ్డి గారు లాంటి పెద్దలు ఒకసారి, స్వామి మా తర్వాత ఈ భజనలు ఎవరు కొనసాగిస్తారు అని అడిగారట. అప్పుడు స్వామి, నా స్టూడెంట్స్ ఏ పనిచేస్తారన్నారట. అప్పటికి స్కూలు కాలేజీలు లేవు, విద్యార్థులు లేరు. ఆనాడే స్వామి ఆ మాట చెప్పారట, భగవంతుణ్ణి సేవించడానికి లౌకిక విద్యలతో పని లేదు, అక్షర జ్ఞానాన్ని మించినటువంటి సంస్కారంతో. మా సభ్యురాలు శ్రీమతి పి వీరలక్ష్మి ఆనందాన్ని ఎలా ప్రకటిస్తున్నారో చూడండి.
2: ప్రయరమండి, మాది కోలమూరు అండి, నా పేరు పి వీరలక్ష్మి అండి. అయితే ఎవరో వచ్చి స్వామి సేవకి వెళ్తున్నారు వెళ్తారా అని అడిగారండి. అడిగితే సర్లే ఎంతకన్నా ఏంటని మేము సేవకి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి అక్కడ 2 టికెట్లే ఉన్నాయి వెళ్తారా అని అడిగారండి. సరేనా, 2 టికెట్లే ఉన్నాయి, మీ స్వామి 2 టికెట్లు ఇప్పించారని మా గురుగారు ఇచ్చారండి. ఇట్టి ఇంటికి వచ్చాక సరే అని ప్రయాణం వెళ్ళామండి పుట్టపర్తి. వెళ్తే అక్కడ నాకు ప్రశాంత నిలవలోను నాకు సేవ వచ్చిందండి. వస్తే ఆ కులంతాయిలో సేవ వచ్చి చేసుకుంటూ నన్ను తోటి సభ్యులందరూ కూడా నన్ను ఆదరించేవారండి. సాయంత్రం భజనలు పొద్దున్న నగర సంకీర్తనం చూసుకుంటూ ఆడిపిస్తూ అక్కడ ఎంతో సంతోషపడిందండి. నాతో ఉన్న సభ్యులందరూ

0: కూడా నన్ను ఎంతో బాగా చూసుకునేవారండి సేవదారులందరూ. చాలా బాగా చేసుకునేవాడు అండి, అందరితో ఐకమత్యంగా ఉన్నానండి. ఉండి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చాక మా భర్త భార్యలకి చదివేటో తెలియదండి, రాదండి. ఒక అక్షరం ఒకటే రాదండి. రాకపోయినా సరే మాకు భజన పాటలు రావు ఎలాగనుకున్నామండి. అంటే నగర సంకీర్తన కొత్తవని అడిగారండి. సర్లే వస్తానన్నానండి. అంటే నగర సంకీర్తన పొద్దున చేసుకుని సాయంత్రం భజన చేసుకుంటూ ఉంటామని మాకు ఎంతో సంతోషం కలిగించేవారండి స్వామి. అలాగే వెళ్తా ఉన్నామండి. వెళ్తా ఉంటే మాకు చదువు ఎలాగా భజన పాటలు రావు ఎలాగే ఏంటి అనుకున్నానండి. అనుకుంటే స్వామే మాకు భజన పాటలు రప్పించారండి. స్వామి దైవాలకు భజన పాటలు కూడా వచ్చినాయండి మా ఇద్దరికని. మాకు చదువు లేని వాళ్ళకి భజన పాటలు వస్తాం అంటే మాకు ఎంతో గొప్ప సంతోషపడేవాడమండి. అలాగే వెళ్ళామండి. వెళ్తే ఈ సంవత్సరం భజన ఎలాగా అనుకున్నామండి. అందరూ కూడా నీకు ఆరోగ్యం లేదు ఎలాగెళ్తావు ఏటి అన్నారని అన్నగానే నేను వెళ్ళానండి. స్వామి దైవాళ్ళ ఆరోగ్యం కుదుట పడిందంటే తక్కువ ఎక్కువ మందుల్లో తక్కువ మందులు వాడుతున్నానండి. ఇప్పుడు ఆయనకి కూడా బాగోదండి, ఒంట్లో బాగోకపోయినా ఆ స్వామే చూసుకుంటున్నారండి. ఆయన చూసుకుంటూ భజనకి వెళ్తా ఉన్నామండి. వెళ్తా ఉంటే ఇంతలో ఈ సంవత్సరం ఈ కరోనా వచ్చి ఎలాగా భజన ఎలాగా స్వామి ఏటని సందాల పొద్దున నేను అలాగా బాధపడేవాడమండి. అంతట్లోకి ఆన్లైన్ లో భజన చేసుకొచ్చని మా గురుగారు చెప్పారండి. చెప్తే అలాగే చందాల పూజ సాయంత్రం మాటలు భజన చేసుకుని ఈ 95 భజన ఎలా కడతాయి అనుకున్నాం. సాయంత్రం భజన లక్ష్మీవారం ఉదయం నగర సంకీర్తన సాయంత్రం భజన సోమవారం సత్సంగం పెట్టుకుని భగవద్గీత చెప్పుకునేవాళ్ళమండి. మాకెంతో సంతోషం కలిగేదండి. స్వామి ఇంత భాగ్యం మాకేట అనుకున్నామండి. అనుకుంటే భజన చేసుకుంటూ ఈ సేవ చేసుకుంటూ ఉంటే ఆయనకు ఒంట్లో బాగాలేదండి. స్వామి ఏటండి ఎలా వచ్చింది అనుకున్నానండి. అనుకుంటే స్వామి మాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఆరోగ్యం ఇచ్చి ఇంకెలా చేసుకుంటూ ఉన్నామండి. చేసుకుంటూ ఉంటే మన్నాడు కూడా ఆరోగ్యం బాగాలేదండి, స్వామి చూసుకున్నారండి. ఇంకా చదువు లేని వాళ్ళకి ఇంత భాగ్యం ఏంటండి. భజన పాటలు కూడా వచ్చాయండి. భజన పాటలు పాడుకుంటూ ఈ సత్సంగంలో నేను భగవద్గీత వింటూ మళ్ళీ నేను చెప్తున్నానండి. సమాధానం కూడా చెప్పగలిగే ఇచ్చారండి స్వామి అండి. ఈ మాటలు మాట్లాడే విధానం ఇచ్చింది నాకు స్వామేనండి. ఈ రేడియో కేంద్రం వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి.
1: దేహ పోషణ కోసం మనం ప్రణాళిక వేసుకుంటాం, అన్ని టైం ప్రకారం చేస్తూ ఉంటాం. మరి మన ఆధ్యాత్మిక పరిపుష్టికి కూడా ఒక ప్రణాళిక కావాలి కదా అంటున్నారు స్వామి. ఉదయం ఫలాహారం జపము ధ్యానం, మధ్యాహ్నం భోజనం భగవన్నామ స్మరణ, సాయంత్రం ఫలాహారం సద్గ్రంథ పఠనం, రాత్రి భోజనం భజన కీర్తన. ఈ నియమాలు అనుసరిస్తే మీరు సుఖంగా నిద్రపోయి నవశక్తితో మేల్కొంటారు అంటారు స్వామి. సరైనటువంటి సాధన లేకుండా భజనల్లో నగర సంకీర్తనలో పాడకూడదు. స్వామి ఆ సాధన ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. ప్రతి భజన పాట 100 సార్లు సాధన చేయాలి. అది ఎలాగంటే మొదటి 25 సార్లు సాధన చేసినప్పుడు మీకు B2 నోట్స్ వస్తాయి. తర్వాత 25 సార్లు సాధన చేసినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా పాట భజనలో పాడగలుగుతారు. మీ సాధన 75 సార్లు పూర్తయ్యేసరికి మీరు ఆ పాటని అప్రయత్నంగా భజనలో పాడుతూ మీ మనోనేత్రంతో స్వామిని దర్శించగలుగుతారు. ఇక మిగిలిన 25 సార్లు సాధన కూడా పూర్తయిపోతే మీరే కాక భజనలో పాల్గొన్నటువంటి శ్రోతలందరూ కూడా వారి వారి మనోనేత్రాలతో స్వామిని దర్శించగలుగుతారు. ఇదండి సాధన. భక్తుల ఆర్తికి స్వామి ఎలా ఆకర్షితులవుతారో చూడండి. ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ప్రశాంతి నిలయంలో ఒక మహిళా భక్తురాలు స్వామి సమక్షంలో పాడాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడ క్యాంటీన్ సేవలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆవిడ ఎంతో బాధపడిపోతూ ఇక చేసేది ఏం లేక ఆ క్యాంటీన్ కిచెన్ లో కూరలు తరుగుతూ ఆర్తిగా మధురంగా తను పాడాలనుకున్న పాటని పాడుకుంటున్నారు. స్వామి అనూహ్యంగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక పీట పైన కూర్చుని ఏది బంగారు ఆ పాట మరలా పాడు అని పాడించుకుని ఆ భక్తురాన్ని అనుగ్రహించారట. చూసారా ఆర్తిని బట్టి ప్రాప్తి. 1947 ప్రాంతంలో బాబా భక్తురాలు ధన్యజీవుల్లో ఒకరు అయినటువంటి సుందరమ్మ గారు భజనల్లో మధురాతి మధురంగా భావయుక్తంగా పాడుతుంటే ఆవిని అందరూ భజన సుందరమ్మ అనేవారట. 1947 ఆగస్టులో ఆవిడ బెంగళూరులోని ఒక సత్రంలో మొట్టమొదటిసారిగా అఖండ భజన ఏర్పాటు చేశారు. తరువాయి రోజుల్లో స్వామి పుట్టుమండలకు ముందు నవంబర్ నెలలో 2వ శనివారం ఆదివారం కలిసి వచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా కేంద్రాల అన్నింటిలోనూ ఈ అఖండ భజనలు జరగడం పరిపాటయింది. తర్వాత శివరాత్రికి గురి పూర్ణిమకి కూడా అఖండ భజనలు మొదలయ్యాయి. చూశారా, స్వామి చక్కగా ఆ భజనలకి ఆవేళే అఖండ భజనలకి ఆ రోజే నాంది పలికారు. ఒకసారి సాయి కొలవంత హాల్లో భజన జరుగుతోంది. ఒక విద్యార్థి ఆర్తిగా పాడుతున్నాడు. అంతలో స్వామి సింహాసనం నుంచి లేచి బయటకు వెళ్ళిపోయారు. పాప విద్యార్థి అనుకున్నాడు, అయ్యో నా పాట స్వామికి నచ్చలేదేమో. కాసేపటికి స్వామి తిరిగి వచ్చారు. భజన పూర్తయ్యాక అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి ఇలా చెప్పారట, నా పిల్లవాడు నువ్వే తల్లివి, నువ్వే తండ్రివని ఆర్తిగా ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన నా హృదయాన్ని తాకింది. ఆ సమయానికి ఆ పిల్లవాడి తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. నేను వెళ్ళి ఆవిడకి ఉపశమనం కలిగించి వచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంగా ఉంది. పాపం ఆ పిల్లవాడికి కానీ ఇక్కడే ఉన్న అతని తండ్రికి కానీ ఈ విషయం తెలియదు. చూశారా, స్వామి యొక్క ఆర్త జనరక్షణ. ఒకసారి స్వామి అన్నారు, ఓంకారానికి ముందు వచ్చినటువంటి భక్తుల్ని నేను చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి వారి వారి స్థానంలో కూర్చోబెడతాను. ఇక తర్వాత వచ్చినటువంటి భక్తులు వారంతా వారే వారి వారి స్థానంలో కూర్చుంటారు అంటూ స్వామి సమయ పాలన యొక్క ప్రాధాన్యతని తెలియజేశారు. స్వామికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు వారి అనుభవాన్ని ఇలా తెలియజేశారు. 2015 మే నెలలో వారి అమ్మగారికి గుండె సంబంధమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆవిడని హాస్పిటల్లో ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉండగా 3వ రోజు ఆవిడ అనాథ బంధో సాయి ప్రభు అంటూ ఒక భజన పాట పాడడం ప్రారంభించారు. అది విని అక్కడ ఉన్నటువంటి నర్సులు పరిగెట్టుకుంటూ వచ్చి కంగారుగా, మామగారు ఇది ఐసీయూ, ఇక్కడ పాడకూడదు అన్నారట. దానికి ఆవిడ, అమ్మా ఐసీయూలోకి భగవంతుడికి అనుమతి లేదా అన్నారట. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి పేషెంట్స్ ఆ నర్సులతో ఇలా అన్నారట, మా అమ్మగారు హాయిగా మధురంగా పాడుతుంటే మా బాధలు మేము మర్చిపోతున్నాం తల్లి అని చేత దయచేసి ఆవిడని పాడుకోనివ్వండి అన్నారట. ఆ మర్నాడు ఆవిడకి ఆరోగ్యం నార్మలై హాయిగా ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా అన్యచింతన లేకుండా నామస్మరణ చేసేటువంటి వారిని భగవంతుడు అపార కరుణతో అనుగ్రహిస్తాడు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నట్టు భగవత్ చింతనలోనే జీవితాన్ని గడపడమే అసలైనటువంటి అఖండ భజన. మిగిలినవన్నీ ఖండ భజనలే అంటారు స్వామి. రామ భజన చేయరా రాజ్యమంత మెలుగురా అన్నారు స్వామి. ఇక్కడ రామ భజన అన్నారు గాని రామనామ స్మరణ లే. దీనికి కారణం మనం ఒక చెట్టు కింద కూర్చుని చప్పట్లు చచ్చినప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఎగిరిపోతాయి. మన జీవితం ఒక మహావృక్షం. ఆ వృక్షం మీద అరిషిత వృగాలు అనేటువంటి పక్షులు వాలి గోల చేస్తూ రెట్టలు వేస్తూ మాలిన్యాన్ని చేరుస్తాయి. అప్పుడు ఆ చెట్టు కింద గొంతెత్తి పాడుతూ చప్పట్లు చరిస్తే గట్టిగా ఆ చింతలు అనేటువంటి పక్షులు ఎగిరిపోయి మనకి ఏకాంతం చిక్కుతుంది అంటారు స్వామి. మనస్సు వాక్కు క్రియల ఏకత్వమే త్రికరణశుద్ధి. మనస్సులో చింతించి మాటలతో ఉచ్చరించి చేతులతో లయబద్ధంగా తాళం వేస్తూ భజన చేయాలి. కీర్తన వ్యష్టి సంబంధమైందైతే సంకీర్తన సమిష్టి సాధన, అది భగవంతుడు మెచ్చుతాడు. భజన హార్ట్ నుంచి రావాలి, కేవలం ఆర్ట్ గా కాకూడదంటారు స్వామి. ఏమిట్రా, సాయిబాబా దగ్గరికి పోతే అస్తమానం భజనలంటారు అనుకుంటారు కొందరు, కానీ భజన్ని మించిందే లేదు. అందరూ కలిసి ఆనందంగా భజన చేసుకుంటే మ్యాగ్నెటిక్ పవర్ అధికమైపోయి భగవంతున్నది తప్పక ఆకర్షిస్తుందంటారు స్వామి. అనుకూలతరంగా ఉద్భవించి అందరికీ మేలు జరుగుతుంది. భజన చక్కగా ఉండాలంటే శిక్షణ సాధన అత్యవసరం. ఇంతటి ప్రభావశీలమైనటువంటి నగర సంకీర్తన భజనల్లో విధిగా పాల్గొమని స్వామి మన్నందుకే ఆదేశిస్తారు. స్వామి ఆదేశాన్ని పాటించడమే కదా మన కర్తవ్యం. ఇప్పుడు నా వ్యక్తిగత అనుభవాల్ని, అనుభూతిని మీతో పంచుకుంటాను. 1963 నా చిన్నతనం. రాజమహేంద్రికి సమీపంలో ఉన్నటువంటి మా స్వగ్రామం కోలమూరు, అక్కడికి స్వామి విచ్చేసి దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. అప్పట్లో స్వామి ఫోటో ఒకటి మా ఇంట్లో ఉండేది. నేను రోజు స్నానం చేసిన తర్వాత అక్కడ నిలబడి దండం పెట్టుకునేవాడిని, అంతే, అంతకు మించి తెలియదు. కాలం గీర్రను తిరిగింది. 1994 నేను రాజమహేంద్రి ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు కొన్ని చికాకులు, ఇబ్బందులు కలగడం ప్రారంభమైంది. అప్పుడు నాలో ఒక ఆలోచన మొదలైంది. నాన్నగారు శ్రీరామ భక్తులు కదా, ఆయనలాగే నేను కూడా ఏదో ఒక రూపాన్ని పట్టుకోవాలని అనుకున్నప్పుడు షిరిడి సాయి మూర్తి నా మదిలో మెదిలింది. అప్పుడు మా అన్నయ్య గారు శ్రీ కేశ్రీ సత్యనారాయణ గారు రాజమహేంద్రి విద్యానగర సమితి కన్వీనర్గా ఉండేవారు. ఆయన నాకు స్వామి సాహిత్యం ఇచ్చి చదవమని ప్రోత్సహించేవారు. స్వామి పుస్తకాలు చదువుతూ ఉంటే స్వామి మహిమలు తెలుస్తున్నాయి, స్వామి దివ్యత్వం గురించి అర్థమవుతోంది, నాలో చక్కటి స్పందనలు ప్రారంభమయ్యాయి. దైవలీల చూడండి, 1995 అప్పుడు 5 నేను రాజమహేంద్రిలోనే ఉన్నానన్న కారణం చేత నన్ను దూరంగా ఒక అటవీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిసింది. అప్పుడు నాలో ఒక బలీయమైన కోరిక కలిగింది. స్వామి సాహిత్యం చదువుతున్నాను కదా, పుట్టపర్తి, ప్రశాంతనిలయం, సాయకులవంతహాలు, స్వామి దర్శనాలు ఇలాంటి విశేషాలు చదువుతున్నాను. అవన్నీ జ్ఞాపకం వచ్చి పుట్టపర్తి వెళ్ళాలి, ప్రశాంత నిలయంలో అడుగు పెట్టాలి, అక్కడ స్వామి వైభవాన్ని చూడాలి, స్వామిని దర్శించుకోవాలి, నా కష్టాలు నా చికాకులన్నీ ఆయనతో చెప్పుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. లేడికి లేచిందే పరదన్నట్టు మా అన్నయ్య గారితో కలిసి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి ప్రథమ దర్శనంలోనే నాకు పాదనమస్కారం ఇచ్చి నా దగ్గర ఉత్తరం తీసుకుని నన్ను ఆశీర్వదించి అనుగ్రహించారు. చాలా ఆనందం కలిగింది. ఇంటికి తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత చక్కటి కబురు, నా బదిలి తాత్కాలికంగా నిలిచిపోయింది. అప్పుడు ఉత్సాహంగా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా ఇంట్లో ప్రతి గురువారం భజన చేయాలని నిర్ణయించుకుని ప్రతి గురువారం అలా భజన చేయడం ప్రారంభం చేశాం. చూసారా, పుట్టపర్తిలో భజన నగర సంకేతంలో చూసిన తర్వాత నాకు వాటి మీద కోరిక కలిగింది, ఇంట్లో భజన చేసుకోవడం ప్రారంభించాం. పుట్టపర్తి వెళ్ళని క్రితం నాకు భజనలు నగర సంకీర్తన ఎడల ఆసక్తే కలగలేదు. కొన్ని నెలల తర్వాత నా బదిలీ తప్పదన్నారు. సరే, అప్పుడు నేను మా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మా దంపతులు ఇద్దరి యొక్క జాతకాలు చూపించాను. ఆయన వాటిని చూసి గ్రహచారం కాని గ్రహ సంపుటి కాని ఏమాత్రం అనుకూలంగా లేవు ఈ దంపతులిద్దరివి. అందుకే నీకు కష్టాలు చికాకులు వచ్చాయి, అసలు నీ ఉద్యోగం ఉందా అని అడిగారు. ఆశ్చర్యపోయాను ఆయన ప్రశ్నకి. ఉందండి అని చెప్పాను. అయితే దైవశక్తి దీనికి అడ్డుపడింది అయ్యా, బదిలీతో సరిపోయింది, లేకపోతే నీ ఉద్యోగం పోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రభావం నాపై తీవ్రంగా పనిచేసింది. ఆయనకి నేను సత్యసాయి బాబా మార్గంలో ఉన్నట్టు తెలియదు. చూసారా స్వామి లీల అలా ఉంటుందన్నమాట. అప్పుడు నా బుర్ర గిర్రున తిరిగింది. సత్యసాయి శక్తి అంటే ఏమిటో అప్పుడు నాకు తెలిసి వచ్చిందన్నమాట. స్వామి మాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. నా అనుగ్రహం గ్రహాలను కూడా ఉపశమింపజేస్తుంది, నా అనుగ్రహం ఉంటే గ్రహాలు ఏమీ చేయలేవు, నీ తలరాతను కూడా నా అనుగ్రహం మార్చగలదు, ఇంకా నీ ప్రారంభం ఒక లెక్క అంటారు స్వామి. సత్యసాయి మార్గంలో నా ప్రయాణం ప్రారంభమైంది. సరే నిత్య జీవితంలో రోజు రాను పోను 90 కిలోమీటర్లు ప్రయాణం, అందులో 50 కిలోమీటర్లు దట్టమైనటువంటి అడవిలో ప్రయాణం. అంత నిర్మానుష్యం, దిక్కే లేదు అక్కడ, ఏం జరిగినా కూడా ఒక జగద్రక్షకుడు రక్ష తప్ప. అక్కడ బండి మీద వెళుతూ నేను 1 గంట వెళ్ళేటప్పుడు 1 గంట వచ్చేటప్పుడు నామస్మరణ నిరంతరంగా చేసుకుంటూ మధ్యలో ఒక విధమైనటువంటి ఆవేదన కలిగి స్వామి స్వామి అని గట్టిగా కేకలు పెడుతుండేవాడిని. స్వామి అనుగ్రహం వల్ల నాకు ఏనాడు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు. 20 నెలలు గడిచాక స్వామి హృదయం కరిగింది. నాకు మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కోరుకొండ బ్రాంచ్కి బదిలీ జరిగింది. అప్పుడు అనిపించింది నామం ప్రభావం ఇదన్నమాట అనుకున్నా. సంస్థలో సభ్యులు పెరిగారు, ఉత్సాహంగా నగర సంకీర్తన కూడా ప్రారంభం చేశాను. ఒకసారి మా బాల వికాస పిల్లలు, మేము కూడా పెద్దవాళ్ళలాగా వారం వారం భజన చేసుకుంటామన్నారు. వాళ్ళ మాటల్లో నిజాయితీ నాకు నచ్చింది. నేటి పిల్లలే కదా రేపటి సభ్యులు అన్న భావన కలిగినప్పుడు చాలా సంబరం వేసింది. ఆ పిల్లల్ని నేను ప్రోత్సహించాను. ఇప్పుడు ఆ విశేషాలన్నింటినీ చెబుతుంది మా ప్రీ సేవాదళ్ళు బాల వికాస్ గురువు చిరంజీవి లావణ్య. అమ్మాయి కబుర్లు విందామా?
2: శ్రోతలందరికీ సాయిరాం. నేను శ్రీ సత్యసాయి సంస్థ కోలమూరు సమితిలో బాల వికాస్ గురువుగా ప్రీ సేవాదళ్గా నా అనుభవాలను మీతో పంచుకుంటాను. భోజన్ ఫర్ బాడీ భజన్ ఫర్ మైండ్ అన్నారు స్వామి. భోజనం చేయడం వల్ల నా శరీరానికి శక్తి వస్తుంది, భజన నా మనసుకు విందు. నాకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్లిపోయి ఒక భజన పాట పాడుకుంటే కోపం పోయేది. నేను ఎప్పుడూ ఇలా చేయడం వల్ల నాకు కోపం అనేదే లేదు. ఇప్పుడు ఇది చూసి మా అమ్మ నాన్నగార్లకు ఎంత సంబరమో. అంతేకాదు, ఏదైనా పని చేసేటప్పుడు భజన పాట పాడుకోవడం వల్ల చేసే పని మీద ఆసక్తి పెరిగి నేను చేయాలనుకునే పనిని చక్కగా చేస్తున్నాను. భజన ద్వారా నాకు ఆనందం చిక్కుతోంది. నేను బాల వికాస్ గ్రూప్ 2లో ఉన్నప్పుడు భజన పాటలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన సమయంలో మాకు పిల్లల భజనలు చేయాలనే ఆలోచన కలిగి మా బాల వికాస్ గురువు గారికి చెప్పాము. వారి ప్రోత్సాహంతో పిల్లలందరికీ అనువుగా ఉండే రోజు ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఒక్కొక్క బాల వికాస్ విద్యార్థుల ఇంట్లో భజనలు చేయడం మొదలుపెట్టాము. ఆ భజనలో బాల వికాస్ లో మా గురువు గారు నేర్పించిన కథలను స్వామి మహిమలను చెప్పేదాన్ని. అలా భజనలో కథలు స్వామి మహిమలు చెప్పడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఇప్పుడు నేను ఎంత మంది ఉన్నా స్టేజ్ మీద మాట్లాడడానికి ముందుంటాను. ఈ తర్ఫీదు వల్ల స్వామి అనుగ్రహంతో 3 సంవత్సరాల పాటు మా పిల్లలందరం రేడియో సాయిలో కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగింది. ఈ అనుభవంతో బాల వికాస్ విద్యార్థులకు మంచి విషయాలను చక్కటి భజన పాటలను నేర్పిస్తున్నాను. ఇంకా ముందు ముందు నా చేత స్వామి ఎన్నో మంచి పనులు చేయిస్తూ సంస్థలో చక్కటి ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు. సాయిరాం.
1: 1999 జనవరి 31న సాయి కులవంతాల్లో స్వామి దర్శనానికి వేచి ఉన్నప్పుడు నాకు 2వ లైన్ వచ్చింది. నా ముందు 2 విదేశీయులు ఉన్నారు. వాళ్ళు చాలా ఎత్తుగా ఉండడం వల్ల కనుక నాకు ఇబ్బందికరంగా ఉంది. అది గమనించేవారు నాకు వారి దగ్గర స్థానం ఇచ్చి అప్పుడు నేను ముందుకు వెళ్ళగలిగాను. చూడండి, అది దైవలీలే. స్వామి దర్శనం ఇస్తూ నేరుగా మా దగ్గరికి వచ్చి ఆ 2 విదేశీయులకి విభూతి ప్రసాదాన్ని అనుగ్రహించారు. నేను ఉండబట్టలేకపోయాను. ఆర్తిగా స్వామి అంటూ నా 2 చేతులు ఇలా జోడించాను. స్వామి, ఆయన ముఖ కవళికలు ఎంత మార్పు వచ్చిందో. సడన్ గా ఎంతో ఆనందపడిపోతూ, నీకెందుకు వరు బంగారు అన్నటువంటి భావనతో చక్కగా దివ్య విభూతిని నా చేతుల్లో వర్షించారు. అది మామూలు విభూతిలా లేదు, బిస్కెట్ రంగులో ఉంది, పలకలు పలకలుగా ఉంది. దానిని భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళాను. నాకు స్వామి అనుగ్రహం అలా ప్రార్థించడం బ్రహ్మానందాన్ని కలగజేసింది. జీవితంలో స్వామి అనుగ్రహం నాకు లభించిందనేటువంటి విషయం నా ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. 2014లో నాకు తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు స్వామి నన్ను సాయి గ్యారేజీలో రిపేర్ చేయించి తిరిగి సమర్థవంతమైనటువంటి పనిముట్టుగా సంస్థలో ప్రవేశపెట్టారు. అదండి విభూతి మహత్యం. 32 సంవత్సరాల బ్యాంకులో విధి నిర్వహణ ఇవ్వనటువంటి తృప్తిని, సత్యసాయి సంస్థలో ఆధ్యాత్మిక సాధన నాకు ప్రసాదించింది. అద్భుతమైనటువంటి తృప్తి, ఆనందం. స్వామి పుట్టుపండక ముందు నిత్య సంచార భజనలు, తర్వాత ధనుర్మాస నగర సంకీర్తనలు మాటలకి అందని అనుభూతినిస్తాయంటే నమ్మండి. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు అయినా ఏనాడు కనపడుగు వేయలేదు. స్వామి ని పట్టిన పట్టు విడవలేదు. మాకు స్వామి ఎల్లవేళలా అండగా నిలిచారు. నాకు తెలిసినది ఒకటే తారక మంత్రం, హీ టేక్స్ కేర్, స్వామే చూసుకుంటారు, అన్ని ఆయనే చూసుకుంటున్నారు. సంపూర్ణ శరణాగతే నా మార్గం. ఈ రోజున మా కుటుంబ బాధ్యతలు తీరి ఆరోగ్యం చిక్కి అన్ని అనుకూలాలతో ఏ లోటు లేకుండా సాయి మార్గంలో పయనిస్తూ, సాయి కుటుంబ సభ్యులతో సహప్రయాణం చేస్తూ ధరిస్తున్నాం. ఈనాడు కోవిడ్ విలయతాండవం చేస్తోంది, అయినా సరే స్వామి తమ అపార కృపతో మా చేత తృప్తిగా ఆన్లైన్లో భజనలు, సత్సంగాలు, దాలరికాసు పిల్లల చేత రేడియో సాయి కార్యక్రమాలు చేయిస్తున్నారు. మాకెంతో తృప్తిగా ఉంటుంది. అంతా స్వామి సంకల్పం. ఇంత చక్కటి అవకాశం నాకిచ్చినటువంటి సత్యసాయి నాథుడికి, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంత నిలయం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.

సత్యసాయినాథుని 95వ జన్మదిన శుభ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 4వ భాగంలో సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనటు గురించి శ్రోతలింతవరకు విన్నారు. 5వ భాగాన్ని రేపు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.
1: భగవాన్ బాబా మన జీవితాలలో మనకు లభ్యం అవడం మహాదృష్టం అని తెలియజేస్తున్నాను. సద్గురువు ఎవరయ్యా అంటే వరాన్ అన్నారు. వరాన్ గురువులు రెండు రకాలట, వరాన్ అవరాన్. వరాన్ వరుడుగా ఉండాలట గురువు. ఎవరయ్యా వరాన్ వరుడైన గురువు ఎవరు? ప్రత్యక్షానుభూతి అపరోక్షానుభూతి రెండు కలిగిన వాడే వరాన్, అలాంటి వాడే సద్గురువు అన్నారు. అలా కాక అయోగ్యుణ్ణి అవరాన్ అన్నారు. కనుక వరాన్ స్థాయిలో సద్గురువు మనకు లభించడం, దానివల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందడం మన విధి అని తమకు తెలియజేసుకుంటున్నాను. ఎందువల్లంటే అవరాన్ కేవలము విషయ పరిజ్ఞానం చేతో, పుస్తక పాండిత్యం చేతో, ధన వ్యామోహం చేతో, కీర్తి కాంక్షతోటో ప్రవచనాలు అందించినప్పుడు ఏమవుతుంది మనకు? బహుధా చింత్యమానా అనగా ఏమైంది? మనసు విక్షేపం జరుగుతున్నది, మనోవిక్షేపం జరుగుతున్నది. అంటే లక్ష్యం వైపు పోకుండా మనని అలక్ష్యం వైపు పరిగెత్తిస్తున్నది. అలా కాకుండా స్వామివారి ప్రసంగాలు విషయంపై ఇంకా విషయాసక్తి అనురక్తి మనలో కలిగించేవిగా ఉంటాయి. కఠోపనిషత్తులో వరాన్ అత్యుత్తమైనటువంటి గురుస్థానంలో ప్రత్యక్ష పరోక్షానుభూతికి ప్రతీకి అయి నిలిచినవాడు యమధర్మరాజు. ఆసక్తి గ్రహణ శక్తి రెండు కలిగిన ఆదర్శ శ్రోతగా ఉన్నవాడు నచికేతుడు. వీరిని ఆదర్శంగా ఉపమానంగా కలిగిన నాడు మనం కూడా కొంతవరకు ఈ ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించి పురోగమించేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడైతే భగవతత్వాన్ని అర్థం చేసుకున్నామో కఠోపనిషత్తులో వివరించినట్లుగా శ్రేయోమార్గము ప్రేయోమార్గము ఉన్నప్పుడు ఈ రెండింటి వ్యత్యాసములను ఆకళింపు చేసుకుని శ్రేయోమార్గమును అనుసరించి విద్యను జ్ఞానమును మనం పొందామో అప్పుడు అణువు నుండి బృహన్మండలం దాకా వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపం మన అవగాహనకు మన అనుభవానికి వస్తుంది అని చెప్తున్నారు పెద్దలు. అణోరణీయాన్ మహతో మహియాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం. జంతోర్నిహితో గుహాయాం. ఎప్పుడైతే అణువు నుండి బృహన్ మండలం దాకా వ్యాపించిన పరమాత్మతత్వం పట్టిందో మనకు, ఈ మనసు హృదయ గుహలో ప్రవేశిస్తుందిట. ఇదే రమణ భగవత్పాదులు కూడా మనకు చెప్పేది. మనసు హృదయ గుహలో ప్రవేశించాలి అనగా మనోలయము చెందినది, మనోనాశనము చెందినది ఇప్పుడు హృదయ స్థాయిలో సాధకుడు ప్రవేశించాడనమాట. అందువల్లే ఈశ్వర హృదయసే అర్జున తిష్టతి అని భగవద్గీతను చెప్పారు. భగవంతుడు హృదయంలో ఉన్నాడు అని. అదే ఎ ప్యూర్ హార్ట్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నారు భగవాన్. కానీ హృదయంలో మనసు ప్రవేశించిందంటే అర్థమేమి? మనోనాశనము మనోలయమైనది, పరమాత్మ అనుసంధానం జరిగింది అన్న విషయం మనకు అర్థమవుతున్నది. అయితే ఈ హృదయ స్థానము ఆత్మస్థానము అది ఎలాంటిదో కూడా ఈ ఉపనిషత్తు కొద్దిగా చెప్తున్నది మనకు. అంటే ఇందులో ఆత్మకు ఉపాధి భేదం లేదు. నీకు ఒక ఆత్మ నాకొక ఆత్మ అని ఉండదు. అమెరికన్ల ఆత్మ రష్యన్ల ఆత్మ అని ఉండదు. నామ రూప దేశ కాల పరిస్థితులకు అధిగమించి సర్వత్రా వ్యాపించినటువంటి అఖండ చైతన్య స్వరూపమే ఆత్మ అని మనకు ఈ ఉపనిషత్తు తెలియజేస్తున్నది. ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్న సూర్యుడు ఘటముల పాత్రములలో ఘటముల యందు అనేక ప్రతిబింబములుగా కనబడుతున్నట్టుగా ఒకే ఆత్మ ఇన్ని ఉపాధులలో ప్రతిబింబిస్తున్నది అని చక్కని ఉపమానం ఉపనిషత్తు మనకు చెప్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం చేయవలసిన సాధన ఏమి? ఉపనిషత్తు చక్కగా చెప్పేసింది. ఒక ప్రకారం నచికేతుని ఉత్సాహాన్ని చూపించింది. యమధర్మరాజు యొక్క ప్రబోధన వినిపించింది. శ్రేయోమార్గం ప్రేయోమార్గం చెప్పింది. ఆత్మవస్తు తత్వాన్ని కొంతవరకు వివరించింది. మరి మనం చేయవలసిన సాధన ఏమి? ఏ రీతిగా మనం అనుభవించవలే, వాట్ నెక్స్ట్ సాధన ఏమి అనేది మనం గమనించాలి. దీన్ని చెప్తున్నారు, అంతర్దృష్టి పెంచుకోవాలి. ఎప్పుడైతే అంతర్దృష్టి పెంచుకుంటామో అప్పుడే మనకు ఆత్మతత్వము బహిర్గతమవుతున్నది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే అంతర్దృష్టి పెంచుకోవాలంటే బహిర్దృష్టిని పారద్రోలాలి అని అర్థం. బహిర్దృష్టిని పారద్రోలుట అనగా శరీరము, ఉపాధి ఇలాంటి భావాలను త్రోసివేయాలి. అంటే దేహభావాన్ని అధిగమించాలి. కనుక ఈ దేహభావాన్ని ఎప్పుడైతే అధిగమించామో, శరీర ఉపాధి భేద భావమును త్రోసిపుచ్చామో, అప్పుడే అంతర్దృష్టి సాధ్యం. అనగా ఈ తలుపు వేసి గొళ్ళెం పెట్టాం, అప్పుడు హాయిగా లోపల మనం ఇంటి లోపలికి ప్రవేశిస్తాం. ముఖద్వారం వచ్చాం, తలుపు తెరిచాం, లోపలికి వెళ్ళాం, ఆ గడియ వేసేశాం, ఆగే ఇంట్లో ప్రవేశించాం. గడియ వేయటం వల్ల ఏమైంది? ఇక బయట దృష్టి మనకు లేదు. రోడ్డు మీద ఏమవుతోంది, బజార్లో ఏమవుతోంది, మనకు దృష్టే లేదు. తలుపు వేశాం, గడియ పెట్టాం. అదే రీతిగా శరీర ఉపాధి భావము బయట తలుపులేశాయి, అప్పుడు అంతర్దృష్టి వచ్చేసింది. అప్పుడు అంతర్దృష్టి వచ్చేటప్పటికీ ఆత్మానుభూతి కలుగుతుంది అంటున్నది ఉపనిషత్తు. అయితే ఇక్కడ కఠోపనిషత్తు ఓ చక్కని ఉదాహరణ కూడా చెప్తోంది. అగ్నిర్యైధేకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. చక్కని ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఏమంటున్నారో చూడండి. అనేకమైన కట్టెపేళ్లు ఉంటాయి. కట్టెపేళ్లు వంట చెరుకు. కొన్ని ఏమో నిటారుగా ఉంటాయి, కొన్ని వంపులుగా ఉంటాయి, కొన్ని వంకర టింకరలుగా ఉంటాయి, కొన్ని అష్టావక్రంగా ఉంటాయి, కొన్ని వర్తులాకారంగా ఉండవచ్చు, అనేక రకాలుగా ఉంటాయి వంట చెరుకు. ఆ గొడ్డలి వాడు కొట్టడం బట్టి ఉంటుంది. ఎప్పుడైతే వాటికి నిప్పు పెట్టామో ఈ కట్టెలలో ప్రవేశించిన అగ్ని కూడా ఆ కట్టె ఆకారాన్ని పొందుతుంది. ఆ కట్టె వంకరగా ఉంటే అందులో ఉన్న అగ్ని కూడా వంకరగానే ఉంది. ఆ కట్టె తిన్నుగా ఉంటే, తిన్నగా ఉంటే అక్కడ ఉన్న అగ్ని కూడా తిన్నగానే ఉంటుంది. మరి అగ్ని ఇన్ని రకాలుగా ఉందా? అగ్నికి వంకర టింకరలు ఉన్నాయా? తిన్నగా ఉండం, వర్తులాకారంగా ఉంటాం, అగ్నికి ఇన్ని ఉన్నాయా? లేవు. ఎప్పుడైతే కట్టెపేళ్ళలో ప్రవేశించిందో ఆ ఆకారాన్ని, ఆ వికారాన్ని పొందవలసి వచ్చింది. అదే రీతిగా అగ్ని ఏ రీతిగా ఉన్నదో మనలో ఆత్మవస్తువు కట్టెపేళ్ళలో అన్ని రూపాలు పొందినట్టుగా ఈ శరీర ఉపాధుల్లో ప్రవేశించి వివిధ రూపనామములతో సమాజమునందు వ్యవహరిస్తున్నది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన ఏమనాలి అంటే ఆత్మ పరిశీలన అనండి, ప్రత్యేగాత్మ పరిశీలన అనండి, ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది. అప్పుడేమవుతున్నది? ఒకే తత్వం లోపలేమో జీవుడుగా, చుట్టూ ప్రపంచంగా భాషిస్తున్నది అని అర్థమైంది. ఒకే తత్వం. అంటే ఏమిటన్నమాట, ఒకే వ్యక్తి ఇంట్లో తండ్రి అయినాడు, ఆఫీసులో బాస్ ఆఫీసర్ అయినాడు ఒకే వ్యక్తి. అదే రీతిగా ఉన్న అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ తత్వము, చైతన్య తత్వము, ఆత్మతత్వము లోపల జీవుడుగా బయట ప్రపంచంగా ఉన్నది. అనగా రెండు లేవు, ఉన్నది ఒకటే అన్న సత్యాన్ని పునరుద్ఘాటించినట్టు అయింది ఇందులో. అయితే చూడండి, ఈ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, విద్య పొందినా లేక అవిద్యలోనే కాలం గడిపినా, అనుభవించేవాడెవరో జీవుడు ఒక్కడు మాత్రమే. నాకు తెలిసింది మోక్షము, తెలియలేదు బంధము అనే జీవుడు ఒకడే. కనుక కర్త భోక్త ఒకే జీవుడు అన్న విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. అయితే మనకు కొన్ని రకములైనటువంటి ప్రవృత్తులుంటాయి, వృత్తులుంటాయి, వాసనలుంటాయి. కేవలం బహిర్దృష్టి పెంపొందించేవి కొన్ని వాసనలు మనలో ఉన్నాయి, జన్మాంతర సంస్కారములున్నవి, అంతర్దృష్టి కలిగిన సంస్కారములున్నవి. ఒకటి ప్రవృత్తి, రెండవది నివృత్తి. ప్రవృత్తి నివృత్తి ఈ రెండింటికి కారణమైంది బుద్ధి. అద్దంలాగా అటు తిప్పచ్చు ఇటు తిప్పచ్చు, అటు తిప్పితే ప్రవృత్తి, ఇటు తిప్పితే నివృత్తి. బుద్ధి కారణము అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఎప్పుడైతే బుద్ధి అంతర్ముఖమైనదో, నివృత్తిలో ప్రవేశించిందో, ఏమైందన్నమాట, సర్వేంద్రియోపసంహారమైంది, సర్వేంద్రియముల నుండి ఉపసంహరించినట్టే విత్ డ్రా. అంటే సైన్యం పోరాడి చివరికి ఉపసంహరిస్తారు చూసారా, రిట్రీట్, వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అదే రీతిగా సర్వేంద్రియోపసంహారము, సర్వేంద్రియములతో కూడుకున్న భావనాత్మకమైంది అంతర ఉపసంహారము, లోపలికి ఉపసంహరింపబడింది. ఎప్పుడు? నివృత్తి వల్ల, నివృత్తి మార్గంలో ప్రవేశించడం చేత. అప్పుడేమవుతున్నదన్నమాట, అనాత్మభావం పోయింది, అంతా ఆత్మ అనేటువంటి భావం ఏర్పడింది. ఇప్పటి వరకు ఆత్మ అనాత్మ రెండు అనుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే నిజమైన ఆత్మానుభవం కలిగిందో, సర్వం ఆత్మ మాత్రమే, రూపనామాలలో తేడా ఉన్నది అన్న విషయం అతను పొందాడు. ఇదే నిజమైన సత్యస్వరూపము, సత్య దర్శనము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ చాలా చక్కగా ఉపనిషత్తుల్ని మించి శాస్త్రీయంగా ఏ గ్రంథం ఉండదని మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. కెమిస్ట్రీలో గాని, ఫిజిక్స్ లో గాని, మ్యాథమెటిక్స్ లో గాని, వరుస క్రమంలో రైడర్స్ థీరమ్స్ లాగా స్టెప్ బై స్టెప్ వివరించినట్టుగా ఉపనిషత్తులు విషయాన్ని వివరిస్తున్నవి దయచేసి గమనించండి. నేను దేహము, నేను ఇంద్రియములు, నేను శరీరము, వాగేంద్రియములతో కూడుకున్నదే నేను అన్న భావము అసత్యము. ఇది మొట్టమొదటి గ్రహించవలసిన విషయము. అనగా నేను దేహము కాదు, నాహం దేహం. ముందేమనుకున్నాడు, అహం దేహోస్మి అన్నాడు. ఈ కఠోపనిషత్ సందేశం వల్ల నాహం దేహం, నేను దేహం కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడేమైందండి, ఇంద్రియాలన్నీ ఉపసంహరించినప్పుడు ఏమైంది, అవి మనసులో చేరిపోయాయి, అంతా మనసులోని చేరిపోయింది. అంటే ఊహాజనితంగా, భావనాత్మకంగా, ఆలోచనాపరంగా తీర్చిదిద్దబడింది మనోప్రపంచంలో అన్న విషయం మనకు అర్థమవుతుంది. యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ, యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ, మనస్సులో ఉన్నటువంటి ప్రజ్ఞాశక్తిగా మిగిలిపోయిందయ్యా అని చెప్తున్నారు. కనుక వాగేంద్రియములు మనసులో ఉపసంహరించాలి, ఈ మనసు బుద్ధిలో ప్రవేశించాలి. అది నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు. అనగా తద్యచ్చేత్ జ్ఞాన ఆత్మని, బుద్ధిలో ఉన్నది ఆత్మ, బుద్ధితత్వం హృదయ గుహ, అక్కడ ఉపసంహరించాలయ్యా. అప్పుడేమవుతోంది, ఈ బుద్ధి హిరణ్య గర్భుని ఎందు లయించుతుంది. మూడవ స్టెప్. కనుక మొదటిది స్టెప్ ఏది, వాగేంద్రియములు మనస్సు, రెండవది మనస్సు నుండి బుద్ధి, మూడవది బుద్ధి నుండి హిరణ్య గర్భుని ఎందు ప్రవేశించుట. జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ అని చెప్తున్నది ఉపనిషద్ వాక్యము. అప్పుడు అలా వచ్చినప్పుడు ఏమవుతుందయ్యా, సర్వాత్మ సర్వాత్మ పరమాత్మ దృష్టి భావన అనుభూతి కలుగుతుంది. తద్యచ్చేచ్ఛాంత ఆత్మని అంటున్నారు. అనగా ఎట్టి వృత్తులు లేనటువంటి శుద్ధాత్మ చైతన్య భావన అతను కలుగుతుంది అని ఉపనిషత్ చెప్తున్నది. కనుక కఠోపనిషత్ చెప్పేదల్లా, మన స్వస్వరూపమైన ఆత్మపైన దృష్టి ఉంచు, ఆత్మపై దృష్టి నిలుపు అని మనం హెచ్చరిస్తున్నది. ఇక్కడ ఒక చక్కని ఉపమానం. బాబా గారి ప్రసంగాల అన్ని ఉపమానాలతో కూడి ఉంటుంది, చూసుకోండి కావలిస్తే. ఎప్పుడో 1950 చెప్పిన ఉపన్యాసాలు అవి. సత్యసాయి స్పీక్స్ వాల్యూమ్ 1 1950 చెప్పింది. చివర భగవద్గీత పైన 3 ఉపన్యాసాలు ఉంటాయి అందులో. సత్యసాయి వచనామృతం ప్రథమ భాగం, అందులో భగవద్గీత గురించి చెబుతూ ఎంత చక్కని మాట అన్నారు, నాయనా నీ శరీరమే రథమయ్యా, నీకుండేటువంటి విషయములు జీవితమునందు ప్రవేశించుట, ఆ అశ్వములు ఈ కళ్ళెములు ఏమనుకున్నావు, విషయములు విషయాసక్తి బంధము అని ఆ గుర్రాలకు కళ్ళెలను పోల్చారు. విషయాదుల పట్ల ఉన్న అనురక్తి బంధము అవే కళ్ళెములు అని చెప్పారు. ఈ విషయాదులన్నీ ఇంద్రియములన్నీ కూడా అశ్వములని చెప్తూ వచ్చారు. రథము శరీరం అన్నారు. దీనిలో బందీ అయిపోయాడు జీవుడు స్థానంలో అర్జునుడు. అయితే ఆయన గొప్పవాడు గనక దేవుడైన కృష్ణుడిని ఆశ్రయించాడు. అప్పుడు ఆ కృష్ణుడు ఆ కళ్ళాలని తన చేతులు పెట్టుకున్నాడు. అంటే ఈ బంధము ఈ ఇంద్రియములైనటువంటి అశ్వములను నేను ఇష్టం వచ్చినట్టు పరిగెత్తనివ్వను, ఎందువల్ల నేను దీని డ్రైవర్ని, నేను దీని సనాతన సారథిని, దీన్ని నడిపించేది నేను నీవు కాదు బాబు. అందువల్ల ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు సత్యధర్మ శాంతి ప్రేమ బాటలలో ఆ రథం ప్రయాణించడం జరిగింది. కనుక భగవద్గీత అంటే ఏనాడో కృష్ణ పరమాత్మ అర్జునుడికి రథంలో కూర్చొని కురుక్షేత్ర సంగ్రామంలో వినిపించిన ఆధ్యాత్మిక ప్రవచనం అనుకుంటే మనకు పూర్తిగా తత్వ అవగాహన అయినట్లు కాదు, అంతరార్థాన్ని మనం అన్వయించుకున్నట్టు కాలేదు. అదే బాబా గారు చెప్పేది, ఎక్కడో లేదు కురుక్షేత్రము, ఇదే జీవితమే కురుక్షేత్రము. ఈ జీవితం అనేటువంటి కురుక్షేత్రంలో కూరు చెయ్యి, కర్మాచరణ చెయ్యి, అందుకొచ్చావు కురుక్షేత్రంలో. ఎప్పుడు చేస్తావు, ధర్మాన్ని గ్రహించు, ధర్మక్షేత్రం అన్నారు దాన్ని. ఎప్పుడైతే ధర్మాన్ని కూరు ఆచరించావో నీకొచ్చే అనుభవమే బ్రహ్మ బ్రహ్మక్షేత్రం అయింది. కానీ కురుక్షేత్రము ధర్మక్షేత్రము బ్రహ్మక్షేత్రం ఒకటే, అదే మన జీవితము. దీన్ని నడిపించే సనాతన సారథి భగవాన్ బాబా శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు జీవుడైన స్థానంలో మనం ఉన్నాం, రథము అనే శరీరంలో ఉన్నాం మనం. ఇలాంటి పోలికలు ఎంతో అద్భుతంగా భగవాన్ చెప్తారు. భగవద్గీత కూడా ఈ విషయాన్ని వివరించింది. ఆత్మానం రథినం విద్ధి, తెలుసుకో, మనమంతా ఒకే రథంలో ప్రయాణించేవాళ్ళం, ఒకే రథంలో ఉండేటువంటి రథికులం, రథంలో కూర్చున్నాం. శరీరం రథమేవతు, ఈ శరీరమే మనం ప్రయాణించే రథం, లోపలున్న రథికులం మనం. ఈ శరీరము రథం, రథము వేరు, రథికుడు వేరు. రథము శరీరం, రథికుడు ఈ రథములో ప్రయాణించేవాడు. కనుక మనం అందరం కూడా రథికులము, శరీరము అనేటువంటి రథములను కలిగి ఉన్నాము. బుద్ధింతు సారథిం విద్ధి, దీని రథసారి ఎవరనుకుంటున్నావయ్యా? బుద్ధి, దాన్ని తెలుసుకో. బుద్ధి అనే దాని సారథి, ఈ బుద్ధి అనే సారథి కళ్యాణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటి ఆ కళ్యాణ్? మనః ప్రగహమేవ చ, మనస్సు అనే కళ్యాణ్ణి గట్టిగా పట్టుకున్నాను అంటున్నాడు. బాగుంది. మరి కళ్యాణ్ దేనికి ఉన్నాయ్యా? గుర్రాలకి. ఆ గుర్రాల కళ్యాణ్ణి పట్టుకున్నాడు. ఏమిటి ఈ గుర్రాలు? ఎక్కడున్నాయి? ఇంద్రియాణి హయనాహు, ఈ ఇంద్రియములే గుర్రములు అని చెప్తున్నారు. మరి గుర్రాలు అటు ఇటు పరిగెత్తూ ఉంటాయి. ఏమిటి ఈ మార్గాలని? విషయాంస్తేషు గోచరాన్, ఈ గోచరమయ్యేటువంటి విషయముల పట్ల, విషయముల బాటల వెంట ఇంద్రియములనే గుర్రములు పరిగెత్తుతూ ఉంటాయి అని వ్యాఖ్యానిస్తున్నది.

స్థానంలో ఉన్నాయి మనం తెలుసుకోవాలి. లేకపోయినట్టయితే కనబడ్డ ప్రతీది గొప్పగానే అనిపిస్తుంది. అది గొప్పది అని అనుకుంటాం, తీరా అనుభవం తర్వాత నిష్ఫలము, వృధా, పేలమైనది, నిర్జీవమైనది, క్షణభంగురమైంది అని మనకు అర్థమవుతుంది. కనుక ఏది దేనికంటే ఏది ఉచ్చస్థానంలో ఉన్నదో ఆకలింపు చేసుకుంటే కనబడ్డ ప్రతిదాని వెంట మనం పరువెత్తడం జరగదు. చూడండి, చుట్టూ విషయాలున్నాయి, అనేకమైన విషయాలున్నాయి, రుచికరమైన ఉన్నవి, సుందరములైన ఉన్నవి, శ్రావ్యములైన ఉన్నవి, మధురములైన ఉన్నవి, పరిమళములైన ఉన్నవి, పంచ జ్ఞానేంద్రియములను ఆకర్షించేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు బాబాగారు మాట చెప్పారు, ఇప్పుడు ఏమయ్యా, నగరం మధ్యలో స్థలం కొనాలంటే కొన్ని కోట్లు అవుతుంది, కోట్ల విలువ. అదే అరణ్యంలో కొంటే నువ్వు కొనవచ్చు, ఆక్రమించుకుని అడిగేవాడు ఉండడు. ఎందువల్ల? అక్కడ జనం లేరు, ఎంత స్థలం ఉంటే నీకేమి. ఇక్కడ ప్రతి అంగుళం కూడా కది జన సమర్థత ఉన్నది. దీని ఈ స్థలానికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? నడిబొడ్డున ఉన్నది స్థలమే, అరణ్యంలో ఉన్నది స్థలమే. దీనికి విలువ, దానికి విలువ తక్కువ. కారణం ఏమి? మనిషి వల్ల వాటికి విలువ ఏర్పడింది. స్థలం వల్ల మనిషికి విలువ రాలే, మనిషి వల్లే స్థలానికి విలువ వచ్చింది. అది బాబా గారు చెప్పారు. ఈ సందర్భంలో నా జ్ఞాపకం అదే మాట. విషయాదులన్నీ ఉన్నవి, వీటికంటే గొప్పవేవి మన ఇంద్రియములు. నా యొక్క చెవి గొప్పదంటారా, బయట ధ్వని గొప్పదంటారా? బయట ధ్వని వినికిడే ఇది గొప్పది. కనపడ దృశ్యములు గొప్పవంటారా, నేత్రం గొప్పదంటారా? నేత్రమే, నేత్రం యొక్క దృష్టి దృశ్యాన్ని గమనిస్తున్నది. కనుక విషయముల కంటే ఇంద్రియములు గొప్పవి అని తెలిసిపోయింది. రైట్. ఈ ఇంద్రియముల కంటే గొప్పది మనసు. చిన్న ఉదాహరణ, మనసు ఇక్కడ లేదనుకోండి, నా మనసు ఇక్కడ లేదు, ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు. లేదా మీ మనసు అక్కడ లేదు, ఏమి వింటున్నారో మీకు తెలియదు. కనుక మనసు ఎక్కడైతే ఉందో అప్పుడు ఇంద్రియ అనుభవం గుర్తించగలుగుతుంది. చిన్న ఉదాహరణ, కాలేజీలో పనుంది లేదా ఆఫీసులో పనుంది, అంతా ఆ పని గురించి ఆలోచిస్తున్నాడు, మనసంతా అక్కడే ఉంది. మీరు ఎలాంటి పదార్థం పెట్టండి, వాడి రుచి తెలియట్లే. ఎప్పుడు చదువు కడుక్కుందో పడిపోదాం, ఎప్పుడు పడిపోదాం. ఎందువల్ల? మనసు లేదు అక్కడ. మనసు కంట్రోల్లో ఉంటే ఏం తింటున్నాడో వాడు తెలుస్తుంది. అందువల్ల విషయాదుల కంటే శరీరం గొప్పది, ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనసు గొప్పది అని తెలిపోయింది. మనసు లేకపోతే ఏం ప్రయోజనం? పిచ్చివాడు ఉన్నాడు, వాడేం తింటున్నాడో తెలియదు, ఏం వింటున్నాడో తెలీదు, ఏం చూస్తున్నాడో తెలీదు. ఇంద్రియాలున్నాయి, విషయాలున్నాయి, రక్తే చెప్పండి, ఏమి లేదే. కానీ వాడి యొక్క రక్తి ఎక్కడ ఏర్పడింది? మనో శక్తి ప్రధానము అని మనకు అర్థమైంది. అయితే ఈ మనసు కన్నా గొప్పది బుద్ధి, మనసు కన్నా బుద్ధి గొప్పది. ఎందువల్ల? మనసు పరిగెత్తుంది, బుద్ధి ఇడుబో అటొద్దు, ఇది మంచి ఇది చెడు, విచక్షణ టకాటక కంట్రోల్ చేస్తున్నది. ఆ బుద్ధి ఒక మీటర్ లాగా, ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా దాన్ని కంట్రోల్ చేస్తుంది. కనుక అది ఇంకా గొప్పది. లేకపోయినట్టయితే ఈగలు దేనిపైన వాళ్తాయి? చూసారా, ఈగ చక్కని మధుర స్వీట్స్ పదార్థం పైన వాళ్తుంది, అదే ఈగ పెంటపోగు పైన కూడా వాళ్తుంది. బుద్ధి అలా వాళ్ళనివ్వదు, అటుపో ఇటుద్దంటు. కానీ మనసు కంటే నిర్ధారణ శక్తి, వివేచనా శక్తి కలిగినది బుద్ధి. అది బుద్ధి ఇంకా గొప్పది. ఈ బుద్ధి కంటే గొప్పది ఏది అంటే మహత్తు. మహత్తు యావత్ బృహన్మండలం కూడా వ్యాపించినటువంటి పరమాత్మతత్వం చాలా గొప్పదయ్యా. ఆ పరమాత్మతత్వం నీలో మహత్తు రూపంలో ఉన్నది, ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నది, జీవాత్మ రూపంలో ఉన్నది. దానికంటే గొప్పది ఏది అంటే

పరమాత్మతత్వము పురుష శక్తి. అదే పురుష సూక్తంలో చెప్పేటువంటి విషయము. త్రిపాదస్య అమృతం దిని సామాన్యం అనుకుంటున్నావా? అలాంటి ఆ పురుష తత్వము ఇంకా గొప్పదిగా అన్నారు. కనుక భగవానుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంలో, ఈ మానవ జన్మలో వేటికంటే ఏవి ఉత్కృష్టమైనవి అన్న విషయాన్ని మనం యోచించాలి. తద్భిన్నంగా వర్తించకుండా ఉన్నట్లయితే ఆధ్యాత్మిక గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరినట్లవుతుంది. ఇదేమీ నాకు అక్కర్లేదండి, చుట్టూ ఉన్న ప్రపంచమే నాకు ముఖ్యం అనుకుంటావనుకో, ప్రపంచం నీకు ముఖ్యమే. అది నిలిచిందా? నువ్వుంటేనే ప్రపంచం, నువ్వు లేకపోతే ప్రపంచం ఎక్కడిది? ఈ ప్రపంచం ఉన్నది ఎప్పుడు? నేనుంటేనే. నేను అనేవాడు ఉంటేనే ఇక్కడ ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను అనేవాడు లేకపోతే ప్రపంచం ఎక్కడున్నది? లేదండి, ప్రపంచమే సత్యం అనుకున్నావు, అది ఒకలాగా ఉందా? జపాన్ లో బాంబు పడితే ఏమైంది? హీరోషిమా నాగసాకిలో ఏమైంది? గుజరాత్ లో భూకంపం వస్తే ఏమైంది? మొత్తం సునామీ వస్తే ఏమైంది? ఉంటుందా? ఏది ఉండేది కాదు, అంతా మిథ్య. కనుక ప్రపంచమే సత్యం అనుకోవడం చాలా పొరపాటు. అది మిథ్య జ్ఞాన విజృంభితము. మిథ్యా జ్ఞాన విజృంభితమో, మిథ్య వల్ల సత్యము అనిపిస్తున్నది నీకు. అంతేకాదు, ఉన్నది పరమాత్మయే, బయట ప్రపంచం అనుకుంటున్నావు అన్న విషయాన్ని, నామరూప కర్మాశ్రయము అన్న విషయాన్ని కూడా స్పష్టపరచడం జరిగింది. ప్రపంచం అంతా నామం ఉన్నది, రూపం ఉన్నది, క్రియ ఉన్నది. నామ రూప క్రియలు కలిగినదే ప్రపంచము. ఈ మూడు లేండి ప్రపంచం కాదు. కనుక ఈ మూడింటితో కూడి మిథ్యా జ్ఞాన ప్రచోదితమైన ఈ ప్రపంచాన్ని కూడా మనం కొంత అవగాహన చేసుకుని అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. అదే కఠోపనిషత్తు మనం చెప్తున్నది. కనుక ఇంద్రియములన్నీ చూద్దామంటే బయటకే ఉన్నాయి. చేతులు బయటకున్నాయి కానీ లోపలికి లేవు. కాళ్లు బయటకున్నాయి కానీ లోపలికి లేవు. నేత్రములు బయటకున్నాయి కానీ లోపలికి లేవు. చెవులు బయటికి తెరుచుకున్నాయి కానీ లోపలికి లేదు. అంతా ఓపెన్, అంతే. బాహ్య దృష్టి కలిగినటువంటిది ఇదంతా కూడా. ఇంద్రియములు బాహ్య వృత్తులను అనుసరించి ఉంటాయి. అయితే అంతర్దృష్టిలో, నివృత్తి మార్గంలో ప్రవేశించే వాడికి ఏమవుతుంది? నేను వేరు, బ్రహ్మము వేరు అన్న భావం పోతుంది. నేను వేరు, బ్రహ్మము వేరు అనుకున్నాడంటే ఇంకా నివృత్తి మార్గంలో, అంతర్దృష్టిలో బ్రహ్మానుభవం పొందలేదు అన్న విషయం స్పష్టమవుతుంది. ఆ తరువాత అసలు ఆత్మ గురించే వివరిస్తున్నామే, దాని గురించిన కొన్ని విశేషణాలు ఉన్నాయి ఇక్కడ. శబ్ద రూప స్పర్శ రస గంధ రహితమో అనగా పంచ జ్ఞానేంద్రియ ప్రభావము కాదు. పంచ జ్ఞానేంద్రియములను ప్రభావితం చేసేది ఆత్మ కాని పంచ జ్ఞానేంద్రియములు దీని యందు ప్రవేశించవు. అనగా కంటికి దృష్టిని అందించిందే కాని దృశ్యము కాదు. చెవికి వినికిడిని అందించిందే కాని ధ్వని కాదు. నాలుకకు రుచిని అందించిందే కాని పదార్థము కాదు. అనగా ఈ పంచేంద్రియములకు శక్తిని అందిస్తుందే కాని ఈ పంచేంద్రియముల ప్రభావం ఆత్మపైన పడదు అన్న విషయం స్పష్టంగా మనకు తెలుస్తుంది. అనంతము ఆత్మ, నీలో వ్యష్టి స్వరూపంలో ఉంటున్నది జీవాత్మగా. అసలున్నదంతా పరమాత్మయే. పరమాత్మ జీవాత్మ రెండు ఒకటే, ఒక నామరూప భేదం తప్ప. సర్వ వ్యవహార సాధనము, నువ్వే చేసినా సరే ఆత్మశక్తి వల్లే చేస్తున్నావు. చేతులు కదులుతున్నా, కాళ్లు కదులుతున్నా, మనసు ఆలోచించినా అంతా ఒకటే. దీపాలు వెలిగినా, హీటర్లు వెలిగినా, ఫ్రిడ్జ్ నీరు పనిచేసినా, హీటర్లు పనిచేసినా, ఎన్ని రకాల యంత్రాలు పనిచేసినా ఒకే కరెంట్, ఒకే విద్యుత్తు, అదే ఆత్మశక్తి అన్న విషయాన్ని మనం గ్రహించాలి.
వికల్పరహితమో. ఫ్యాను తిరుగుతున్నది గనక కరెంటు కూడా చల్లగా ఉందన్నామా, హీటర్ వేడెక్కుతోంది గనక కరెంటు వేడెక్కిపోతోందా? లేదు. వాటి ప్రభావం వల్ల యంత్రాలు పనిచేస్తున్నాయి, కానీ ఈ యంత్రముల యొక్క ప్రభావం దానిపైన లేదు. చక్కని ఉదాహరణ ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్, పరికరములు. ఎలక్ట్రిసిటీ వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, వీటికి దానికి సంబంధం లేదు. అది ఆత్మవస్తువుకి మనం గుర్తించవలసింది. అఖండ రస ఘన స్వరూపము అఖండమైనటువంటిది, సచ్చిదానంద తత్వమైనటువంటిది, ఉన్నది అదే అన్న విషయం కూడా కఠోపనిషత్తు మనకు చెప్తున్నది. అయితే రెండు ఉంటే ఇది లేదు ఇదే ఉంది అని చెప్పచ్చు, లేదా ఇది లేదు ఇదే ఉంది అని చెప్పచ్చు, ఇది కాదు ఇది అవును అని చెప్పచ్చు. ఒకటే ఉంటే ఏది అవును ఏది కాదు, ఏది ఉంది ఏది లేదు పోయిందంటే. కనుక అద్వైతంలో మనం ప్రవేశించేటప్పుడు ఒకటి ఉంది ఒకటి లేదు కాదు, ఎందుకంటే ఉన్నది ఒకటే ఆత్మయే, ఆ తత్వాన్ని చెప్తున్నది. ఆస్తి లేదా పోని, అస్థి ఉన్నది, నాస్తి లేదు, కర్త చేసేవాడు అకర్త చేసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ఏది చెప్పండి, కర్తాదే అకర్తాదే, ఆస్తి అస్థి అన్నాదే నాస్తి అన్నాదే, వీటి వివాదములకు లొంగే తత్వము కాదు ఆత్మతత్వము అని మనకు కఠోపనిషత్ చెప్తున్నది. ఇంకొక విషయం, ఇదిగో నా చేతిలో పెన్ను ఉన్నది, నేను ఈ పెన్ను గురించి తెలుసుకుంటున్నాను. ఈ తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానమో, ఇది జ్ఞేయ వస్తువు. దేని గురించి అయితే తెలుసుకుంటున్నానో అది జ్ఞేయము, దానికి సంబంధించిన విషయము జ్ఞానము, తెలుసుకున్న నేను జ్ఞాని. మూడు, జ్ఞాని జ్ఞానము జ్ఞేయము మూడున్నాయి. కానీ ఇప్పుడు పెన్ను లేదు, ఇప్పుడు నేనేమండి జ్ఞానినా జ్ఞేయమునా, తెలుసుకునేవాడినా తెలుసుకోబడేవాడినా? రెండు నీవేనయ్యా, తెలుసుకునేవాడు నువ్వే తెలియబడేవాడు నువ్వే, ఎందుకంటే రెండు లేవే. రెండు ఉంటే ఒకటి తెలుసుకునేది ఒకటి తెలియబడేది, ఒకటే ఉంటే. కనుక జ్ఞాన జ్ఞేయ విభేదములకు ఆస్కారం లేనటువంటిదే ఆత్మతత్వము. కనుక ఇలాంటి ఆత్మజ్ఞానము అసాధ్యము అనే కంటే కష్ట సాధ్యము అంటాం సబబేమో అని మనం చేసుకుంటున్నాను. మనం చేయవలసినల్లా మనసు ఆత్మయందు లగ్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే ఈ ఉపనిషత్తుల గురించిన శ్రవణము, భగవాన్ బాబా ప్రవచనాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, బాగా నిద్రపోతున్నాడు వాణ్ణి తట్టి లేపు లే లే అంటున్నాం, అలా పడుకున్నాడు ముద్దు నిద్ర బండ, ఒక దున్నపోతులాగా ఉన్నాడు, వాణ్ణి తట్టి లేపి లే, కర్తవ్య బోధ చేసినట్టయింది. అదే సత్యసాయి ఉపనిషద్ వాహిని. ఆ ఉపనిషద్ వాహిని నిద్రపోతున్న వాణ్ణి మేల్కొల్పినట్టుగా అయింది, స్వప్నావస్థ నుండి జాగ్రత్త అవస్థకు తీసుకొచ్చినట్టయిపోయింది. అందులో ఇవాళ నిద్రపోతున్నామా మనం, కొన్ని జన్మల నుంచి నిద్రపోతున్నాము. ఏమిటండి జన్మ నుంచి పోయే నిద్ర? అవిద్య అజ్ఞానము అనే జన్మల నుంచి నిద్రలో ఉన్నాం. ఇప్పుడు సాయి ఆదిత్య, సాయి భాస్కర, సాయి తేజ కిరణములు ఉపనిషత్తు వాహిని రూపంలో దివ్య ప్రవచనాలుగా నిద్రావస్థలో ఉన్న మనల్ను తట్టి లేపి ఆత్మానుభూతిని ఆత్మానందాన్ని చవిచూచేటట్లుగా చేస్తున్నది అని మనకు అర్థమవుతున్నది. ఇదే యమధర్మరాజు బోధ. కఠోపనిషత్తులో
యమధర్మరాజు చేసిన బోధంతా ఇదే. మనందరి తరఫున మహానుభావుడు ప్రశ్నించిన వాడు నచికేతుడు. మనందరి తరఫున అయితే మనకు ఇలాంటి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? కఠోపనిషత్ సంబంధమైన ప్రబోధ మనకు లేకపోతే నష్టం ఏమిటి? ఈ ప్రశ్న వస్తుంది అందరికి కూడా. ఇది ప్రతిదీ లాభం కావాలి మనం ఏం చేసినా. ఈ లాభాపేక్షతో మనం చేస్తున్నాం కనుక కఠోపనిషత్ రసము వల్ల మనకు కలిగిన లాభం ఏమిటి, అది లేకపోతే కలిగే నష్టం ఏమిటి అంటే దానికి చెప్తున్నారు, ఎక్కడో ఎండమావులు చూచి నీరు ఉన్నది అనుకోవడం భ్రమే కదండి. ఎండమావులకు నీరుందనుకున్నాం భ్రమ అని తెలుసుకోకపోతే ఏమైంది, పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి నీరు అందక దాహార్తి చేత చస్తాం అంతే. దాహార్తి చేత పోతాం ఎందుకంటే నీరు లేదు, ఉందనుకుంటున్నాం పరిగెత్తున్నాం. అలాగే అసత్యమైనటువంటి మిథ్యా పరికల్పితమైన జగత్తును సత్యముగా భావించి పరిగెత్తుతూ అలసి కొన్ని జన్మలు మనం గడిపాం, వృధా చేసుకున్నాం. పైగా ఇక్కడ చెప్తున్నారు, అక్కడ చూశాను పాము పాము అని భయపడ్డాను, భయపడి పారిపోయాను, భయపడ్డాను గుండె దరదరలాడిపోయింది నాకు. ఇంతగా అది పామా కాదే తాడు, అది తాడు అని ఎప్పుడైతే తెలుసుకున్నానో భయం లేదు, ఆనందంగా ఉన్నాను. కనుక కఠోపనిషత్ యొక్క హెచ్చరిక భయాన్ని పారద్రోలుతుంది, భ్రమని తొలగిస్తుంది, ఆత్మ నిత్య సత్యమును ప్రకాశింపచేస్తుంది. ఇది కఠోపనిషత్ యొక్క యథార్థ స్వరూపము మనకు తెలుస్తుంది. మనకు అనేకత్వం నశిస్తుంది, అది వేరు ఇది వేరు అది వేరు అనేకత్వ భావం పోయి ఏకత్వ భావం మనలో రగులు కొల్పుతుంది ఈ కఠోపనిషత్ యొక్క జ్ఞానము. కనుక ఈ కేవలము శరీరాదుల చేత జాతి మత కుల దేశ భాష ప్రాంత కారణాలుగా మనం విడిపోతున్నామే కాని ఆత్మస్థాయిగా మనం భావించినప్పుడు విశ్వమానవ కుటుంబం ఒకటే సుమ. The only one family, that's all. There is only one caste, the caste of humanity. There is only one religion, the religion of love. కనుక ఆత్మస్థాయిలో భావించేటప్పటికల్లా విశ్వసమ్మతమైన ప్రేమ మతము అర్థమవుతుంది, సర్వ మానవ సోదరభావం అర్థమవుతుంది, ఈశ్వర పితృత్వం పైన అభిలాష కలుగుతుంది, ఏకత్వమైనటువంటి అఖండ సచ్చిదానంద స్వరూపమైన చైతన్యమైన ఆత్మ దృష్టి నివృత్తి ద్వారా పొందడం కలుగుతుంది. అప్పుడు జన్మ లేదు, పునర్జన్మ లేదు. జన్మ పునర్జన్మ లేదంటే అదే మోక్షము, అదే అమృతత్వము. కనుక స్వామి నాకీ రాజ్యాలు ఇస్తానంటావేమయ్యా, నాకీ ధనధాన్యాలు ఇస్తానంటావేమయ్యా, నాకీ సంపదలు ఎందుకయ్యా వద్దు అన్నాడు నచికేతుడు ప్రారంభంలో. ఏదైతే అమృతత్వాన్ని అందిస్తుందో, ఏదైతే మోక్షాన్ని ప్రసాదిస్తుందో ఆ బ్రహ్మ విద్య చెప్పు అన్నాడు నచికేతుడు. ఆ బ్రహ్మ విద్యనే మనకు అరటి పండు ఒలిచినట్లుగా చేతిలో పెట్టేసినట్టుగా చెప్పాడు యమధర్మరాజు. ఈ ఇద్దరు సంవాదాన్ని అద్భుతమైన శైలిలో చక్కని భాషలో చక్కని దృష్టాంతాలతో ఒకదాని తరువాత మరొకటి వివరణాత్మకంగా వర్ణనాత్మకంగా హేతుబద్ధంగా సశాస్త్రీయంగా ఆసక్తి జనకంగా రమ్యంగా రమణీయంగా కమనీయంగా వివరించి వర్ణించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువులు సత్య గురుస్థానంలో ఉన్నారు, జగద్గురుస్థానంలో ఉన్నారు. ఆ సాహిత్యాన్ని ఆస్వాదించే మనమంతా నచికేత స్థానంలో ఉన్నాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1, 2వ తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. ప్రేమతో స్వామికి సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 7వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: నేటి లౌకిక ప్రపంచంలో సాధనాలపై వ్యామోహం పెరిగే కొద్దీ యువతకు ఇదొక వ్యసనంగా పరిణమించి వారి ఏకాగ్రత క్షీణించే అవకాశం ఉంది. యూత్ అంటే యూ థింక్ లైక్ హనుమ అన్నారు స్వామి. హనుమ అంటేనే ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక. అలాగే ఈనాటి యువత కూడా డిజిటల్ సన్సెట్ అనే విధానం ద్వారా సాధనాలపై అదుపు సాధిస్తే లౌకిక ఆధ్యాత్మిక సాధనాల్లో గెలుపుని అందుకోగలుగుతారు. ఇప్పుడు సాధనంపై అదుపు, సాధనతో గెలుపు. ఫోన్ కాల్స్ ద్వారా ప్రశ్నోత్తర కార్యక్రమం విందాం. ఇందులో పాల్గొంటున్నవారు కుమారి వైష్ణవి, శ్రీమతి సాయి ప్రణీత, కుమారి సత్యమయి, కుమారి రమ్య. నిర్వహణ శ్రీమతి సాయి ప్రసన్న, రవిశంకర్.
1: అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి. అయితే వాటిలో తప్పు లేదు. ఆ ప్రోగ్రామ్ వేసేటువంటి వారిలో ఉంటుంది మాలిన్యం. ఈ ప్రభుత్వం కూడా దీన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవటం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ చేసేస్తున్న టెక్నాలజీ ఏమిటి? ఈ టెక్నాలజీ మనసును చెరపడానికి టెక్నాలజీ కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు. అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది. కనుక మీరు భోంచే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి. ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి. ఏదైనా అప్ప అమ్మను ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి. కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. కానీ ఆ రేడియో టీవీలో కూడా ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పటం లేదు. అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది. నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు. నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను. నేను గౌరవాన్ని తీసుకోవాలి, కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు. పరమ అజ్ఞానము. నీవు ఎంత పెద్దవాడైనప్పటికి తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా. కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి, తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి. కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చేయి. పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళని కేర్ చేయకుండా నీ పాటి నువ్వు రేడియో వింటుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా? నీవు రేడియో వేసుకున్నావు, టీవీ వేసుకుని చూస్తున్నావు, ఎవరు మీ నాన్న చూడాలని మీ నాన్న ఫ్రెండ్ వచ్చాడు. తక్షణమే నీవు టీవీని ఆఫ్ చేయాలి, వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఏ కారణం వచ్చారు, ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి. ఆహా, ఆ యొక్క వినయమే లేదు. ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడు మారడు. దీనిపైన ఉన్నది కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా? మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు. దీనాటి మానవుడు మానవుడిగా జీవించాలి, కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి. మానవుడు మానవుడిగానే జీవిస్తాం. నీవు దైవం కానక్కర్లేదు. మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు. దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీద గుర్తించాలి.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పద పంకీరుహలకి అనేక కోటి ప్రణామ ప్రసూనాలు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వెలసిన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు 9వ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ప్రత్యేక ప్రసారంలో సాధనంపై అదుపు, సాధనతో గెలుపు అనే శీర్షికన డిజిటల్ సన్సెట్ అనే అంశంపై యువతలో కలిగే కొన్ని ముఖ్యమైన సందేహాలకు భగవాన్ బాబావారి సమగ్ర సాహిత్యం, దివ్యోపన్యాసాల ఆధారంగా సమాధానాలు తెలుసుకునే ప్రశ్నోత్తర కార్యక్రమం. అసలు డిజిటల్ సన్సెట్ అంటే ఏమిటి? ఈ అంశానికి ఈనాటి మన ప్రధాన ఇతివృత్తమైన ప్రతినిత్యం ప్రేమతో అనే అంశానికి సంబంధమేమిటి? అసలు ఈ డిజిటల్ సన్సెట్ ని రాత్రి నిద్రపోవడానికి ముందే ఎందుకు అవలంబించాలి? ఈ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. ఈ అత్యాధునిక యుగంలో మానవ మేధ నుండి జనించి చివరికి మానవ మనుగడకే సవాలుగా నిలిచిన సాంకేతిక సాధనాలు చాలా ఉన్నాయండి. మీ అందరికీ తెలిసిందే కదా, ఈ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐఫోన్స్, ఐప్యాడ్స్, ఐపాడ్స్, ట్యాబ్స్ ఇలాంటివి అనమాట. ఈ సోకాల్డ్ అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ అన్ని ఇప్పుడు సగటు మానవుడి నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయాయి. నిజమే, పురాణమిత్యేవ న సాధు సర్వం అన్నారు. అంటే పాతదైనంత మాత్రాన ప్రతిదీ అద్భుతమైనది కాదు, కొత్తదైనంత మాత్రాన ప్రతి విషయాన్ని నిరసించిన అవసరమూ లేదు. అదేవిధంగా ఈ సాంకేతిక సాధనాన్ని కూడా నిరసించిన అవసరం లేదు. 1985లో భగవాన్ ఒక దివ్యోపన్యాసంలో టెలివిజన్ వాడకంపై ప్రసంగిస్తూ, టీవీ చూడటం వల్ల దోషమేమీ లేదు, కానీ ఎంతసేపు చూస్తున్నాం, ఎటువంటి విషయాలు చూస్తున్నాం అనేది ముఖ్యం. ఒక కత్తి ఉన్నదనుకోండి, దాన్ని ఉపయోగపెట్టి కూరగాయలు కొయ్యవచ్చు, కంఠము కొయ్యవచ్చు. సాధనాన్ని ఎలా వాడుతున్నాం అనేది ముఖ్యం అన్నారు. భగవాన్ వాక్కు పరమసత్యం. ఇది ఎప్పుడో 90 దశకంలోని మాటే కావచ్చండి, కానీ ముమ్మాటికి నేటి పరిస్థితి కూడా ఇదే. అందువల్ల ఈ సాంకేతిక పరికరాలని సరిగ్గా వాడుకోవడం వల్ల సమయం ఎంతగా మిగులుతుందో, అదేవిధంగా అతిగా వాడడం వల్ల సంయమనం, నిగ్రహం, నియంత్రణ లేకపోవడం వల్ల అంతకన్నా ఎక్కువ సమయం వృధా అవుతోందండి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదా. అలా ఈ గ్యాడ్జెట్స్ ని మితంగా, హితంగా, బుద్ధి సహితంగా, వ్యసనరహితంగా వాడుతూ ప్రతిరోజు ఒక నియమిత కాలంలో, అంటే రాత్రి నిద్రపోయే సమయానికి 2-3 గంటల ముందు నుండి ఈ సాధనాలను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ మర్నాడు మాత్రమే స్విచ్ ఆన్ చేస్తే ఆ ప్రక్రియనే డిజిటల్ సన్సెట్ అంటారు. ఇది రోజు పెట్టుకునే నియమం. నశ్రీయో నియమం వినా కదా. అయితే ఒక రకంగా చెప్పాలంటే అష్టాంగ యోగంలో ఒకటైన ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహానికి ఒక నమూనా లాంటిది. ఎప్పుడో వయసు మళ్లేక, శక్తి ఉడిగిపోయాక, ఇక మనం చెయ్యడానికి ఏ పనులు లేకపోయాక చేసేది కాదు ఆధ్యాత్మిక సాధన అంటే. స్టార్ట్ ఎర్లీ, యవ్వనంలోనే ఆరంభించాలి అంటారు స్వామి. అందుకే ప్రాణాయామము, ప్రత్యాహారము, నిత్యానిత్య వివేక విచారము, మంత్రముతోడ సమాధి విధానము జాగ్రత్తగా నిశ్చలముగా చేయము అన్నారు భగవాన్. ఇది సాధనతో సాధ్యమే. అయితే ఇది నిద్రపోవడానికి 2-3 గంటల ముందే ఎందుకు అంటే దీనికి ఒక శాస్త్రీయపరమైన కారణం ఉంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిందే, మన శరీరంలో బయోలాజికల్ క్లాక్ అనేది సెట్ అయి ఉంటుంది. దానివల్ల ఈ నిద్ర, మిగిలిన యాక్టివిటీస్, లేవడం, మిగిలిన పనులు చేసుకోవడం ఇవన్నీ సెట్ అయి ఉంటాయి. ఆటోమేటిక్ గా ఆ టైంకి చేసేస్తూ ఉంటాం. అలాగే ఇది కేవలం ఈ బయోలాజికల్ క్లాక్ ఊహాజనితమైంది కాదండి. ఇది దీనికి బ్రెయిన్ లో హైపోథలామస్ లో సూప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ అనే చోట దీనికి లొకేషన్ ఉంటుంది. ఇది ఒక మాస్టర్ క్లాక్ లాంటిది. దీనివల్ల సర్కాడియన్ రిథమ్స్ అన్ని అనుసంధానం చేయబడి ఉంటాయి. దేనికి? సన్ రైజ్ కి, సన్సెట్ కి, అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలతో ఈ సూప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ లో ఉన్న ఈ మాస్టర్ క్లాక్ అనేది అనుసంధానం చేయబడి దాని ప్రకారంగా ఈ శరీరాన్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రకారం ఈ సూప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ అనే ఈ మాస్టర్ క్లాక్ సూర్యాస్తమయం కాగానే ఆర్టిఫిషియల్ లైటింగ్ కి ఎంత దూరంగా, ఎంత తగ్గించుకుందామా అనే ప్రయత్నంలో ఉంటుంది. ఒకవేళ ఆ విధానానికి విరుద్ధంగా గనక మనం ఎక్కువగా ఆర్టిఫిషియల్ లైటింగ్ కి, బ్లూ స్క్రీన్స్ కి ఎక్స్పోజ్ అయితే దానివల్ల మన సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యి బయోలాజికల్ సిస్టమ్ అంతా బ్యాలెన్స్ తప్పి ఈ క్రానిక్ ఇల్నెస్ అంటే డయాబెటీస్, హార్ట్ అటాక్, ఒబేసిటీ వీటన్నిటికీ కారకమయ్యి ఆ రోజు నిద్ర పూర్తిగా డిస్టర్బ్ అయ్యి అదే డిస్టర్బెన్స్ క్యారీ ఆన్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మనం నిద్ర లేచినప్పుడు కూడా ఒక లెథార్జిక్ గా, ఫ్రస్ట్రేషన్ మూడ్ తో అందరి మీద విసుక్కుంటూ మన మిగిలిన దైనందిన కార్యక్రమాలన్నీ డిస్టర్బ్ అవుతూ ఇలా తయారవుతుంది మన ఈ బయోలాజికల్ సిస్టమ్. కాబట్టి నిద్రపోవడానికి 1-3 గంటల నుండే మన శరీరం మెయింటెనెన్స్ కి సిద్ధం అవుతూ ఉంటుందంటే నిద్రకి సిద్ధపడిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఆ సమయంలోనే ఇది మోస్ట్ ఎఫిషియెంట్ ప్రక్రియ అనమాట. ఇది సాధనతో సాధ్యమే. అలా గ్యాడ్జెట్ ఇంటర్ఫీరెన్స్ లేని వాతావరణంలో స్వామి సూచించిన ఎండ్ ది డే విత్ లవ్ అంటే ప్రేమతో ఆ రోజుని ముగించండి అనేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా మిగిలిపోయిన క్వాలిటీ టైంలో మనం ఎన్నో మంచి పనులు, వ్యక్తిగత సాధనకు సంబంధించినవి ఎన్నో చేసుకోవచ్చు. అదే ఈ సాధనంపై అదుపు, సాధనతో గెలుపు. ఇక ఇప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా యువత అడిగిన సందేహాలు తెలుసుకుని వాటిని స్వామి దివ్యోపన్యాసాల ఆధారంగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి కాల్ చూద్దామా?
3: సాయిరామ్ అక్క, నా పేరు వైష్ణవి.
2: సాయిరామ్ వైష్ణవి.
3: సాయిరామ్ అక్క, నేను చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుకుంటున్నాను నేను.
2: చెప్పమ్మా, నీ సందేహం ఏమిటి?
3: మీరు ఇంట్రడక్షన్ లో ప్రత్యాహారం అన్నారు, అంటే ఇంద్రియ నిగ్రహణ అని చెప్పారు. కేవలం గ్యాడ్జెట్స్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా విజువల్లీ కట్ ఆఫ్ చేయగలం, మరి మిగిలిన సెన్సార్ గన్స్ ని ఎలా కంట్రోల్ చేసినట్టు? స్క్రీన్ టైం తగ్గించడం ద్వారా ఇది ఎలా సాధ్యం?
2: అలాగే చాలా సందర్భోచితమైన ప్రశ్న వేశావు, తెలుసుకుందామా? స్వామి ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తూ, విశ్వాసం లేని భక్తి, కాడి కిందకి రాని ఎద్దు, కళ్ళెమ లేని గుర్రం, బ్రేకులు లేని కారు ఎలాగో ఇంద్రియ నిగ్రహం లేని జీవితం అలాగే నిరుపయోగము అన్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం అంత ముఖ్యమైనదన్నమాట. దీనికి భగవద్గీత మనకి చక్కటి సమాధానం చెప్తోంది. సాంఖ్యయోగంలో 62వ శ్లోకంలో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అంటారు. అంటే ఇంద్రియ విషయాల మీద మనకి ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో ఇక వాటిని పొందాలి అనే తాపత్రయం, కోరిక ఎక్కువైపోతుంది. అవి తీరనప్పుడు కోపం కలుగుతుంది. అసలు విషయాల మీదకి మనసు ఎలా వెళ్తోంది అని మనం ప్రశ్నించుకుంటే, కళ్ల ద్వారా మనం వీటిని గ్రహిస్తున్నాం. ఇది సైంటిఫిక్ గా చెప్పాలంటే ఒక హ్యూమన్ ఐ ఒక సెకనుకి 10,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే ఏదైనా విషయం మీద మనకి దృష్టి పడినప్పుడు మనకి తెలియకుండానే అసంకల్పితంగా 10 మిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గెట్స్ ట్రాన్స్మిటెడ్. ఐస్ ఆర్ ద విండోస్ టు ద సోల్ అన్నాడు షేక్స్పియర్. అలాగే ఐస్ ఆర్ ద డోర్వేస్ టు ద మైండ్ అని కూడా అనుకోవాలి. అందువల్ల ముందు కళ్ళు అనే వాకిళ్లను నిగ్రహించుకోవడం వల్ల, అంటే ఈ విజువల్ కట్ ఆఫ్ వల్ల, స్క్రీన్ టైం మినిమైజ్ చేయడం వల్ల మనసుకి చేరే వ్యర్థ పదార్థాల సరఫరా తగ్గి మిగిలిన ఇంద్రియాలు కూడా అదుపులో ఉంటాయి. డిజిటల్ సన్సెట్ ద్వారా స్క్రీన్ టైం తగ్గించుకుంటే లోపలి స్క్రీన్ మీద ఫోకస్ చేయడానికి టైం దొరుకుతుంది. అందుకే స్వామి ప్రత్యాహారం అంటే ఇంద్రియాల యొక్క మూలమైన నిర్దేశక శక్తి, అంటే చిత్తం యొక్క అంతర్దృష్టి అన్నారు. అది వైష్ణవి. అందుకని ఈ స్క్రీన్ టైం కట్ ఆఫ్ చేయడం వల్ల ఒక్క కళ్ళని సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నది ఈ దృక్పథంతో కూడా అలా కళ్ళని ముందు నియంత్రించుకోవడం వల్ల, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ సూప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ ఆ అనుసంధానానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనం చాలా మటుకు ఇంద్రియాల్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు.
3: చాలా క్లియర్ గా చెప్పారక్క. నాకు ఇదే అంశం మీద మరొక సందేహం కూడా ఉంది.
2: వైష్ణవి చెప్పండి.
3: అక్క, ఈ రోజుల్లో చాలా మంది ఎంఎన్సీస్ తో వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి కదా. మరి అలాంటి పరిస్థితుల్లో డిజిటల్ సన్సెట్ అనేది ఎలా సాధ్యం? వాళ్ళు కాల్స్ తీసుకోవాలి, సిస్టమ్ మీద వర్క్ చేయాలి కదా.
2: చాలా మంచి ప్రశ్న. ఈ రోజుల్లో ఇది చాలా సాధారణంగా జరుగుతున్న విషయం, వెరీ కామన్ సినారియో. కెరియర్ ఓరియంటెడ్ వాళ్ళకి, నిజంగా కెరియర్ లో ఉన్న వాళ్ళకి, ఇదే జీవనాధారమైన వాళ్ళకి కష్టమే. ఈ డిజిటల్ సన్సెట్ అనేది పాటించడం కష్టమే. అయితే ఇక్కడ డిజిటల్ సన్సెట్ అనేది ఒక నియంత్రణ విధానమే. అంటే దీన్ని అలవాటు చేసుకుందికి ఒక క్రమశిక్షణని పాటించడానికి. అందువల్ల రాత్రివేళ కుదరకపోతే రోజు మొత్తంలో, అవును రాత్రివేళ పాటించడమే చాలా ఎఫిషియంట్ విధానం. ఆ విధంగా రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ రాత్రివేళ మన జీవన విధానాన్ని బట్టి కుదరకపోతే కనుక రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కొన్ని గంటల పాటు డివైజెస్ స్విచ్ ఆఫ్ చేయడంలో నిబద్ధత పాటిస్తే సరిపోతుంది. ఎందుకంటే మెలకువగా ఉండి డివైజెస్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా సెన్స్ కంట్రోల్ జరిగి, అంటే మన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకుని కొద్ది గంటల పాటు వాటి వల్ల వచ్చే ఆనందాన్ని, అంటే మనం ఏదైతే ఆనందం అనుకుంటున్నామో ఆ ఆనందాన్ని డిలే చేయడం, అంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ జరుగుతుంది. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే మనకి ప్రపంచ ప్రఖ్యాతమైన మార్ష్మెలో ఎక్స్పెరిమెంట్ గుర్తుకొస్తుంది. ఈ మార్ష్మెలో ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, చిన్నతనంలోనే ఈ నిగ్రహ శక్తి ఉండడం వల్ల, నిగ్రహించుకోగలిగే లక్షణం గల 4-5 ఏళ్ల పిల్లలు తదనంతర కాలంలో ఎంతో సక్సెస్ సాధించారు. అన్ని రకాలుగా, అంటే మానసికంగా, ఇమోషనల్ గా, కెరీర్ పరంగా వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం గ్రహించారు శాస్త్రవేత్తలు. అందువల్ల ముఖ్యంగా యువత దీన్ని నియమానుసారంగా పాటించాలి. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ ప్రాక్టీస్ వల్ల వారి వారి కెరియర్స్ లో సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంచేత ఒకవేళ వాళ్ళ ఉద్యోగరీత్యా, కెరీర్ పరంగా రాత్రివేళల్లో కుదరకపోయినా ఏదో ఒక సమయంలో కొన్ని గంటల పాటు దీన్ని నియంత్రించుకోవడం చాలా అత్యవసరం.
3: థ్యాంక్ యూ అక్క, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డిజిటల్ సన్సెట్ అంటే ఏమిటో. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయిన్. సాయిరామ్. సాయిరామ్ అక్క, నా పేరు సాయి ప్రణీత.
2: సాయిరామ్ ప్రణీత, ఏం చేస్తుంటారు మీరు?
3: నేను ప్రస్తుతం జాబ్ చేస్తున్నానక్క, అమెజాన్ లో వర్క్ చేస్తున్నాను.
2: ఓకే, సరే, మీరు ప్రశ్నలు ఏమిటో అడగండి.
3: నాకు రెండు సందేహాలు కలిగినాయి ఈ టాపిక్ మీద. సో మా సిస్టర్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, తను రోజు పొద్దున రాత్రి మా పేరెంట్స్ కి మాకు వీడియో కాల్స్ చేసి షీ యునో షేర్స్ హర్ లవ్ విత్ అస్. సో అలాంటప్పుడు ఎవ్రీడే రాత్రి పడుకునే ముందరైతే ఖచ్చితంగా పేరెంట్స్ కి ఫోన్ చేసి వాడి ఆశీర్వాదాలు పొంది షీ ఎండ్స్ హర్ డే విత్ లవ్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ డిజిటల్ సన్సెట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏముంటుంది
2: ప్రణీత? అసలు ఈ డిజిటల్ సన్సెట్ అనే ప్రక్రియను పాటించడంలో ఉద్దేశం ఏంటంటే, నిద్రపోవడానికి కొద్ది గంటల ముందు ఎలాంటి ఉద్వేగాలకి లోను కాకుండా ఏ విధంగానూ ఉద్రేకపరిచే విషయాలను మనసుకు చేరనీయకుండా చేయడం. అదే కాకుండా కంటికి హాని కలిగించే బ్లూ లైట్స్ ని, ఈ సాధనాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకరమైన రేడియేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం, ఈ నియమాన్ని పాటించడం ద్వారా మైండ్ కామ్ డౌన్ అవుతుంది. అలాగే ఇతర నెగటివ్ వైబ్రేషన్స్ వల్ల బాడీ, మైండ్, ఇమోషన్స్ ఇవేవి కూడా పొల్యూట్ కాకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో ప్రశాంతంగా నిద్రకి చేరుకోవడం. అందుకే నిద్ర సమాధి స్థితి అన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్నట్టు దూర ప్రాంతంలో ఉన్న మీ సిస్టర్తో అమ్మా నాన్నలు మాట్లాడడం, తద్వారా మీ సోదరి వాళ్ల ప్రేమని, శాంతిని పొంది శరీరానికి మనసుకి సేద కలిగించడం, అది కూడా మంచిదే కదా. దాని ఫలితంగా కూడా మనసు ప్రశాంతత పొందుతోంది. అయితే అప్పుడు కూడా ఈ డివైజ్ స్విచ్ ఆఫ్ చేసి నియంత్రణతో ఆ వీడియో కాల్ అప్పుడు మాత్రం స్విచ్ ఆన్ చేసి మళ్ళీ కాల్ ఆఫ్ చేయొచ్చు, లేదా వీలైతే ఇంకా ముందుగానే ఈ కాల్ ముగించుకోవచ్చు. ఏదేమైనా ఇది మౌలికంగా సాధనాల మీద అదుపు సాధించుకునే విధానం కనుక ప్లాన్ చేసుకుని దీన్ని పాటించవచ్చు. పూర్తిగా దీన్ని పక్కన పెట్టేయని అవసరం లేదు. ఒక ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో, ఎందుకంటే ఇది అందరూ పాటించాలి. ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్ గా తీసుకుని మన బంధుమిత్రులు స్నేహితులు దీన్ని పాటించేలా చేస్తేనే దీని ఆవశ్యకత అనేది అర్థమవుతుంది.
3: చాలా థ్యాంక్స్ అక్క, చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు.
2: ప్రణీత, ఇంకా మీ రెండో ప్రశ్న అడుగుతారా?
3: సో రాత్రి పడుకోబోయే ముందు కొంత సమయం ముందుగానే, అంటే 2-3 గంటలు ముందుగానే మనం గ్యాడ్జెట్స్ ఆఫ్ చేయాలి అని అన్నారు. కానీ ఒక్కొక్కసారి రాత్రి పడుకోబోయే ముందు ఏదైనా బ్యూటిఫుల్ మెసేజ్ రావచ్చు, లేదా స్వామి సందేశమో లేదా దర్శనం వీడియోనో రావచ్చు, అది చూసి నిద్రలోకి జారుకోవడం అనేది మంచిదే కదా. అంతెందుకు, ఇప్పుడు ఈ రేడియో సాయి కార్యక్రమం కూడా ఈ సమయంలో గ్యాడ్జెట్స్ ద్వారానే కదా వింటున్నది. మరి డిజిటల్ సన్సెట్ అవసరం ఏమిటి? అండ్ హౌ ఇస్ ఇట్ రిలెవెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లవ్?
2: చాలా తెలివైన ప్రశ్న వేశావు ప్రణీత. నిజమే, ఇది నాకు కూడా అప్పుడప్పుడు ఈ సందేహం, అంటే దీని గురించి పూర్తిగా తెలియనప్పుడు కలుగుతూ ఉండేది. అయితే ఒక దృక్పథంతో ఆలోచిస్తే నువ్వు చెప్పింది అక్షరాల సత్యమే. డిజిటల్ సన్సెట్ లక్ష్యం ఏమిటి? ప్రశాంత చిత్తంతో నిద్రపోవడం, తద్వారా మనసు పొరల్లో దాగున్న ఆ ప్రేమ భావనలతో మన లోపలి బయట వాతావరణాన్ని హై వైబ్రేషనల్ ఎనర్జీతో నింపుకోవడం. దీన్ని సాధించాలంటే నువ్వన్నట్టు డిజిటల్ సన్సెట్ అవసరం లేదు. నిద్రపోబోయే ముందు మంచి మెసేజెస్, స్వామి దివ్యదర్శనం ఇలా ఏవైనా చూడొచ్చు, వినొచ్చు, ఆస్వాదించచ్చు. స్వామి ఒకసారి దివ్యోపన్యాసంలో టెక్నాలజీ గురించి, కంప్యూటర్స్ గురించి ప్రసంగిస్తూ, సైన్స్ ని స్పిరిచువాలిటీతో అనుసంధానం చేస్తేనే సైన్స్ మానవ అభ్యుదయానికి, సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది అన్నారు. కాబట్టి శాస్త్ర సాంకేతికత అనే గుర్రానికి ఆధ్యాత్మికత అనే కళ్ళెం వెయ్యాలి. అందువల్ల లోపలున్న స్వామితో కనెక్ట్ కావాలి అంటే బయటనున్న గ్యాడ్జెట్స్ నుండి, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి డిస్కనెక్ట్ కావాలి. ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ విత్డ్రా చేసి వాటిని పుష్పం ఇంద్రియ నిగ్రహం అని అర్పించి ఒక నిశ్చల స్థితికి చేరుకుంటే అప్పుడు ఆ ప్రశాంత గంభీర నిశ్శబ్దంలో భగవానుని అడుగుల సవ్వడి వినిపిస్తుంది. లయబద్ధమైన ఆ చరణ రవళికి హృదయం ఆనంద నర్తనం చేస్తుంది. ఆ పదధ్వనికి మించిన సంగీతం ఉందా? ఆ నిశ్శబ్దాన్ని కాలదన్నే మెసేజ్ ఉందా? లేదు కదా. లోపల కనిపించే స్వామికి మించిన దర్శనం ఉందా? ఇంకా అవసరమా ప్రణీత ఈ గ్యాడ్జెట్స్? అలా గ్యాడ్జెట్స్ ని పక్కన పెట్టి సి ఆల్వేస్ ఇన్సైడ్ అంటే సాయి, ఆ సాయిని లోపల దర్శించాలి అంటే ఈ బయటనున్న సాధనాలని అదుపు చేసుకుని మనం సాధనతో వాటి మీద గెలుపు పొందితే ఈ సాధనం అంటే ఈ శరీరం అనే సాధనం కూడా అదుపులో ఉండి ఆ ఆధ్యాత్మిక సాధన మీద కూడా మనం గెలుపు సాధిస్తాం, అంటే పురోగతి సాధిస్తాం. వీటి ద్వారా కూడా నేను మంచే చూస్తున్నాను అంటే అది చెడు చేస్తుంది అని కాదు, కానీ ఆ మంచి మరింత త్వరితగతిన చేరుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన విధానం.
4: చాలా థ్యాంక్స్ అక్క, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అండ్ ఆల్సో ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వచ్చు అనిపిస్తోంది మీరు చెప్పిన సమాధానం విన్న తర్వాత. సో డెఫినెట్లీ తప్పకుండా చేస్తాను సాయిరామ్. సాయిరామ్ అక్క, నా పేరు సత్యమయ్యి.
2: సాయిరామ్, సత్యమయ్యి ఏం చేస్తుంటారు మీరు?
4: నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అక్క.
2: ఓకే, చెప్పమా నీ ప్రశ్న ఏమిటి?
4: ఈ రోజు ఉదయం నుండి ఎన్నో కార్యక్రమాలు వింటున్నాం. వివిధ సందర్భాల్లో అంటే పనిచేసే చోట, మనం కలుసుకునే వ్యక్తులతోనూ, సమాజంలో వివిధ సందర్భాల్లోనూ ప్రతినిత్యం ప్రేమతో ఎలా జీవించవచ్చునో తెలుసుకున్నాం. మరి ఈ డిజిటల్ సన్సెట్ ద్వారా ఇంటి వాతావరణంపై, ఇంటి సభ్యులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
2: సత్యమయ్యి, చాలా మంచి ప్రశ్న వేశావు. ఇది అందరికీ వచ్చే సందేహమే. డిజిటల్ సన్సెట్ అనేది కేవలం వ్యక్తిగతంగా ప్రభావం చూపిస్తుందా, లేదా ఇంటి వాతావరణం మీద కూడా, ఇంటి సభ్యుల మీద కూడా ఎలాంటి ప్రభావమైనా చూపిస్తుందా అనేది ఖచ్చితంగా సానుకూల ప్రభావమే చూపిస్తుంది, అందులో సందేహం లేదు. నిజానికి దీనికి రెండు విషయాలు మనం సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఇందాక సమాధానంలో చెప్పుకున్నట్టు హ్యూమన్ బాడీకి కంపాటబుల్ కాని హార్మ్ఫుల్ రేడియేషన్ లేకుండా ఇంటి ఆవరణలో ఉన్న అన్ని రకాల ఎలక్ట్రానిక్ స్క్రీన్స్ ని, గ్యాడ్జెట్స్ ని ఇంట్లోని సభ్యులందరూ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సాధించుకోవడం. స్వామి ఇంటిని దేవాలయంతో పోల్చుతూ ఇల్లు ఒక దేవాలయం, ఇంట్లోని సభ్యులు కదిలే ఆలయాల్లాంటి వారు, తల్లి ప్రధానార్చకురాలు, వినమ్రతే ధూపం, గౌరవ మర్యాదలే దీపం. ఆ దీపం ప్రేమ అనే చమురు, విశ్వాసం అనే ఒత్తితో ఆ వాటి ఆధారంగా వెలుగుతాయి అన్నారు. కనుక అలాంటి దేవాలయం లాంటి ఇంటి వాతావరణాన్ని కొద్ది గంటల పాటైనా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పొల్యూషన్ కి దూరంగా ఉంచితే స్వామి చెప్పినట్టు నిజంగానే ఒక్కొక్క ఇంటి సభ్యుడు ఒక్కొక్క దేవతామూర్తిగా కనిపిస్తాడు. దేవాలయాల్లో ఎలా అయితే ఫోన్ జామర్స్ ఉంటాయో, అలాగే మన గృహాలయాల్లో కూడా ఈ డిజిటల్ సన్సెట్ ద్వారా మనకి మనమే స్వచ్ఛందంగా జామర్ సెట్ చేస్తున్నామన్నమాట. రెండోది, సంజవేళ చూడండి, ఈ పక్షులన్నీ గూటికి చేరి ఎంతో ఆహ్లాదంగా సమయం గడుపుతూ ఉంటాయి. వాటి కువకువలతో, కిచకిచలతో చాలా హ్యాపీ మూడ్ లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సాయంత్రం వేళ వాళ్ల పనులన్నీ ముగించుకొని ఇల్లు చేరాక ఆహ్లాదంగా గడపడానికి, ఓ నామస్మరణ చేసుకుందుకి, స్వామి సాహిత్యం మీద చర్చ చేసుకుందుకి, లేదా వాళ్లకి వాళ్ల కెరీర్స్ లో ఉన్న కష్ట సుఖాలు చెప్పుకుందుకి, ఇలా ఏదో ఒకటి, మొత్తానికి కుటుంబం అంతా కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇదొక అపూర్వమైన అవకాశం. అలా స్పెండ్ చేసి ప్రేమపూర్వకంగా ఆ రోజుని ముగించుకుంటే మర్నాడు అంతే ఉత్సాహంగా మన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే కుటుంబమే దేశ దారుఢ్యానికి, ప్రపంచ పటిష్టతకు మూలం. ఇండివిజువల్ ఈజ్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ అన్నారు స్వామి. వ్యక్తి తాను సక్రమంగా ఉంటే అది మిగిలిన కుటుంబ సభ్యులకి, మిగిలిన స్నేహితులకి ప్రేరణాత్మకంగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. దానివల్ల కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం పురోగమించడం వల్ల దేశం ఎంతో వృద్ధిలోకి వస్తుంది, తద్వారా ప్రపంచం. అందుకని వ్యక్తి మీద ఆధారపడి ఉంది, కుటుంబం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల అది ప్రపంచ అభ్యుదయానికి దారితీస్తుంది. అది సత్యమయ్యి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం.
4: థ్యాంక్ యూ అక్క, నా డౌట్ క్లారిఫై అయింది అక్క. సరే అక్క.
5: సైరామ్ అక్క, నా పేరు రమ్య.
2: సైరామ్, రమ్య ఏం చేస్తుంటారు మీరు?
5: నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా.
2: నీ ప్రశ్న ఏంటో అడగమ్మా.
5: అక్క, యాక్చువల్లీ నాకు ఈ డిజిటల్ సన్సెట్ ఇది చెప్పారు కదా కాన్సెప్ట్, నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా యూత్ అందరూ వారి వారి కాలేజెస్ నుండి ఆఫీసెస్ నుండి ఇల్లు చేరుకునేసరికి లేట్ ఈవినింగ్ అవుతుంది కదా. కాసేపు ఫ్రెండ్స్ తో గానీ కజిన్స్ తో గానీ మాట్లాడాలంటే చాట్ చేయాలన్నా అప్పుడే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ డిజిటల్ సన్సెట్ అనేది ప్రాక్టికల్ గా సాధ్యమేనా? అంటే ఎండ్ డేవిత్ లవ్ అనేది ఎలా ఆచరణలో పెట్టగలము?
2: నిజమే మరి, పొద్దుటి నుండి అనేకమైన ఒత్తిళ్లకు, రకరకాల ఇమోషన్స్ కి లోనై కాలేజీల నుండి ఆఫీసెస్ నుండి ఇంటికి చేరిన యువత కాస్త ఆట విడుపుగా ఫ్రెండ్స్ తో చాట్ చేయాలనుకోవడంలో తప్పులేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి, ముఖ్యంగా యువత, ఏది కూడా అతిగా పోకూడదు. రోజు నేను రాగానే చాట్ చెయ్యాలి, మాట్లాడాలి అనేది గనక మన మైండ్ లో సెట్ చేసుకుంటే మనకి తెలియకుండానే అది ఒక వ్యసనంగా మారిపోతుంది. రోజు దాన్ని ఒక తప్పనిసరి చర్యగా పెట్టుకుంటే అది క్రమేణా వ్యసనంగా మారిపోయి మన స్వభావాన్ని మార్చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ డివైసెస్ వల్ల తప్పు లేదు, కానీ వాటి పట్ల మనకుండే కంపల్సివ్నెస్ ఏదైతే ఉందో అది తప్పుగా పరిగణింపబడుతుంది. అందువల్ల ఒకేసారి మానేయాలనుకోవడం కూడా మంచిది కాదు. అలా ఒకేసారి మానేస్తే అంతే స్పీడ్తో మళ్లీ మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. స్వామి చెప్పారు, ఏదైనా కూడా క్రమంగా నెమ్మది నెమ్మదిగా ఏ వ్యసనాన్నైనా వదులుకోవాలి అని చెప్పి, ఒకసారి ఓపీఎంకి అలవాటు పడ్డ ఒక వ్యక్తి స్వామి దగ్గరకు వచ్చాడు ఆ వ్యసనం నుండి బయటపడ్డానికి. స్వామి దానికి పరిష్కారంగా కొన్ని చాక్ పీసులు ఇచ్చి, ఆ చాక్ పీసులంతే బరువున్న ఓపీఎం తీసుకో రోజు, కాకపోతే రోజు ఆ శుద్ధముక్కతో ఓం అని ఉచ్చరిస్తూ పలక మీద 3 సార్లు రాయి, రాసాక అది ఎంత బరువుందో అంత తీసుకో అన్నారు. అతడు అలాగే చేశాడు. క్రమంగా శుద్ధముక్కలు అరిగిపోతూ ఆ ఓపీఎం తీసుకునే పరిమాణం కూడా క్రమంగా తగ్గిపోతూ మొత్తానికి ఆ వ్యసనం నుండి బయటపడ్డాడు. అదేవిధంగా ఒక్కసారిగా కాకపోయినా నెమ్మది నెమ్మదిగా ఈ డివైజెస్ యూసేజ్ టైం తగ్గించుకుని వారి స్నేహితులతో కూడా ఈ డిజిటల్ సన్సెట్ అనేది పాటించేలా చేయాలి. నిజానికి అసలు ఈ కాన్సెప్ట్ అదే, మనకున్న సర్కిల్లో అందరూ దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని అనుసరించేలా చేయాలి. ప్రతిరోజు మాట్లాడుకునే బదులు వీకెండ్స్ లో ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటికి ఇంకా ఎక్కువ విషయాలు మనకి సమకూరుతాయి, ఇంకా వాళ్లతో సంభాషించాలి అనే ఒక బాండ్ అనేది మనకి బిల్డప్ అవుతుంది. స్వామి డోంట్ వేస్ట్ ఫుడ్, మనీ, టైం అండ్ ఎనర్జీ అన్నారు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని ఎప్పుడూ వృధా చేయకూడదు. చూడకూడనివి చూడడం, వినకూడనివి వినడం, అనకూడనివి అనడం, తలవకూడనివి తలచడం, చెయ్యకూడనివి చెయ్యడం, వీటి వల్ల శక్తి వృధా అవుతుంది. కాబట్టి ఈ 5 విషయాల్లో మీ శక్తి వృధా కాకుండా చూసుకోండి అన్నారు స్వామి. ఇలా శక్తి వృధా చేసుకోవడం వల్ల విచక్షణ శక్తి, జ్ఞాపక శక్తి, మేధాశక్తి బలహీనమవుతాయి. అందువల్ల ముఖ్యంగా యువత ఈ వయసు నుండే నియంత్రణ, నిగ్రహం, నిబద్ధత అనేవి అలవర్చుకోవాలి. డివైజెస్ యూసేజ్ అనేది ఎప్పుడూ తప్పు కాదు. ఎప్పుడు అంటే మోతాదు మించనంత వరకు, అతిగా పోనంత వరకు అవి మనకి ఉపకరించే సాధనాలే తప్ప మనకి అపకారం చేసే సాధనాలు ఎంత మాత్రం కావు. అది రమ్య, నీ సందేహం నివృత్తి అయిందనుకుంటాను.
5: సరే అక్క, మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అంటే మీరు చెప్పారు కదా, ఇది స్వామి చెప్పినట్టుగా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా బాగా ఉంటుందని. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సాయిరామ్.
2: మా శ్రోతలు యువత అడిగిన కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు విన్నారు కదా. సరే, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తామా? వైష్ణవి, సాయి ప్రణీత, సత్యమయి, రమ్య, మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి ప్రశ్నలు వేసి మంచి సమాధానాలు కూడా మనం స్వామి ఉపన్యాసాల ఆధారంగా తెలుసుకున్నాం. అదండి సాధనంపై అదుపు, సాధనతోనే గెలుపు. భగవంతుడిచ్చిన ఈ అమూల్యమైన ప్రసాదం లాంటి ఇంద్రియాలని, ఇంద్రియ శక్తిని అనవసర విషయాల పరంగా వ్యర్థం కానియకుండా భగవంతుని పరంగానే వాటిని వినియోగించాలి. భగవంతుని పరంగానే అంటే ఏవో పూజాదికాలు, అర్చనలు కాదు, ఈ విరాట్ స్వరూపమైన ఈ సమాజ పరంగా, భగవంతుని విశ్వరూపమైన ఈ సమాజ పరంగా మనకున్న ఈ ఇంద్రియాలని, వాటి శక్తుల్ని వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోవాలి అంటే ఇంద్రియ నిగ్రహం నియంత్రణ అనేది అత్యంత అవసరం. అందుకే స్వామి అంటారు, కన్నులనిచ్చినదెందుకు తెలుసా, అన్నీ చూచేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసుని చూచేటందులకు, చెవులను ఇచ్చినదెందుకు తెలుసా, శబ్దము వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు అని అంటూ, దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకార్థమిదం శరీరమును పదమును ఆచరణలో ఉంచుటకు అన్నారు. ఆ దిశగా మనందరం మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఆ దేవదేవుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమపూర్వక అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ సాధనలో మరింత త్వరగా పురోగమించుదామని కోరుకుంటూ అందరికీ సాయిరాం.
6: సాధనంపై అదుపు, సాధనతో గెలుపు ప్రశ్నోత్తర కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు కుమారి వైష్ణవి, శ్రీమతి సాయి ప్రణీత, కుమారి సత్యమయ్యి, కుమారి రమ్య. నిర్వహణ శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శారీరక శ్రమతో దాదాపు నిద్రావస్థకు చేరుకుంటున్న జీవుడు తనలో అప్పటికే దేదీప్యమానంగా వెలుగుతున్న ప్రేమ జ్యోతిని అఖండ జ్యోతిగా అమృతమయమైన సంకీర్తనలతో నిలుపుకుంటాడు. ప్రేమతో చేసే దైవ కీర్తన రోజంతా పడిన శ్రమను హరించి హరి పాదాలను ఆశ్రయించే సంస్కారం కలిగిస్తుంది. మనస్సుతో సహా సర్వేంద్రియాలను దైవం వైపు మళ్లించి సర్వస్య శరణాగతికి అనువైన వేదిక ఏర్పరుస్తుంది. అదే నామ సంకీర్తన యొక్క వైశిష్ట్యం. ప్రేమామృత వర్షిణి కార్యక్రమంతో ఇప్పుడు ఆ అమృత స్థితిని పొందుదాం.

ఓం శ్రీ సాయిరాం. ఒకసారి ఒక విద్యార్థి స్వామిని అడిగాడు, స్వామి, మీరు ఈ సృష్టిని సంకల్పించడంలో గల ఆంతర్యమేమిటి అని. అప్పుడు స్వామి చెప్పారు, బంగారు, ఇది నీ దృష్టిలో సృష్టి కాని నా దృష్టిలో ఇదంతా కేవలం ప్రేమ మాత్రమే అన్నారు. ఇది మన భౌతిక దృష్టికి సృష్టిగా గోచరిస్తోంది, కాని భగవంతుడి దృష్టిలో ప్రేమ తప్ప మరొకటి లేదన్నమాట. దృష్టి ప్రేమమయమైతే సృష్టి బ్రహ్మమయమవుతుంది కదా. ప్రేమరూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయము నందంగ అర్హుడగును అని వివరించారు భగవాన్. ఇటువంటి పరమ ప్రేమతత్వాన్ని మానవాళికి ప్రబోధించి అద్వైత సిద్ధిని అనుగ్రహించడానికి ఆ నిరాకార ప్రేమతత్వమే నరాకారం దాల్చి భూమికి దిగి రావడమే అవతరణం. తల్లి తన బిడ్డలపై మాతృవాత్సల్యాన్ని కురిపిస్తుంది, తండ్రి పోషణ బాధ్యతను వహిస్తాడు, గురువు విద్యాబుద్ధులు నేర్పుతాడు. ఎవరి బాధ్యత వారిదే, ఎవరి పరిమితులు వారికున్నాయి. అయితే ఆ పరతత్వమే, ఆ పరమ ప్రేమతత్వమే మానవాకారం దాల్చి దిగివచ్చినప్పుడు మాత, పిత, గురువు, దైవం మరి అంతయూ తానై మానవాళిని తన దివ్య ప్రేమాంబుధిలో ఊలలాడిస్తారు. ఆ ప్రేమకు పరిధుల్లేవు, ఆ కరుణకు ఎల్లలు లేవు. ఇక్కడ నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒకసారి స్వామి కొంతమంది భక్త బృందంతో కలిసి ఎక్కడికో ప్రయాణమై వెళుతున్నారు. ఆ భక్త బృందంలో కస్తూరి గారు కూడా ఉన్నారు. అయితే మార్గ మధ్యంలో వాళ్ళు ప్రయాణిస్తున్న వెహికల్కి ఏదో ప్రాబ్లం తలెత్తడంతో దారిలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. స్వామి అక్కడ ముందుగా బస చేసే ఉద్దేశం లేకపోవడం చేత ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో పడుకోవడానికి మంచాలు కానీ పరుపులు కానీ దుప్పట్లు కానీ ఏమీ లేవు. కానీ ఆ రాత్రికి అక్కడే విశ్రమించాల్సి వచ్చింది. ఆ భక్త బృందంలో ఒక భక్తుడి దగ్గర ఒక శాలువా ఉంది. అది రాత్రి, చలి కూడా విపరీతంగా ఉంది. అందుకని బలవంతం మీద ఆ రోజు రాత్రికి స్వామి విశ్రమించే సమయంలో ఆ శాలువా కప్పుకోవాలని భక్తులు ప్రార్థించగా

0: స్వామి ముందు ఒప్పుకోలేదు. కాని వాళ్ళు బలవంతం చేసిన మీదట వాళ్ళని నొప్పించడం ఇష్టం లేక సరే అన్నారు స్వామి. అయితే మరునాడు ఉదయం కస్తూరి గారు నిద్రలేచి చూసుకునేసరికి ఆ శాలువ తన మీద కప్పబడి ఉంది. బిడ్డ చలిలో వణుకుతూ పడుకుంటే తల్లి తను మాత్రమే శాలువ కప్పుకుని ఎలా విశ్రమించగలదు? స్వామిది ఒక తల్లి ప్రేమ కాదు, అది 1000 తల్లుల ప్రేమ. ఒక్క తల్లి ప్రేమనే అర్థం చేసుకోలేని మనం 1000 తల్లుల ప్రేమని ఎలా అర్థం చేసుకోగలం?
1: శ్రీనివాసులు, మీరు ఈ ఇన్సిడెంట్ చెప్తూ ఉంటే కస్తూరి గారి గురించి నాకు కూడా, మేము చిన్నప్పుడు 1978-1979లో చిన్నపిల్లలుగా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ పిల్లలు స్వామి స్కూల్ ఊటీలో మేము చదువుతూ ఉంటే, అప్పుడు మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు స్వామి అక్కడ. అక్కడ ఊటీ అంటే చాలా చలి కదా, మీరు చెప్పినట్టు అక్కడ. కానీ మాకు బెడ్ కాట్ బ్లాంకెట్స్ షాలు అన్నీ ఉన్నాయి, కానీ మేము మాత్రం చిన్నపిల్లలు కదా, సో పండుకున్నప్పుడు ఆ బ్లాంకెట్స్ అన్ని మేము తరిమేసేవాళ్ళం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచేటప్పుడు ఫుల్ గా బ్లాంకెట్స్ అన్ని మా మీద ఉండేది, కప్పి ఉండేది. అది ఎలాగంటే టీచర్స్ వచ్చి చెప్పేవారు. మేము 8 గంటలకు నైట్ గే మేము పడుకునేవాళ్ళము, నిద్రపోయేవాళ్ళము చిన్నపిల్లలు. స్వామి దాని తర్వాత ఆయన రూమ్ నుంచి దిగి వచ్చి మన డార్మెటరీ లోపల వచ్చి ఒక్కొక్క బెడ్ అప్పుడు మేము 90 చిల్డ్రన్ ఉండేవాళ్ళం, ఒక్కొక్క బెడ్ కి స్వామి వెళ్లి చూసేవారు ఈ చిన్నపిల్లోడు మీద బ్లాంకెట్ ఉందా లేదా, లేదంటే చలిలో ఉణుక్తున్నాడా లేదు చూసి ఆ బ్లాంకెట్ మేము దాన్ని తరిమేస్తే అది మళ్లీ తీసి మా మీద కప్పేవారు స్వామి. కప్పేసి మళ్లీ వెళ్లి నైట్ అప్పుడే స్వామి రెస్ట్ తీసుకోవారు. ఇది ఆ మీరు చెప్పినట్టు ఆ 1000 తల్లి ప్రేమ అంటే ఇది
0: నిజమే కదా. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సన్నిధి భాగ్యాన్ని పొందిన మనమెంత అదృష్టవంతులమో కదా. ఒక భక్తుడన్నాడు, స్వామి మీ దివ్య సాన్నిధ్య భాగ్యం లభించడం నా పూర్వజన్మ పుణ్యమని. అప్పుడు వెంటనే స్వామి అన్నారు, ఒక్క జన్మ కాదు బంగారు, జన్మజన్మల పుణ్యం అంటూ అతనిని సరిదిద్దారు. తల్లిగా లాలిస్తూ తండ్రిగా పాలిస్తూ గురువుగా సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవంగా మన యోగక్షేమాలను చూసుకుంటున్న సాయిమాత ప్రేమ రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలం? ఈ రుణం తీరేది కాదు ప్రభు, జన్మ జన్మలకు ఈ ప్రేమబంధం ఇలాగే కొనసాగని తండ్రి. నీ ప్రేమలోనే ఉంది మాకు క్షేమం, నీ బంధంలోనే ఉంది మాకు ముక్తి.

0: ఇంటి లోపల వెలుపల వెలుతురు కావాలంటే గడప పైన దీపం పెట్టాలి. అట్లే మన లోపల వెలుపల శాంతి ప్రకాశము ప్రసరించాలంటే మన నాలుక అనే గడప పైన నామమనే దీపమును నిలుపుకోవాలి అన్నారు భగవాన్. గోవిందనామ సంకీర్తనంతో మీ గృహం ప్రతిధ్వనించి పవిత్రం కావాలి, లేకపోతే అది క్రూర మృగాలు సంచరించే గుహతో సమానం. నామమే నామి సన్నిధికి చేర్చే నావ అని ప్రవచించారు. శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామెంత రుచిరా అని గానం చేశాడు భక్తరామదాసు.
1: భక్తరామదాసు గారి పాట మీరు ప్రస్తావిస్తుంటే నాకు మన అశ్వత్ నారాయణ గారి అనుభవం ఒకటి జ్ఞాపకం వస్తుంది, వారి నోటి ద్వారానే విందాం.
2: 2008 లో కాన్వకేషన్ డ్రామాలు మాకు భక్త రామదాస్ గా అభినయం చేయడానికి అవకాశం వచ్చింది. దాంట్లో ఒక పాట మన పాడారు, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా.

ఈ పాటలో ఒక లైన్ వస్తుంది, కదలి ఖర్జూర ఫలముల కదికము పతిత పావన నామమేమి రుచిర. కానీ స్వామి కరెక్ట్ చేశారు ఆ లైన్, ఫలముల కదికము కాదు, రామనామం ఎంత స్వీట్ అయితే కలకండముల కదికము. కదలి ఖర్జూర కల్కండముల కదికము పతిత పావన నామ మేమి రుచిరా.

0: ఒరిజినల్ కంపోజిషన్ లో కదలి ఖర్జూర ఫలముల కదికము, ఫలముల కదికము కాదురా కల్కండముల కదికము, అట్లా కరెక్ట్ చేశారు స్వామి.
1: సక్కెర కంటే తీపి, దది సారము కంటెను రుచ్యమౌను, పెంపెక్కిన తేనెకన్నా అతి రుచ్యము, నోటను పల్క పల్కగా మిక్కిలి కమ్మనవు అమృతమే అనిపించును. కాన మీరు ఈ చక్కని దాని మనసా స్మరింపుడు సాయినామము.
2: అవును, చక్కెరను తింటే దాని రుచి తెలుస్తుంది, కాని చక్కెర అని అంటే దాని తీపి అనుభవానికి వస్తుందా? అలాగే సాయినామము యొక్క మాధుర్యం అనుభవించడానికి దాని అనుభవాన్ని రావాలంటే ఆ దివ్య నామాన్ని నిరంతరం నాలుకపై నాట్యమాడించాలి. నోటను పల్క పల్కగా మిక్కిలి కమ్మనవు అమృతమే అనిపించును అన్నారు భగవాన్. అది కూడా ఏదో టేప్ రికార్డర్ లాగా యాంత్రికంగా గానం చేస్తే ప్రయోజనం లేదు. ప్రేమ నిండిన హృదయంతో గానం చేయాలి. ప్రేమతో సాయి అంటే ఓయి అని పలుకుతారు మన స్వామి.
1: కనుకనే తమ దివ్యోపన్యాసం తరువాత స్వామి తరచుగా

అంటూ ప్రేమతో నిండిన హృదయంతో రామనామాన్ని గానం చేయవలసిందిగా ఉద్బోధించేవారు. రండి, సుధా మధురము చిదానందదాయకము ఆయన సాయినామ దివ్యనామ గానంలో లీనమవుదాము.

0: పుట్టపర్తి చేసుకున్న పుణ్యమేమిటో గాని అవతార పురుషునికి జన్మనిచ్చే భాగ్యానికి నోచుకుంది. మాతృశ్రీ ఈశ్వరమ్మగారికి ఇచ్చిన వాగ్దానాన్ని పురస్కరించుకుని ఈ పుణ్యభూమినే స్వామి తమ అవతార కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా చేసుకున్నారు. ప్రాపంచిక విషవలయం విషయవలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న మానవుణ్ణి ఆధ్యాత్మిక పథంలో పయనింపజేసి జీవన గమ్యం చేర్చడానికి ప్రశాంతి నిలయాన్ని ఆవిష్కరించారు స్వామి. ధనమూలం ఇదం జగత్ అన్న భ్రమతో ఎండమావుల వెంట పరుగులు తీసే మణీ ప్రపంచానికి దయమూలం ఇదం జగత్, ప్రేమమూలం ఇదం జగత్ అని నిరూపించి కనువిప్పు కలిగించే మినీ ప్రపంచం ప్రశాంతి నిలయం.
1: ఒకసారి రష్యన్ శాస్త్రవేత్త ఫ్రాంక్ బారోనాస్ కి ఒక ప్రత్యేక కెమెరాతో స్వామి చుట్టూ ఆవరించిన దివ్య తేజోమండలాన్ని గమనించి సంభ్రమాశ్చర్యచకితుడై స్వామిని రెండు పాదాలపై నడయాడే ప్రేమగా అభివర్ణించాడు. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి పద స్పర్శతో పునీతమై అణువణువు దివ్య చైతన్యంతో తొణికిసలాడే పుణ్యక్షేత్రం ప్రశాంతి నిలయం.
2: కనుకనే పర్తియాత్ర పరమ పావనయాత్ర, భక్తజనుల ఆర్తి తీర్చు తీర్థయాత్ర, దివ్యక్షేత్రయాత్ర, భగవంతుడు నడయాడిన పుణ్యభూమి ధన్యభూమి, శివశక్తులు ఏకమై దిగివచ్చిన దివ్యభూమి, వేదఘోష నినదించే వేదభూమి తపోభూమి, వేడిన వరమిచ్చిబ్రోచు సాయీషుని జన్మభూమి అని ఆనందోత్సాహాలతో పాడుకుంటూ భక్తులు ప్రపంచం నలుమూలల నుండి తండోపతండాలుగా ప్రశాంతి నిలయానికి తరలివస్తుంటారు. పూవులోని మకరందం తుమ్మిదకే తెలుసు, కాని సాయి ప్రేమ మధువు రుచి జగతికంతా తెలుసు. ప్రేమయోగ సాధనకు ఆత్మతత్వ శోధనకు సాటిలేనిది సత్య సాయి సన్నిధి, అదే వేయితలుల దివ్య ప్రేమ పెన్నిధి.
0: మీరు ప్రశాంతి నిలయం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తునికి ఆ ప్రశాంతత ఎలా నెలకొంటుందో అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. ఖమ్మం జిల్లా వాస్తవ్యులైనటువంటి మాదిరాజు రామచంద్రరాజు గారు ఒక తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఆయనకి నిద్ర పట్టక రాత్రంతా మెలకు ఉండి ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించారు. వారి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఆయనకి ఇలా పుట్టపర్తిలో సత్యసాయి భగవానులు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళితే మీకు ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది, ఈ వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది అని అనగా ఆయన వారి సతీమణితో పాటు బస్సులో ఖమ్మం జిల్లా నుండి ప్రయాణమయ్యారు. బస్సులో అడుగుపెట్టగానే ఆయన బాధ ఇంకా తీవ్రమైంది. నిద్ర పట్టక కునుకు పట్టక ఎంతో వ్యధ చెందుతున్నారు. స్వామెవరో తెలియదు. ఒక గమ్యం చేరడానికి ఆయన ప్రయాణం చేస్తున్నారు. భగవంతుడి నీల ఎలా ఉంటుందంటే ప్రశాంతి నిలయంలో ఉదయం అడుగుపెట్టారు. స్వామి దర్శనం ఇంకా చేసుకోకుండానే వాళ్ళకి షెడ్లో అకామిడేషన్ దొరికింది. ఆయన అకామిడేషన్ దగ్గరికి వెళ్లి కొంచెం నిద్రొస్తున్నది అని అలా ఒక కునుకు వేశారు. రెండు రోజులు ఆపకుండా ఆయన హాయిగా నిద్రపోయారు. ఆ క్షణం నుండి నిద్ర పట్టకుండా ఉండటం అనే వ్యాధి నుంచి ఆయన తప్పించుకున్నారు. స్వామి ఆయన జీవితంలో ప్రశాంతతని తీసుకుని వచ్చారు. ప్రశాంతిలయ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఈ పుణ్యక్షేత్రం యొక్క అందం, అక్కడ అడుగుపెట్టిన తర్వాత లభించే ఆనందం మనం అనుభవించగలం.
2: అద్భుతంగా చెప్పారండి.

0: సర్వజీవుల యందు సంచరించడి నాకు సరి అయిన పేరిడ సాధ్యమగునా? బ్రహ్మాండమంతయు బొజ్జలోనుండగా భక్ష్యభోజ్యములు నాకు పెట్టనగునా? కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నాకు ప్రమిద దీపమునెవ్వరు పెట్టగలరు అని పలుకుతూ, ఈ విశ్వమంతా తమ విలాసమే, అణువడువు తమ నివాసమే అని స్వామి విస్పష్టంగా వెల్లడించారు. మనం ఏ రూపాన్ని కొలిచినా, ఏ పేరును తలచినా, ఏ నామాన్ని తలచినా పలికేది నేనే అన్నారు. కొందరికి శివుడిగా, కొందరికి మాధవుడిగా, కొందరికి షిరిడీ సాయిగా, కొందరికి యేసుక్రీస్తుగా, యద్భావం తద్భవతి అన్నట్లు వారి వారి ఇష్ట దైవాల రూపంతో దర్శనమిచ్చారు. కనుకొని శివుడవో భవుడవో మాధవుడవో ఎవరిని నిర్ణయించేది స్వామి అని భక్తులు గానం చేస్తుంటారు.
1: నిజమే, స్వామి సర్వదేవతా స్వరూపులు, సర్వదేవతాతీత స్వరూపులు కూడా. కడలిని కడవతో కొలవడానికి ప్రయత్నించటం ఎంతటి అవివేకము! స్వామిని ఒక రూపానికి, ఒక నామానికి పరిమితం చేయటం కూడా అంత అజ్ఞానం. స్వామి అంటే అద్భుతమూర్తి, స్వామి అంటే అద్వైత స్ఫూర్తి, స్వామి అంటే భువనమంతటా వెలుగొందే దివ్యదీప్తి. చంద్రుణ్ణి దర్శించటానికి పెట్రోమాక్స్ లైట్ అవసరం లేదు కదా. చంద్రుడి వెలుగులోనే చంద్రుణ్ణి దర్శించగలిగినట్లు ప్రేమస్వరూపులైన స్వామిని కేవలం ప్రేమతోనే దర్శించటానికి వీలవుతుంది. ఆ ప్రేమజ్యోతి వెలుగులోనే మనకు సత్యావిష్కరణ జరుగుతుంది. అందరిలోనూ అంతటా సాయీశ్వరుణ్ణి దర్శించి పరవశిస్తాం. సర్వదేవ నమస్కారం సాయీశం ప్రతిగచ్చతి అన్న ఎరుక కలిగి తరిస్తాం.

0: తెర వెనుక ఉన్నప్పుడు నాగయ్య, తెర ముందుకు వచ్చినప్పుడు త్యాగయ్య అవుతున్నాడు. తాను కేవలం నాటకంలో ఒక పాత్ర పోషిస్తున్నానని త్యాగయ్యగా కనిపిస్తున్నప్పటికీ నాగయ్యనే అన్న సత్యాన్ని తాను మరువకుండా ఉన్నప్పుడే ఆ పాత్రకు న్యాయం చేయగలడు, నాటకాన్ని రక్తి కట్టించగలడు. మనం కూడా ఈ విశ్వ నాటక రంగస్థలంపై పరోపకారార్థం ఈ శరీరం ధరించాము. నిజానికి మనమంతా ఆ ప్రేమ సింధువైన మన స్వామి నుండి వెలువడిన ప్రేమ బిందువులం. కనుకనే స్వామి మనల్ని ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తున్నారు.
1: కాని మనం ప్రేమ స్వరూపులమన్న సత్యాన్ని మరచి దేహ స్వరూపులమన్న భ్రాంతిలో మునగటం చేతనే జీవిత నాటకం రక్తి కట్టడం మాట అటుంచి రసాభాసకు లోనవుతున్నది. ఈ జగన్నాటకంలో మన పాత్రకు న్యాయం చేయటం ఎలాగో నేర్పటానికి సంభవామి యుగే యుగే అన్నట్లుగా తెర వెనుక నుండి ఆ సూత్రధారి తెర ముందుకు పాత్రధారిగా భగవాన్ శ్రీ సత్యసాయీషునిగా మన మధ్యకు రావటం మన పురాకృత తపఃఫలం. అయితే అవజానంతి మామూఢాం మానుషీం తనుమాశ్రితం అని గీతాచార్యుడు సెలవిచ్చినట్లుగా సూత్రధారియే పాత్రధారిగా వచ్చినప్పుడు మూఢులు వారిని కూడా సామాన్య మానవునిగా భ్రమించడం కద్దు.
2: జనుల మధ్య తిరుగాడే జగపతి, జడులు తెలియగలరే నీ సంగతి అని పాడుతుంటాం కదా. మన అదృష్టవశాత్తు మనం ఆ జడుల కోవకు చెందకుండా సాయీశ్వరుని దర్శన సంభాషణ సౌభాగ్యాలను అనుభవిస్తున్నాం. పూర్వయుగాలలోని జనుల కన్నా మీరెంతో అదృష్టవంతులు. స్వామి సాక్షాత్తు భగవంతుడే అన్న ఎరుకతో దర్శన స్పర్శన సంభాషణాదులను అనుభవిస్తున్నారే, అది మీ భాగ్య విశేషము అన్నారు భగవాన్. అటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన సాయి భగవానునికి ప్రేమాంజలి ఘటిస్తూ ఆనందనత్తనం సరుపుదాం.

0: ఏమిట్రా సాయిబాబా దగ్గరికి పోతే ఊరికే భజన చేయమంటారు అని మీరు అనుకోవచ్చు. కాని భజనలో ఎంతో ఆనందమున్నది. అందరూ ఒక చోట చేరి భగవంతుడా అని పిలవడం ఎంత ఆనందకరమైన విషయం అన్నారు భగవాన్. అందరూ కలిసి పాడినప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది, డివైన్ వైబ్రేషన్ ఆవిర్భవిస్తుంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే భజనలు అత్యవసరం.
1: సాయి భజన బినా సుఖ శాంతి నహి.
2: ఈ కలియుగంలో భజన అనేది ముక్తికి చాలా సూక్ష్మమైన మార్గం. అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన ఆదిశంకరులు సైతం గోవిందం భజ మూఢమతే అని బోధించారు. ఒక్క నామాన్ని ఒక్క భావంతో అందరూ కలిసి ఏకకంఠంతో పాడితే భగవత్ స్వరూపం చక్కగా అక్కడే దిగి వస్తుంది.
3: అందరి భావము ఏకమైనప్పుడు మానవులందున్న మ్యాగ్నెటిక్ పవర్, ఆకర్షణ శక్తి అధికమైపోతుంది. అదే భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది. కనుకనే మనం ప్రేమతో దేహాన్ని మరచి హృదయపూర్వకంగా భజన చేద్దాం. కేవలం శృతి లయ రాగములపై దృష్టితో ఆర్ట్గా కాకుండా హార్ట్ నుండి భావ సంశుద్ధితో భక్తిభావంతో నరనరాల్లో చైతన్యం ఉర్రూతలోగించే విధంగా భజన చేద్దాం.

దివ్య చరణార విందములకు, ప్రశాంతి భజన బృందం సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తున్నది. జై సాయిరాం.

0: ప్రేమామృత వర్షిని విన్నారు. రోజంతా తనలోని పరమాత్మతో మమేకమై ప్రేమ రసభరితం చేసుకున్న జీవుడు చివరకు నిద్రావస్థకు చేరుకుంటాడు. మితమైన కదలికలతో, స్థితమైన చిత్తంతో తనలో తాను రమిస్తూ తనలోని పరమాత్మతో తాదాత్మ్యం చెందుతాడు. ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆ రోజంతా అంత ఫలవంతం కావడానికి కారకులైన ప్రేమస్వరూపులైన ప్రతి ఒక్కరికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలను తెలుపుకుంటూ తెలిసో తెలియకో చేసిన పొరపాట్లకు అశ్రునయనాలతో క్షమాపణలను కోరుకుంటూ సమాధిస్థితిలాంటి నిద్రకు ఉపక్రమిస్తాడు జీవుడు. తనతో పాటే పరమాత్మకు కూడా లాలిపాడాలనుకుంటాడు, పవళింపజేయాలనుకుంటాడు. కాని బ్రహ్మాండమంతయు బొజ్జలో నుండగా భక్ష్య భోజ్యము నాకు పెట్టనగునే అన్నారు స్వామి. అటువంటి బ్రహ్మాండ స్వరూపునికి జోలపాట పాడి ఊయలలు ఊపి నిద్రపుచ్చటము సాధ్యమేనా? సర్వే సర్వత్ర నఖసిక పర్యంతం చైతన్యమై సంచరించే సత్యప్రజ్ఞకు లాలిపాడటము సంభవమేనా? అవస్థాత్రయానికి అతీతమైన తురీయగోచర తత్వానికి ఊయలలు ఊపడము సులభమేనా? కాదు సుమీ. అందుకే ఓంకారమనియేటి ఒక తొట్టెలోన నాలుగు వేదాల గొలుసులమర్చి, తత్వమసి అనే ఏటి పరుపు తాపరిచి, ఎరుకనే బాలుణ్ణి ఏమరక ఉంచి, ఏడు జగముల వారు ఏకమై ఊప జోజో అన్నారు. స్వామికి మన ప్రేమే లాలి, మన ప్రేమే జోల. హాయి గొలిపే లాలిపాటలతో ఆహ్లాద భరితంగా కూర్చిన వ్యాఖ్యాన సహిత కార్యక్రమము రామాలాలి సాయి ప్రేమాలాలి ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం శ్రీ సాయికృష్ణ, గానం శ్రీమతి శాంతా విఠల్, శ్రీమతి సాయి ప్రణీత.
1: ప్రశాంతి సౌరభాలు, శాంతి సందేశాలు, ప్రేమామృత గీతాలు, చిరుమందహాసాలు, ఆనంద బాష్పాలు, అమృత వాక్కులు, సత్యసాయి వీక్షణాలు, జగతికి దివ్య ఆశీర్వచనాలు.
2: స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని చూసే అదృష్టం మనం పొందాం. స్వామితో మాట్లాడే అవకాశం, స్వామి అమృత వాక్కులు వినగలిగే అపూర్వ అనుభూతి పొందాం. స్వామి ఎడతెరిపి లేకుండా భక్తుల హృదయాలను ప్రేమతో నింపేయడం చూశాము. అయితే స్వామి నిదురించే ఆ సన్నివేశాన్ని చాలా కొద్ది మంది మాత్రమే చూశారు. త్రేతాయుగంలో కౌసల్య, ద్వాపరయుగంలో యశోద, కలియుగంలో ఈశ్వరమ్మ, రాముడిని, మేఘశ్యాముడిని, సత్యసాయి భగవానుని జోలపాడి నిద్రపుచ్చే అవకాశాన్ని పొందారు. కారుణ్యానంద స్వామి తపోవనంలో స్వామి తమపై అపారమైన ప్రేమ కరుణతో అనుగ్రహించిన ఒక సన్నివేశాన్ని ఇలా వివరించారు. శ్రీ సత్యసాయి బాబావారు ఎప్పుడూ నిద్రపోరు, ఎడమవైపు తిరిగి పడుకుంటారు. నేత్రాలు అర్ధ నిమీలితములై ఉంటాయి, కాని నిద్రపోరు. తన చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకి తెలుసు అంటారు కారుణ్యానంద. ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుతమైన దర్శనం అనుగ్రహించారు భగవాన్. స్వామి తమ శయ్యపై పవళించారు. కారుణ్యానంద కింద పక్క వేసుకుని పడుకున్నారు. కొంతసేపు గడిచింది. కారుణ్యానంద లేచి కూర్చుని స్వామి వైపు చూశారు. ఆశ్చర్యంగా అక్కడ స్వామి స్థానంలో వినీలమైన కాంతితో అందమైన బాలకృష్ణుడు పవళించి ఉన్నాడు. కారుణ్యానంద ఆశ్చర్యానందాలతో ఆ దృశ్యం దర్శించారు. ఆయనకు అర్థం కాక కళ్ళు నులుముకుని మరీ చూశారు. ఒకవేళ తాను నిద్రలో లేను కదా అనుకుని తెలివితో పరీక్షగా చూశారు. ఎంతమాత్రమూ సందేహం లేదు, ఆ శయ్యపై ఉన్నది బాలకృష్ణుడే. కొన్ని క్షణాల తర్వాత చూస్తే బాలకృష్ణుని స్థానంలో మళ్లీ మన సత్యసాయి భగవానుడు.

పవళించి కనిపించాడు. నేను చూసింది ఎంతమాత్రమూ భ్రాంతి కాదు. నేను పూర్తిగా మెలకువతో ఉన్నాను. నేను బాలకృష్ణుణ్ణి చూశాను. ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారటమూ చూశాను. నిరంతరం తన ప్రేమను పంచుతూ, మనందరిలో ప్రేమతత్వాన్ని పెంచుతూ, మన హృదయ డోలికలో ఓలలాడుతున్న ఆ విశ్వ మోహన రూపానికి జోల ఎలా పాడాలి? మన మనస్సులను గాడి తప్పకుండా నిరంతరం మహేశ్వరుని ధ్యానం వైపు మరలుస్తున్న ఆ లీలా కైవల్య రూపానికి లాలి ఎలా పాడాలి? ఈ జగత్తునంతటినీ తన హృదయంలో మెల్లగా ఊయల ఊపుతూ, తన చల్లని చూపులతో తన శ్వాసనే మన ఊపిరిగా అందిస్తున్న మన స్వామికి జోల ఎలా పాడాలి?

కొంటె చూపుల కోమలాంగుడు, మనస్సులు దోచే మాధవుడు, హృదయాలను ఉప్పొంగించే వేణుగానలోలుడు, మన జీవితాలలో మధుర సుధా గానాలను నింపిన సాయికృష్ణుడు, భక్తుల కోర్కెలు తీర్చి అలసిపోయావా స్వామి? నువ్వేదో ఇద్దామని వస్తే వారు ఇంకేదో అడుగుతున్నారే అని చెప్పకనే చెప్పే ఆ చిరునవ్వు, అయినా అన్ని కోర్కెలు తీర్చి వస్తారు కదా అని ఆశగా ఎదురుచూపులు, దివి నుండి భూమికి దిగివచ్చి ప్రతి మనిషిని మాధవుని చేయాలనే ఆ ఉబలాటం, నేను పరమాత్మను, నీవూ పరమాత్మవే అన్న శాశ్వత సత్యాన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరే అని ఆవేదన. సుప్రభాతంతో వారిలోని నిన్ను మేల్కొల్పి ఎన్నెన్నో మాటలు పాటలు ఆటలతో అలిశాక, స్వామి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అంటే, బంగారు నేను వచ్చిన పని ఇంకా కాలేదు, ఎలా నిద్రపోవాలి? ఈ మాటలు ఆటలు పాటలు అన్నీ దేనికో తెలుసా? మీరు శాశ్వత ఆనందాన్ని, స్వామి ప్రేమ మధురములు ప్రతి క్షణం అనుభవించి తరించే అవకాశాన్ని పట్టుకుంటారేమో అని. మీ నిరంతర ఆనందమే మీలో ఉన్న ఈ సాయికృష్ణునికి

0: అలుపెరుగక ఆనందాన్ని అందిస్తూ ప్రతి క్షణము మానవుడిలో ఉన్న పరమాత్మ సేవకు అవకాశమని బోధిస్తూ ప్రేమయే తన శ్వాసగా, సేవయే తన జీవిత పరమావధిగా మన జీవితాలను అందమైన ప్రేమ సేవా కుసుమాలుగా మరల్చిన ఆ అందాల సాయికి వందనాలు. సత్యమే పలుకమని, ధర్మపదంలో నడవమని, శాంతి అహింసలు ప్రేమలో భాగమేనని, ప్రతి హృదయం ఒక ప్రశాంతి నిలయం, ప్రతి మనస్సు ఈ సాయికృష్ణుడు నివసిస్తున్న బృందావనం, అశాంతి నుండి ఈ ప్రశాంతికి మార్గము త్యాగమేనని బోధించిన మన సుందర సాయికి వందనాలు. చెక్కిలిపై చక్కని చుక్క, కరుణవర్షం కురిపించే ఆ కమల నయనాలు, మెల్లమెల్లగా చిరుగాలులు వీస్తున్నట్లు కదులుతున్న ఆ చిట్టి పాదాలు, జగమంతా తన కురులలో దాచుకున్న అందాలు,
1: ప్రశాంతి సౌరభాలు, శాంతి సందేశాలు, ప్రేమామృత గీతాలు, చిరుమందహాసాలు, ఆనంద బాష్పాలు, అమృత వాక్కులు, సత్యసాయి వీక్షణాలు, జగతికి దివ్య ఆశీర్వచనాలు.
0: వందనాలు సాయి, వందనాలు.

మాటల్లో ప్రేమను పొదిగితే అదే సత్యం, చేతల్లో ప్రేమను రంగరిస్తే అదే ధర్మం, హృదయంలో ప్రేమ సుస్థిరమైతే అదే శాంతి, భావనల్లో ప్రేమ నిండితే అది అహింస. అన్నింటికీ మూలం ప్రేమే అన్నారు స్వామి. మానవుణ్ణి మాధవునిగా మార్చివేసేది, నరుణ్ణి నారాయణునిగా తీర్చిదిద్దేది ప్రేమే. అందరిలోనూ అంతర్జ్యోతిగా వెలిగే ఆ ప్రేమజ్యోతి విశ్వజ్యోతిగా వెలగాలంటే ప్రతి మానవుడు ప్రతినిత్యం ప్రేమతో జీవించాలి. తన దైనందిన కార్యక్రమాలను సమస్త కళ్యాణకారకమైన ప్రేమతో పెనవేయాలి. అది నిత్య జీవితంలో ఎంత సులభ సాధ్యమో, ఆచరణయోగ్యమో ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన అంశంతో ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తెలుసుకున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈనాటి కార్యక్రమాలను విజయవంతంగా ముగించుకున్నాం. మనందరి తరఫున కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారికి ప్రార్థన. భగవాన్ సత్యధర్మ మహింసయు శాంతి ప్రేమ మానవుని పంచ ప్రాణాలు మహినివెలయు. పంచ ప్రాణాలలో ప్రేమ ఎంతో హెచ్చు, కాన హృదయాన ప్రేమను గట్టిపరచు అని మానవతా విలువలన్నింటిలోకి ప్రేమ ఎంత మహోన్నతమైనదో ప్రబోధించారు. ఏ ప్రేమశక్తిచే ఈ దారుణీ చక్ర మిరుసులేకుండగా తిరుగుచుండే ఆ మహాశక్తియే ఆత్మశక్తి. నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లా, ఈ మహాసృష్టి అంతయు ప్రేమమయమే అని నిత్య సత్య చైతన్యతత్వమైన ప్రేమతత్వాన్ని అందరికీ అందేలా బోధించారు. ప్రేమరహిత మరు భూములలో ప్రేమాంకురములు పెంపొందా, ప్రేమ సుధావర్షము వర్షింపగా, ప్రేమ నదులు ప్రవహింపగా, సాయి గానము సేయగదే, సాయి గానము సేయగదే. స్వామి మమ్మల్నందరినీ మీ సమ్మోహన వేణువులుగా మార్చివేయండి, వాటితో ప్రేమనాదాన్ని పలికించండి, వాటిల్లో మీ ప్రేమామృత ధారలను నింపివేయండి. యావత్ విశ్వాన్ని దివ్య ప్రేమ చైతన్యంతో వెలిగించండి. స్వామి మీ అవ్యాజ ప్రేమతత్వాన్ని మాలో ప్రచోదనం చెయ్యండి, మీ ప్రేమాశిస్సులు మాకు అనుగ్రహించండి, ప్రతినిత్యం ప్రేమతో జీవించేలా దీవించండి. సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. జై సాయిరాం.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 7వ భాగం పునఃప్రసారం విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258 గాని పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఈనాటి జీవితమే నాటక రంగంలో భాగంగా మీకందించే నాటిక అవతరణ ఉద్ధరణ. ఈ నాటకం పశ్చిమ గోదావరి జిల్లా సాయి భక్తులు అందించిన ప్రత్యేక సమర్పణ.

సత్యము, పసివాడివి, అందరూ నిన్ను దేవుడిగా ఆరాధించడమేమిటి? నాకు విడ్డూరంగా ఉంది. అసలు ఎవరు? దేవుడివా, దెయ్యానివా, అవధూతవా, అవతార పురుషుడివా, మహర్షివా, మహనీయుడివా? నిజం చెప్పు.

0: శివయ్య, మన పిల్లల పాట అక్షరాలా నిజమయ్యా. ఇది నిజంగా మన సౌభాగ్యమే. కాకపోతే వైకుంఠంలో శేషతల్పం మీద హాయిగా సేదతీరవలసిన దైవం విండికొండపై ప్రమదగణాలు సేవిస్తూ ఉంటే కరుణ చిరికే కన్నులతో లోకాన్ని ఆశీర్వదించవలసిన స్వామి స్వార్థం స్వప్రయోజనం రాజ్యమేలుతున్న ఈ కలహయుగంలో ఏ సాధనా చేయలేని మనలాంటి సామాన్యులకై దర్శన స్పర్శన సంభాషణ సౌభాగ్యాన్ని చిత్తరింపచేయడం మన జన్మ జన్మల పుణ్యఫలం కాదు?
1: నిజం రామచంద్రం, ఇది మన పుణ్యఫలమే. శ్రీరామునిగా కరుణ కురిపించిన వాడు, నందనందనుడిగా గోకులంలో అమృత ప్రేమ పంచినవాడు, కోపతాపాల్ని ఈర్షాసూయల్ని అదుపులో పెట్టుకోలేని మనని అనుగ్రహించడం ఊహకందని అదృష్టమయ్యా.
2: ఇదిగో రామచంద్రం గారు, స్వామి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, స్వీడన్ నుండి సౌత్ ఆఫ్రికా వరకు విశ్వవ్యాప్తంగా 200 దేశాల్లో జరుపుకుంటున్నారట, విన్నారా?
0: సత్యసాయి అవతార విశిష్టత ఈ వేడుకలు దేశదేశాలలో జరుపుకోవడంలో లేదు కృష్ణ. కుల మత దేశ విభేదాలు మరచి హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు, చివరికి రష్యా, చైనా వంటి కమ్యూనిస్టు దేశాలలోని నాస్తికులు సైతం ఒకే కుటుంబంలా ఈ వైభవం జరుపుకోవటంలో ఉంది.
2: అందుకే విజ్ఞులైన పెద్దలు భగవాన్ బాబాని ఏమని వర్ణించారంటే,

0: శభాష్ విశ్వనాథ్, నేను చెప్పానా మనం వెళ్లేసరికి మన వాళ్ళు పాటలు పద్యాలు పాడుతూ ఉంటారని?
1: రంగా, ఎప్పుడు వచ్చావురా?
0: ఇదిగో మీరు పద్యాలు పాడుతున్నప్పుడు ఈ రోజు నేను వస్తానని 4 ఈమెయిల్స్ 5 ఎస్ఎంఎస్ లు ఇచ్చాను, చూడటానికి నీకు తీరుకుంటే కదా.
1: సరేరా, ఇదిగో భగవాన్ అవతార ప్రకటన దినోత్సవ వేడుకల్లో పడి
0: తీరిక చెక్కలేదట్టావు. సరే విశ్వనాథ్, వీడు మా రాము, విన్నావుగా మావాడి సమాధానం. ఒరే ఢిల్లీ రారా నాయనా, హరిద్వార్ నుండి అమర్నాథ్ వరకు అన్ని తీర్థయాత్రలు నా కారులో చేయిస్తారా అంటే పుట్టపర్తి సేవలంటాడు. తీర్థయాత్రలు చేసి పుణ్యం సంపాదించుకోరా అంటే గ్రామ సేవలు రామ సేవలు అంటాడు.
2: బాబా పాదస్పర్శతో పురీతమైన పుట్టపర్తి యాత్ర చేశాను, కాశీ నుండి రామేశ్వరం వరకు అన్ని తీర్థయాత్రలు చేసినట్లే కదా, భగవాన్ శ్రీ సత్యసాయిని దర్శించాను, అందరి దేవతల్ని సేవించినట్లే కదా అని కూడా అంటాడు. అవునా?
0: కరెక్ట్ గా చెప్పావు శివ. విశ్వనాథ్, ఇదయ్యా మా రామచంద్రం సంగతి.
3: రంగా, అతని విశ్వాసం అతనిది, మనం కాదనలేం కదా, కాని ఆ విశ్వాసానికి బలమైన కారణం ఉంటుంది. నీకేమైనా సందేహాలు ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు కదా.
0: ఓకే, అలాగే.
3: రామచంద్రం గారు, పురాణాలు నేనూ చదివాను, సత్యసాయి అవతారం పట్ల నాకు సందేహాలున్నాయి, నన్ను అడగమంటారా?
1: తప్పకుండా అడగండి, కాని ఆ సందేహాలు అక్కడక్కడా చెప్పుకునే మాటల మీద కాక యథార్థాల మీద ఆధారపడి ఉండాలి.
0: ఓఎస్, అలాగే, కాని జాగ్రత్తగా నా కండిషన్ విను. ఈవేళ నా సందేహాలు నువ్వు తీర్చగలిగితే ఈ క్షణమే నేను సత్యసాయిబాబా వారికి సరెండర్ అయిపోతాను. ఒకవేళ నువ్వు నన్ను కన్విన్స్ చేయలేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ లో నువ్వు నాతో ఢిల్లీ రావాలి తీర్థయాత్రలకు, సరేనా?
3: డీల్ బాగానే ఉందయ్యా.
1: సరే, నీ సందేహాలేమిటో అడుగు, బాబా ఏం పలికిస్తే అది చెప్తాను.
0: అంటే నువ్వు ఆడిన ప్రతి మాట ఆయనే పలికిస్తారంటావా?
4: ఎస్. చూడరంగా, మా కంఠంలో ఊపిరినంత వరకు మమ్మల్ని పలికించేది, చేయి పట్టి నడిపించేది బాబాయే.
0: ఆల్ రైట్, అగ్రీడ్. రామం, సత్యసాయిబాబా వారిని నువ్వు దేవుడు అంటావు, అదంత సులువుగా నేను నమ్మను. ఎందుచేతనంటావా, రామాయణ భారత భాగవతాల్లో భగవంతుడు అవతరించిన ప్రతి సందర్భంలోనూ అద్భుతాలు జరిగాయి. రాముడు అవతరించినప్పుడు యజ్ఞగుండంలోంచి దివ్య పురుషుడు ఆవిర్భవించి దశరథ చక్రవర్తికి దివ్య పాయసాన్ని ఇచ్చాడు, ఆ తర్వాతే రాముడు పుట్టాడు. అందుచేత రాముడు దేవుడంటే నమ్ముతాం.
3: అలాగే శ్రీకృష్ణుడు అవతరించే ముందు కారాగారంలో దేవకీ వసుదేవులకి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి దేవకీ గర్భాన విష్ణుమూర్తి అవతరిస్తాడని చెప్పాడు, అందుచేత కృష్ణుడు దేవుడంటే నమ్ముతాం.
0: బాబా భగవంతుడు అంటున్నారే, మరి వారు అవతరించినప్పుడు ఇలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా?
1: జరిగాయి. ఒక అద్భుతం కాదు, అనేక అద్భుతాలు జరిగాయి. సావధానంగా విను. పుట్టపర్తిలో వెంకావధూత అనే యోగి స్వామి అవతరించక ముందే స్వామి తాతగారైన కొండమరాజు గారికి మన రత్నాకర వంశంలో భగవంతుడు అవతరిస్తాడయ్యా అని చెప్పారు.
2: మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు గర్భిణిగా ఉన్న సమయంలో 1926 సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒకరోజు సాయంకాలం బావిలోంచి నీళ్లు తోడుతూ స్పృహ తప్పిపడిపోయారు. అది చూసి కంగారు పడిన లక్ష్మమ్మగారు కోడల్ని కారణం అడిగితే, ఆకాశం నుండి నీలమైన గోళం మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తూ వచ్చి తన గర్భంలో ప్రవేశించిందని చెప్పారు.
5: ఆ రోజుల్లోనే కొండమరాజుగారింట్లో రాత్రివేళ మేళతాళాలు మృదంగాలు వాటంతటవేం రోగసాగాయి. దీనికి ఆశ్చర్యపోయిన కొండమరాజుగారు వెంటనే వేద పండితులను సంప్రదించారు. వారు మీ కోడలి గర్భవాసన భగవంతుడు అవతరిస్తాడని చెప్పారు.
0: అలాగా ఆశ్చర్యంగా ఉంది.
3: బాబా జనన సమయంలో ఇలాంటి అద్భుతాలు జరిగాయా?
1: ఇంకా వినండి. బాబా శివశక్తి స్వరూపుడు. ఈ విషయం తెలియచేయడానికి శివునికి అతి ప్రీతికరమైన కార్తీక సోమవారాన ఆసేతు హిమాచల్ పర్యంతం పరమశివునికి అమృతాభిషేకాలు జరుగుతున్న శుభ సమయంలో భగవాన్ అవతరించారు.
2: భగవాన్ చిత్ర విచిత్రమైన అద్భుతాలు చేయగల సర్వశక్తి సమన్వితులు కాబట్టి చిత్రావతి నదీ తీరంలో పుట్టారు.
5: తాను నాశనం లేనివాడు, ఏ పదార్థాన్నైనా అక్షయం చేయగలవాడు కాబట్టి అక్షయనామ సంవత్సరంలో జన్మించాడు.
1: తాను సర్వ ప్రపంచానికి పోషణకర్త అని తెలియచేయడానికి సత్యనారాయణ వ్రత ప్రసాదం స్వీకరించిన తరువాత ఈశ్వరమ్మకు జన్మించారు బాబా.
2: బాబా తాను ఆదిశేషునిపై పవళించిన అనంత పద్మనాభుడిని తెలియజేయడానికి పొత్తిళ్లలో ఉండగానే నాగసాయిగా దర్శనమిచ్చారు.
5: శ్రీకృష్ణ పరమాత్ముడా, మా స్వామి పాదాలు శంఖచక్రాంకితాలు.
1: మా స్వామి నిర్మల ప్రేమస్వరూపుడు. వారి దర్శనం అజ్ఞానాన్ని హరిస్తుంది, దురాలోచనల్ని దూరం చేస్తుంది. సత్యసాయి నామం ఆశల వలలో చిక్కుకోకుండా కాపాడుతుంది. గుండె గుండెలో వెలిగే దేవుడు మా బాబా. విను.

0: రామం, నువ్వెన్ని చెప్పు, మానవుడు దేవుడంటే నమ్మలేకుండా ఉన్నానయ్యా.
1: అసలు భగవంతునికి మానవునిగా అవతరించవలసిన అవసరం ఏంటండి?
2: ఇదే కదా మీ సందేహం. వినండి, ప్రపంచంలో లోక కళ్యాణం చేయాలన్నా, మారణ హోమం సృష్టించాలన్నా మానవుడే చేయగలడు.
3: అందుచేత మానవుడు తనలోని దివ్యత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని వికసింపజేసుకుని లోక కళ్యాణానికి కృషి చేయాలి తప్ప దానవుడిలా ప్రవర్తించి విధ్వంసం సృష్టించకూడదు. అలా మానవుణ్ణి సంస్కరించాలంటే మానవుడికి అర్థమయ్యే భాషలో ధర్మాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి, చెయ్యి పట్టి నడిపించాలి. అందుకే దైవం మానవుడిగా అవతరిస్తాడు.
4: అందుకే శ్రీరాముడు మానవుడిగా పుట్టాడు, ధర్మమూర్తిగా జీవించాడు. కృష్ణుడు మానవుడిగా పుట్టాడు, ప్రేమమూర్తిగా జీవించాడు. బుద్ధుడు మానవుడిగా పుట్టాడు, అహింసామూర్తిగా జీవించాడు. జీసస్ మానవుడిగా పుట్టాడు, కరుణామూర్తిగా జీవించాడు. షిరిడీ సాయినాథుడు మానవుడిగా పుట్టాడు, అనుగ్రహమూర్తిగా జీవించాడు. అందుకే భగవాన్ సత్యసాయి కూడా మానవుడిగా పుట్టాడు, ప్రేమామృతమూర్తిగా జీవించాడు. అర్థమైందా?
0: అర్థమైందయ్యా. నిరాకారుడు నరాకారుడుగానే పుడతాడు. అగ్రీడ్.
1: భగవంతుడు మనలాగే పుట్టి, మనలాగే పెరిగి, మనలాగే జీవిస్తే ఆయన దేవుడని ఎలా తెలుసుకుంటామండి?
5: మంచి ప్రశ్న వేశారు. చూడండి, మనం భగవద్గీతను పూజిస్తాం, పారాయణ చేస్తాం, కాని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నించం.
0: మీరెవరు?
2: జగన్నాథం గారు మన కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
0: నమస్కారం.
2: మాస్టరు, ఈయన రంగారావు అని నా ప్రాణమిత్రుడు, ఢిల్లీలో వ్యాపారవేత్త. వారు విశ్వనాథం గారు, మా రంగామిత్రులు.
5: రంగారావు గారు, మనం మహనీయుల బోధలు వింటాం, వారిని మెచ్చుకుంటాం, కాని వారి బోధనలోని అంతరార్థాన్ని గ్రహించం.
0: ఇజ్ ఇట్ సో?
5: అవును. భగవాన్ 1926లో నవంబర్ 23న జన్మించారు. మరుసటి రోజున ధ్యానం నుండి జాగృతులైన అరవిందయోగి నిన్ననే శ్రీకృష్ణ పరమాత్మ మళ్లీ భూమిపై అవతరించాడు అని చెప్పారు. మనం వినిపించుకున్నామా?
2: అరవిందుడు
5: తీసుకుని ఆచరించడానికి ప్రయత్నించం.
0: మీరెవరు?
2: జగన్నాథం గారు మన కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
0: నమస్కారం.
2: మాస్టరు, ఈయన రంగారావు అని నా ప్రాణమిత్రుడు,

0: మహర్షి, రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు భగవంతుడు మానవుడిగా అవతరిస్తే ఎలా తెలుసుకోవచ్చునో బోధించారు. మనం ఎప్పుడైనా అదేమిటోనని విచారించామా?
1: ఎలా తెలుసుకోవచ్చు?
2: భగవంతుడు మానవుడిగా అవతరించిన వారి దివ్య లక్షణాలు వారి ప్రతి చర్యలోనూ ప్రతిబింబిస్తూనే ఉంటాయి.
1: ఏమిటా దివ్య లక్షణాలు?
2: సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, సర్వ జగద్రక్షకత్వం, కీర్తి, వైభవం, ప్రకృతిపై ఆధిపత్యం, స్వప్న సాక్షాత్కారం, మానవాతీతమైన అద్భుతాలు చేయడం, నిర్జీవుణ్ణి సజీవునిగా చేయడం, ఈ 9 లక్షణాలు ప్రదర్శించగలవాడే అవతార పురుషుడు.
1: ఈ లక్షణాలన్నీ బాబా ప్రదర్శించారా?
0: అసంఖ్యాకంగా ప్రదర్శించారు.
1: అలాగా వారి సర్వజ్ఞత్వం గురించి ఒక్క అనుభవం చెప్పు.
0: కేరళ రాష్ట్రంలో మంజేరీపట్నంలో శైలజ అనే భక్తురాలు స్వామిని తమ ఇంటికి రమ్మని నిరంతరం ప్రార్థించేది. కరుణామయుడైన బాబా ఒకరోజు భజన జరుగుతున్న సమయంలో వారింటికి వెళ్లారు. 2 రోజులు వారింటిలో భజనలో పాల్గొన్నారు, ప్రసాదం అనుగ్రహించారు. వారి బంధువర్గం అంతా స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి అనుగ్రహానికి ఆ కుటుంబం కరిగి కన్నీరయ్యింది. కాని విచిత్రం ఏమిటంటే, అదే సమయంలో భగవాన్ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సర్వజ్ఞత్వం అంటే ఆ భక్తురాలి ప్రార్థన తెలుసుకుని అనుగ్రహించడమే.
1: ఇది యథార్థమా?
3: 100 పాళ్లు యథార్థం. డాక్టర్ ఓసీస్ వారి బృందం శైలజ కుటుంబ సభ్యుల బంధువుల అనుభవాలు రికార్డు చేసి భద్రపరిచారు. చదవండి.
1: మరి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. పురాణాలలో భక్తుల ప్రార్థన మన్నించి భగవంతుడు ప్రత్యక్షమైనట్లు బాబా ఎప్పుడైనా ఎక్కడైనా తన భక్తుల ఎదుట ప్రత్యక్షమై అనుగ్రహించారా?
4: అనుగ్రహించారు. 1996 సంవత్సరంలో వెనిజులా దేశానికి చెందిన విమానం ఆకాశంలో అతి వేగంగా దూసుకుపోతుంది. హఠాత్తుగా ఒక ఇంజిన్లో లోపం ఏర్పడి విమానం నెమ్మదిగా కిందికి దిగిపోతోంది. విమానం కూలిపోతుందేమోనని పైలట్ భయపడ్డాడు. అప్పుడు ఆ విమానంలోని బాబా భక్తురాలైన స్టీవార్డెస్ ప్రమాదాన్ని గుర్తించి, బాబా ఈ విమానాన్ని మమ్మల్ని కాపాడు తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థించింది. గుండె లోతుల్లోంచి వచ్చిన ఆ ప్రార్థన భగవాన్ విన్నారు. మరుక్షణంలో ఆ విమానానికెదురుగా మేఘమాలికల్లో అభయహస్తంతో 20 నిమిషాల సేపు బాబా దర్శనమిచ్చారు. అంతే, విమానంలో లోపం మాయమై క్షేమంగా గమ్యస్థానం చేరుకుంది.
1: వాట్ ఏ మిరాకిల్! నిజంగా ఇలా జరిగిందా?
3: ముమ్మాటికి జరిగింది. డాక్టర్ హీరామాలిని శేషాద్రి వ్రాసిన గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్ పుస్తకం చదవండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి. సర్వాంతర్యామిత్వం అంటే ఇదే.
4: నా భక్తుల్ని రక్షించడానికే నేను అవతరించలేదు, ఈ సర్వ ప్రపంచాన్ని రక్షించడానికే నేను అవతరించాను అంటారు బాబా.
1: అలాగా
4: ఈ లక్షణాన్నే సర్వ జగద్రక్షకత్వం అంటారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. 1990 సంవత్సరంలో ఆ స్టీల్ ప్లాంట్ సంవత్సరానికి 500 కోట్ల నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఎందరో ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ ను వదిలి వెళ్లిపోయారు. కాని 500 మంది సత్యసాయి భక్తులు మాత్రం ప్రశాంతినిలయం వచ్చి తమ స్టీల్ ప్లాంట్ ను ఉద్ధరించమని బాబాను ప్రార్థించారు. స్వామి అనుగ్రహ వర్షం వారిపై కురిసింది. స్వామి అభయమిచ్చారు. అనతి కాలంలోనే స్టీల్ ప్లాంట్ కాలనీలో సత్యసాయి మందిర నిర్మాణం జరిగింది. నామ సంకీర్తన, నగర సంకీర్తన సేవలు ప్రారంభమయ్యాయి. అంటే ఆనాటి నుండి స్టీల్ ప్లాంట్ క్రమక్రమంగా అభివృద్ధి చెంది ఈనాడు సంవత్సరానికి 3,500 కోట్ల లాభాల బాటలో పయనిస్తోంది.
1: రామం, ఈ అద్భుతాలు వింటుంటే బాబా గురించి ఇంకా వినాలనిపిస్తుంది.
0: విను, కీర్తి దైవానికుండే మరో లక్షణం. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచమంతా ఈనాడు సత్యసాయి నామంతో, సాయి సేవలతో పులకించిపోతోంది. అమెరికాలో సెయింట్ లూయిస్ నగరంలో ప్రతి సంవత్సరం సత్యసాయి దినోత్సవం అన్న పండుగ జరుపుకుంటున్నారు. జపాన్ వేద పఠనంతో పరవశించిపోతోంది. ఆఫ్రికా దేశంలో విక్టర్ కాను అనే సత్యసాయి భక్తుని కృషి ఫలితంగా జులాయిల్లా తిరిగే విద్యార్థులు ప్రహ్లాదుల్లా మారిపోతున్నారు. హావార్డ్ మర్ఫిట్ వ్రాసిన సాయిబాబా ది మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే పుస్తకం ఆస్ట్రేలియా నుంచి వెలువడింది. లాటిన్ అమెరికా దేశాల్లో స్వామిని చూడని వారు కూడా సత్యసాయిని దైవమని కీర్తిస్తున్నారు. రష్యా, చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల నుంచి వేలాది భక్తులు సత్యసాయి దివ్య దర్శనానికి ప్రశాంతి నిలయం సందర్శిస్తున్నారు. నేడు ప్రపంచంలో ఏ దేశమైగినా ఏ భాష పలికినా సత్యసాయి దివ్య నామ సంకీర్తనలే, దివ్య లీలలే, దివ్య మహిమలే.

0: పట్టపర్తిలో అడుగుపెట్టండి. బంగారు పూతలతో మిలమిలా మెరిసిపోయి సాయికుల్వన్ సభామండపం, భారత భాగవత రామాయణ గాథలు సర్వాంగ సుందరంగా చిత్రీకరించిన పూర్ణచంద్ర సభాభవనం, అవతార పురుషుని దివ్యలీలలు కళ్లకు కట్టినట్లు చూపించి చైతన్య జ్యోతి, సర్వమతముల సారమే సాయిమతముని చూపించే హెరిటేజ్ మ్యూజియం, సర్వదేవతామూర్తుల్ని సజీవమూర్తులుగా ప్రతిష్ఠించిన హిల్వ్యూ స్టేడియం.
1: Divine music gives soul to the universe, wings to the mind, flight to imagination, life to everything. అని సంగీత ప్రభావాన్ని తెలిపే మీర్పురి సంగీత కళాశాల, ఖగోళ రహస్యాల్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బోధించే నక్షత్రశాల, భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ లేని అద్భుతమైన ఇండోర్ స్టేడియం, భూమిలోంచి బకింగ్హామ్ ప్యాలెస్ మునిచిందా అని భ్రమింపజేసే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎక్కడ చూసినా వైభవమే వైభవం.
2: అన్నింటినీ మించి విరాళాలకు చేయి చాచని, చందాలకు హుండీ లేని దివ్య పుణ్యక్షేత్రం ప్రశాంతి నిలయం.
3: రామం, పుట్టపర్తి వైభవం నువ్వు చెబుతుంటే దర్శించాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇటువంటి దివ్యక్షేత్రం భూమండలం మీద ఉందా అనిపిస్తుంది.
4: మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని అందరూ దర్శించరే?
0: దర్శిస్తారు విశ్వనాథ్. విశాల విశ్వంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తారు. దేశాధినేతలందరూ విశ్వశాంతి కోసం కలిసి ఇక్కడ ప్రార్థించే రోజు వస్తుంది.
2: అప్పుడు పుట్టపర్తిలో అడుగు పెట్టడానికి కూడా చోటు దొరకదు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనాద్యావతారాలెత్తిన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి అని విశ్వమంతా గుర్తిస్తుంది. పుట్టపర్తిలో మట్టి సోకినా చాలు, పునర్జన్మ ఉండదని అందరూ శిరసు వంచి ఈ క్షేత్రానికి నమస్కరిస్తారు.

0: జగన్నాథం గారు, పంచభూతాలు భగవంతుడు నియంత్రణలో ఉంటాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. మరి భగవాన్ శ్రీ సత్యసాయి సర్వేశ్వరుడే అయితే వారి జీవితంలో కూడా ప్రకృతిని నియంత్రించిన సందర్భాలు ఉండాలి కదా?
1: ఉన్నాయి రంగారావు గారు. పాత మందిరంలో ఉన్నప్పుడు బాబా దివిజ గంగా ప్రవాహాన్ని పత్తికి రప్పించారు. చిత్రావతికి వరదలు వచ్చినప్పుడు ఒక్క సంజ్ఞతో వరద వెల్లువను దారి మళ్లించారు. ఉత్తర కర్ణాటకలో స్వామి దర్శనం కోసం భక్తులు ఎండలో వేచి ఉంటే ఒక్క దివ్యనామ సంకీర్తనతో మేఘాలను రప్పించి ఛత్రం పట్టించారు. ఇలా లెక్కలేనన్ని దృష్టాంతాలున్నాయి. జగత్తును నియంత్రించగల జగదీశ్వరుడు బాబా.
2: రంగారావు గారు, స్వప్న సాక్షాత్కారం మరొక దివ్య లక్షణం. నటాషా అనే రష్యన్ భక్తురాలు స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించమని మనసారా ప్రార్థించింది. ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి భారతదేశం రావడానికి సిద్ధంగా ఉండమన్నారు బాబా. ఆమె స్వప్న వృత్తాంతం విన్న ఆమె భర్త బోరిస్ నమ్మలేదు, కాని అనూహ్యంగా వారం రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దుబాసీగా వచ్చే అవకాశం బోరిస్కి లభించింది. అందుకే నా సంకల్పం లేకుండా మీకు కలలో కూడా కనిపించను అని చెప్తారు బాబా.
3: మరి మానవాతీతమైన అద్భుతాలు చేయగలవాడే భగవంతుడు అన్నారు కదా మీరు.
4: నిజమే. 1990వ సంవత్సరంలో తన పుట్టు పండుగ నాడు ఒక సంవత్సర కాలంలో 100 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పుట్టపర్తిలో నిర్మిస్తాను అని ప్రకటించారు బాబా.
5: అది చాలా కష్టసాధ్యమే అని మీ వంటి వారే కాదు, ఇంజనీర్లు డాక్టర్లు కూడా అన్నారు. కానీ సత్యసాయిది సత్య సంకల్పం. 6 నెలల కాలంలో పరమాద్భుతంగా ఆసుపత్రి నిర్మాణం జరిగి 1991వ సంవత్సరం నవంబర్ 22న, అంటే స్వామి పుట్టుపండుగకు ఒకరోజు ముందు, ఆ ఆసుపత్రిలో 4 గుండె ఆపరేషన్లు జరిగి అందరూ స్వామి అనుగ్రహం వల్ల క్షేమంగా ఉన్నారు. ఇది మానవాతీత అద్భుతం కాదా?
3: నిజమే శివయ్య గారు, ఇది పరమాద్భుతం.
1: అన్నిటికంటే అద్భుతం నిర్జీవుల్ని సజీవులుగా చేయటం.
0: అంటే భగవాన్ మరణించిన వారిని కూడా సజీవుల్ని చేశారా?
2: ఏ నమ్మలేకుండా ఉన్నారా? కాని ఇది ప్రత్యక్ష సత్యం. బాబాను బాలకృష్ణుడిగా భావించి సేవించిన కరణం సుబ్బమ్మ గారిని చనిపోయిన 24 గంటల తర్వాత బాబా బ్రతికించారు. అదేకాక బిడ్డలు లేని ఆ తల్లికి తానే కన్నబిడ్డయ్యై తులసి తీర్థం పోశారు. కుప్పం రాధాకృష్ణయ్య గారనే భక్తుణ్ణి చనిపోయిన 72 గంటల తర్వాత పునర్జీవితుల్ని చేశారు. అదే గోవలో రామ్బ్రహ్మం గారిని, వాల్టర్ కోవన్ని వారు పరమపదించిన 4-5 గంటల తరువాత ఆసుపత్రికి వెళ్లి జీవం పోశారు బాబా.
4: ఇవన్నీ ఊహకందని యథార్థాలు.
5: ఇన్ని దివ్య లక్షణాలు కలవారు కాబట్టే అణుశాస్త్రవేత్తల నుండి అతి సామాన్యుని వరకు భగవాన్ బాబాని భగవంతుడని విశ్వసిస్తున్నారు. వారి ప్రేమ బాటలో నడిచి సేవలందిస్తున్నారు.
1: తనను నమ్మిన వారిని నమ్మని వారిని కూడా కంటికి రెప్పల కన్న తల్లిలా కాపాడుతున్నారు బాబా.
6: రామం మూర్ఖత్వం అజ్ఞానానికి లోబడిపోయి ఇంతటి మహనీయమూర్తిని దర్శించలేకపోయాం. నీ ప్రాణ స్నేహితుని కదా, ఒక్క చెంపదెబ్బ కొట్టి నా పొరపాటుని ఎత్తి చూపించి నా కళ్ళు తెరిపించి బాబా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించలేకపోయావా?
4: విచారించకు, వారు మనమచ్చనే ఉన్నారు. సాయి అని భక్తి విశ్వాసాలతో పిలిచి కొలిచిన వారికి ఓయని సమాధానం ఇస్తున్నారు.
5: సన్మార్గాన్ని విడిచిపెట్టిన వారిని చేయి పట్టి నడిపించడానికి వేదసారాన్ని చిన్న చిన్న పాటల రూపంలో, కథల రూపంలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బోధించాడు బాబా. అమృతతుల్యమైన వారి కథలు గాథలు విని కోపతాపాలకు, నిరాశ నిస్పృహలకు గురైన ఎంతో మంది సన్మార్గంలో నడిచి తరిస్తున్నారు. నువ్వు విను, నువ్వు మారతావు.

0: రామం, ఇంత మహిమ గలవారి బోధనలు నేను వింటమే కాదు అందరికీ వినిపిస్తాను.
1: రామం,
0: భగవాన్ మహాభినిష్క్రమణ తర్వాత కూడా స్వామి భక్తులు అదే భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తున్నారా?
2: నాకు అదే సందేహం.
3: ముందా సందేహాలు దూరం చేసుకోండి. రంగారావు గారు, సత్యసాయి భక్తుల భక్తి విశ్వాసాలు మనోభావాలు మీకు తెలియవు. సాయి నామస్మరణ చేస్తూ ప్రేమ నిస్వార్థ సేవాభావాలు పెంపొందించేలా సేవలు చేసే తన బిడ్డలను బాబా చేయి పట్టి నడిపిస్తారు.
4: మేము ఒక్కడుగు వేస్తే తాను 100 అడుగులు వేసి మాకు మార్గం సుగమం చేస్తారు. ఇది మా అనుభవం. వారిని దర్శించకుండా, వారిని స్మరించకుండా మేం జీవించలేం. స్వామి నామమే మా ఊపిరి, సాయి సేవే మాకు ప్రాణం.
5: త్రేతనాటి శ్రీరాముడే, ద్వాపరం నాటి శ్రీకృష్ణుడే, తిరుమలలోని శ్రీనివాసుడే, షిరిడీలోని సాయినాథుడే, భగవాన్ శ్రీ సత్యసాయి అని మా దృఢ విశ్వాసం.
0: శివ, ఇప్పటికీ వారు మీ ఇంటా జంటా కంటా ఉండి నడిపిస్తున్నారన్నమాట.
5: ఎస్, వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ ఫీజ్, పోర్టబుల్ వాటర్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫ్రీ ఆఫ్ చార్జ్, ఫుడ్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద నీడీ ఎవ్రీడే. ఇవన్నీ నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. ఇది వారి అనుగ్రహం కాదు.
6: వందలాది గిరిజన గ్రామాలు అన్ని మౌలిక సదుపాయాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కళకళలాడుతున్నాయి. ఇది వారి ఆశీస్సు కాదు?
4: అనంతగిరి కొండలలో 100లాది గ్రామాలలో దాహార్తులకు మంచినీటి సదుపాయం కల్పించడానికి కనకవర్షం కురుస్తోంది. ఇది బాబా అనుగ్రహం కాదు? చీకటిలో చదువు సంధ్యలేక అలమటిస్తున్న గ్రామాలకు సోలార్ దీపాలు లభించాయి. ఇది స్వామి కరుణ కాదు? ఈ మారుమూల కొండల్లో పండిన కాఫీకి ఒక సత్యసాయి భక్తుని సలహాతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇది సత్యసాయి కృపా కటాక్షం కాదు? ఇలాంటి అనుభవాలు అనంతం, అఖండం.
0: ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయయ్యా రామం. స్వార్థానుకోపోతే ఈ మాట చెప్పు, మన పశ్చిమ గోదావరి జిల్లాను బాబా ప్రత్యేకంగా ఏమైనా అనుగ్రహించారా?
6: రంగా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కోట్ల సాయి భక్తుల గుండెల్లో మారుమ్రోగుతున్న సాయి గాయత్రి మహామంత్ర ద్రష్ట బ్రహ్మశ్రీ ఖండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇక్కడే పుట్టారు. 14 భాషలలో అనువదించబడిన తపోవనం పారాయణ గ్రంథం రచయిత శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు ఇక్కడి వారే.
5: భారతీయ సంస్కృతి సంప్రదాయాల వ్యాప్తికి స్వామి స్థాపించిన, సనాతన భాగవత భక్త సమాజానికి దశాబ్దాలు సేవ చేసిన శ్రీ శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారు ఇక్కడి వారే. అక్షయ విభూతిని అనుగ్రహించే వెండి భరిణను మన కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారికి బాబా ప్రసాదించారు. లక్షలాది దీనజనులకు వైద్య సేవల్ని అందిస్తున్న సిహెచ్ పోతేపల్లి ఆసుపత్రి భగవాన్ అనుగ్రహమే. కొవ్వూరులో సత్యసాయి సంగీత కళాశాలను స్వామి తనామృత హస్తాలతోనే ప్రారంభించారు.
7: జగన్నాథం గారు, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. అయితే స్వామి మహాభినిష్క్రమణ తర్వాత మన జిల్లాలో మీరు స్వయంగా చూసిన అద్భుతమైన అనుభవం ఉంటే చెప్పండి.
3: చెప్తాం. మన పశ్చిమ గోదావరి జిల్లాలో అలుపెరుగని స్వామి సేవకులు కొమ్మారెడ్డి భాస్కర్రావు గారికి ఒకమారు అచేతనంగా ఉన్న స్థితిలో తీవ్రమైన పక్షవాతం సోకింది. ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాం. వెంటనే వారి పరిస్థితిని వివరిస్తూ ఒక లేఖ వ్రాసి పర్తిలో స్వామి సమాధిపై పెట్టారు. పెట్టిన మరుక్షణంలో ఆసుపత్రిలో భాస్కర్రావు గారు టక్కున లేచి కూర్చున్నారు. వారి పక్షవాతం మటుమాయమైంది. ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి?
0: వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బాబా, మీకు శతకోటి వందనాలు.
6: రంగా, భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యనామం విశ్వాన్యముంచెత్తే ఉత్తుంగ భక్తి తరంగం. సాయి సేవ యువతరంలో మానవతా విలువలు చిగురింపచేసే సేవా ప్రభంజనం. సాయి ప్రేమ ప్రజాబాహుళ్యంలో నైతిక విలువలు పునరుద్ధరించే దివ్య వాహిని.
4: రంగా, గుండె చరిచి చెప్తున్నాను విను. ఈనాడు లోక కళ్యాణానికి సాయి ప్రేమ మార్గమే శరణ్యం. విశ్వశాంతికి సాయి సేవా పథమే దిక్కు. అందుకే సాయి రథం ప్రేమ బాటలో ధర్మనిష్ఠతో కదులుతోంది. రండి, అనుసరిద్దాం.

జీవితమే నాటక రంగంలో భాగంగా అవతరణ ఉద్ధరణ నాటకం విన్నారు కదా. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటుంది జీవితమే నాటకరంగం. సాయిరాం.

0: سائی سچ سائی پے مچائی جائیں گے
1: بابا سچ بابا پریم بابا جائیں گے

మధుర మధుర మురళీ ఘనశ్యామ మధుర మధుర మురళీ మధుర మధుర మురళీ ఘనశ్యామ మధుర మధుర

0: రేడియో సై శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 జులై 14వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.
1: మట్టి చేరిన ఇనుముకు పట్టుతుప్పు, నిప్పు చేరిన ఇనుముకు తుప్పు వదలు, సాహచర్యంబు నివ్విధి సర్వులకును, సత్యమును తెలుపు బాట సాయి మాట. మట్టి చేరిన ఇనుముకు పట్టుతుప్పు, నిప్పు చేరిన ఇనుముకు తుప్పు వదలు, సాహచర్యంబులివ్విధి సర్వులకులు. కార్యకర్తల, మనము అనేక విధములైనటువంటి కార్యక్రమములను చేపట్టాము. ఈ కార్యక్రమంలో ప్రారంభించుటకు పూర్వము మనము 3 విధములైనటువంటి ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది. ఎవరి కోసం మనం చేస్తున్నాం ఈ పనులన్నీ, ఎందుకోసం చేస్తున్నాం, ఇది 2వది. 3వది ఎట్లా చేస్తున్నాం. ప్రశ్నలు 3 అయినప్పటికీ దీనికి జవాబు ఒక్కటే. ఎవరి కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో, ఎవరి కోసం చేపట్టాం ఈ పనులు? దీనికి జవాబు దీర్ఘంగా విచారం చేసినప్పుడు మన కోసమే చేస్తున్నాం ఈ పనులన్నీ. ఎందుకోసం చేస్తున్నామంటే ఇది మన ఆనందం కోసమే చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నామంటే మంచిగా చేసినటువంటిది మంచి ఫలితమిస్తుంది, చెడ్డగా చేసినటువంటిది చెడ్డ ఫలితమిస్తుంది. ఇది కూడాను మన కోసమే. కనుకనే ఏది చేసుకున్నా మనకు మనము తప్పు చేసుకోము, మనకు మనము కీడు సంభవించినట్లు చేసుకోము. అయితే మనకు అన్ని మంచిని కలగాలనేటువంటి ఉద్దేశంతో మనం ఏ విధంగా చేసుకుంటామో, పర్లకు చేసేటువంటి యొక్క కార్యక్రమంలో కూడాను ఈ భావాన్ని మనము ఇమిడ్చాలి. ఇవన్నీ కూడాను మానవుణ్ణి సంస్కరింపచేసేటువంటి యొక్క మార్గములే. ప్రపంచములో ఏ వస్తువు అయినా కూడాను సంస్కరింపబడక దానిని ఉపయోగించటం సాధ్యం కాదు. ఈ సంస్కారం చేత అల్ప విలువ కలిగినటువంటి వస్తువు కూడాను అధిక విలువగా అయినటువంటి వస్తువుగా రూపొందుతుంది. అంతేకాదు ఇది మరొక రూపకంగా కూడాను మరొక వస్తువుగా కూడాను పరిణమింపబడుతుంది. కనుకనే మానవునికి సంస్కారము సంస్కరింపబడటము అనేటువంటిది అత్యవసరమైనటువంటి నేత్రములు. మనము తినేటువంటి తిండి మొదలు కట్టే బట్ట వరకు కూడాను అన్ని కూడాను సంస్కరింపబడటం చేతనే దీన్ని మనం ఉపయోగపరుచుకుంటున్నాం. పండింపబడినటువంటి పంటను మనం అట్టనే సహజంగా భుజించడానికి మనం పూనుకోము. అదే విధముగానే పుట్టిన ప్రత్తిని మనము ధరించడానికి పూనుకోము. దానిని దారముగా గావించి తదుపరి దానిని వస్త్రముగా నేసి దానిని మనం ధరించడానికి ప్రయత్నిస్తాం. సంస్కరించుటకు పూర్వము ఒక రూపమును ధరించినటువంటి వస్తువు సంస్కరింపబడిన తర్వాత మరొక రూపకంగా మరొక పేరుగా కూడాను దీన్ని పొందుతుంది. మానవునకు 3 విధములైనటువంటి సంస్కారములు కావాలి. శారీరక సంస్కారం 1, మానసిక సంస్కారం 2, 3వ దానిని ఆత్మ సంస్కారం అన్నారు. ఆత్మకు సంస్కారం అన్నటువంటిది ఏమాత్రమూ లేదు, ప్రాకృతమైనటువంటి పదార్థములకే సంస్కారము. ప్రాకృతమైనటువంటి పదార్థములే మార్పు చెందటము, కనుక పరాకృతమైనటువంటి యొక్క పదార్థమునకు సంస్కారం అవసరం లేదు, అది మార్పు చెందనటువంటి. కనుకని ఆత్మ సంస్కారం అనేటువంటిది కేవలం మన తృప్తి నిమిత్తమై మనం ఉచ్చరించుకుంటున్నామే కాని ఇది ఆత్మకు సంస్కారం అనేటువంటిది ఏమాత్రమూ అవసరం లేదు. అది శుద్ధమైనటువంటిది, ఇది స్థిరమైనటువంటిది, ఇది ఎట్టి మార్పును చెందనటువంటిది. అటువంటి ఆత్మకు సంస్కారం ఎందుకు? శరీరము మానసికము ఈ 2 కూడాను ప్రాకృతమైనటువంటి పదార్థములు. ఇవి అనేక విధమైనటువంటి పరిణామములు పొందుతూ ఉన్నాయి. ఈ పరిణామములు పొందేటువంటి పదార్థములు కనుకనే వీటికి సంస్కారములు అత్యవసరము. ఇప్పుడు వెండి దైవమవుతుందా లేక రాయి దైవమవుతుందా? తప్పక అవుతుంది. ఇది కొండలో ఉండినంత వరకు ఇది రాయిగా మనము చూపుస్తాము, బండగా మనం భావిస్తాము. కానీ ఇది శిల్పి చేత అనేక విధములు సంస్కరింపబడటం చేత ఇది ఒక స్వరూపకంగా దైవంగా మనం ఆరాధన చేస్తాం. రాయిగా, జడముగా, మొద్దుగా కొండలో పడినటువంటి ఈ బండను ఈనాడు ఆలయములో పెట్టి ఆరాధనలు గావించుకునేటువంటి స్థాయికి తెప్పించింది ఒక సంస్కారమే కదా. కనుకని సంస్కారం చేత అల్ప వస్తువు కూడాను అధిక విలువైనటువంటి వస్తువుగా రూపొందుతూ ఉండాలి. ఇది మొదలు ఒక చెట్టుగా ఉంటుండినది. ఈ చెట్టుగా ఉండినటువంటి యొక్క ఈ కర్రను అనేక విధములుగా సంస్కరింపబడటం చేతనే ఇది ఒక చేరుగా తయారైంది. దీనికి సంస్కరింపబడటమే లేకుండా ఉండినా ఇది ఒక చేరుగా రూపొందదు. అదే విధముగానే ప్రాకృతమైనటువంటి ప్రతి పదార్థం కూడాను పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి యొక్క స్వరూపంగా రూపొందడానికి సంస్కారమే ఆధారం. కనుక ఇట్టి సంస్కారము మానవునికి అత్యవసరం. ఈ మానవుని యొక్క దేహము అనేక విధములైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటిది, మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడిన చేరినటువంటిది, అనేక విధములైనటువంటి మురికితో కూడబడినటువంటిది. మనము దేహరీతిగా బహిర్ముఖంలో మనం అనేక విధములుగా స్నానము చేసి సోపులు వేసి దాన్ని పరిశుద్ధము గావించుకుని తుడిచి దానికి ఇంకా అనేక రకమైనటువంటి యొక్క కల్పనలంతా కూడా చేసుకుని దీనికి పరిశుద్ధము గావించుకుంటున్నాం. బహిర్ముఖమైనటువంటి శుద్ధాన్ని మాత్రం మనం తెలిసినట్టుగా గావించుకుంటున్నామే కానీ అంతర్ముఖమైనటువంటి అశుద్ధాన్ని మనం ఏ రీతిగా శుభ్రము గావించుకోవాలి? మొట్టమొదట మనము అంతర్ముఖమైనటువంటి దీనిని పరిశుద్ధపరచుకున్నప్పుడే బహిర్ముఖమైనటువంటి యొక్క శుద్ధము తమంతట తామే ఏర్పడుతుంది. దీనికి పవిత్రమైన భావములు, పవిత్రమైన కర్మలు అత్యవసరము. అంతర్ముఖమైనటువంటి శుద్ధముని మానసిక శుద్ధి అని, బహిర్ముఖమైనటువంటి శుద్ధిని దేహ శుద్ధి అని చెప్పబడుతుంది. ఇక్కడ శివుడే జీవుడు అనేటువంటి ఒక తత్వాన్ని మనం తీసుకుందాం. జీవుడెవరు, దేవుడెవరు అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క గుణములు సత్వరజోతమో గుణములు, ప్రాకృత సంబంధమైనటువంటి సత్వరజోతమో గుణములు, ఈ గుణములతో కూడినంత కాలము ఇది జీవుడే. ఈ ప్రాకృత గుణములైనటువంటి సత్వరజోతమో గుణములను మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు ఇతనే దేవుడు. పొట్టు ఉండినంత వరకు ఒడ్డు అని చెప్పబడుతూ, పొట్టు తీసిన తర్వాత బియ్యమని ఏ విధంగా మనం చెప్తున్నామో అదే విధముగాని ఈ గుణముల యొక్క సంస్కారము, సాంప్రదాయము, కొంతవరకును సంయోగం ఉండినంత వరకు కూడాను ఇది జీవుడే. గుణ సంపర్కము జీవుడు, గుణవియోగుడు దేవుడు. కనుక ఈనాడు సేవా కార్యక్రమంలో మన యొక్క గుణములను సాత్వికమైనటువంటిగా మార్చుకోవటం చేత మనము దైవత్వాన్ని పొందటంలో ఎట్టి సందేహము ఉండదు. మనం చేసేటువంటి సర్వ కార్యములు కూడాను దైవార్పితమైనటువంటి భావంతో దైవ కార్యములుగా మనం భావించినప్పుడే మనము దైవత్వాన్ని కూడాను పొందుతాం. ఇది పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి కూడాను చేకూరుతుంది. అయితే ఈనాటి మన సేవ కార్యక్రమంలో మనము ఇట్టి ఉన్నత భావాన్ని, ఉన్నత స్థాయిని మనము అనుభవించటం లేదు, ఆలోచించటం లేదు. మనలను మనము సంస్కరింపచేసుకోవటమే ఈ సేవా కార్యక్రమం యొక్క సారాంశం కాని ఏదో ఎవరికో మనం సేవ చేస్తున్నాము, ఏదో ఒక సంస్థల యొక్క నిబంధనను అనుసరిస్తున్నాము అనేటువంటి భావము మనలో నుంచి పూర్తి దూరమైపోవాలి. ఏ విధంగా మనము భుజించి మన ఆకలిని మనం తీర్చుకొనిచున్నామో అదే విధంగానే ఇతరులను సేవించి మన యొక్క దివ్యత్వాన్ని మనము పోషించుకోవటానికి ప్రయత్నించాలి. చేయటం ఒకరైతే అనుభవించటం మరొకరు ఏ విధంగా సంభవిస్తుంది అని సందేహం రావచ్చు. అనేక కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి. మానసికమైనటువంటి యొక్క స్థితి దీనిని అనుభవిస్తుండాలి. మొట్టమొదట మైత్రి అని చెప్పారు. రెండవది కరుణ, మూడవది ముదిత, నాలుగవది ఉపేక్ష. ఈ నాలుగింటి ఎందుకుడను మానవత్వాన్ని సంస్కరింప చేయాలి అన్నారు. మొట్టమొదట మైత్రి. మైత్రి అనగా ఏమిటి? స్నేహాన్ని పెంచుకోవటము అని అనుకుంటున్నాం. కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునేటువంటి యొక్క స్నేహంగా మనం తలస్తూ ఉన్నాం. ప్రాకృతమైనటువంటి యొక్క అర్థము సంబంధము ఎందుకుడను పారమార్థికమైనటువంటి యొక్క సంబంధాన్ని కూడాను చేకూర్చుకోవాలి. కష్టములు కాని, సుఖములు కాని, బాధలు కాని నాకు ఎట్టివో, ఎదురు వ్యక్తికి కూడాను అట్టివే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరి అయినటువంటి మైత్రి. నాకు సంభవించినటువంటి బాధ నన్ను ఎన్ని విధములుగా నన్ను కష్టపెడుతున్నదో, ఎదుటి వ్యక్తికి సంభవించిన బాధలు కూడాను ఆ వ్యక్తికి ఆ విధంగా బాధ పెడుతుంటాయి అనేటువంటి దానిని అర్థం చేసుకుంటే స్నేహం సులభంగా చేకూరుతుంది. ఉపమానము రామాయణంలో ఉండినటువంటి రాములకు సుగ్రీవునికి కలిగినటువంటి మైత్రి. సుగ్రీవుడు వానర జాతి, రాములు మానవ జాతి, వీరిద్దరికి కూడాను మైత్రి కుదరటంలో ఉండినటువంటి అంతరార్థమేమి? సుగ్రీవుడు తన సోదరుని చేత రాజ్యభ్రష్టుడయ్యాడు, రాములు కూడాను తన సోదరుని చేత అతను రాజ్యభ్రష్టుడయ్యాడు. సుగ్రీవుడు భార్య వియోగం చేత తాను బాధను పొందుతున్నాడు, రాములు కూడాను భార్య వియోగం చేత తాను కూడాను బాధను అనుభవిస్తున్నాడు. ఈ అవస్థలే, సమానమైన అవస్థలే ఈ ఇరువురి యొక్క మైత్రికి మూల కారణము. తన కష్టము ఇట్టిది గనుక ఇదే విధమైనటువంటి కష్టం ఎదుటి వ్యక్తి కూడాను అట్టిదిగానే ఉంటుంటాది అనేటువంటి విషయాన్ని ఇరువురు కూడాను చక్కగా అర్థం చేసుకున్నారు. అప్పుడే వారి యొక్క స్నేహము బలపడుతూ వచ్చింది. అంతేకాని ఏదో ఒక పేపరు ఒక పెన్సిల్ మాత్రం తీసుకుని హలో హలో హలో హలో అనుకుని ఏదో నువ్వు నేను ఫ్రెండ్ అనుకోవటం లేదా, ఇది మైత్రికి ఏమాత్రం కూడాను సరైన అర్థం కాదు. ఈనాటి మైత్రి కేవలం స్వార్థంతో కూడినటువంటిది, ఆనాటి మైత్రి కేవలం పరమార్థంతో కూడినటువంటిది. కూడినటువంటి యొక్క మైత్రియే శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది. శాశ్వత సత్యమైనటువంటి యొక్క మైత్రిత్వాన్ని మనం అభివృద్ధి పరచుకునే వాళ్ళన మొట్టమొదట మన బాధలు మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని ఎదుటి వ్యక్తి యొక్క బాధలు కూడాను పరిస్థితులు కూడాను ఇట్టివిగానే ఉంటుంటాయి అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకోవాలి. కనుక ఇద్దరి ఎందు ఉండినటువంటి తత్వం ఏకత్వాన్ని పొందినప్పుడే సరి అయిన మైత్రిత్వానికి అర్థం. ఇంకా రెండవది కరుణ. కరుణ అనగా ఏదో ఒక వ్యక్తి బాధపడుతుంటే అయ్యో పాపం బాధపడుతున్నాడు అని అనుకున్నంత మాత్రం అది కరుణ కాదు, ఆ బాధను నివారించడానికి తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నము చేయటమే కాకుండా సాధ్యమైనంత వరకును ఆ బాధను నివారించడానికి పూనుకోవాలి, ఆ బాధను నివారించాలి. ప్రయత్నములో తాను దీర్ఘ కృషి చలిపినప్పుడే దీనికి కరుణ అని చెప్పవచ్చు. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పునన్నా అన్నట్టుగా తాను చేసుకున్నటువంటిది తాను అనుభవిస్తున్నాడు, తాను అన్ని విధాల కూడాను తానే చేతులారా చేసుకున్నాడు అనేటువంటి నిర్దయమైనటువంటి భావములు మనలో రాకూడదు. మానవుని యందు ఏదో కొన్ని కొన్ని బలహీనతలు కొన్ని కొన్ని పొరపాట్లు సంభవిస్తూనే ఉంటాయి. అంతటితో మనం అలక్ష్యం చేయకూడదు. ఏదో కొన్ని పొరపాటుతో కొన్ని బాధలు సంభవించవచ్చును, కానీ సంభవించినటువంటి బాధలను ప్రయత్నపూర్వకంగా మనము నివారణ చేసుకోవటానికి మనం తగినటువంటి కృషి చేయాలి. ఈ దయా కరుణ అనేటువంటి భావం చేత కొంతమంది ఛత్రాలు కట్టిస్తుంటాము, సేవలు చేస్తుంటాం, బావులు త్రవ్విస్తుంటాం, అన్నదానాలు చేస్తుంటాం. ఇవన్నీ కూడాను దయా కరుణలకు సరి అయినటువంటి ఒక చిహ్నములు కావు. ఆడంబరముతో కూడినటువంటి చర్యలు అన్ని కూడాను ఇది సాహస కార్యాలుగా ఉంటుంటాయి గాని, సాహస చర్యలుగా ఉంటుంటాయి గాని, ఇది కరుణకు ఏమాత్రం కూడాను సంబంధించినవి కాదు. సాయి సంస్థల యందు సాహస చర్యలు ఏమాత్రం కూడాను మనం ప్రదర్శించరాదు. హృదయానికి హృదయాన్ని అందించేటువంటి యొక్క తత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఇది నిజమైనటువంటి కరుణకు సరి అయిన అర్థము. ఇంకా మూడవది ముదిత. ఈ ముదిత అనేటువంటిది గౌరవ అగౌరవములకు కాని, భూషణములను కాని, లాభ నష్టములను కాని, దుఃఖ సంతోషములను కాని సమత్వంగా భావించి ఉన్నటువంటి యథార్థాన్ని విశ్వసించి ఇవి రెండు కూడాను ఏదో ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క తెరలు అరలు పొరలుగా మనం విశ్వసించాలి. ఇది కేవలం గాలి తరంగములుగా మనం భావించాలి. దీనిని ఏమాత్రం కూడాను మనం లెక్క చేయకుండా జీవించాలి. దుఃఖమునకు పొంగక దుఃఖమునకు కృంగక ఉండేటువంటి సమత్వాన్ని మనం వహించాలి. మనం బాధ పొందక భూషణకు మనము ఉబ్బి తబ్బిబ్బులు కాక కొన్ని సమత్వమైనటువంటి భావాన్ని మనము నేర్చుకోవాలి. ఇట్టి పరిస్థితిని మాత్రమే ముదిత అని చెప్పబడుతుంది. ఇంకా నాలుగవది ఉపేక్ష. అపేక్ష మానవుని బంధిస్తుంది. ఉపేక్ష మానవుని విచ్చలవిడిగా అనగా తన స్వతంత్రునిగా చేస్తుంది. ఏది బంధించుతుంది, ఏది స్వేచ్ఛను అందిస్తుంది? పచ్చి సొరకాయ ఉంటుండాలి, ఇది నీటితో కూడి ఉండినంత వరకు కూడాను ఈ కాయని ఒక నీటిలో వేసినప్పుడు మునిగిపోతుంది. దీనిని చక్కగా ఎండలో పెట్టి దీనిని పూర్తి దీని ఎందున్నటువంటి నీరునంతా తీసివేసిన తర్వాత ఇదే సొరకాయ నీటిలో వేస్తే తేలిపోతుంది. సొరకాయ ఒకటి మునిగిపోవుటకు తేలి ఆడుటకు కారణమేమిటి? ఈ సొరకాయలో నీరు ఉండటం చేత నీరు యొక్క ఫ్రెండ్షిప్ వల్ల తాను ముంచుకుంటుంది, తనలో చేర్చుకుంటుంది. ఇది సజాతి యొక్క లక్షణాలు. నీరు నీరు చూస్తే చక్కగా చేర్చుకుంటుంది, నీరు లేనటువంటి పదార్థం చూస్తే అతను నీరు తనలో చేర్చుకోదు. అదే విధంగానే మనలో ఈ జగత్తంతా కూడాను అపేక్షతో కూడినటువంటిది కనుక మన ఎందు కూడాను అపేక్ష పెట్టుకున్నప్పుడు అపేక్షకు అపేక్ష స్నేహం ఏర్పడిపోతుంది, అపేక్ష మింగుతుంది. ద్వారా మనకు కలిగేటువంటి నష్టం ఏమిటి? మనము ప్రాకృతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవించి తద్వారా నష్ట కష్టములను అనుభవించవలసి వస్తుంది. కనుక నీ ఉపేక్ష అనగా ఏమిటి? ప్రాకృతమైనటువంటి దానికి దూరంగా ఉంటుండి పవిత్రమైనటువంటి పారమార్థ్యమునకు సమీపుడుగా కావటమే ఈ ఉపేక్ష యొక్క అంతరార్థము. ఇప్పుడు ఉపేక్ష, ఉపేక్షకు ఏమి అంతరార్థమనగా మొట్టమొదట బంగారు మట్టిలో లేక రాతిలో చిక్కుతుంది. మనము చక్కగా యోచన చేసినప్పుడు మట్టి గోల్డ్ రెండు ఒక్కటి. ఇది మట్టి నుంచి వచ్చినటువంటిది కాని కేవలము ఒక అమృతం నుంచి లభించినటువంటిది కాదు. రెండును మార్పు చెందేటువంటివి. ఈ రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఇది ఒక విధమైనటువంటి ఉపేక్షగా మారిపోతుంది. ఈ మట్టి నుంచి గోల్డ్ను పేరే చేసి గోల్డ్ను మాత్రమే స్వీకరించి మట్టిని విసర్జించటము అపేక్షగా వస్తుంది. అపేక్ష బంధ కారణము, ఉపేక్ష మోక్ష కారణం. ఒకనొక సమయంలో రాములు అరణ్యానికి పోవలసి వచ్చి సీతకు వచ్చి చెప్తాడు తన యొక్క తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తున్నానని, అరణ్యానికి పోవలసి వస్తుందని. ఇది ఒక దినము రెండు దినములు కాదు, 14 సంవత్సరములు. కనుక ఈ 14 సంవత్సరములు కూడాను మనకున్నటువంటి వస్తువాహనాదులు ప్రయోజనం లేదని ఈ రాములు తన యొక్క వస్తువులను అన్నింటినీ కూడాను దానం చేస్తూ వచ్చాడు. పతియే నా యొక్క జీవన జ్యోతి అనేటువంటి భావించినటువంటి సీత పతికి లేని వస్తువులు నాకెందుకని తన పదార్థములు కూడాను తన యొక్క నగలను కూడాను తమ సర్వస్వాన్ని కూడాను తాను కూడాను దానం చేస్తుంది. ఆ సీత ఉపేక్ష భావమును అనుసరించటం చేత తాను తనకు అపేక్ష స్వరూపుడైనటువంటి రాముని పొందగలిగింది. కనుకనే కాముడు ఉండినంత వరకు రాముడు మనకు లభించడు అని చెప్పటంలో ఉండినటువంటి అంతరార్థం ఇదియే. సీత కాముని దూరము చేసుకున్నప్పుడే రాముడు దగ్గరయ్యాడు. అరణ్యానికి వెళ్లినటువంటి సీత అనేక విధములుగా ఆనందం నొందుతున్న సమయం లోపల బంగారు లేడిపైన భ్రాంతి కలిగింది. సర్వాపేక్షలను త్యజించినటువంటి సీతకు ఈ బంగారు జింక పైన ఆశలు ఎందుకు కలగాలి? ఈ బంగారు జింక పైన ఆశను పెంచుకున్న తరువాత రాముడు దూరమయ్యాడు. కామము సమీపించగానే రాముడు దూరమయ్యాడు. కామాన్ని త్యజించినప్పుడు రాముడు దగ్గరయ్యాడు. అదే విధముగానే అపేక్షతో మనం కూడుకుంటున్నంత కాలం కూడాను మనకు ఈ ప్రాకృతమైనటువంటి సంబంధం తప్పినది కాదు. ప్రాకృత సంబంధమైనటువంటి దీంతో మనకు అనుబంధం కలిగినప్పటికీ పరాకృతమైనటువంటి భావాన్ని మన హృదయంలో అభివృద్ధి పరచుకుంటూ రావాలి. సంబంధమైనటువంటిది పూర్తిగా విసర్జించమని చెప్పటం లేదు. ఇందునందు కూడాను పరాకృతమైనటువంటి యొక్క జీవితాన్ని కొంతవరకు జోడించుకోవాలి. ఈ రెండింటి యొక్క పరస్పర సంబంధం చేతనే మానవత్వం సార్థకం పొందుతుంది. జీవితంలో దేహము మనసు చాలా ప్రధానమైన ఈ రెండింటి యొక్క సంస్కారములు కూడాను మానవునికి అత్యవసరమైనటువంటిది. బంగారు కేవలం రాతితో ముతకగా ఉండినంత వరకు కూడాను దీనికి వేల తక్కువ. దీనిని అనేక విధములుగా సంస్కరించి ఈ రాతిని దూరం చేసి బంగారును వేరు చేసినప్పుడు దీనికి విలువ అధికమైపోతుంది. అదే విధంగా సామాన్యమైనటువంటి మానవత్వము ముతక బంగారు వంటిది. సత్కర్మల చేతను, సదాచారముల చేతను, సచ్చింతల చేతను, సత్సంగం చేతను కొంతవరకు సంస్కరింపబడి దీనిని పరిశుద్ధమైనటువంటి అపరంజిగా తీర్చిదిద్దుకోవటమే ఇది ఒక విధమైనటువంటి ముముచ్చత్వము అని చెప్పబడుతుంది. సంస్కారమునకు తపోధ్యానములు నిశ్చయే ప్రధానమని చెప్పిన మనం భావిస్తున్నాము, కానీ తపోధ్యానములు కొంటే కూడాను సత్కర్మలు మరింత పవిత్రమైనటువంటివి. తపోధ్యానములు కేవలం స్వార్థంతో కూడినటువంటివై ఉంటాయి, కాని తమకు తామే తరించక పరులను కూడాను తరింపజేసి తాను తరించటం అనేటువంటిది మన యొక్క వైదిక ప్రమాణము. కనుక మనము తరించడమే కాకుండా ఇతరులు కూడాను తరింపచేయటానికి తగిన ప్రయత్నం చేయాలి. మనలో ఈ తరింప చేసుకోవటానికి తగినటువంటి సాధనలో ఉండేటువంటి మూల కారణము కొన్ని మనము విచారించుకోవాలి. మనలో ఉన్న తమో రజోగుణములు ఏ రీతిగా మనం సంస్కరింప చేసుకోవాలి? తమో గుణములే మనకు అన్నింటి విధాల కూడాను బంధనకు మూల కారణము. ఇవి ఈ విధమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యముల ద్వారా ఈ తమో రజోగుణములను కొంతవరకు చల్లార్చుకోవచ్చు, అదుపులో పెట్టుకోవచ్చు. ఏ విధంగానగా మనం ముందు అనుకున్నట్టుగా ఈ మైత్రి దయ ఈ రెండింటినీ మనం అభివృద్ధి పరచుకుంటే ముదిత ఉపేక్ష సహజంగా ఏర్పడిపోతాయి. ప్రథమ స్థానమైనటువంటి యొక్క మైత్రికి మన సేవలంతా కూడాను ఎంతో సహకరిస్తూ వస్తాయి. సోదర మానవులు ఎందుండేటువంటి బాధలను మనం కంటితో చూచి మనస్తో అనుభవించటం అనేటువంటిది ఇది చాలా దుర్లభమైనటువంటిది, చాలా దుఃఖమైనటువంటిది. చైనాలో ఒక యువతి ఉండేటువంటిది. ఏదో ఒక విధమైనటువంటి సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో ఏడ్చేటువంటి వారిని చూచి తాను భరించలేనిటువంటి దుఃఖం అనుభవించేటువంటిది. తాను బయటకు వచ్చేటప్పటికీ కన్నులంతా కూడా కేవలం వాచి చాలా ఎర్రని నిప్పుల వలె ఉండేటువంటిది. వాడు ఏడ్చినంత కాలము తాను ఏడుస్తూనే ఉండటం. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దుఃఖమును తాను చూడలేదు, దుఃఖమును తాను భరించలేదు అనేటువంటి సత్యాన్ని మనకు రుజువు చేస్తుంది. అయితే ఇందులో ఒక పెద్ద ఆశ్చర్యం ఒకటి ఉంటుండాలి. తాను ఆ యొక్క సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకంటే ఇంకా బాధపడేటువంటి వ్యక్తులు ఎంతమందో కనిపించినప్పటికీ దీనికి తాను దుఃఖపట్టడం లేదు. కేవలము అసత్యమైనటువంటి దానిపైన తన దుఃఖాన్ని దారబోస్తుండాలి, కానీ సత్యనిత్యమైనటువంటి దానిపైన తన దుఃఖాన్ని ఏమాత్రం కూడా దారబోయటం లేదు. మనం కూడాను కేవలము బయట దుఃఖాన్ని చూచి మనం భ్రమించిపోవటంలో చాలా వరకు కూడా మనం మోసపోతున్నాం. అంతర్భావాన్ని సరిగ్గా సంబంధం చేసుకోవాలి, మూల కారణాన్ని మనం వెతకాలి. ఈ మూల కారణం ఇరువురు ఎందుకు ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. హృదయపూర్వకంగా వారికి సేవ చేయడానికి మనము సిద్ధమవుతావు. ఏదో ఏడుస్తున్నాడని నాలుగు కాసులు ఇచ్చి పంపించేసి చీచి వాడు ఏడ్చడం వల్ల నాలుగు కాసులు ఇస్తే నా జోబి ఖాళీ అయిపోయినాయి అని మరి మనం భావించరాదు. తిరిగి దూరం వెళ్లిన తర్వాత కూడా అయ్యో నేను నాలుగు కాసులు మాత్రమే ఇచ్చాను, నా కడుపుకు నాలుగు కాసులతో నేను నింపుకోగలనా? పాపం ఈ నాలుగు కాసులతో అతను ఈ పొట్టను ఏ రీతిగా నింపుకోగలడు? నేను చాలా తప్పు చేసి వచ్చాను, ఇంకా నాలుగు కాసులు ఇచ్చింటే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ తనలో రావాలి. ఇలాంటిది నిజమైనటువంటి మైత్రికి సరైనటువంటి గుర్తు. మనం కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కూడా తెలుసును, ఏదైనా అనౌన్స్ చేస్తున్నామంటే మరి వాడు 50,000 ఇచ్చాడు, నేను ఒక 100,000 నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేయటమును తదుపరి దానిని అయ్యో ఎందుకు రా అనౌన్స్ చేస్తేనే ఎట్ట నేను ఇచ్చేది ఏమి చేసేది అని లోపల బాధపడేటువంటిది. ఇలాంటి ఆడంబరమైనటువంటి చర్యలకు మనం ఏమాత్రం కూడా దోవ ఇవ్వరాదు. కనుక మొట్టమొదట మన సంస్థల లోపల శక్తికి మించినటువంటి రీతిగా మనం పోకూడదు. శక్తికి మించి చేసేటువంటి సేవలు అహంకారంలోకి ప్రవేశిస్తాయి. శక్తికి తక్కువగా పనిచేస్తే ఇది దొంగగా ఏర్పడతాడు. మనము శక్తికి తగినంతనే మనం చేయడానికి ప్రయత్నించాలి. ఎరిగి దానము చేయి అన్నారు. శక్తి ఉండి కూడాను మనం తక్కువ సేవలుగా చేస్తుంటే నిజంగా మనం సమాజ దొంగలుగా తయారవుతాం. 10 మంది మెచ్చుకోవాలని మనం శక్తికి మించి మనం సేవ చేస్తే ఇది అహంకారంగా రూపొందుతాం. సంస్థలలో అహంకారి కాని దొంగ కాని ఉండరాదు. పరిశుద్ధమైనటువంటి సాధకుడుగా మనం తయారు కాదు. మనం ఏమి చేసినా కూడా దీన్నంతా ఒక సాధనగా మనం తెలుసుకోవాలి. ఇది భగవంతుని సన్నిధి చేరేటువంటి మార్గంగా మనం విశ్వసించాలి. కేవలం సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధమైనటువంటి నిబంధనలు, కొన్ని నూతనమైనటువంటి యొక్క కార్యక్రమాలు మనం చేపడుతూ వచ్చాం. కానీ ఇవన్నీ కూడా సత్యసాయి నిమిత్తం కానీ లేక ప్రజల నిమిత్తమని కానీ కాదు, నీ నిమిత్తమై నీవు చేసుకోవటమే. ప్రజలలో నీవు ఒక్కడై ఉండటం చేత నీకు చేసుకున్నటువంటి సేవ ప్రజలకు కూడా చేరుతుంది. కనుక మనము చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడాను రుచికరమైనటువంటివిగా, పవిత్రమైనటువంటివిగా, నిస్వార్థమైనటువంటివిగా ఉండినప్పుడు తిరిగి 10 మందికి మనం అందించి దాన్ని మనం కూడాను భుజిస్తాం. ఈ వంటలో ఎట్టి రుచి ఉంటుందో అది తిరిగి నీవే అనుభవించవలసి వస్తుంది, నీవే తినవలసి వస్తుంది. మంచిదిగా ఉంటుంటే దాన్ని నీవు కూడాను అనుభవిస్తావు మంచిగా. ఈ భావముతో మనం సేవలు చేయటానికి పూనుకోవాలి. మన జీవిత సంస్కరింపు చేసుకోవటాని కోసమని ఈ చేసేటువంటి సేవలన్నీ కూడా, దీనికోసమనే సంస్కారం అత్యవసరమని పూర్వీకులు చెప్తూ వచ్చారు. సంస్కారం వల్లే జీవుడు కూడాను దేవుడు కావస్తున్నాడు. కనుకనే మనము బ్రహ్మైవ భవతిని బ్రహ్మతత్వం ద్వారా బ్రహ్మ ఏ విధంగా మారగలుగుతున్నాడో బ్రహ్మగా, అదే విధంగానే దైవ భావం చేత సేవలు చేసి తిరిగి దైవరూపంగా మనము మారటానికి పూనుకోవాలి. కానీ శారీరక మానసికమైనటువంటి సంస్కారములు ప్రతి మానవుడికి కూడా అత్యవసరం. ఒక ఆస్తికులకు మాత్రమే కాదు, నాస్తికులకైనా యాస్తికులకైనా ఆస్తిక నాస్తికులకైనా సర్వులకు కూడా సంస్కారం అత్యవసరం. సంస్కారం యొక్క ఫలితము తాత్కాలికంగా మనకు తెలియకపోయినప్పటికీ, ఫలితం ఇవ్వకపోయినప్పటికీ, భవిష్యత్తులో దీని యొక్క బాధ్యతను మనం అనుభవించవలసి వస్తుంది. మనము జపములు చేయలేకుండా ఉంటాం, ధ్యానములు చేయలేకపోవచ్చును. ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా ఎంతైనా జప ధ్యానముల యొక్క ఫలితం కూడాను ఇందులో చేరి వస్తుంది. జీవులను ఆనంద పెట్టడం అనేటువంటిది ఇది దేవుణ్ణి ఆనంద పెట్టడమే. కారణం ఏమిటనగా ప్రతి జీవుని ఎందుకుడను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని రాత్రి చెప్పినట్టుగా అన్ని భూతములు ఎందుకుడను భగవంతుని యొక్క అంశమే ఉంటుండాలి. కనుక నీవు చేసేటువంటి ప్రతి సేవ కూడాను
2: ఒక దైవ సేవగా మనం భావించాలి. నవ విధమైనటువంటి మార్గములు యందు భక్తి మార్గములు ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక మార్గంగా మనం విశ్వసించాలి. బంధముతో మాత్రం చేయరాదు, ఒక ఒత్తిడితో చేయరాదు, హృదయపూర్వకమైనటువంటి భావంతో చేయాలి. నిజంగా ఈ సేవాభావము లోపల నుంచి ఊరాలి కాని బయట నుంచి కూరేది కాదు. బయట నుంచి కూరినటువంటిది ఎంతసేపు ఉండగలదు, ఏదో ఒక సమయంలో తిరిగి అంతా బయటపడిపోతుంది. పలు నుంచి ఊరినటువంటిది ఎన్ని వచ్చినా ఇంకా వస్తూనే ఉంటుంటది, దీనికి అంత్యమే ఉంటుండదు. కనుక మనము సేవా కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు హృదయపూర్వకమైనటువంటి సేవలు చేసి భగవంతుని ఆనందపరిచి మీరు కూడా ఆనందించడం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి. మనము సేవలు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. చేస్తున్నారు ఈ స్టేట్ వాళ్ళు చేస్తున్నారు, వీరు ఇన్ని చేశారు, వారన్నీ చేశారు, దానికి దీనికి పోలికలు మనం పెట్టుకోరాదు. విషయాన్ని నీవు సంస్కరింప చేసుకోవటానికి పరుల యొక్క అనుకరణ నీకెందుకు? అనుకరణ చాలా బలహీనం, ఆదర్శం చాలా బలమైన. కనుక నీవు బుద్ధిపూర్వకంగా ప్రీతిపూర్వకంగా నీవు చేయడానికి ముందంజ వేయాలి. ఇది సేవాదళం యొక్క ఇయర్ కదా, ఇంట్లో సేవాదళం యొక్క కార్యక్రమం పాల్గొనాలి, సేవాదళం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేయరాదు. జిల్లాల్లో కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, నా జిల్లాలో పెట్టుకోకపోతే నాకు అవమానం అవుతుందేమో అనేటువంటి దీని భావంతో నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొనరాదు. కనుక ఈ విధమైనటువంటి పోలికలు నీవు లేకుండా నీ హృదయపూర్వకంగా నా కర్తవ్యం ఇది, నేను చేయవలసింది ఇది అని హృదయపూర్వకంగా చేయడానికి ప్రయత్నించాలి. ఈనాడు మనము సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి విషయంలో అనేక విధమైనటువంటి సాధనలు సలుపుతున్నాము, ఇతరులకు బోధిస్తున్నాము. ఇది ఎంతవరకు సాధించాము అని ఎవరికి వారు విచారం చేస్తే ఏమాత్రమూ దీనికి సరి అయినటువంటి జవాబు లేదు. ఇది కేవలము డబ్బును ప్రోగు చేసుకునే నిమిత్తమై ఏర్పడించినటువంటిది కాదు. ఈ విధమైనటువంటి భావాలు మాత్రము మీ హృదయాల్లో ఉండకూడదు. మనము కేవలము ఒక ప్రకృతి దేశం యొక్క సౌభాగ్యాన్ని లక్ష్యంలో పెట్టుకుని మనం ఈ పవిత్రమైన కార్యంలో పాల్గొనాలి కానీ ఏదో ఒక డబ్బును ప్రోగు చేసి పలాను జిల్లా నుంచి పలాను ఇంతవరకు మేము ఇస్తాము అనేటువంటి ఒక భావంతో మాత్రము ఈ సేవల్లో మనం పాల్గొనరాదు. విశ్వశ్రేయస్సు మనం ఎందుకు కోరాలి? తన శ్రేయస్సుపైనే విశ్వశ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. వ్యక్తి శ్రేయస్సుగా ఉండినప్పుడే సమాజం శ్రేయస్సుగా ఉంటుంది. సమాజం విశ్వశ్రేయస్సు, సమాజ, వ్యక్తి, ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు. ఈ మూడు కూడా అవినాభావ సంబంధాలు, అన్యోన్య ఆశ్రయాలు. కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించుకోకుండా ఏదో ఒక విధమైనటువంటి సమాజ సేవ లోపల నా యొక్క వ్యక్తి పేరు కావాలి అనేటువంటి ఒక భావంతో పోతే నీ సమాజం నుంచి వ్యక్తి వరకు దిగద్దు, వ్యక్తి నుంచి సమాజంలో ప్రవేశం. నీవు భగవంతుల్లో ప్రవేశించడానికి ప్రయత్నించినట్టుగా భావిస్తున్నావు. నువ్వు ప్రవేశించడం కాదు, నీలో భగవంతుడు ఆవిర్భవించాలి. అయినటువంటి యొక్క సాధన. కనుక మనము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క అర్థములు లేకుండా పవిత్రము లేకుండా మేము దీన్ని ప్రారంభించడం లేదు. డోంట్ వేస్ట్ మనీ అన్నాం. అయితే ఇది మనం వేస్ట్ చేయకుండా ఉన్నామా? చేస్తూనే ఉన్నాం. ఏదో కావలసినప్పుడు ఆ సమాజంలో ఆయన ఎంత వేశాడో నేను అంత వేసేసి దీన్ని కవర్ చేసుకుంటాను అనే భావం రాకూడదు. ఇది ధనము. ధనము అనేటువంటిది ఒక దైవంగా మనం భావించుతున్నాం. కారణం ఏమిటనగా దైవములో ధర్మమూలం మిధం జగత్తునే ధనమూలం మిధం జగత్తుగా మారిపోయింది. ఇది మనం దుర్వినియోగం చేయటం చేత మనకు ఒక విధమైనటువంటి దుర్గుణములు కూడా అభివృద్ధి అవుతాయి. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెల్ అన్నారు. కనుక మనము ఒక విధమైనటువంటి యొక్క దుష్టబుద్ధికి చోటిచ్చినట్టుగా అవుతుంది. ఈ యొక్క పేరు ప్రతిష్టలకై నీవు ఇంతటి సాహసానికి పొనుకుంటున్నావే కాని.
0: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 జూలై 14వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

ప్రపంచములో మనం అభ్యసించే విద్యలన్నీ మనల్ను భ్రమింపజేసేవే, బంధనాలు కల్పించేవే. బంధనాలకు మనస్సే కారణము, మోక్షాభ్యాసాలకు మనస్సే కారణము. ఈ మనస్థితిని ముందు మనం అర్థం చేసుకోవాలి. యత్ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్దో భవతి, ఆత్మా రామో భవతి. ఇది భక్తి ప్రేమ తత్వసారము. ఈ తత్వానికి అతి సన్నిహితముగా తీసుకుపోతాడు భగవంతుడు. భక్తుణ్ణి ప్రేమమత్తులో ముంచేది అతడే, ప్రమత్తుణ్ణి గావించేది అతడే. అంతా దైవమే. ప్రతి మానవుడు మనస్సు యొక్క చంచలత్వానికి లోబడి మునిగిపోతున్నాడు. పరమార్థము, పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు. ధర్మం, నీతి, జాతిని కూడా లక్ష్య పెట్టడం లేదు. తనకు లభించినది అనుభవించడమే ధర్మము. తాను తరిచిందే నీతి అని భావిస్తున్నాడు. జీవితానికి కొన్ని నిష్టలు, నియమాలు, క్రమశిక్షణలు ఉన్నాయి. ఇలాంటి నియమ శిక్షణలతో కూడిన తత్వాన్ని యథార్థమైన జీవితముగా భావించుకోవాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. బాలాజీ, కామాక్షి, షిరిడీ బాబా, స్వామి మొదలైన వారి ప్రతిమలతో ఉన్న పతకాలు బయట ఎన్నో దొరుకుతాయి. అయితే తిరువేంగాడు క్షేత్ర దేవత అయిన వీరభద్రస్వామి పతకం దొరకటం మాత్రం కొంచెం అసాధ్యమని చెప్పాలి. ఇటువంటి పతకాలను స్వామి సృష్టించి నాదస్వర విద్వాన్ శ్రీ తిరువేంగాడు సుబ్రహ్మణ్య పిళ్ళై గారికి ప్రసాదించారు. కుసుమ హరినాథ్ వంటి భక్త దంపతులను గూర్చి మనలో చాలా మందికి తెలిసుండకపోవచ్చు. వీరిద్దరూ ఉత్తర దేశాన నామ సంకీర్తనమును ప్రబలం చేసిన వారిలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ దంపతుల నవనూతన రజిత విగ్రహాన్ని 1959 విజయదశమి అనంతరం ఒకనాడు సాయంత్రం చిత్రావతి తీరానికి కుసుమ హరినాథ్ సాంప్రదాయానికి చెందిన ఒక భక్తుడు రాగానే స్వామి ఆ పరమభక్త దంపతుల చరిత్ర వివరించటమే కాకుండా తమ హస్తచాలనంతోటి ఆ దంపతులిద్దరూ ఒక పాము పడగ కింద నిలబడి ఉన్నట్టుగా ఉన్న వెండి విగ్రహాన్ని ఒకటి సృష్టించి ఆ వచ్చిన భక్తునికి అనుగ్రహించారు. ఆ విగ్రహంలో కుసుమదేవి పాలభాగాన కుంకుమ దిద్దినట్టుగా కూడా ఎర్రని చుక్క ఉంది. ఉపనయనాలు జరిపించే సందర్భాలలో స్వామి తడి పసుపుతో పూయబడిన యజ్ఞోపవీతాలను రప్పించేవారు. ఈ సృష్టించడం అన్న వాటిల్లో ఎన్నెన్నో వింతలు. కేవలం తన సంకల్ప సృష్టి అని చూపక అంతకు పూర్వమే అంతకు క్రితమే ఉన్న వస్తువుని కూడా అప్పటికప్పుడు ఉద్భవింపచేస్తున్నట్టు కొన్ని సమయాల్లో స్వామి అనుగ్రహించారు. ఒక చిన్న కాగితపు ముక్కను తమ వేళ్లతో తిప్పి ఒక కర్ణకుండలంగా మారుస్తారు. ఇటువంటి చేష్టలు చేస్తున్నప్పుడు స్వామి వదనం ఒక పసిపిల్లాడిగానే తోస్తుంది. భక్తుడిని చూసి చిలిపి చేష్టల చిన్నారి పాపడిలాగా నోరు తెరు అంటారు. ఆ నోటిలో ఆ కాగితపు చుట్టను వేసి గాడిద అని తనను పరిహాసం చేయిపుతున్నారు కాబోలు అని ఆ భక్తుడు నోరు తెరుస్తాడు. ఆ కాగితపు చుట్టతో స్వామి ఆ భక్తుని నాలిక మీద వ్రాస్తారు. ఆహా, అది కాగితపు చుట్ట కాదు, వెండి కలంగా మారిపోతుంది. ఆ కలంతో స్వామి ఒక మహామంత్రాన్నే భక్తుడి నాలికపై రాస్తారు. ఇంతటి మహదానుగ్రహాన్ని స్వామి ఒక పసిపిల్లవాణి చేష్టలాగా స్ఫురింపచేసి వినోదిస్తారు. అటుపైని ఆ కలాన్ని భక్తుడి వైపు విసురుతారు. ఆ కలంలో ఆ మహామంత్రం అచ్చయ్యుంటుంది. అంతేనా, ఆ చిన్న కలం చివరి భాగంలో ఒక గుండు సూదులోని గుండు పరిమాణం కల ఒక వలయాకారంలో ఆ మంత్రదేవత ప్రతిమ కూడా పొదగబడి ఉంటుంది. ఎంతెంత అద్భుతాలో! ఇవన్నీ భక్తులలోని భక్తి విశ్వాసాలు దృఢపడ్డానికే కాని తర్కం ఆలోచించటానికి కాదు. స్వామి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కారులోని పెట్రోల్ ఖాళీ అయినప్పుడు దానికి బదులు నీటినే పోయమని చెప్పి దానిని తన చేత్తో తిప్పి పెట్రోల్గా మార్చినటువంటి అత్యద్భుత సన్నివేశాలు అనేకాలు. షిరిడీ బాబా నీటిని ఉపయోగించి దీపాలు వెలిగింపచేయటం, ఒక వస్తువుని మరొక వస్తువుగా మార్చటం అన్నది అద్భుత లీలే. పరంధాముడైన పర్తివాసుడు ఒకనాడు చిత్రావతి తీరాన గూడిన భక్తులకు ఒక మహాద్భుతాన్ని అనుగ్రహించారు. భక్తులందరూ ఆ విధంగా కూడి ఉన్నప్పుడు ఆకాశాన పూర్ణచంద్రుడు ఉదయించి ఉన్నాడు. వెన్నెల పిండారబోసినట్టు కనపడుతోంది. స్వామి ఆ పూర్ణచంద్రుణ్ణి తిలకించారు. ఆ చంద్రబింబం కూడా మన ముఖాన్ని పోలినట్టే ఉంది కదూ అని భావించారు ఏమిటో. మన వదనమునకు చుట్టూ ప్రభవలే ఉన్న కేశభారము ఆ చంద్రునికి మాత్రం ఎందుకుండకూడదు అని తలచారో ఏమో మన స్వామి. కింద నుండి ఒక్క మారు తమ దివ్యహస్తాన్ని తిప్పగానే ఆకాశాన్ని వెలిగే చంద్రుని చుట్టూ కూడా స్వామి కేశాల వలె ఒక బుట్టగల ఆకారం గోచరించిందిట. అంతేనా, ఇక్కడి నుంచి స్వామి మింట ఉన్న బుట్టతల ఆకారాన్ని చూసి రాయటం మొదలుపెట్టారు. ఏమి అద్భుతం, ఏమి విచిత్రం! చంద్రుని చుట్టూ ఏర్పడిన బుట్టతల ఆకారంలో మెరుపు తీగలతో శంఖము, చక్రము స్పష్టంగా గోచరించాయి. ఆ వింతైన వినోదం అక్కడితో ఆగలేదు. తిరిగి స్వామి మరొక మారు చేయి కదిలించటంతో ఆకాశాన ఏర్పడిన ఆ శంఖం స్వామి హస్తంలో వచ్చి అమరింది. మెరుపు తీగ మాయమై వెండి శంఖంగా మారింది. అమృతమూర్తి అయిన స్వామి ఆ శంఖం నుంచి వందలాది భక్తులకు అమృతాన్ని పంచారు.
ఇప్పటికీ ఆ శంఖం ప్రశాంతి నిలయంలోని పూజా మందిరంలో ఉంది. ఇట్టి అద్భుత చిహ్నాలే కాక దైవీక లౌకిక చిహ్నములైన మంగళసూత్రములు, కేవలం లౌకికమైన ఉంగరాలు, నెక్లెస్లు వగేరా తాత్కాలికములై, అతి లౌకికమైన తినుబండారాలు మొదలైనవి బాహ్య దృష్టికి ఎన్నైనా అంతస్తులుగా మరీ అమర్చవచ్చు. అయితే వీటన్నింటికీ ప్రతిఫలించే ప్రేమవృష్టి కారణంగా తాత్కాలికమైన లౌకిక ప్రవృత్తి గల తినుబండారాలు మొదలైనవి స్వామి ప్రసాదాలుగా లభ్యమైనప్పటికీ అవి భక్తుల మనోవ్యవస్థలో ఏ జపమాలనో విగ్రహాలనో పొందిన ఆనందాన్ని, ఉన్నత స్థానాన్ని అందిస్తున్నాయి. స్వామి యొక్క ప్రేమామృత వాహిని ఇట్టి ఆత్మానందాన్ని భక్తులకు కలుగజేస్తోంది. స్వామి యొక్క సంకల్ప సృష్టిని మనం అవగాహన చేసుకోవటం అనేది సాధ్యం కాని పని. స్వామి విభూతి సృష్టించి అనుగ్రహించినప్పుడు వారి చేతులకు కొంత విభూతి అంటుకుని ఉంటుంది, తరువాత దానిని స్వామి దులిపేసుకుంటారు. అయితే నేతి చుక్కలు కారుతూ ఉన్న తీపి తినుబండారాలు మొదలైనవి సృష్టించినప్పుడు నామమాత్రానికైనా కూడా వారికి చేతికి నేతి జిడ్డు లాంటివి అంటుకోకపోవడం నిజంగా ఒక వింతే. లెక్కలేనన్ని తినుబండారాలు చాలా సృష్టించి ఇస్తున్నప్పటికీ 1968 ఇంద్రాదేవి గారికి, కోవన్ దంపతులకు, ఇంకా 13 అమెరికన్ భక్తులకు కోరికల గదిలో వివిధ రుచికరమైన భక్ష్యాలను స్వామి సృష్టించిచ్చారు. ఫ్రెష్లీ ప్రిపేర్డ్, ఈట్ దెమ్ అని మాతృప్రేమ ఉప్పొంగగా పంచిన సన్నివేశం ఎంతో చెప్పుకోదగింది.

వాటిల్లోని నెయ్యి, పాలు, చక్కెర స్వామి యొక్క రూపంలోనూ, హృదయంలోనూ, వాక్కులోనూ నిండి ఉండి ద్రవించినటువంటివే. తనను చాలా రోజులుగా పలకరించలేదని వ్యధ నొందిన మనస్తత్వ శాస్త్రవేత్త శ్రీ శాండ్విస్ తో స్వీట్స్ స్వీట్స్ అంటూ స్వామి కలకండ విసిరినప్పుడు ఆ శాస్త్రవేత్త పొందిన హృదయానందం గమనించినట్టయితే స్వామి ఈ అద్భుతాలు ఎందుకు ప్రదర్శించాలి అని మనం ప్రశ్నించనేలేము. కలకండ ప్రసాదిస్తున్నప్పుడు ఆ స్వామినే మనం ఒక కలకండ విగ్రహంగా భావిస్తాం. వారు అమృతం పంచుతుంటే వారిని సాక్షాత్తు అమృతమూర్తులుగానే ఊహిస్తాము. అవును, స్వామి మాధుర్యంలో మధువైన ఆ ప్రేమ చిహ్నములే కదా వారి సృష్టి మొత్తం. మరొక సమయం అన్యదేశస్థుడైన ఐవర్ వద్ద స్వామి ఇదిగో తీసుకోండి స్వీటు అని తమ చేయి చాపారు. స్వామి వారి ఒక్కొక్క వేలు పాలతో చేయబడిన ఒక్కొక్క భక్షణంతో అంటుకుని ఉంది. ఒకే ఒక్క దెబ్బకు ఐవర్కు 5 భక్షణాలొచ్చాయి. తమ హస్తములలో ఇమిడేటటువంటివే తాము సృష్టించి ఇస్తున్నందుకు కారణం తెలియచేశారు కూడా స్వామి. తమలో ఉద్భవించే ప్రేమాతిశయం వల్ల తమ కూడానున్న భక్తులు అప్పటికప్పుడు తిని ఆనందించేందుకు వీలుగా సృష్టించిన తినుబండారాలు తప్ప మిగతా వస్తు సృష్టి అంతా కూడా నిరంతరంగా భక్తులకు ఒక రక్షగా ఉపయోగపడేటట్టుగా అనుగ్రహించేవని స్వామి చెప్తారు. ఉంగరాలు, పతకాలు, జపమాలలు, నెక్లెస్లు, గడియారాలు, పర్సుల్లో ఇమిడి ఉండే చిత్రపటాలు మొదలైనవి హస్తంలో పట్టగలిగేవే కదా. అందువల్లనే భక్తులు ఎల్లప్పుడూ వీటిని తమ వద్దే ఉంచుకోవటానికి సాధ్యపడుతుంది కదా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ వీటిని తమతో కూడా తీసుకువెళ్లటానికి సాధ్యమవుతుంది. అంతేకాని కుర్చీలు, బల్లలు, భవనాలు, గుమ్మడికాయలు వెళ్లిన చోటికల్లా తీసుకువెళ్లడం సాధ్యపడుతుందా? అందువల్లనే అవన్నీ కూడా నేను సృష్టించగలను సుమా అన్న డిమ్మంతో స్వామి దేన్నీ సృష్టించటం లేదు. ఒక ఉద్దేశంతోనే తమకు అఖండ శక్తి ఉన్నప్పటికీ కూడా అటువంటి అసందర్భపు అనవసర సృష్టి స్వామి చేయటం లేదు. ఈ సత్యం గ్రహించుకున్నట్టయితే అవకతవక ప్రశ్నలు తలెత్తటానికి అవకాశం ఉండదు. నేపాల్ దేశం నుంచి వచ్చిన వారికి స్వామి అనుగ్రహించిన సూర్య యంత్రం ఎంత పెద్దదైనది. అట్టిదాని ఏ విధంగానూ గుప్తంగా ఉంచటానికి శక్యం కాదు. స్వామి ఒకమారు తమ హస్తం పైకెత్తి కిందకి కదల్చగానే ఆ మహాయంత్రము ధగధగా మెరిసిపోతూ ఉద్భవించిన దృశ్యం కన్నులారా చూసి తరించిన వారున్నారు. స్వామి అద్భుత సృష్టి పరికించినప్పుడు వారికి అసాధ్యమైనది ఏదీ లేదని తెలుస్తుంది. రెక్కల కిరీటాలు చుట్టుకుని ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఒక జాతి వారికి వారి గ్రామదేవత విగ్రహాన్ని అతి సూక్ష్మ వివరాలతో సహా సృష్టించి అనుగ్రహించారు స్వామి. దరిదాపు 2000 సంవత్సరాల పూర్వము యేసుక్రీస్తును శిలవేసిన ఆ చెక్కలోని కొన్ని భాగాలతో ఒక శిలువను శ్రీ హిస్లాప్ గారికి ప్రసాదించారు స్వామి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ శిలువ! ఆనాడు శిలువ వేయబడిన యేసుక్రీస్తు అనుభవించిన వేదన ఎంతో స్పష్టంగా ఆ శిలువలో వ్యక్తమవుతూ ఉంటుంది. మేకులు కొట్టినందువల్ల చిందిన రక్తపు చారికలు ఆ శిలువలో కొట్టొచ్చినట్టు కనపడతాయి. ఆఖరి క్షణంలో ఆ ప్రభువు నోటి నుంచి కారిన చొంగ కూడా అతి స్పష్టంగా పదిలమై కనపడుతూ ఉంటుంది. ఆ చిన్నారి శిలువలో ఇట్టిది ఎన్నడూ కనలేదు, వినలేదు అన్నట్టుగా ఆ శిలువను సృష్టించారు స్వామి. జగత్ సృష్టికర్త అయిన స్వామికి ఇది ఒక చమత్కారమే కదా. మరొక అద్భుత సృష్టిని విందాం. 1973 సంవత్సరంలో డిసెంబర్ 8 తేదీన స్వామి కొంతమంది భక్తులతో ప్రశాంతి నిలయం నుంచి బృందావన్కి కారులో వెళ్తున్నారు. ప్రయాణం 1 గంట గడిచిన తర్వాత స్వామి కార్లను తిప్పమని చెప్పి ఒక అతి రమ్యమైన వనానికి భక్తుల్ని తీసుకుని వెళ్లారు. అక్కడ ఒక వెలగ చెట్టు, వెలగ పండ్లను రాళ్లతో రాల్చటానికి భక్తులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒక అంగుళం పొడవున్న పచ్చి చేదు కాయ మాత్రం ఒక్కటి చెట్టు నుంచి రాలింది. స్వామి దానిని స్వయంగా వంగి తన చేతుల్లోకి తీసుకున్నారు. బొటని వేలికి, చూపుడు వేలికి మధ్యన దానిని పట్టుకుని ఇదిగో చంద్రుడు అన్నారు స్వామి. ఒక్క క్షణం ఆ వెలక్కాయ తమ చేతుల్లో మూసిపెట్టి తిరిగి తెరిచినప్పుడు స్వామి చేతుల్లో ఒక అసాధారణమైన వస్తువు గోచరించింది.
అది ఒక ప్రకాశవంతమైన గోళం. సూర్యుని కాంతి దానిపై పడి అది ధగధగా మెరిసిపోతోంది. సూర్యకాంతి వల్ల పైకి ప్రకాశవంతంగా కనపడుతున్నప్పటికీ లోపల ఆ గోళం అంతఃప్రకాశం కలిగినది కాక అంధకారంతో కూడిన అనేక ప్రదేశాలు అందులో దృశ్యమయ్యాయి. వివిధ వర్ణాలతో ధాతువులు తెలియవచ్చాయి. పైకి సమతలంగా ఉన్నప్పటికీ లోపల మిట్టా పల్లాలు ఎన్నో కానవచ్చాయి. చిట్టి చంద్రుడు, చంద్రునిలో ఉన్న అన్ని వస్తువులు కలిగి ఉంది ఈ గోళం అన్నారు స్వామి. అంతకు కొద్ది రోజుల క్రితం పత్రికలలో చంద్రుని ఇరుపక్కలాగల అంతరిక్షాన్నించి తీయబడిన ఛాయాచిత్రాలు వెలువడ్డాయి. వాటిలో ఉన్న అన్ని వివరాలతో ఇక్కడ ఈ చిట్టి చంద్రుడు రూపొందాడు. చంద్రునిలోని వస్తువుల ధాతువులు విచిత్ర వర్ణ ప్రకాశాలతో ఒక అసమాన తేజోవిరాజ సౌందర్య భాండారంగా ప్రజ్వలించసాగింది ఆ చిన్ని గోళం, ఆ విలక్కై. అందరూ వనభోజనం ముగించారు. స్వామి తిరిగి ఆ చిన్న గోళాన్ని సూర్యరశ్మికి ఎదురుగా తిప్పి పట్టుకున్నారు. ఇప్పుడు గోళపు చివరి అంచులు మాత్రమే ప్రకాశవంతంగా ఉన్నాయి. చంద్రోదయం చూశారా అన్నారు మన స్వామి. స్వామి సాయి సుధాకరులు కదా. తిరిగి ఒకమారు స్వామి తమ హస్తాన్ని మూసి తెరిచారు. ఆ చిట్టి చంద్రుడు పూర్తిగా అస్తమించాడు. పాత వెలక్కాయి ప్రత్యక్షమైంది. నిజంగా ఇది మన చిత్తానికి అందని వెలక్కాయి చిద్విలాసమే. ఎంతటి అద్భుత చంద్రవృష్టి! విజ్ఞాన శాస్త్ర జ్ఞానానికి అందని అతీతులు మన స్వామి అని నిరూపించటానికి ఈ ఒక్క దృష్టాంతం చాలు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిస్నర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాము. భాగవతం వేదవ్యాస మహాముని చెప్పగా గణపతి ఎడతెరిపి లేకుండా తన దంతంతో సైతం లిఖించాడు. కాని సాయి భాగవతంలోని ఈ అంశానికి ఒక ప్రత్యేకత ఉంది. భక్తురాలే స్వయంగా నిత్యం తనకు స్వామి ప్రసాదించే అనుభవాలను బోధనలను వ్రాసిపెట్టుకుని తరతరాలకి గుర్తుండే రీతిగా అద్భుతంగా ఇప్పుడు మనకి వినిపిస్తున్నారు. స్వామితో గడిపిన కొన్ని మధుర క్షణాలను ఈనాడు ఇందిరమ్మ గారు స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలోని రెండవ భాగంలో వినిపిస్తారు.

ఒకసారి స్వామి బెంగళూరులో వచ్చి ఇది చేస్తా ఉన్నారు అఖండ భజన. స్వామి ఆ టైంలో మా సిస్టర్ వాళ్ళు వచ్చిన్నారు. సో ఒక కార్ ఏముంది, 2 బ్యాచెస్గా పోవాలన్నమాట. 8 మెంబర్స్ అట్లా ఉన్నాం ఇప్పుడు. స్వామి ఏమన్నారంటే, నేను బెంగళూరు పెరుగుతాం, ముందు వాళ్ళని వచ్చి దించేసి మళ్ళీ కార్ అనుకొచ్చి మీరు రండి అన్నారు. సో వీళ్ళు పోయేటప్పటికే అందులో అప్పుడు రోడ్స్ బాగాలేవు కదా, వీళ్ళు పోయేటప్పటికే చాలా లేట్ అయింది. సరే వాళ్ళు స్వామి అనుకుంటా వెంకటరామన్ గారి ఇల్లు అనుకుంటా నేనది, నాట్ దిస్ వెంకటరామన్. ఒక అమ్మాయి వచ్చి పాడింది చూడండి, సుధా రాఘవని మిస్ రఘునాథన్ స్వామి సేవ్డ్ హర్ ఆల్సో ఐ థింక్ హౌస్ అనుకుంటా అది. సరే వాళ్ళకి చెప్పేసిలేరంట, వాళ్ళు అక్కడ దింపి స్వామి నేను వెళ్ళిపోతాను, వాళ్ళు వస్తారు, వాళ్ళ స్నానం చేశాక టిఫిన్ పెట్టి వాళ్ళని హాల్కి పంపించండి అని చెప్పారంట. సరే ఈ వీళ్ళు వచ్చేటప్పటికి రాత్రి 2-3 అయింది, తిరిగి మళ్ళీ కారు వచ్చేటప్పటికి. సరే మేము నలుగురు వెళ్ళిపోయాం. అప్పుడు మేము నలుగురు వెళ్ళేటప్పటికి చాలా రాత్రి, అంటే డ్రైవర్కి ఇల్లు చూపించారు స్వామి, నేరుగా అక్కడికే తీసుకెళ్లి, ఇంకెంతమంది వెళ్ళారో నాకు తెలీదు, ఈ కారు వెళ్లి వెనక్కి పంపించారు. పోయేటప్పటికి 6 అయిపోయి ఉంది మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి. వాళ్ళు పెద్దవాళ్ళు, నాకు ఇంకా జ్ఞాపకం, ఆమె ఇట్లా గోచి కట్టుకుని పెద్దది ఉంటారు. నేను చిన్నదాన్నమ్మా, నేను కింద నుంచి నీళ్ళు ఎత్తుకోపోతానంటే ఒప్పుకోదు, స్వామి కేసులో స్వామిని చూసినట్టు చూడాలంటుంది ఎంతసేపు. పెద్దవాళ్ళు ఇద్దరు, అందులో కింద బాత్రూము ఏమనుకున్నా తెల్ల పైన బాత్రూమ్ యూజ్ చేయమంటారు. నలుగురు ఉన్నాం కదా, నలుగురు కింద హాట్ వాటర్ గీజర్ అన్ని కూడా లేవు. అప్పుడు బక్కెట్తో నీళ్లు పట్టుకొస్తుంది, వెనక నుంచి మెట్లు ఎంత బతిలాడినా ఇవ్వడం లేదు. తర్వాత చెప్పి పర్వాలేదమ్మా స్వామి గేసులో మేము చేయకపోతే మాది తప్పు, పెద్దవాళ్ళు చేయించకూడదు అట్లా చెప్పి ఎట్లా తీసుకెళ్లాను. టిఫిన్ పెట్టేసి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి రమ్మన్నారు అమ్మ అన్నారు. స్వామిని ఎట్లా చూసినారో నిజంగా అట్లే చూశారు. అది అంటే స్వామి చెప్పి వెళ్ళారు, స్వామి గెస్ట్లు స్వామి చెప్పినారు, వాళ్ళని చూసుకొని పెట్టి పంపించమన్నారు కదా అని అంత మర్యాదగా అంత ప్రేమతో ఆపేయత. పెద్ద ఆమె 60 ఇయర్స్ ఉండి ఉంటాయేమో అనుకుంటే, అప్పటికి 55 అట్లా దాటి. సరే అట్లా పెట్టింది సార్, థ్యాంక్స్ చెప్పేసి వచ్చేసాను. నాకు ఇప్పటికి గుర్తు లేదైతే, చూసారా కదా ఆ రోడ్స్కి ఎంత గుర్తుండే కదా. కానీ వాళ్ళు అనుకున్నాను తర్వాత ఇప్పుడో ఒకసారి చూసి. అక్కడికి వెళ్ళాక వీళ్ళేమో భజన వరకు ఉండి వెళ్ళిపోయారు, మమ్మల్ని ఉండమన్నారన్నమాట ఆ రోజు. సరే భజన ఫస్ట్ టైం నేను అక్కడ భజన అక్కడ చూడడం కూడా. అక్కడ భజన ఎంత అయ్యాక పని పెట్టి మరి ఎట్లా ట్రైన్కి వచ్చామో నాకు కూడా తెలియదు అసలు. ఫస్ట్ టైం అందరూ లేడీస్మే, రూట్ తెలీదు, ఏమీ తెలీదు, ఎవరిని పంపించారో ఎక్కించారో కూడా నాకు తెలియదు. వీళ్ళ కారు వెళ్ళిపోయింది, కానీ మమ్మల్ని ఎట్లా పంపించారనేది నాకు గుర్తు రావడం. ట్రైన్కి మటుకు వచ్చాం, ఎవరిని మనిషిని పంపించి ఎక్కించారో. చెన్నై కూడా కాదు, అప్పుడు గూడూరులో ఉన్నాం. చెన్నైకి ఇంకా అప్పుడు వెళ్ళలేదన్నమాట. అప్పుడు ఎట్లా ట్రావెలింగ్ ఎట్లా తెలుసా, గూడూరు నుంచి 3 ట్రైన్లు మారాల, పాకాల రేణిగుంట రేణిగుంట అటు, పాకాల అటు, ముదుగుబ్బ దిగిన తర్వాత రోడ్లోకి వస్తే ఒక బస్సు ఉంటుంది, ఒకటే ఒకటి ఉంటుంది. ఆ ఒక్క బస్సు ఎక్కి ముఖపట్నం అరుగులు ఉండేది, ఒక గంటి మీద ముందు పాతకాలపు ఇల్లు ఉంటాయి. అక్కడి నుంచి చిత్రావతిలో 2 ఎద్దులు అది గూడు బండ్లు అంటారు, పెద్ద సామాన్లు వేసుకొచ్చే. దాంట్లో మనం కూర్చుంటే ఇంకా లాభమే లేదు, ఇటు అటు సామానంతా వేసేసి పెద్దవాళ్ళని ఎక్కించి వాళ్ళు కూడా కష్టపడేవాళ్ళు రావాలంటే. వెనక నడుచుకుంటే వచ్చాడు, చిత్రావతి నీళ్ళలో నడుచుకొని ఇసుకలో లాక్కొని వచ్చి. కానీ తమాష ఏంటంటే, ఇంత కష్టపడే రాత్రి నిద్రలేక 24 అవర్స్ అయ్యేది, ఇప్పుడు 5 or 6 అవర్స్లో వచ్చేది. వచ్చాక స్వామి కనపడేవాళ్ళు, అది తమాష. అక్కడ రాగానే పయనించిన దర్శనం ఇచ్చేవాళ్ళు పోర్చుకులు. ఇదిగో గుడూరులో వచ్చినారు, వాళ్ళకి ఆ రూమ్ ఇండి, దాంతో మన కష్టమంతా పోయేది, మర్చిపోయేవాళ్ళం అనమాట. ఇంకా అట్లా రూమ్ లేకపోతే చెట్ల కింద సామాన్ పడేయడం, ఒక బెడ్షీట్ కప్పేయడం సేఫ్, ఇంకెవ్వరూ దాన్ని తీసుకునేది ఇది ఏమీ లేదన్నమాట. అట్లా ఒక అనుభవం చూపించారనమాట, ఎట్లా మర్యాద చేయాలా, పెద్దవాళ్ళని ఎట్లా మర్యాద చేయాలా, గురువులతో వచ్చిన వాళ్ళని మనం ఎట్లా మర్యాద చేయాలో ఒక పాట నేర్పించారు అనుకున్నాను ఆ రోజు నేను అది చూసి. తర్వాత ఒకసారి ఇట్లా వెనక నుంచి మాట్లాడుతున్నారని చెప్తున్నారు, పయనించేంతా మాట్లాడేవాళ్ళని. మా కజిన్ ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళకి పెళ్లి చాలా కాలం, పిల్లలు లేరనమాట. కొయ్య బొమ్మ తిరుపతిలో చిన్న చిన్న బొమ్మలు అమ్మేవాళ్ళు అప్పుడు, ఆడపిల్ల తమాషకు పిల్లలు ఆడుకోవడానికి కొయ్యవి చెక్కతో దానికి ఒక చీర కట్టి. నేను చెప్పాను కదా వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ ఉండేది, మనం ఊరికి వెళ్ళేటప్పుడు స్వామి చెప్పకుండా పోకూడదు అప్పుడు, అందుకని అప్పుడు ఇంటర్వ్యూ ఉండేదన్నమాట, కొంచెంసేపు కానీ ఎక్కువసేపు కానీ అట్లా. ఈ అమ్మాయి ఇది ఎత్తుకొని వచ్చేసింది లోపలికి,
ఎందుకు చెక్క బొమ్మ తెచ్చావు, నేను మనిషి బొమ్మనే ఇస్తా నీకు అన్నారు. అయిపోయింది. తర్వాత ఒక శివరాత్రికి వచ్చామన్నమాట మేము. ఆ టైం అయిపోయింది వచ్చాం. అప్పుడు శివరాత్రికి కూడా స్వామి లింగాలన్నీ తీశాక పొద్దున అయిపోయాక రాత్రి అంతా భజన ఉండేది. నేను చెప్పాను కదా సేవదలు లేరప్పుడు మేమే ఉండేవాళ్ళం అక్కడనే. అది అయిపోయాక ఈ ఉన్న నలుగురులంతా మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు. ఇట్లా ప్రసాదం పొద్దున ప్రసాదం కాదు, పొద్దున పెట్టేవాళ్ళు ఏమో నాకు గుర్తులేదు. కానీ మధ్యాహ్నం ఒక భోజనం ఉండేది, దసరాకో లేకపోతే దీనికో రెండుట్లేదో గుర్తులేదు. ఇప్పుడు తులసి చెట్టు ఉంది కదా, అది ఉండేది. దాని పక్కన ఒక థ్యాచ్డ్ వన్ ఇట్లా షెడ్ లాగా వేసిండేది. స్వామికి ఏంటి తెలుసా, ఆర్డినరీ కొయ్య కుర్చీ, కుర్చీలు కూడా పెద్దగా ఏం లేదు. ఆ కుర్చీ ఒక పాత ఇట్లా ఇట్లా కూడా ఉండదు, ఆర్డినరీ టేబుల్ అది ఆయనకి. ఇంత ఇట్లా ఒక రెండు రోజులు కూర్చునేవాళ్ళు ఆ డివోటీస్ అందరు వస్తే. ఈ మనం దీంట్లో సేవదలు లేరు కదా, మనం ఫస్ట్ వడ్డిచ్చేవాళ్ళం. స్వామి తినేవాళ్ళు కాదు అప్పుడు, కూర్చొని వీళ్ళతో పాటు అంతా అందరినీ వడ్డిచ్చామా లేదని, మళ్ళీ సరిగ్గా చేసామా లేదని అన్ని చూసి, ఇదిగో ఇది వడ్డిచ్చుడు, అది వడ్డిచ్చండి, ఇది వడ్డిచ్చండి. వీళ్ళు అయిపోయాక కానీ ఏమో జనం చుట్టుకునేవాళ్ళు కాదు, వీళ్ళు భోంచేసి వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. స్వామితో కూర్చొని మేము తినేవాళ్ళం. అంటే ఆ చేరే అంత కొంచెం మందిమే అట్లే అంత వడ్డీ చేసుకుంటే, స్వామికి వడ్డీ చేస్తే అక్కడ కూర్చుంటే అక్కడ తినేసేవాళ్ళం అన్నమాట. అది ఒకసారి ఆ ఛాన్స్ ఒకటిసారే దొరికింది. తర్వాత థ్యాచ్డ్ ఇది కూడా లేదనమాట. వెంకటగిరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా స్వామి అప్పుడు. కానీ వెంకటగిరి నుంచి తెలిసిన అతను ఒకతను మాకు ఎక్కువ వచ్చేవాడు, మా అమ్మమ్మల కాలానికి తెలిసిన. మంచిగానే చెప్పలేదన్నమాట, ఆ చిన్నపిల్లాడు ఏదో తమాషా చేస్తాడు, మెరికల్స్ చేస్తాడు. ఇతని భార్య వాళ్ళ ఇంట్లో ఉంది. అప్పుడు లేడీస్ చాలా మంది వాళ్ళకి ఘోష సిస్టమ్ కదా, ఇట్లా వీళ్ళు బ్రహ్మస్ చాలా మంది వాళ్ళకి తోడుగా ఉండే వాళ్ళ ఇంట్లో. ఈయన కొడుకేమో మళ్ళీ నమ్మకం, ఈయనకి నమ్మకం లేదు. ఒక్కటి మంచి చెప్పల తర్వాత చాలా తిట్టాను ఆయన, బ్రాహ్మణ ఆయన తిట్టకూడదు. నేను ఇక్కడికి వెళ్ళాక అంత మంచి ఆయన్ని పట్టుకున్నాను. అందులో మాకు చాలా దగ్గర, క్వైట్ ఆఫర్ పోయి రావచ్చు అన్నమాట. అటువంటిదంతా నా అవకాశాన్ని అంతా పాడు చేసావే నువ్వు. తర్వాత వెళ్ళావన్నమాట అక్కడికి, ముగ్గురు వెళ్ళాం. పెద్దమ్మ వెంకటగిరి రాజాగారి ఇంటికి వచ్చేవాళ్ళు. అందులో రాజాగారు అన్నాడు మా నాన్నగారు వాళ్ళకందరికి, వాళ్ళకి సమ్ బిజినెస్ వాళ్ళ దాంట్లో, వాళ్ళకి మైకా దాంట్లో ఏదో ఉండేది వాళ్ళకి. వాళ్ళ కోసమే మా తాతగారు ఏం చేశారు, ఘోషాని పైన మెట్లకి బయట నుంచి మెట్లు పెట్టించారు వాళ్ళకని. ఒక మేనా ఉండేది, వాళ్ళు స్టేషన్కి వెళ్ళాలంటే గూడూరు స్టేషన్లోనే ట్రైన్ ఎక్కాలన్నమాట. అంటే ఇప్పుడు కాలపాలు కాదు, వాళ్ళ వెంకటగిరి రాజు చనిపోయారు వాళ్ళ నాన్నగారి కాలానికి. అది వాళ్ళు స్టేషన్కి వెళ్ళాలంటే మేనాలో వెళ్ళాలన్నమాట, వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన. అందుకని ఈ పైన కొద్దిసేపు ఉండి ఈ మేనాలో వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళంట. అట్లా తర్వాత ముస్లింస్కి ఏదో ఉరుసు ఏదో ఉంటుంది, అది కూడా ఇంట్లో పెట్టుండేవాళ్ళు తాతయ్య వాళ్ళ ఇంట్లో. అది తీసుకెళ్లేవాళ్ళు అట్లా, అది ఏదో ఉండేది అసిస్టెంట్. కానీ నేను మేము ఎదిగాక చూడలేవాళ్ళు రావడం, అదంతా చూడలే. సరే అక్కడికి వెళ్ళాము, ఆ సభ జరిగిందనుకుంటా, అదో దానికి ముందో నాకు గుర్తులేదు, విద్వన్ మహాసభ ఫస్ట్ జరిగింది అదో. ఆ సభకు మటుకు వెళ్ళాను, ఇది దానికి ముందు జరిగిందో అప్పు జరిగిందో సరిగ్గా గుర్తులేదు. కింద కూర్చున్నాం, దర్శనం అయిపోయింది, భజన అయిపోయింది, కూర్చున్నాను. ఇద్దరికి ఎవరు చెవులు కుట్టారు వాళ్ళ ఇంట్లో. తర్వాత నాకు పేషెంట్కి వచ్చేది, అడిగితే వాళ్ళకే గుర్తులేదు అన్నేళ్ల నాడు ఎవరికి కుట్టారు గుర్తురాలు. నేను చూశాను మీ ఇంట్లో అక్కడ దేవుడు కాడ స్వామి గుర్తుంటే, కానీ ఎవరికంటే వాళ్ళకి గుర్తురాలి. అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ చేశారన్నమాట స్వామి. తర్వాత స్వామి కదా కింద గూడూరు వాళ్ళు ఉన్నారు, భజనకి పిలుచుకోరమ్మన్నారు. పైకి రాగానే స్వామి వేసేవాళ్ళు కదా చిటికెళ్ళనో ఏదో అన్నారు, ఇట్లా ఏదో పెట్టి ఇట్లా ఇట్లా ఒకటి రకం కొట్టేవాళ్ళు. నేను అది పెట్టి భజన చేస్తాను, మీరు రెండు అక్కడ కూర్చొని విందురు. వాళ్ళ ఘోష అందుకని ఇటు సైడ్ కూర్చుంటారు, వాళ్ళ దగ్గర కూర్చోండి అని చెప్పారు. హాల్లో చిన్న హాలే, ఇప్పుడు జెంట్స్ కూర్చున్నారు అక్కడ, ఈ సైడ్ తలుపు పక్కన వాళ్ళ లేడీస్, లేడీస్ పక్కన మేము కూర్చోనన్నాడు. నాకైతే ఎవరు తర్వాత చూస్తే కొంచెం ఎక్కడో గుర్తొచ్చింది, కానీ అంత క్లియర్గా ఐడియాలు. అంటే స్వామిని చూసుకుంటా కూర్చుంటాం కదా, ఆ ధ్యాసలు సరిపోయింది. భజన అయిపోయాక స్వామి నేరుగా వచ్చి ఒక రోజు ఎవరు ఇచ్చినారు పెద్దమ్మకి, ఇట్లా అక్కడి నుంచి అట్లా ఇసేసి నేను వస్తున్నాను మీ గూడూరికి ఇప్పుడు అన్నారు. గూడూరికి వస్తున్నాను అన్నారు అంతే. మాకు ఏం చేయాలో తెలియలేదు. కానీ దానికి ముందు ఒకసారి వచ్చినారు వెంకటగిరి వాళ్ళది, ఒక ఆఫీస్ ఉంది అక్కడ, కానీ ప్లేస్ లేదు అక్కడ. పైనుంచే స్పీచ్ ఇచ్చారు, దానికి అటెండ్ అయినా. అప్పుడు వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు హౌసెస్కి వెళ్ళారు, ఓల్డ్ డివోటీస్. మా సిస్టర్ ఉందన్నమాట, కజిన్ సిస్టర్ ఉంది. ఆ హస్బెండ్కి ఎంత గర్వమో నేను చెప్పలేను, ఈగో ఉంటే భగవంతుడికి నచ్చదంటారే ఫస్ట్ పర్సన్ ఆయన. అంటే
నేను చెప్పిందే కరెక్ట్ నాదని. ఎవరో కాని తీసుకొచ్చాడు ఆయన. బట్ యూజువలీ ఈస్ ఎ బ్రాహ్మిన్ కానీ బ్రాహ్మిన్ లాగా ప్రవర్తించలేదనుకుంటా. అందుకని స్వామికి అది వచ్చి అతన్ని మటుకు తీసుకురావద్దు అన్నారు. అది ఎందుకు చెప్పారో తెలియదు. సంథింగ్ రాంగ్ విత్ దట్ పర్సన్. అంతవరకు కరెక్ట్. అది కోపం వచ్చింది దీనికి. దేవుడు ఎందుకనేది మనకు అర్థం కాదు కదా. ఏదో కారణం ఉంటుంది చెప్తారు. మనం బ్లైండ్ గా ఫాలో కావాలంతే. సరే వెళ్ళిపోయాడు. స్వామి వస్తారు చెప్పారు, మాకు భయం. ఆయన చూస్తే మాకు భయం అనమాట. ఎదుర్కోపోయేవాళ్ళం కాదు కదా. ఎట్లా బా ఏమేమనేదంటే, నిజంగా నా స్వామి అంది. చి, నువ్వు ఎప్పుడు నమ్ము, దుర్వాసుడు నువ్వు. అంటే అటు ఏమి ఏర్పేటు భక్తురాలు ఎక్కువగా మా పెద్దమ్మ వాళ్ళు. అందుకని ఎక్కువగా అక్కడికి పోతా వస్తా ఉండడం, ఈ చదవడం అన్ని బాగా అన్నమాట. అందుకని ఏర్పేట నుంచి ఎవరు వచ్చినా మీ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు అనేవాళ్ళు స్వామి ఆమె. ఈయన చాలా పెద్ద ఆవిడ, అప్పటికే 70 ఇట్లా ఉంటుంది. అందుకని నిజంగానా అని తప్పకుండా వస్తున్నారంది. బే, నువ్వేది నమ్మవు, భక్తుండట లేకపోతే దుర్వాసుడు నువ్వు అన్నారు. నేను వస్తున్నాను రేపు అనేసినారు. టైం చూస్తేనా 12 భజన అయిపోయింది. అంతే వెంటనే వచ్చేసాం. ఏం చేయాలో ఏమో కూడా తెలియలే. ఆయన ఏం చెప్పారంటే, సరే వచ్చేసాం మేము. ఈయన మాకు చెప్పకుండా మైన్కి వెళ్ళిపోయాడు కావాలని. భగవంతుడు వస్తున్నాడు, భగవంతుడు అనుకుంటే అసలు చేరలే అని. సరే మాకు సంతోషమైంది, ఈయన వెళ్ళిపోయాడు కదా ఇంకా మా ఇష్టం అనేసి. కానీ చాలా పెద్ద హౌస్, ఆయనకి మైక ఉంటే ఫారినర్స్ వచ్చేవాళ్ళు ఎక్కువగా. అక్కడ మైక అని ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాళ్ళు. అనుకుని పెద్ద డైనింగ్ హాల్, పెద్ద హాల్ కాన్ఫరెన్స్కి అట్లా అన్నమాట. వాళ్ళు కార్పెట్స్ అన్నీ ఉన్నాయి. ఆ కాలంలో కార్పెట్స్ ఉండడం తక్కువ అనమాట. సరే నేనే యంగ్స్టర్స్ లో నేనే పెద్దదని, మిగతా వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. మా కజిన్స్ ని పిలిచి మనం అన్ని డెకరేట్ చేసేసుకున్నాము, స్వామి వస్తున్నారు ఇప్పుడని. ఆ బయట నుంచి మెట్లక్కడి నుంచి కార్పెట్స్ పరుచుకొని దేవుడి రూమ్ దాకా పరిచేసాం. చాలా పెద్దది కానీ ఉండేవి వాళ్ళ ఇంట్లో అన్ని. ఇంకొక అంకుల్ని బతిలినాడి ఈ మామ వెళ్ళిపోయినారు. ఆయన కొడుకుని పంపించి స్వామిని పిలుచుకో రావాలి కదా, వాళ్ళిద్దరు మీరు వెళ్ళిపోండి, మేము ఎన్ని చేస్తాము స్వామి. అందులో ఫోన్స్ ఏం లేవు కదా చెడు. కానీ మాకు తట్ల ఎవరన్నా పిలవడానికి భయం, స్వామి వస్తారో రారో, కెమెరామెన్ పిలిచినా భయం. అది జెంట్స్ లేరు ఇంకా, ఈ డ్రైవర్ వీళ్ళు వెళ్ళిపోయినారా, వంటాడు ఉన్నాడు, వీళ్ళందరికీ ప్రిపేర్ చేసి స్వామితో కూడా వస్తారు కదా ఇంకా. వీళ్ళు దీంట్లో ఉన్నారు, ఎవరు వెళ్ళి ఎక్కడికి పంపించా తెలియదు, మా దీంట్లో ఉన్నాం అంతే. సరే దారంతా పూలు పరిచాము. ఈ నలుగురు ఐదుగురు యంగ్స్టర్సే ఉన్నాం, అందరూ అన్ని పూలు ప్లేట్స్ లో పెట్టుకుని స్వామి వచ్చేటప్పుడు ఇట్లా వేయాలని. దేవుడి రూమ్కి ఎట్లా వస్తారు కదా, దేవుడి రూమ్ దగ్గర టేబుల్ కొంచెం, నేను చెప్పాను కదా ఇవాడ పులి రిటర్డ్ అయ్యానని, నూనె ఇంకా ఏదో అవన్నీ గుర్తున్నాయి కొన్ని కొన్ని, అవన్నీ అక్కడ పెట్టి ఆ టేబుల్ అక్కడ స్వామికి అరేంజ్ చేశాం. మా కజిన్స్ ఏంటి, అంతకుముందు స్వామి రాలేదని ఆ మూడేళ్ళకి వెళ్ళారు. మా అంకుల్ ఉన్నారు కదా, ఆయనకి ఇష్టం లేకపోతే లేదు కదా. ఆ కారిడార్లో కూర్చొని ఏడుస్తుంది, మనకు తెలుస్తుంది అనమాట ఇంకో ఇంటికి స్వామికి పోయింది. దూరంగా ఉంది ఆ ఇల్లు, కానీ ఇల్లు కనిపిస్తుంది, స్వామి వెళ్ళేది చేసి కనిపడ. చాలా ఏడ్చిందంట ఆ రోజు ఆ ప్రీవియస్ విజిట్ లో. దానికని వచ్చినాను, నీకు అవసరం వచ్చినానని చెప్పినారు. ఎంత బాధపడ్డావో, మేము ఇంత దూరం అక్కడికి పోతూ వస్తూ కూడా స్వామి దగ్గరికి వచ్చి కూడా రావాలని పిలుచుకోలేకపోయామే. ఈయన కాదని లేరు, ఆయన పిలవరే, ఈయన పిలవడు, మర్యాదగా లేదు కదా. ఆయన వెళ్ళి పిలవాలి ఎత్తుకుంటే అసలు స్వామి రావడమే గొప్ప. నేను కూడా మాకు ఛాన్స్ ఇచ్చారు అనుకున్నాను. ఆయన అంటే ఎన్ని చేసిండో, ముందు పోవడానికి భయం, వెనక రావడానికి భయం అన్నమాట. ఆయన చూస్తే సరే లోపలికి వచ్చాం, నేరుగా ఎక్కొచ్చారు. ఇట్లా అట్లా పూలు వేసుకుంటా స్వామి కింద మా పెద్దమ్మ మాలేసింది. అక్కడి నుంచి మెట్లు ఎక్కి పైకి వచ్చి ఇట్లా చివరికి వచ్చి ఈ చివరి దేవుడి రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చి అక్కడ కూర్చున్నారు. నేనేం చేశాను చిన్నపిల్లగా, ఇట్లా దీనికి పూలు ఎంత తల మీద పడతాయని బాగా ఫోల్డ్ చేసి కట్టేసి లాగా సరిగ్గా స్వామి కూర్చున్నప్పుడు ఇట్లా పడి ఇట్లా విలేచుకుని, చూడు ఈ ఫారెస్ట్ లో పూలు పడితే ఎట్లా తీసేదనుకున్నావు, అందులో మంచి జుట్టు, చాలా బాగా జుట్టు అది. నాకు ఇంకా కళ్ళలో నీళ్లు భయం వేసింది. మా గ్రాండ్ మదర్ సిస్టర్ కూడా ఉన్నారు, ఆమె కొంచెం పీకితే స్వామి కొంచెం పీక్కుని, అందులో ఫ్లవర్స్ గీయలే, చామంతి రేకులు, రోజా పూలు రేకు, కలర్ కలర్ గా ఉన్నారైతే. కానీ ఇట్లా ఇదిలిచ్చారు, ఇట్లా ఇదిలిచ్చారు పాపంతా చేసి. అట్లనే అసలు ఈ ఫారెస్ట్ లో పడితే ఎట్ట తీసుకుంటాను అనుకున్నావు అని అట్లే భయపడిపోయి నిలబడ్డాను. నవ్వేశారు అవతల, అంటే జోక్ చేశాను అన్నట్టుగా నవ్వేస్తే సరిపోయింది. కింద ఎక్కడో నేను ముమ్మిడివరం బాలయోగం ఉండేవారు, అక్కడ చూడడానికి వెళ్ళాను అనమాట చిన్నప్పుడు. అక్కడ చిన్నది ఎంతది అంటూ ఏది చూస్తే అప్పుడు అనిపిస్తుంది కదా, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే మంచిది అంటే అట్లంటే అది కొనుక్కొచ్చాను. దాని మీద తాబేలు ఉంది, అక్కడ పరిచింది అనమాట స్వామి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి. నేను చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయని, ఆ చేసు వాళ్ళ కోసం తెచ్చినట్టు.
అక్కడ కూర్చుని ఇదేంటి అన్నారు. తాబేలును చూడు, తాబేలు ఏం చేస్తుంది, ఏ శబ్దం వచ్చినా అన్ని అవయవాలు లోపలికి తీసేసుకుంటుంది. మనిషి అట్లా జాగ్రత్తగా ఉండాల, అట్లాంటి ఇంద్రియ నిగ్రహం ఉండాల. ఎక్కడ ఏదొచ్చినా అలర్ట్ గా అన్నమాట మనం. అది మా పిన్నమ్మకి ఇచ్చేసిన్నాను, అది నేను చేసుకుంటాను అంటే ఇచ్చిన్నా. సరే స్వామి చెప్పిన పడం మళ్ళీ నేను తీసుకుంటే బాగుండదు కదా, మళ్ళీ ఆమెకి ఇచ్చేసిన, కూర్చున్నప్పుడు పర్వాలేదు పెద్దవాళ్ళు మీరు తీసుకోండి అనేసి ఇట్లా చూస్తే ఆ మాట అన్నారన్నమాట. అంత మనిషి ప్రతి సెకండ్ జాగ్రత్తగా ఉండాలా అన్న భావన వచ్చేటట్టు. సరే అదే ఇది తీర్చుకున్నారు, భోజనేశారు. ఆయన చెప్పారు, చూడు వాళ్ళు అక్కడ పాదపూజ చేశారు వెంకటగిరిలో, పాదపూజ చేశాక భోజనం చేయకూడదు పోకూడదు అన్నారు, తిన్నాను భోంచేశాను అక్కడ అనేసి నేను చెప్పాను కదా. ఎంత తిన్నా స్వామి, ఆట ఆ రోజుల్లో కొంచెం కొంచెం మన తప్పకుండా తినేవాళ్ళు, ఈ వడ పులిహోర నూనెం కాబట్టి. మా అంటే పెద్దవాళ్ళు అవ్వుంది అన్నాను కదా, అవ్వచ్చు స్వామి ఇంకొంచెం, అయ్యో నేను ఇప్పుడే తినేసి వచ్చానమ్మా అంటారు, ఈ మళ్ళీ ఇంకొకేంటి పెట్టబోద్ది, మేమంటే కొంచెం బలంతం చేయబాకమ్మా పాపమా అనే. సరే అని కాదనరు కదా, అది అట్లే పెట్టించుకున్నారు. అయిపోయాక సరే ఇదంతా మీరు ప్రసాదంగా తినండి అన్నారు. ఇంకా ప్లేట్లు అంతా ఉంది. ఆమె గమ్ముడు స్వామి మీ చేతికుండా పెట్టండి స్వామి అనింది. మేము ముగ్గురు నలుగురు మేము ఉన్నాం అక్కడ, వీళ్ళందరూ ఇల్లు చూపించడానికి ఇంకా స్వామి బయట వస్తుంది అంతా కలిపారు. ఇట్లా అంత ముద్ద చేస్తే మనకి అమ్మ గోరు ముద్దలు పెడతాంటే అందరికీ ఒక్కటి పెట్టారనమాట. చేతిలో పెట్టుకుని బయట పోలేం కదా స్వామి దగ్గరనే తినేయడం కూడా, అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మేము అట్లా వస్తుంది స్వామి చేతికుండా అనేసి. సరే అందరికి ఇచ్చిన తినేసి, సరే చూడు చూడు అక్కడ నాతో కూడా వెనక గెస్టులు వచ్చినారు, వాళ్ళు తొందరగా భోజనం పెట్టేసి వెళ్ళిపోవాలా, వెంకటగిరి వాళ్ళని నేను రోడ్లు పెట్టేసి వచ్చానన్నారు. వాళ్ళు వెంకటగిరి నుంచి మెయిన్ రోడ్డుకు రావచ్చు, గుడి నుంచి వేరే రోడ్డు వస్తుందన్నమాట, అక్కడ స్వామి కలుసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఆ రోడ్డుకు వచ్చే చీల్ రోడ్డు అంటారు జంక్షన్, అక్కడికి వస్తారు, నేను ఇక్కడికి వెళ్ళి కలుసుకోవాలా, తొందరగా వాళ్ళకి భోజనం పెట్టించేసాను. నేను చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో అన్ని ఉన్నాయని, వంట వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు రెడీగా అని. రాజారెడ్డి ఇంకా మిగతా వాళ్ళు నాకు ఎవరు తెలియని కూడా తెలియదు. వాళ్ళందరూ కూర్చుని ఒక 7-8 మంది ఉంటారేమో, వాళ్ళు భోంచేసేసారు. అవతల స్వామి ఆ రూమ్లన్నీ వాళ్ళ రూమ్లన్నీ చూశారు. అట్లే కింద దాకా వెళ్ళామన్నమాట. ఆయన మైండ్కి వెళ్ళిపోయినారు, మాకు భలే హ్యాపీగా ఉంది. అంటే ఆయన ఒకసారి చెప్పినారు తర్వాత కూడా, చూడు మీ ఆయన లెటర్ రాశాడు, మేము మన్మధుడు లెటర్ రాశాడు అన్నారు. ఇంకొమ్ము అని లోపలికి వెళ్ళి తెచ్చేది అన్నట్టుగా మళ్ళీ ఒక అడుగు లో పెట్టబోతున్నారు. వదిలేసి తెలుసు కదా స్వామికి లెటర్ వచ్చిందని తెలుసు.

ఏం రాశాడు తెలుసా, నువ్వు ఉంది స్వర్గంలో ఉన్నావు అనుకుంటున్నావా, రాలేదు ఇంకా అని అన్నారు. ఎందుకు స్వర్గంలోనే ఉన్నానని రాయ్ అనుకుంటున్నావని రాస్తే స్వర్గంలోనే ఉన్నానని రాయ్, అంటే వెళ్ళి తెచ్చేదనేసిపోయి ఇట్లనేసి అమ్మాడు చెప్పారు. చూడు, ఒక్క మంగళవాడికి ముడికి తలంచుతాడు కానీ ఇంకెవ్వరికి తలంచడు, నో అదర్ గో కదా అక్కడ. అంటే అంత ఈగో, నేను చెప్పాను కదా అంత ఈగో అన్నమాట. అటువంటి ఆయన తర్వాత తర్వాత కొంచెం ఇదేంది స్వామిని చూడాలా అనే ఇది వచ్చిందన్నమాట. ఐసైట్ తగ్గిపోయింది. ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చేశాడు. అప్పటికి నేను డాక్టర్ ఇక్కడ ఉన్నానన్నమాట. సరే నేను వెళ్ళి అడిగితే నాకు స్వామిని చూడాలంటే ఎట్ట చూస్తాం అప్పుడు అడిగితే ఎక్కడ కూర్చోలేదు. స్వామి వస్తుంటే కనిపించలేదు, నాకు కనిపించలేదు, మసక మసకగా ఉండేది అని నాకు మనసులో అనుకున్నాను. ఆ రోజు చేసావు అనలేం కదా. చూడు, మన చేతులారా మనం చేసుకుంది. ఒకసారి వచ్చి ఈస్ట్ లో పైన నిలబడ్డాడు కిందకి దిక్కుండా. అప్పుడు కూడా అనుకున్నా నేను, మనకు గర్వం ఉండకూడదు, భగవంతుడు తిరిగి నడిచి వస్తుంటే మనం పైన నిలబడి చూసేది, నడవలేని వాళ్ళు చేయలేని వాళ్ళు చేయాల్సిన పనేది, ఈయన ఎందుకు ఈ పని చేశాడా అనుకున్న ఆ రోజు. ఈ రోజు చూడండి ఎంత అవస్థ పడ్డా అంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుదాం. ఎప్పుడు చూడలే అంత పౌరు ఉన్నాయన అట్లా బిహేవ్ చేస్తాను. నేను ఆ తోట ఉంది అక్కడ స్వామి గుడి కట్టి స్వామిని పిలవాలనుకున్నాను. నేను చెప్పి ఇవంతా చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు అప్పుడే రిలీజ్ అయింటే ఎన్ని జరిగి ఉండేదే గాని ఇప్పుడు కష్టమా అన్నాను. అంతే చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేసి చూసి వెళ్ళిపోయాడు. దానికంటే చెప్తున్నాడు, స్వామి భగవంతుడు ఎప్పుడు ఈగోని మటుకు భరించలేడు అనేది ఆయన చూసి నాకు భలే గుర్తుకొచ్చింది. దాని తర్వాత వచ్చి ఇంతవరకు ఇది ఇంకొక సిస్టర్ ఉందన్నమాట. ఇది వాళ్ళ ఇంటికి వచ్చానని వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు, ఒక సిస్టర్ ఏమి ఇంకో సిస్టర్ ఉంది. ఆమెకి మెడ్రాస్ లో సర్జరీ చేశారు, ఓవరిన్ ట్విస్టెడ్ ఓవరిన్ సిస్టర్, అది గమనించలే అపెండిక్స్ అనుకుని ఓపెన్ చేసేసారు. డాక్టర్ వీరారెడ్డి నరసింహంలో ఉన్నారు. అప్పుడు మా బ్రదర్ కూడా డాక్టర్ అయినాడు. మేము అప్పటికి పోతే ఈయన అక్కడ వర్క్ చేస్తా ఉన్నాడు అనమాట. ఓపెన్ చేశాక కాంప్లికేటెడ్ అయింది, ఇట్స్ నాట్ ఇది ఓవేరియన్ సిస్ట్ ఇది అయిపోయింది ఇది. ఆ రోజు స్వామి ఇక్కడ వరండాలో చెప్పాడంట, నాకు చుడు విజయలక్ష్మి అక్కడ అడివోటి బాగాలేదు, ఇప్పుడే వెళ్ళేసి వచ్చినాను, సీరియస్ గా ఉండింది అని. వాళ్ళ సిస్టర్కి మటు కనపడి స్వామి బెడ్ దగ్గరకు వచ్చి ఇట్లా బ్లెస్ చేసినట్టు అనిపించిందంట. తనకేం కనిపించలేదు. అదైతే ఎవరో నాకు ఒక బుక్ ఇచ్చారు చదవమని ఊరికినే, దాంట్లో ఒక పేజీలో ఉండింది. నేను ఆ బుక్ చూసి ఇమ్మని ఇచ్చాను, మళ్ళీ నాకు వెనక్కి రాలేదు అది. అది పేరు తెలియలే, మళ్ళీ కొని పెట్టుకున్నా. దాంట్లో ఒక సెంటెన్స్ ఎవరు రాసిన ఆయన రాసినాడు, అంటే స్వామి వరండాలో చెప్పినారు అనేసి, అది వాళ్ళెవరో రాసిన వాళ్ళు రాసినారన్నమాట. దాని తర్వాత వచ్చి నేను రాజమండ్రిలో కారుణ్యానంద్ ఉన్నారు కదా, ఆయన అన్నంగా చాతుర్మాసానికి వెళ్ళిండాం అక్కడికి. పెద్దమ్మళ్ళు వెళ్ళేవాళ్ళు ఏర్పడి స్వామి తప్పితే నేను వీలున్నప్పుడు వెళ్ళేదాన్ని అనమాట. అట్లా అక్కడ ఉండేటప్పుడు ఆయన ఆశ్రమం అని కదా, ఆగస్ట్ 15 అనుకుంటా ఆ రోజు ఫ్లాగ్ ఆయిస్తాం. చిన్న కుర్రాడు అక్కడ అంతా అనాథ బాలని అందరినీ కలెక్ట్ చేయడం, లేడీస్ ఎవరైనా ఇదైపోయిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పెడే ఒక హోమ్ ఉండిందనమాట. అక్కడ ఒక హాస్పిటల్ ఉంది. స్వామి దగ్గరకు వచ్చిండేవాడు కారణేనంద గుర్తుంది కదా ఆయన. అక్కడికి వెళ్తే ఆ రోజు ఫ్లాగ్ వేసిన చూస్తా అంటే బాధ వేసింది, ఇంత చిన్న పిల్లడు ఎవరు వదిలేశారో ఏంటో అనుకుంటే వాళ్ళని చూస్తే ఆయన అక్కడ భోజనం పెట్టాడారు. నేను చెప్పాను వీళ్ళందరూ ఏర్పేట స్వామి శిష్యులు అన్నమాట. ఆయన కూడా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్ని చూస్తా రిచ్ మ్యాన్, ఒకే ఒక సన్ను, అతనికి ఏమో అయిపోయింది, మెంటల్ రిటార్డ్ ఏందో లేకపోతే మధ్యలో ఏదైనా అయిందో నాకు సరిగ్గా గుర్తులే. అతను పోయాక అతని పేరుతో కట్టాడు అన్నమాట. అక్కడే ఒక డెలివరీ స్వామి ఫోటోలో నుంచి వచ్చి చేశారని కూడా రాశాడు. అదే హాస్పిటల్. నేను ఊరికి ఎట్లా చూస్తా చూడు వీళ్ళందరూ ఎంత దృష్టివంతులు, నర్సెస్ కూడా చూడు ఎంత బాగా చేస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయాలని అది ఇంకా బయట వస్తా ఉందన్నమాట. అక్కడ కూడా అంటే ఎందుకు నర్స్ అనుకుంటావు, డాక్టర్ అవుతాలే అన్నాడు. కారణం నేనంద ఎందుకు అట్లా అనుకుంటా అంటే సర్వీస్ చేయడానికి ఛాన్సెస్ లేదు, నువ్వు డాక్టర్ అవుతావు అన్నాడు. మైంటి డాక్టర్ అంటే పెళ్లి అయిపోయింది ఎవరు పంపిస్తారు, నన్ను నా మనసులో నాకుంది కదా వచ్చేసాను. దాని తర్వాత నేను చెప్పాను కదా స్వామి టెంకాయ ఇవ్వడం వాడు పెట్టడం బస్ అంతటితో చాప్టర్ క్లోజ్ అయిందేమో, మనం చెప్పాను కదా ఓ టెంకాయ తెమ్మని దాంట్లో ఇంత అంతా చెప్పి తర్వాత వాళ్ళందరూ అగ్రీ చేసి వాళ్లే చదువుకోమని పంపించారనేది ఆశ్చర్యం వేసింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాను, ఇక్కడ జాయిన్ అయ్యాక వెళ్ళి కరుణానంద గారితో చెప్తే నేను చెప్పిన ఆ రోజు నేను బ్లెస్ చేయలే నిన్ను డాక్టర్ అవుతా అని, నా మాట వృధా అయిందా చూడు, వృధా కాదు అంటే
ఇట్లా స్పిరిచువల్ గా బాగా ఇది వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా జరుగుతుంది. నీకు అభిలాష చెయ్యాలని ఉండింది కాబట్టి నీ కోరిక నెరవేరుతుంది తప్పగా అన్నాను. ఆ రోజు స్వామి దగ్గరికి చెప్పినట్టున్నాడు, నేను బెస్ట్ చేశాను డాక్టర్ అయింది, నేను చేరింది చెప్పి స్వామి చెప్పొచ్చినాడంట. మళ్ళీ అంటే ఆ ఎక్కువ తిరుగుతుండేవాడు కదా స్వామితో కూడా అక్కడ అని.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఈశ్వరుడు సర్వుల సర్వభూతముల హృదయములయందు అధిష్ఠించియున్నాడు అనేదాన్ని భగవంతుని చిరునామా కథ రూపంలో మనం తెలుసుకుందాం. పంచపాండవులకు వారి సతీ ద్రౌపదికి వెంట జంటగా ఉండి కాపాడేవాడు శ్రీకృష్ణుడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడిపై అనన్య భక్తి విశ్వాసములుండేవి. నిండు సభలో దుర్యోధన దుశ్శాసనులు ఆమెను వివస్త్రను చేయుటకు పూనుకున్న సమయమున ఆమె మహాబలిశాలి అయిన భీముని కాని, సవ్యసాచి అయిన అర్జున్ని కాని, ధర్మనిరతుడైన యుధిష్ఠిరుణ్ణి కాని, భవిష్యద్దర్శకుడైన సహదేవుణ్ణి కాని సహాయం అర్థించలేదు. హే కృష్ణ, హే మాధవ, ద్వారకావాస, పాహిమాం పాహిమాం అని ఆర్తితో ఎలుగెత్తి పిలిచింది. శ్రీకృష్ణుడు ఒక్క పిలుపుతో పలికేవాడు కదా, అక్షయ వలువలను ప్రసాదించి ఆమెను రక్షించాడు. కురుక్షేత్ర యుద్ధానంతరం ఒకరోజు అందరూ ఆనందంగా ముచ్చటిస్తున్న సమయంలో ద్రౌపది, కృష్ణ, నాకొక చిన్న సందేహం ఉంది, అలనాడు నన్ను కాపాడమని కురుసభలో ప్రార్థించాను, కాని నువ్వు వెంటనే రాలేదేమీ, కొంత జాగు చేశావు కదా అన్నది. అప్పుడు కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా, అమ్మా, నేనేమి చేసేది, నీవు హృదయవాసాని పిలువక ద్వారకావాసాని పిలిచితివి కదా, మరి నేను ద్వారకు వెళ్లి రావలసి వచ్చింది, నీవు ఇంకా నా శాశ్వతమైన చిరునామాను గుర్తించలేదు అన్నాడు. అదేమిటి? ఈశ్వరుడు సర్వుల సర్వభూతముల హృదయమందు అధిష్ఠించియున్నాడు. అదే ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలిగింది.

0: 대체 사이 빛을 관계시켜줄 관리실의 빛의 배로 다가간다. 관리처럼 안타에서 오픈되지 스테이션을 가르쳐라.
1: తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ ప్రేమయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్సమాంజులు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవంతుని చేరాలంటే అతి సులభమైన మార్గము నామము. ఈ నామ సంకీర్తన యొక్క విశిష్టతను గూర్చి స్వామి ఎన్నోసార్లు చెప్పారు. శ్రీరాముని దివ్య కంఠాన్ని వినే భాగ్యము మనకు కలగలేదు, శ్రీకృష్ణుని మురళీనాదం వినే యోగము మనకు లభించలేదు. అయితే ఈ కలియుగంలో శ్రీ సత్యసాయి అవతారంలో వారి సుమధురమైన కంఠాన్ని వినటమే కాక వారు సుస్వరంగా పాడటము విని తరించే భాగ్యము కూడా మనకు ప్రసాదించారు స్వామివారు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో సంగీతం గురించి భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ సంగీతం అనేది ఎలా సమకూరుస్తుంది, స్వామి తమ విద్యార్థులలో సంగీత జ్ఞానాన్ని ఎలా పెంపొందించారు, వారిని ఎలా ప్రోత్సహించారు అన్న విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీమతి ద్వారం లక్ష్మి గారు, శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మరియు శ్రీ కోటా శివకుమార్ గారు. ముందుగా మన ప్రియమైన సాయి భగవానుడు అసలు నామస్మరణ గురించి తమ దివ్యోపన్యాసంలో ఏం చెప్పారో వింటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
2: అందరు కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు. కాని యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు కాని అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తలడు ఊపి ఆనందిస్తారు. చిట్టచోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు. ఊరికే చోరుడు అంటే మాత్రం కోప్పడతారు. ఆ విధి కాకుండా గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మాధుర్యంగానే ఉంటుంటుంది. లేకపోతే అందరూ ఎందుకు చిట్టచోర అని పిలుస్తారు? చిట్టచోర యశోద కే బా నవనీత చోర తో పా

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు. అటు రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది. రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి. త్యాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళముతో చేరినటువంటి గానమునే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. మధురమైనటువంటి యొక్క గానం చేత, మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుణ్ణి మనం ఎంతైనా పొందవచ్చు. కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు. వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదం చేత కూడాను ఎవరు భగవంతుని పొందలేరు. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదను కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు. సామవేదమును ఎన్నో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు, కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడాను సందర్శించిన వారు లేరు. కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. కనుక నే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు. కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి. అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును, కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు. మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు, ఏదో ఒక రాగంతో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి. కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు. రామా నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు. రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు. కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది. ఏ విధంగా ఉన్నా పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి. కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి. హృదయాన్ని అర్పితం చేసి దీంతో ఒక రాగమును కలిపి గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఏ రాగంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు. ఇటువంటి రాగమును నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు, కానీ ఆ విధంగా డిసప్పాయింట్కి ఏమాత్రమో మీరు అవకాశం అందించకండి. ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది. నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు. వచ్చినప్పుడు నీకు ఏదిగా తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు. ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: ఇప్పుడు డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మి గారు శాస్త్రీయ సంగీతం యొక్క విశిష్టతను గురించి మనకు చెప్తారు. డాక్టర్ శ్రీమతి ద్వారం లక్ష్మి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ద్వారం సంగీత కుటుంబానికి చెందినవారు. ఈమె ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ద్వారం భావనారాయణరావు గారు మరియు సంగీత విదూషీమణి శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ గారుల కుమార్తె. శ్రీమతి లక్ష్మీ గారు ప్రపంచ ప్రఖ్యాత వయలిన్ విద్వాంసులు పద్మశ్రీ సంగీత కళానిధి డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి జ్యేష్ఠ మనవరాలు. తమ తల్లిదండ్రుల వద్ద మరియు ప్రముఖ సంగీత విద్వన్మణి శ్రీమతి ఎంఎల్ వసంతకుమారి గారి వద్ద సంగీత సాధనను గావించిన లక్ష్మీ గారు 14 భాషలలో పాటలు కీర్తనలు పాడే నైపుణ్యం ఉన్నవారు. అన్నింటికన్నా ఈమె భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో గానం చేయడమే ఒక దివ్యావకాశంగా భావిస్తారు. వీరు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో ప్రొఫెసర్గా తమ సేవలందిస్తున్నారు. ద్వారం లక్ష్మీ గారు శాస్త్రీయ సంగీతం గురించి ఏం చెప్తారో విందాం.
2: సరే, భాగవతంలో నవవిధ భక్తి మార్గాలు మనకి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పబడ్డాయి కదా. ఈ భక్తి మార్గంలో ప్రయాణించిన వాగ్గేయకారులందరూ ప్రధానంగా సంగీతాన్ని మాధ్యమంగా అంటే మీడియంగా తీసుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. వాళ్లు రచించిన ఎన్నో సంగీత రచనలు పరంపరగా శిష్యుల ద్వారా కొన్ని వందల సంవత్సరాలు ముందుకు సాగి ఈనాటికి మనకి ప్రచారంలో ఉన్నాయి కదా. అయితే ఇలా ఉన్నాయి అంటే దాంట్లో సంగీతానికి ఉన్న గొప్పతనమే ప్రధానంగా కారణం. వాళ్ళు ఎంత భక్తి గలవారు అనేది కూడా మనం వాళ్ళని మనం చూడలేదు కదా ప్రత్యక్షంగా. వాళ్ళ గురించి వింటున్నాం మన పెద్దవాళ్ల ద్వారా, పుస్తకాల్లో చదువుకుంటాం వాళ్ళ గురించి, కానీ వాళ్ళ భక్తిని వాళ్ళ గొప్పతనాన్ని మనం అనుభవించాలంటే వాళ్ళ సంగీతమే మనకి పెద్ద ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణే నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని నారద పరిభ్రాజక ఉపనిషత్తులో చెప్పారని మనం చదువుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి ఏం చెప్పారు, నేను వైకుంఠంలో లేదా యోగుల హృదయాల్లో నేను నివసించి ఉండను, నేను ఎక్కడ ఉంటాను అంటే నా భక్తులు నా గురించి ఎక్కడ గానం చేస్తూ ఉంటారో అక్కడే ఉంటానని స్వామి స్వయంగా చెప్పినట్టు మనం చదువుకుంటూ ఉంటాం. ఇది కూడా మనకి సంగీత ప్రాధాన్యతని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ ని చెప్తోంది కదా మనకి. ఇలా సంగీత ప్రాధాన్యతని మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే మన భారతీయ సంప్రదాయంలో మన ఆర్ష విజ్ఞానంలో అన్ని సంగీతంతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకి మనకి సరస్వతీదేవి అనగానే ఒక వీణ పట్టుకొని, లేదా కృష్ణుడు అనగానే ఒక వేణువుతో, అలాగే శివుడు నృత్యం చేస్తూ, ఇలా మన సంగీతం నృత్యం ఇవన్నీ మనకి దేవతలతోనూ దైవాలతోనూ మనకి లింక్ చేసే మనం అలా అలవాటు పడి పెరుగుతాం చిన్నప్పటి నుంచి. ఇంకా రామాయణం అనేది అసలు లవకుశుల చేత మార్గ విధానంలో మొట్టమొదటిగా పాడబడిందనే మనకి రామాయణంలో ఉంది. పాఠ్యే గేయేచ మధురం అంటారు రామాయణంలో. ఇలా ఈ నవవిధ భక్తుల్లో కూడా రామ మంత్ర జపిసో హేమనుజ ఇవన్నీ కూడా ఎన్నో రకాలైన సంగీత రచనల్లో మనకి ఈ నవవిధ భక్తుల గురించి కూడా మనం సంగీత ఇంపార్టెన్స్ కలిపి మనకి ఇవ్వబడింది. ధనుర్మాసం ఇది అసలు. ఇప్పుడు అందులో తిరుప్పావై రచించిన గోదాదేవి వారి గురించి మనం ఎంతో తెలుసుకుంటూనే ఉంటాం ఎప్పుడు. ఆవిడ తిరుప్పావైని 30 పాసురాలుగా పాటలుగా రచించారు. పాడి కొడతాళ్ళ నర్పామాలై అంటారు. అలాగే అందులో ఆవిడ భగవంతుడి నామకీర్తన మహత్యం గురించి చెప్తూ 3వ పాసురంలో ఓం

నామ సంకీర్తనం, భగవంతుడి స్తుతిని పాడడం గురించి మరి వాగ్గేయకారులు అందరూ చెప్పుకున్నారు. ఇంకా భక్త కవులు, సంత కవి వాళ్ల గురించి ఆలోచిస్తే అంధుడైన సూరదాస్, మరి భ్రమర్ గీత్ గాని ఆయన రచనల్లో భజనలతో శ్రీకృష్ణుణ్ణి కీర్తించడం మనం చూస్తాం. కబీర్దాస్ కూడా భజో

0: అంటాడు. ఇంకా మీరాబాయ్ ఆమె భజనలు అన్ని మన భగవాన్ కి ఎంత ఇష్టమో మనకి తెలుసు. ఈ పాటలన్నీ ప్రత్యక్ష సాక్ష్యం, అసలు భగవాన్ సత్యసాయిబాబా వారే తన ప్రవచనాలన్నింటికీ కూడా భజన్ని జోడించి, కేవలం ప్రవచనం చెప్పడం లేదా ఉపన్యాసం చెప్పడం కాదు, వారు అకస్మాత్తుగా ఒక భజన తీసుకునేసరికి అసలు మనం ఈ లోకాన్ని మర్చిపోతాం. అసలు అటువంటి స్థాయికి తీసుకువెళ్లేవారు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల బాల కృష్ణ జై. ఇది వినగానే పసివాళ్లు, వృద్ధులు, ఏదో మధ్య వయసు వాళ్ళు అని, లేదా స్త్రీలు పురుషులు అని ఏ భేదం లేకుండా అందరూ ఆ సంగీత ఆ మాధ్యమం ద్వారా శిశుర్వేత్తి పశుర్వేత్తి ఇంకా మరి అందరినీ ఒకే త్రాటిపై నడిపించగలిగిన మహత్తు సంగీతానికి ఉంది. ఇంకా భారతీయ శాస్త్రీయ సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి శాస్త్రీయ సంగీతాలు ఉంటాయి కదా, వాళ్ల వాళ్ల బాణీలు ఉంటాయి. అయితే మన భారతీయ సంగీతంలోనే మొట్టమొదటిగా సరిగమ పదని అనేవి 7 స్వరాలున్నాయి అనే విషయం ఈ ప్రపంచంలో ఒక రకంగా కనుక్కున్నది మన భారతీయ సంగీతవేత్తలే. అదే విధంగా షడ్జం పంచమో 2 స్వరాలని, సా అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, పా అనేది కూడా ఒకటే ఉంటుంది, వేరియేషన్స్ ఉండవు. ఇప్పుడు రిగమధనీలు 2 స్వరస్థానాలతో ఉంటాయని, మొత్తం కలిపి 2 స్వరస్థానాలు ఉంటాయి అనే విషయం కూడా ఫస్ట్ మొట్టమొదటి భారతీయ సంగీతంలోనే తెలిసింది. ఇంకా శాస్త్రీయ సంగీతంలో తాళం గురించి చెప్పాలంటే, భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్నన్ని తాళ వెరైటీస్ ఇన్ని రకాలు, అంటే ఆది తాళమని, త్రిపుడు తాళమని, జంప తాళమని, ఇంకా 75 రకాల తాళాలు, 175 రకాల తాళాలు, తర్వాత ప్రాచీన 108 తాళాలు, గతులు, ఇన్ని వెరైటీస్ ప్రపంచంలో ఉన్న తాళాలన్నీ కలిపినా కూడా భారతీయ శాస్త్రీయ సంగీతంలోని తాళాల్లో ఒక స్మాల్ ఫ్రాక్షన్ అవుతుందన్నమాట. అంటే అంత వెరైటీ మన శాస్త్రీయ సంగీతంలోనే ఉంది. బేసిక్ గా ఏంటంటే శాస్త్రీయ సంగీతంలో సంవాదిత్వం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సంవాదిత్వం అంటే శాస్త్రీయ సంగీతంలో రచనలకి నిర్దిష్టమైన రాగం తాళం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాతాపి గణపతి భజేహం అని ముత్తుస్వామి దీక్షితులు వారు రచిస్తే ఆ కీర్తనని మనం అదే హంసధ్వని రాగంలో, అదే ఆదితాళంలో ఎన్ని తరాలైనా అలాగే పాడతాం. పురంధరదాసులు వారు మనకి సంగీతంలో ప్రారంభిక అభ్యాసాలు అని చెప్పి, అంటే బిగినింగ్ లెసన్స్ అన్నమాట. సరిగమ పద నిజ అని మన మాయామాళగోళలో ఆయన వాటిని కూర్చారు. అదే పద్ధతిని 600 సంవత్సరాలు దాటినా కూడా మనం అదే కంటిన్యూ చేస్తున్నాం. ఆ సెలెక్షన్ ఆఫ్ రాగ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాయామాళగోళ తీసుకున్నారు, సరీ సా నుంచి రీ ఎంత డిస్టెన్స్ ఉందో గమా అదే డిస్టెన్స్ ఉంటుంది. పద నిసా, మీరు సాక్షాత్ సాయిరాం వారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు, వీణ వాయిస్తారు, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు వీణ మీద కూడా మీరు ప్రాక్టికల్ గా చూడొచ్చు, ఆ ఈక్వి డిస్టెన్స్ అంటే సా నుంచి రీ ఎంత దూరము, గా నుంచి అంతే దూరం, మళ్ళీ రీగా ఎంత దూరమో అదే, మళ్ళీ తనీ అన్నప్పుడు మళ్ళీ అదే డిస్టెన్స్ వస్తుంది. సో అసలు మాయామాళగోళ రాగం సెలెక్ట్ చేసుకోవడమే పురంధరదాసులు వారు ఎంత ఆలోచించి ఉంటారు, దానికి ఎంత సైంటిఫిక్ బేసిక్ ఇది ఫౌండేషన్ ఉంది అనేది మనకి తెలుస్తోంది. శాస్త్రీయ సంగీతానికి ఇటువంటి ప్రిన్సిపల్స్ చాలా గొప్పది, చాలా పటిష్టమైనది, కాబట్టే దాన్ని ఎవరూ మార్చలేదు. భగవాన్ సత్యసాయి లాంటి వారు వాళ్ళు స్వయంగా వాళ్ళు సంగీతాన్ని, అందులో శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని బాగా వాళ్ళు గానం చేసి, అంత గొప్ప వాళ్ళైనా భగవత్ స్వరూపులైనా వాళ్ళు తిరిగి వినేవారు. అది ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం చాలా గొప్ప విద్వాంసులు అయిపోయాం, మనకి చాలా వచ్చేసింది, మనం ఇంకా మన సంగీతం మనం పాడుకుంటూ మనని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలు, సామాన్య మానవులైన మనం ఆ ధోరణిలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడే మహానుభావులైన వాళ్ళు, వాళ్ళు ఏదైనా సృష్టించగలరు, ఎంతైనా పాడగలరు. అలాంటి వాళ్ళు, వాళ్ళు ఎవరు పాడినా, చిన్న పసిబిడ్డ పాడినా, మనం ఎంత వాళ్ళం, మన పాట చాలా చిన్న స్థాయిది నిజానికి భగవంతుడితో కంపేర్ చేస్తే. కానీ సాక్షాత్ భగవాన్ సత్యసాయి లాంటి వాళ్ళు, వాళ్ళు రోజు కూర్చుని మనకి దర్శనం ఇచ్చి మనం పాడే భజనల్ని ఆనందంతో స్వీకరించి, భగవంతుడు కూడా అదే చెప్పారు కదా, మద్ భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని. ఆయన సృష్టించిందే సంగీతం, కానీ ఆయనే సాక్షాత్తు నా భక్తులు గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటే, అది సాక్షాత్తు మనం కళ్ళ ఎదుట మనం చూసాం, పుట్టవర్తిలో మనం చూసాం. సాయిరాం అందరికీ, మీ గురువు అందరికీ నా నమస్కారాలు. సాయిరాం
1: చాలా ధన్యవాదాలు ద్వారలక్ష్మి గారు. పరమాత్మతో సాయుజ్యానికి, పరమేశ్వర తత్వాన్ని గ్రహించడానికి నాదానుసంధాన యోగము పరమశ్రేష్టమైనది. పాడి తరించడం అంటూ ఈ ప్రపంచంలో లేదు, తరించి పాడటమే ప్రధానము అని భగవాన్ రమణ మహర్షి అన్నారు. ఈనాటి మన రసవత్తరమైన సంగీత సుధాశ్రవంతిలో శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సంగీతం గురించి, నాదం గురించి, భగవంతునికి భక్తునికి మధ్యన సంగీతం ఒక వారధిగా నిలిచి సాయుజ్యాన్ని ఎలా అందిస్తుంది అనే అంశాన్ని గురించి అందరికీ విపులంగా వివరిస్తారు. విఎస్ఆర్ మూర్తి గారు తెలుగు స్ట్రీంలో కార్యక్రమాలు వింటున్న శ్రోతలందరికీ సుపరిచితులే. వారి ప్రసంగాలు మనలో ఉన్న ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ స్వామి తత్వాన్ని మనకు తెలియజేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వారి ప్రసంగాన్ని విందాం.
2: సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయిమహేశ్వరం. తుర్యాతీత పదస్థితాంస కరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే.
1: వారి ప్రసంగాలు మనలో ఉన్న ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ స్వామి తత్వాన్ని మనకు తెలియజేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వారి ప్రసంగాన్ని విందాం.

తద్బ్రహ్మస్ఫురతాన్మి. సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు, నిజానికి సమగానమే భగవంతుడు. భగవంతుడు భక్తుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవటానికి లేదా భక్తుడు భగవత్తత్వం వైపు వడివడిగా అడుగులు వేయటానికి సుగమమైన, సరళమైన, సూటి అయినటువంటి మార్గమే భజన మార్గం. దానికి సంగీతం ప్రాతిపదిక. సంగీతం అంటే ఎటువంటి సంగీతము అని, కేవలము భజనేనా? భజన మాత్రమే కాదు, సమ్యక్ సంకీర్తన జరగాలి. సమ్యక్ సంకీర్తన అంటే రాగభావ తాళలయాత్మకమైనదే కీర్తన. అది సమ్యక్, సమన్వయ స్థితిలో ఉండాలి. ఏ సమన్వయ స్థితిలో భగవంతుడు యొక్క రూపాన్ని, నామాన్ని, తత్వాన్ని, భగవద్భావాన్ని మనస్సు నిండా నింపుకుని ఎవరైతే ఒక ఉపాసనా మార్గంగా ఆ మార్గంలో ఉంటూ తదనుగుణమైనటువంటి రీతిలో గనక భగవంతుడి గుణగాన సంకీర్తనం చేస్తే అది సమ్యక్ సంకీర్తన. దీనిలో జీవుడి యొక్క అనేకానేకమైనటువంటి భావాలు, మానసికమైనటువంటి నానానాద సందోహాలు, ఇవన్నీ కూడా ఒక సమన్వయ స్థాయికి వచ్చి తాను గానం చేస్తున్నటువంటి వేళ పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని తాను చేసుకుంటాడు. అందుకనే శంకర భగవత్పాదులు యోగతారావళిలో ఒక మాటంటారు,

அமகே மான்யதமம் லயானாம். லட்சா ఇరవై వేల లయయోగాలు ఉన్నప్పటికీ కూడా పరమేశ్వర తత్వాన్ని ఎరగటానికి, పరమేశ్వరుడితో సాయుజ్య స్థితిని అనుభవించటానికి నాదానుసంధాన యోగమే గొప్పది అంటారు. ఈ నాదానుసంధానం వేరు, సంగీతం వేరా అంటే సంగీతం వేరు, నాదం వేరు. కాని సంగీతానికి మూలం మాత్రం నాదం. నాదంలో సంగీతం అంతర్లీనంగా ఉన్నది. ఇది ఒక అవిభాజ్యమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, అనాహతమైన, చిద్ఘనమైనటువంటి రసస్వరూపం కాబట్టి సంగీతం భగవద్రూపమే. కనుకనే భగవాన్ రమణ మహర్షి ఒక సన్నివేశంలో అంటారు, పాడి తరించటమంటూ ఈ ప్రపంచంలో నిజానికేం లేదు, తరించి పాడటం ప్రధానం అంటారు. ఆ తరించటమంటే అహం అంతరించటమే తరించటం. ఎప్పుడైతే అహం నిర్మూలన జరిగి, అహం స్ఫురణ కలిగి, మమతానురాగాలు సర్వే సర్వత్రా సర్వ సమ్మతమైనటువంటి స్థాయిలో సంచారం చేస్తున్నటువంటి వేళ మానవుడి లోపల జరిగేటువంటి ఒక అనాహతనాదమే నాదయోగంగా భావన చేయాలి. కనుకనే ఈ నాదయోగానికి మూలమేమిటి అంటే సామవేదమైంది. సామవేదమంతా కూడా సామగానమే. మహాపరిసత్యాలని, వైజ్ఞానిక విషయాలని, భారతీయమైనటువంటి ఒక సనాతనమైన ఆర్షమైనటువంటి తత్వాన్ని సామవేదం తన నిండా నింపుకున్నది. అది ఎట్లా ఉన్నది? గానంగా ఉన్నది. అందుకనే సత్యసాయి భగవాను మనం సామగాన లోలుడా అంటాం. అంటే సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మ ఈ సామగానాన్నే ఎందుకు ఎన్నుకున్నారు అంటే సా ఆ మా అని మూడు అక్షరాలున్నాయి. ఈ మూడు దాంట్లో ఉన్న బీజాక్షరాలు. సా అంటే ప్రకృతి, స్త్రీత్వం. ఆ అంటే పురుషుడు, పరమాత్మ. మా అంటే జీవాత్మ. అంటే సా ఆ మా అనబడేటువంటి ఈ సామంలో కంటికి కనపడుతున్నటువంటి దృశ్యమాన ప్రపంచమంతా ఒక ఎత్తైతే, ఈ దృశ్యమాన ప్రపంచానికి మూలము, స్థూలము, సూక్ష్మము, సూక్ష్మ సూక్ష్మేతరము అయినటువంటి ఒకనొక దివ్య శక్తి, మహత్తర శక్తి, మహత్తత్వ భూమిక ఏదైతే ఉన్నదో అది పరమాత్మగా భావించగలిగినట్లయితే మా అనబడేటువంటి జీవాత్మ అంటే మనబోటి సాధకులందరం కూడా ఈ ప్రకృతి ద్వారా పరమాత్మని, పరమాత్మ అనుగ్రహం చేత ఈ ప్రకృతిని ఒక సమన్వయ రీతిలో అర్థం చేసుకునేటువంటి దిశగా జీవితాలు సాగాలి కనుక ఈ మూడు కలిపినట్లయితే ఇది మాత్రమే తత్వత్రయంగా మనం చెప్తాం. అంటే పురుషుడు, పరమాత్మ, స్త్రీ, ప్రకృతి, జీవుడు.

ఈ జగత్తు ఇదంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ, అసలు ఉన్నదంతా ఒకటే. ఈ ఒకటే అనేకంగా అనంతంగా కనిపిస్తున్నది గనక పరమేశ్వరుణ్ణి సంకీర్తన చేత, గుణగానం చేత, భజన చేత, అనేకమైనటువంటి భావాలనన్నింటినీ కూడా ఒకనొక చోటికి చేర్చి ఓ పరమాత్మ నీ స్వరూపము ఇది అని మానసికంగా ఉపాసన చేస్తూ హృదంతరాళాలలో ఒక నిశ్శబ్ద భూమికలో మౌనగీతాన్ని గనక ఆలపించగలిగినట్లయితే దానిని మనం సామగానంగా ఉపాసన చేస్తాం. ఈ సామగానము అనేకమైనటువంటివిగా ఉన్నాయి. అందులో రెండు ప్రధానమైనటువంటిది, ఒకటి షడ్జం, రెండవది పంచమం. ఈ షడ్జం నెమలి నడక, పంచమం కోకిల. అందుకనే

దేవుని గేహరూపమాలాకృతి మందహాస కలితాననమాకు ప్రసన్నమయ్యేడున్. ఎక్కడున్నదయ్యా ఈ ప్రసన్నత? ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతరంగ శుద్ధి చేత, అంతరంగ యోగం చేత, అంతరంగ యాగం చేత, ఒక భావనాభూమిక నుంచి వాస్తవికమైనటువంటి ప్రపంచంలోకి అడుగుబెట్టినప్పుడు ఈ సామగానం ద్వారా, గానము ద్వారా, పాట ద్వారా అనేక విధాల పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి భూమిక. నిజానికి ఈ సప్తస్వరాలు సమగానంలో ఇమిడి ఉన్నాయి గనక సరిగమ పదని, ఈ సరిగమ పదని అనేటువంటివి, వీటిలలో నీ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి శిఖరస్థాయికి చెందినటువంటి ఒక ఉదాత్త స్థాయి. ఈ ఉదాత్త అనుదాత్త స్థాయిలలో సంచారం చేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి మూలాధారంలో ప్రారంభించి సహస్రారం వరకు తీసుకువెళ్లేటువంటి, అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనబడేటువంటి ఈ కదిలే ఆరు చక్రాలను దాటుతూ దాటుతూ కదలనటువంటి సహస్రారం వైపు, కాని కదిలించేటువంటి సహస్రారం వైపు తీసుకువెళ్లేదే ఈ సంగీతం కనుక. భగవంతుడు రాగప్రియుడు, భావప్రియుడు, తత్వప్రియుడు. ప్రపంచమంతా కూడా ఒక అందమైనటువంటి గీతికగా సాగాలి అని ప్రతినిత్యము కూడా తాను సృష్టించినటువంటి ప్రకృతికి మహదాశీర్వచనం అందించేటువంటి పరమాత్మ యొక్క స్థితి అది గనక భగవంతుడు మనకి అనుభవంలోకి రావాలి అంటే అతి తేలికైన, అతి సరళమైన, కానీ గంభీరమైన, విస్తృతమైన, అచ్చమైన, స్వచ్ఛమైన మార్గం ఏది అంటే అది సంగీతమే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రత్యణువులోనూ పరమాత్మని గానం ద్వారా గనక దర్శనం చేయగలిగినట్లయితే, సంగీతం ద్వారా గనక అనుభవించగలిగినట్లయితే, శిలలు కరుగుతాయి, శిల్పాలు కదులుతాయి, సర్వ ప్రకృతి స్తంభిస్తుంది, ఒక నిశ్చేష్టమైనటువంటి సమాధి స్థితికి అది చేరుకుంటుంది గనక సంగీత ప్రధానమైనటువంటి భక్తి, భజన పూర్వకమైనటువంటి ఉపాసన, ఇదంతా కూడా అనేకమైనటువంటి దేహాలని, మనస్సులని, అనేకమైన స్థితులని ఏకం చేయగలిగినటువంటి ఒక సమన్వయమైనటువంటి భావనా రీతి ఇది. ఇది నిజానికి ఈ సామవేదం 1000 శాఖలుగా ఉండేది ఒకనాడు. ఈ 1000 శాఖలలో ఇవాళ మనకు మిగిలినవి కేవలం 12 మాత్రమే. ఈ సప్తస్వరాలన్నీ కూడా జగత్తుని రక్షిస్తూ ఉంటాయి, ఈ జగత్తుకి ఆలంబనగా ఉంటాయి. తెలతెలవారుతున్నటువంటి వేళ, సుప్రభాతాంచిత నభ ప్రభాత వేళ, ఈ ప్రకృతి జాగ్రత్త అవస్థలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నటువంటి వేళ, ఈ ప్రకృతిలో నెమ్మదిగా ఒక నిస్తంద్రమైనటువంటి ఒక గాన విశేషం ఉన్నది. దానిని పట్టుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనస్సును నిలబెట్టుకుని, మనస్సుని మనస్సుతో ఒకచోట కూడి ఉండగలిగినట్లయితే దానిలో ఆ చల్లని, మెల్లని, గంభీరమైనటువంటి, అతి లోతైన, విస్తృతమైనటువంటి ఒక నాదం మనకు వినిపిస్తుంది. ఆ నాదము యొక్క పుట్టుక ఎక్కడ అంటే మన నాభి చుట్టూ ఏర్పడుతుంది. ఆ అక్కడి నుంచి ఏర్పడినటువంటి ఆ నాదమే నెమ్మది నెమ్మదిగా అనాహత చక్రం దాటి కంఠస్థానము అనబడేటువంటి విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అది గానమై, అది సాహిత్యమై, అది భాష అయి, అది భావమై, అది పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, స్వచ్ఛమై ఈ ప్రపంచానికి ఒక మహాప్రవాహంగా ఏర్పడి ప్రపంచాన్ని తన్మయం చేస్తుంది. తనుమయం కాదది, తన్మయం చేస్తుంది. తన్మయంలో ఏమున్నది అంటే తాదాత్మ్యత ఉన్నది, ఉద్వేగం లేదు, ఒక ఉత్సాహం ఉన్నది, ఉల్లాసం ఉన్నది, ఒక పూర్ణత ఉన్నది, నిండుతనం ఉన్నది. ఇదంతా పరమేశ్వరుడు యొక్క స్వరూపమే తప్ప అన్యం కాదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఓ శ్లోకం రాశారు. సరిగమ పదని నితాంతాం వీణాసంక్రాంతకాంత హస్తాంతాం శాంతం మృదులం స్వాంతం త్రయాణాం గ్రామాణాం. ఎంత అందమైన, ఎంత భావగర్భితమైనటువంటి ఒక శ్లోకం ఇది. దీన్ని కాస్త విచారణ చేసినట్లయితే ఈ సంగీతం భగవంతుడి దగ్గరకు భక్తుణ్ణి ఎలా తీసుకువెళుతుంది? నిజానికి భగవంతుడి దగ్గరకు భక్తుడు వెళ్లాలి అంటే ఎట్లా ఉపాసించాలి అనేటువంటిది దీంట్లో చెప్తూ, సరిగమ పదని నితాంతం అంటే ఒక నితాంతమైనటువంటి, ఒక తీగకు చిట్ట చివర ఉన్నటువంటి మహాపుష్పములే. ఏమిటి ఆ తీగ అంటే ఇడా పింగళ సుషుమ్న అనబడేటువంటి నాడులలో సుషుమ్నానాడి సహస్రారాన్ని యోగశాస్త్రంలో ఎట్లాగైతే తాకి
కదలికేలేని ఒక యోగభూమికని ఇస్తున్నదో సంగీతంలో మహానిష్ఠుడైన వాడు, ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, రసముయన్ నిస్సహ అన్నటువంటి ఒక అలంకార శాస్త్ర విధానంలో నుంచి తనలో తాను తనను ఆత్మను దర్శనం చేసుకుంటాడు గనక ఈ ఆత్మ, ఈ పరమేశ్వరుడు, ఈ జీవుడు భిన్నం కాదని, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే, మూడు బొమ్మలుగా, మూడు ముక్కలుగా, మూడు కోణాలుగా, మూడు పార్శ్వాలుగా కనిపిస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ త్రికోణమే పరమేశ్వరుడు యొక్క మూడు స్థతులుగా భావన చేయమంటుంది. దానికే వీణా సంక్రాంత క్రాంత హస్తాంతాం, వీణని గనక పట్టుకున్నట్లయితే, వీణానాదం గనక చేసినట్లయితే, వీణావాదనం గనక చేసినట్లయితే జీవుడికి ముక్తి. ఎందుకని? నిజమేనా అంటే, సృష్టి ఏర్పడినప్పుడు ఏర్పడిన మొట్టమొదటి పరికరం అంటే వాద్య పరికరం వీణ. ఆ వీణలో నుంచి వచ్చేటువంటి శబ్దం మానవుడి యొక్క కంఠస్వరాన్ని పోలి ఉంటుంది. అది ఒకటే. నిజానికి మిగతావన్నీ కూడా దానిలో నుంచి ఏర్పడినటువంటి వాద్య పరికరాలే తప్ప, ప్రప్రథమమైనటువంటి వాద్య పరికరం వీణ గనక, ఆ వీణని గురించి యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక మాట ఉన్నది. ఆ వీణని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది.

0: సగచ్చతి. శృతి ఉండాలి, లయం ఉండాలి, వీణావాదన ఉండాలి, వీణావాదన యొక్క తత్వం తెలిసి ఉండాలి. అందుకనే భగవంతుడు మానవ దేహంలో ఈ వీణని అమర్చాడు. ఎక్కడ? మన వెన్ను పూసే వీణాదండం. మానవ దేహంలో సరస్వతీదేవి భాషాస్వరూపంగా, భావనా భూమికగా, ఒక అభివ్యక్తిగా, ఒక అగ్నిస్వరూపంగా, ఒక మాటగా, ఒక పాటగా ఎక్కడ ఉన్నది, ఎక్కడ కొలువై ఉన్నది గనక విచారణ చేసినట్లయితే, సామగాన ప్రియుడైనటువంటి పరమాత్మే అగ్నిస్వరూపమై మన మాటయందు, శుభగశయ్యా సమన్వితమైనటువంటి ఒక భాషయందు, సంపూర్ణమైనటువంటి సంస్కారమునందు, భారతీయ సంస్కృతి వైభవమునందు అన్నింట ఆయన సంస్థితుడై ఉంటాడు గనక ఈ పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి యొక్క భావాన్ని అర్థం చేసుకోవాలి అంటే గానమే ప్రధానం, సంగీతమే ప్రధానం. అందుకనే సత్యసాయి భగవానుడు మానవ జీవితాన్ని మహత్తరమైనటువంటి ఒక సంగీత వాంగ్మయంగా ఓ చోటన్నారు. మరి పరమేశ్వరుడు ఈ భజన ఎందుకు చేయించారు, ఈ సంగీతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, నిజానికి మన రెండు అరచేతులు కూడా చప్పట్లు కొడుతూ గనక భజన చేసినట్లయితే మన అరచేతులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాడులన్నీ కూడా స్పందించి శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాలన్నీ కూడా ఉత్తేజితమై, ఉద్దీపనమై, పూర్ణమై, మహానంద తారక స్థితిలో ఆనందతాండవం చేస్తాయి. కనుకనే భజన చేయటము అంటే రాగతాళబద్ధంగా చేయాలి, రెండు చేతులు చరచి చేయాలి, సమన్వయంగా చేయాలి, ఏకశబ్దంగా చేయాలి. ఇది పరమేశ్వరుడికి మనం ఇచ్చేటువంటి ఒక నివేదన. ఏది ఏకంగా ఉండి అనేకంగా ప్రకృతిగా ఇక్కడ కనిపిస్తున్నదో, ఈ అనేకం అంతా కూడా మళ్లీ ఏకం కాగలిగితే అది మానవుడి జీవితానికి ఒక సార్థకత, అది పారమార్థికత. అంతేకాదు, సంగీతంలో నుంచి ఏం పుడుతుందయ్యా అంటే ఆనందం పుడుతుంది. ఎటువంటి ఆనందం పుడుతుంది? మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, మానవ గంధర్వానందము, దేవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, హిరణ్య గర్భానందము. ఈవేళ సంగీతం నుంచి మనస్సుని స్వాంతపరుచుకోవాలి. సంగీతం ద్వారా ఇంద్రియాలు మనల్ని అల్లకల్లోలపరుస్తున్నప్పుడు, మనసు ఆందోళనాయత్తమైనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు మనల్ని నిలువనించకుండా ఉన్నప్పుడు ఏమీ మనకి అక్కరకు వచ్చేది అంటే అది సంగీతమే. సంగీతం ద్వారా భగవంతుణ్ణి ఉపాసన, ఉపా అంటే దగ్గరగా, ఆసన ఒక స్థానాన్ని సంపాదించుకుని పరమేశ్వర భావానికి, పరమేశ్వర రూపానికి, పరమేశ్వర తత్వానికి, పరమేశ్వర సగుణానికి, వీటన్నింటికి కూడా దగ్గర కాగలిగిన, దగ్గర చేర్చగలిగినటువంటి ఉత్తమోత్తమమైన ఏకైక సాధన సంగీతంగా మనం భావన చేస్తూ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో, కార్యక్రమంలో, ప్రణాళికలో వారు రచించుకున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి విషయంలో సంగీతం ప్రధానమైంది, అంతర్లీనమైంది. కనుకనే తొలినాళ్లలోనే సత్యసాయి భగవానుడు మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అంటూ గురుచరణాలని సంగీతమయంగా, సంగీత పరంగా అన్ని విధాలా కూడా ఉపాసన చేయమన్నారు. వేదము, సంగీతము, ధర్మము అంటే అది పరమాత్మే. ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి. హృతి విశ్చ మనసాస్వం చిన్వతా మజ్జతా వా పవనచరణరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఎక్కడో బయట లేడని, లోపలే ఉన్నాడని, నేను నేను అని అంటూనే ఉన్నాడని, ఆ అంటున్నటువంటి వాణ్ణి మన ఎరుకతో, స్పృహతో, సాధనతో, భక్తితో, కర్మతో, జ్ఞానంతో, అన్నింటికంటే మించి ప్రేమతో, సేవతో అనుభవించగలిగినట్లయితే జీవుడు ఇక్కడే జీవన్ముక్తుడవుతాడని, జీవన్ముక్తుడు పరిణామం చెందినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి గనక అటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి అనుగ్రహ తరంగాలు సామగానమై, సామవేదమై, గానమై ఈ ప్రపంచానికి రక్షాకవచంగా నిలుస్తుంది అని సత్యసాయి భగవానుడు ప్రవచించినటువంటి మహోదాత్తమైనటువంటి భావనని ఆకళింపు చేసుకుని దానిని ఆచరించేటువంటి దిశగా మనందరం కూడా చక్కగా ప్రయత్నం చేద్దాం. సామగాన ప్రియుడైన, సామవేదమే రూపమైనటువంటి సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
1: సాయిరాం వియసర్మూర్తి గారు, ఎప్పటిలాగే ఈరోజు కూడా అత్యద్భుతంగా సంగీతం గురించి, గానం గురించి మా శ్రోతలందరికీ ఎంతో చక్కగా వివరించారు. మీరు సంగీతంపై చేసే విశ్లేషణ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు నా ధన్యవాదాలు. సాక్షాత్తు పరమశివుని చింత గానం చేసే అదృష్టం కొందరికి మాత్రమే లభించే అరుదైన అనుగ్రహం. నాటి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల మొదలు నేటి మల్లాది సోదరులు, మాండలిన్ శ్రీనివాస్ వరకు ఎందరో సంగీత కళాకోవిదులు మన స్వామివారి దివ్య సన్నిధిలో భక్తి ప్రపత్తులతో వారి సంగీత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వామివారి ప్రేమను చూరగొన్నారు. అయితే వేదమాత సాయి సరస్వతి ముందు ప్రతినిత్యం భజనలు, భక్తి గీతాలు ఆలపించే మహాభాగ్యం స్వామి సంపదైన విద్యార్థులకే దక్కింది. ఈనాడు మనం ఆస్వాదిస్తున్న సంగీత సుధా సవంతిలో మరింత మాధుర్యాన్ని అందించడానికి భగవాన్ బాబా వారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ కోటా శివకుమార్ గారు మనతో ఉన్నారు. వీరు ప్రతి ఆదివారం మన తెలుగు స్ట్రీమ్లో అందించబడుతున్న త్యాగోపనిషత్తు అన్న ధారావాహిక ద్వారా మనందరికీ సుపరిచితులు. విద్యార్థి దశలో సాయి భగవానుని చింత సంగీతం ద్వారా ఆయనకు కలిగిన అనుభవాన్ని, అనుభూతిని ఆయన మనతో పంచుకుంటారు.
2: రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం. స్వామి సామగాన లోలుడు, సామగాన ప్రియులు. ఇది లోకంలో అందరికీ తెలిసిన విషయమే. స్వామి అంటే అక్కడ సంగీతము, భజన అనేది తప్పకుండా చోటు చేసుకుంటుందని భక్తులందరూ తెలుసుకున్న విషయం. అదే కాకుండా స్వామి తాను స్వంతగా బాల్యం నుంచి కూడా సంగీతంలో ఒక అవగాహన చూపెట్టడము, ఎంతో ఆసక్తి చూపెట్టడము, అంతేకాకుండా సంగీతం పాడేవారు రసజ్ఞులందరినీ దగ్గర తీసి వారితో పాటు తాను పాడుతూ ఎంతో ఆనందించడం, ఇటువంటి విషయాలన్నీ మనకి తెలిసినవి. స్వామి జీవితంలో ఇవన్నీ తెలుసుకుంటాం. ఇక స్టూడెంట్స్కి వస్తే, స్టూడెంట్స్ స్వామికి చేరువుగా అవడానికి సంగీతం ఒక గొప్ప మాధ్యమం కూడా అవుతుంది. స్వామి స్టూడెంట్స్లో మ్యూజిక్ బాయ్స్ అన్న పేరుతో ఉన్నవారికి ఎన్నో అవకాశాలు కలగజేయడం, వారికి దగ్గరగా ఉండి వారి సంగీతం వింటూ ఆనందించడం, వారిని తప్పు అయిన చోట వారిని మళ్ళీ తీర్చిదిద్దడం, ఇటువంటివన్నీ విషయాలు మనం స్వామి యొక్క లీలా నాటకంలో చూస్తూ ఉంటాం. మనకి ఎన్నో భజనలు ఉన్నాయి స్వామిని ఉద్దేశించి. స్వామికి సంగీతం ఎంత ఇష్టకరమైంది, భజన అనేది ఎంత ప్రాణమైంది అని చెప్పడానికి. అయితే పర్సనల్గా నాకు స్టూడెంట్గా అక్కడ ఉన్నప్పుడు 1993-1995 నేను అక్కడ MBA చేశానండి. ఆ సమయంలో ఒక కొన్ని చక్కని అవకాశాలు దొరకడము, నేను పెద్ద పాట పాడేవాడిని కాకపోయినా కూడా స్వామి అటువంటి అనుగ్రహం కురిపించడము, నాకు కొన్ని అవకాశాలు కలగడం జరిగాయి. అందులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది 1993లో స్వామి అప్పుడు వైట్ఫీల్డ్లో ఉన్నారు. ప్రశాంతి నిలయం క్యాంపస్లో మేమందరము స్వామి లేకుండానే ఒక ఇండిపెండెన్స్ డేకి జరిగిన సంగీత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అప్పటి వైస్ ఛాన్సలర్ స్వామి ఇక్కడ ఫిజికలీ లేకపోయినా స్వామికి మనం అర్పించుకునేది మనం ఎక్కడన్నా చెయ్యాలి అని చెప్పడము. అందువల్ల మేము స్వామి వైట్ఫీల్డ్లో ఉన్నారు, మేము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఆడిటోరియంలో ఒక సంగీత కార్యక్రమం చేయడము జరిగింది. కింద స్వామి కుర్చీ వేసి ఉంది. అందులో ఒక పాట, మొట్టమొదటి పాట నేను పాడడం జరిగింది. శంకరానాథ శరీరాపర అన్న ఒక సినిమా పాట. ఆ సినిమా పాట పాడిన తర్వాత పాటలో చివరికి ఒక క్లైమాక్స్ సిచ్యువేషన్ లాగా పాట పైకి వెళ్లడం జరుగుతుంది. అట్లా పైకి వెళ్లిన ప్రదేశంలో అందరూ చప్పట్లు కొట్టడం చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నిజం చెప్పాలంటే కాస్త నాకు కొడుతున్నారేమో అనుకుని అహంకారం కూడా పడ్డాను. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ స్వామి పటం పైన పెట్టిన పెద్ద పువ్వు ఒకటి కింద పడిందని చెప్పారు. అది చాలా పెద్ద పువ్వు, అది కూడా చాలా జాగ్రత్తగా స్లో మోషన్ లో పడ్డట్టు కింద పడిందిట. అది చూసి స్వామి వచ్చారు అక్కడికి అని ఆనందంతో భక్తులందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చప్పట్లు కొట్టారనమాట వారు, ఎందుకంటే అందరూ స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఈ విషయం జరిగిన ఒక వారం రోజులకి MBA డిపార్ట్మెంట్ యానివర్సరీ అన్న ఒక సందర్భంగా 3 రోజులు మేము MBA పిల్లలందరం కలిసి వైట్ఫీల్డ్కి వెళ్లడం జరిగింది. ఇది స్వామి పర్మిషన్తో. అక్కడ మొట్టమొదటి రోజు త్రయ బృందావనంలో మేము స్వామి పాడమంటే వీలుగా పాడడానికని కొన్ని పాటలు రెడీ చేసుకుని వెళ్లి హార్మోనియం, తబలా వాటితో పాటు అక్కడ కూర్చుండగా స్వామి త్రయ బృందావనంలో జూలా దగ్గరికి వస్తూనే మొట్టమొదట మాట్లాడిన విషయము, తాను పుట్టపర్తికి 3 సార్లు వచ్చినట్టు, ఈ 3 సార్లలో 2 సార్లు చెప్పి ఇక 3వది కూడా స్వామి 3వసారి కూడా ఏ విధంగా వచ్చారు అనేది ఆయన చెప్తూ నా వైపు చూసి, శివకుమార్ ఆడిటోరియంలో పాట పాడుతున్నప్పుడు నేను వచ్చానప్పుడు అక్కడ పువ్వు కింద పడేశాను అని స్పష్టం చేశారు. దాంతో అక్కడ మేము కూర్చున్న మాకందరికీ ఒళ్ళు జలధరించింది. అది అన్న స్వామి తర్వాత అదే పాట నన్ను మళ్లీ పాడమనడము. పాడమన్నప్పుడు అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే స్వామి ఎదురుకుండా నుంచుని, అప్పుడు ఇంకా స్వామి జూలాలో కూర్చోలేదు, నుంచునే మాట్లాడుతున్నారు. స్వామి నుంచున్నప్పుడు ఆ ప్రొఫైల్ ఆ జుట్టు అంతా ఉండి, ఆ పాట జుట్టు చూస్తున్నప్పుడు స్వామిని అట్లా ఆనందంగా చూస్తున్నప్పుడు పాట పాడుతుంటే, ఆ పాటలో చివరికి పరవశాన శిరసూగంగ ధరకు జారిన శివగంగ నా గానలహరిను మునుగంగ అని ఇటువంటి పదాలు వస్తున్నప్పుడు స్వామి అక్కడ నుంచుని ఆ శిరస్సు అంతా ఊగుతూ ఉండడము, కరెక్ట్ గా అక్కడ శివుడు నుంచుని ఆ విధంగా ఆ పాటని వింటున్నాడా అన్నట్టు అనిపించి ఎంతో గొప్ప అదృష్టంగా భావించాం. అయితే అప్పుడు చివరికి పాట అయిపోయిన తర్వాత చివరికి వెళ్ళడము, స్వామి క్లైమాక్స్ దాని గురించి స్వామి నా వైపు చూసి నిజంగా ఇంకొంచెం పైకి ఎండ్ చేయాలి, హయ్యర్ నోట్ అందుకోవాలి అని స్వామి చెప్పడము, ఒక్కసారి ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే పరమాత్మ నరాకారంలో మన ఎదురకుండా ఉండి మనం చేసే తప్పులకి, మనం చేసే చిన్న చిన్న పనులకి మనం మరీ నొచ్చుకోకుండా దాన్ని కొంత సవరిస్తూ మనతో మాట్లాడే తీరు ఆలోచించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక అదే రోజు ఇంకొక పాట పాడతావా బంగారు అని అన్నప్పుడు, మేము తయారు చేసుకున్న పాటల్లో ఒక పాట పాడాను, అది రామదాస్ గారి కీర్తన పలుకే బంగారమాయన అనేది. అయితే అది నాకు వచ్చిన పాట, నేను ఎక్కువేమీ ఆలోచించకుండా స్వామి దగ్గర పాడచ్చు అన్న భావంతో పాడాను తప్ప ఎంత తప్పు చేశానో అది పాడిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకనంటారేమో, ఎదురుకుండా పలికే దైవము మనతో పాటు నడయాడే దైవము ఉన్నప్పుడు పలుకే బంగారమాయన పిలచిన పలుకవేమి, శరణాగతత్రాన బిరుదాంకితుడవట నువ్వు కాని నన్ను కాపాడడానికి రావట్లేదు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడడం ఎంత అనాలోచితం అర్థమవుతుంది. తర్వాత ఆలోచించినప్పుడు అర్థమైంది. అదేవిధంగా ఒకళ్ళిద్దరు సీనియర్ ప్రొఫెసర్స్ నన్ను వచ్చి మందలించారు, అదేమిటి స్వామి ఎదురకుండా ఉంటే అట్లా అండం ఏమిటని. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పాట అయిపోగానే స్వామి మాత్రం చాలా ఓపిక్గా నన్ను చూసి నవ్వుతూ మందహాసం చేస్తూ అన్నారు, బంగారు పలుకేమీ బంగారం కాలేదు, నువ్వు సాయి అని పిలిస్తే నేను ఓయి అని పలకడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు స్వామి. దానివల్ల మనకేమర్థం అవుతుందంటే, స్వామి నుంచి ఎప్పుడు మనకి డిలే లేదు కానీ మన వైపు నుంచే డిలే. మనం గనక మనసు కేంద్రీకరించి స్వామి సాయి అని పిలవడానికి మనకి ఆ ఓపిక తీరిక ధ్యాస శ్రద్ద ఉంటే స్వామి ఎప్పుడు రెడీగా ఉన్నట్టు చెప్పారు. ఇక ఒక రెండు రోజులు పోయిన తర్వాత త్రై బృందావనంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వచ్చి ఆయన ఎదుర్కొన్న స్వామి పాడమన్నప్పుడు నాకు మనసుకి తట్టిన ఒక పాట పాడాను శ్యామశాస్త్రి గారిది. అందులో చరణంలో

అన్నాను. శ్రీరాగంలో ఉన్న ఈ పాటలో ఆ మధ్యలో మూడో లైన్లో పర్టికులర్ గా ఆ రాగం ఆలాపన చేసినప్పుడు అది ఆ విధంగా ఉండక్కర్లేదు. అది ఎందుకంటే ఆ రాగానికి సరిపోయేట్టు ఒక సింగర్ పాడడము, అది విని నేను అదే విధంగా పాడడానికి ట్రై చేయడం చూసిన తర్వాత స్వామి నన్ను అక్కడ ఆపేసేయమన్నారు. ఆపేసి నా వైపు చూసి, చూడండి నాదబిందు కళాతత్వం స్వామిది, ఆయన ఈ విధంగా నాదాన్ని తీసుకుని కూనీ చేస్తూ ఉంటే ఊరుకోగలరా, అందుకని ఆయన అన్నారు, కాదు చూడు బంగారు, నువ్వు ఎప్పుడు కూడా సంగీతంలో భావాన్ని రాగం కోసం అట్లా అర్థవంతంగా లాక్కూడదు, దానివల్ల రాగం రోగం అవుతుంది అని చెప్పి చెప్తే నేను కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో ఏంటో స్వామిని అడిగాను. స్వామి కలిగించిన అనుగ్రహంతో, స్వామి ఈ పాట ఎట్లా పాడాలో మీరే చెప్పండి స్వామి అంటే, స్వామి ఇప్పుడు పాడి వినిపించారండి.

0: అని ఎంతో అందంగా ఇక్కడ ఎంతవరకు లాగాలో అంతవరకే లాగి మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండాలో అక్కడ గ్యాప్ తీసుకున్నారు. అంటే దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే చాలా వరకు సంగీతంలో అవసరం లేని ప్రదేశాల్లో కూడా మనం గ్యాప్ రాగానే లాగి ఇంకా అందంగా చేసి ఎవరో మెప్పు పొందుదామా అన్నట్టు అటువంటి పనులు చేస్తాం, ఇవి చెయ్యక్కలేదు అని స్వామి స్వయంగా చెప్పారు. ఇక సింగర్ సిన్నర్ అన్న ఒక మాట ఎప్పుడు స్వామి అందరికీ చెప్తూనే ఉంటారు, మాకు చెప్పారండి. తమ దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టుకుని ఆయనకు అర్పితం చేస్తున్నాను ఈ కర్మ అనుకుని పాడేవాడు సింగర్ అవుతాడు. తన మేలు కోసము లేకపోతే తన మెప్పు పరుల మెప్పు కోసము అందరూ నన్ను ఏమనుకుంటున్నారో ఈ భజన నేను పాడుతున్నప్పుడు అని ఆ విధంగా పాడి లీడ్ చేసేవాడు సిన్నర్ అవుతాడు. స్వామి చెప్పారు, నువ్వు సిన్నర్ కావక్కలేదు, నువ్వు సింగర్ కాకపోయినా పర్వాలేదు, నువ్వు లీడర్ కాకపోయినా పర్వాలేదు, ఫాలో చేయి భజన చాలు మనసారా, నేను వింటూనే ఉంటాను, కానీ నువ్వు సింగర్ అన్న పేరుతో సిన్నర్ మాత్రం కాకు. అంటే లేని అహంకారం అంతా తెచ్చుకుని నీ వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుని మాత్రము ఈ విధంగా పాడదు బంగారు అని చెప్పినటువంటి సన్నివేశాలు స్వామి గుర్తు తెచ్చుకుంటే ఎంత ఓపికతో ఆయన మనందరినీ భరిస్తూ ఒక పక్కన అటువంటి గొప్ప గొప్ప కళాకారులు సుబ్బలక్ష్మి గారు లాంటి వారి కళాకారులను మేము స్వామి నీకోసమే పాడతాము అంటే వారి పాట వింటారు, ఒక పక్క ఎందుకు ఏమీ సరిగ్గా తెలియని విషయం శాస్త్రజ్ఞ పరిజ్ఞానం లేని మన పాట కూడా వింటారు. దేనికన్నా కూడా భావమే నాకు ప్రధానం బంగారు, కాని మీకు ఎంత విద్య వచ్చని కాదు, ఎందుకంటే సర్వేశ్వరుని ముందు ఎవరి విద్య చూసుకుంటే ఎంతండి, కాబట్టి విద్యతో పని లేదు, కేవలము కూడా భగవంతుడి మీద ఉన్న ఒక ధ్యాస మాత్రమే చాలా చాలా చాలా ప్రధానమన్న గొప్ప సందేశం స్వామిది. కాబట్టి స్వామి సంగీతము జ్ఞానము రెండు ఒకటే. సాయిరాం.
1: అధరం మధురం వదనం మధురం హసితం మధురం మధురాధిపతే సకలం మధురం. స్వామిని గురించి ఏ విశేషం విన్నా మధురాతి మధురం. అందులో సంగీతం గురించి నాదబ్రహ్మ సాయీశ్వరుని గురించి వినడం కన్నా వేణుల విందైనది మరొకటి లేదు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో మీ చక్కని అనుభవాలను పంచుకున్నందుకు మీకు నా ధన్యవాదాలు. సంగీతం వినడం ఒక మధురమైన అనుభూతి, అలాగే స్వామి తీయని గళం విన్నా అది మహదానందమే. అయితే ఈ రెండూ కలిస్తే, అంటే స్వామి స్వయంగా పాడగా వింటే కలిగే దివ్యమైన భావన వర్ణాతీతమైనది, అది మాటలకు ఊహలకు అందనిది. ఈ చిరు ప్రయత్నాన్ని ముగించే ముందు సాయి భగవానుని దివ్య సుమధుర సుస్వర గళంతో పాడిన ఈ కీర్తనను వింటూ మన మదిని సాయీషుని చరణాల చింత పూజాకుసుమంగా సమర్పిద్దాం.

ఇంతటితో సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటూ శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి.

0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయటానికి అవతరించినదే ఈ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాల్ని అనుగ్రహించారు. వాటన్నింటిలోకి వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 4వ భాగంలో సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి శ్రోతలిప్పుడు వింటారు.
1: ఓం శ్రీ సాయిరామ్.

ఇంత చక్కటి పద్యసూక్తిని మనకు అందించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ శ్రోతలందరికీ ప్రేమమయ సాయిరాం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ సృష్టి 84 లక్షల జీవరాశులతో నిండి ఉంది. అందులో మానవ జన్మ భగవంతుడి ప్రసాదం. ఈ మానవ జీవిత లక్ష్యం మానవుడుగా పుట్టి మాధవుడుగా మరణించడం, తిరిగి జన్మరాని చావు పొందాలి. ఇది ఎలా సాధ్యం? ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది. మనని తరింపజేయడం కోసం సత్యసాయినాథుడు మనకి అనుగ్రహించినటువంటి నవరత్నమాల నవసూత్ర నియమావళి, ఇది ఒక జ్ఞాన యజ్ఞం. ఇందులో సాధన అద్భుతమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది. భగవంతుని చేరే దివ్య మార్గంలో సాధకులకు ఇది ఒక రక్షణ కవచం. ఇందులో సాధకుడు నేను నుండి మనంకు ప్రయాణిస్తాడు. ఈ నవసూత్ర నియమావళి ద్వారా ఆధ్యాత్మిక సాధన 3 స్థాయిల్లో జరుగుతుంది. 1 వ్యక్తిగత స్థాయి, 2 కుటుంబ స్థాయి, 3 సమాజ స్థాయి. వ్యక్తిగత స్థాయిలో 5 సూత్రాలు, కుటుంబ స్థాయిలో 2 సూత్రాలు, సమాజ స్థాయిలో 2 సూత్రాలు మనని నడిపిస్తాయి. బాబా అనుగ్రహ ఆశీస్సులతో 4వ సూత్రం సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడతా. అది 1995 సంవత్సరం. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి దివ్య దర్శనం చేసుకున్నాక కొండ మీద ఉన్నటువంటి మ్యూజియం చూశాను. అక్కడ ఒక చోట ఇలా రాసి ఉంటుంది, నీ నాలుక ఎల్లప్పుడూ భగవన్నామోచ్చారణ చేయుచు, నీ కనులు భగవంతుని స్వరూపమనే తిలకించుచు, నీ హృదయం ఎల్లప్పుడూ భగవంతుని వైభవమునే ఊహించుచున్న ఎడలా, పిడుగుపాటంతటి ఆపద వల్ల కూడా నీకేమీ భయం లేదు. శ్రీ సత్యసాయి. ఇది స్వామి మనకిచ్చినటువంటి తిరుగులేని హామీ. ఈ కలియుగంలో మోక్ష సాధనకి నామస్మరణే తరుణాపాయం. ఇది చాలా సులువైనటువంటి మార్గం. అంతేకాక సర్వ విధ సాధనల ఫలితాన్ని ఇది మనకిస్తుంది. సంపదల కన్నా 100 రెట్లు సంతోషాన్ని శక్తిని ప్రసాదించేటువంటిది భగవన్నామమే. మనకిష్టమైనటువంటి మధుర పదార్థాన్ని తలుచుకోగానే మనకి నోరు ఊరుతుంది, అలాగే భగవన్నామాన్ని తలుచుకోగానే నోరు ఊరాలి. భగవంతుడు భావప్రియుడు, గానప్రియుడు, కాబట్టి ఆయన్ని సంకీర్తనతో మెప్పించవచ్చు. భక్తి అనేటువంటి పత్తి లేకుండా మానవుడి జీవన జ్యోతి వెలగదు. భక్తికి కామం, క్రోధం 2 బద్ధ నిరోధులు. వీటిని దూరం చేసుకోవాలంటే భజనే చక్కటి సాధన. భజన మన హృదయాన్ని విశాలం చేస్తుంది, మన మధ్య సంబంధ బాంధవ్యాలని బలపరుస్తుంది, మనలో పవిత్రమైనటువంటి భావాలు వస్తాయి. కాబట్టి పరచింతన, పరదూషణలతోటి, అనవసర మాటలతోటి కాలాన్ని వ్యర్థం చేయకుండా భజన నగర సంకీర్తనలో పాల్గొమని బాబా మనకి బోధిస్తారు.
ఈ భజన సంప్రదాయాన్ని మొట్టమొదటగా ప్రారంభించింది గురునానక్. అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, రామదాసు, కబీరు లాంటి మహానుభావులు నామ సంకీర్తనలోనే తరించారు.

ఈ కలియుగంలో నామస్మరణే తన్నపాయం. ఈనాడు మనిషి ప్రతి క్షణం భయపడుతూ ఉంటాడు. దీనికి కారణం స్వార్థం, స్వప్రయోజనం. మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, కానీ తుచ్చమైనటువంటి విదేశీ నాగరికతకి బానిసై ఇంద్రియ సుఖాల కోసం పాటుపడుతూ ఉంటాడు, వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు. సాయినాథుడు మన పాలిట కల్పతరు హృదయవాసి నిత్యం మమ్మల్ని నడిపిస్తున్నారు. అరణ్యంలో నిర్భయంగా సంచరించే సింహంలా ఉండాలంటారు స్వామి. అన్ని కర్మల్ని భగవత్ ప్రీత్యర్థమే చేయాలి. ఈ జన్మిచ్చింది ఆయనే కాబట్టి ఈ జన్మని ఆయనకే అర్పించాలి. ప్రతిక్షణం ఆత్మవిమర్శ చేసుకుంటూ భగవంతుడు మెచ్చే విధంగా మనం జీవించాలి. ఇప్పుడు ఒకసారి బాబా బాల్యంలోకి వెళదాం. ఆ రోజుల్లో పుట్టపర్తిలో పండరి భజన మండలి స్థాపించి బాలబాబా పాటల్ని స్వయంగా స్వరపరిచి రచించి స్వరపరిచి తోటి బాలురికి నేర్పించేవారు. కడప జిల్లా బద్వేలు తాలూకా వాస్తవ్యులు, బట్టల వ్యాపారస్తులు శ్రీ వెంకటయ్య గారు ఆనాటి పండర భజనలో పాల్గొని చెప్పినటువంటి విశేషాన్ని శ్రీ అనిల్ కుమార్ గారు ఇలా ప్రస్తావించారు. సాయంకాలం పుట్టపర్తిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటంటే పండర భజన. భజన అనంతరం ఆ ఊరి కర్ణం గారు అందరికీ పండ్లు పంచేవారట. లేత నారింజ రంగులో షర్టు, నిక్కరు, స్కార్ఫ్ వేసుకుని సుమారు 20 మంది పిల్లలు ఆ భజనలో ఉత్సాహంగా పాల్గొనేవారట. నీళ్లు, సున్నం, పసుపు కలిపి బట్టల్ని నానబెడితే ఆ రంగు వచ్చేదిట. ఇక స్కార్ఫ్కి ఎర్రటి అంచు కుట్టు ఉండేదిట. తలకి, నడుముకి టవల్ కట్టుకుని మెడలో స్కార్ఫ్ వేసుకుని హార్మోనియం, మద్దిల వాయిద్యాలతో భజనలు ఉత్తేజకరంగా జరిగి ఉంటాయి. మెడలో దండలు, కాళ్ళకి గజ్జలు ఉండేవి. బాలబాబ నేతృత్వంలో కర్ణాట నాగేపల్లి, కోయలగుట్టపల్లి, కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, లోచర్ల గ్రామాల్లో ఈ పండగ భజనలు వ్యాప్తి చెందేవి. అప్పుడు బాబా వయసు ఎంత అనుకున్నారు? 10 సంవత్సరాల్లోపే. లయ తాళబద్ధంగా పాడడంలో కానీ అడుగులు వేయడంలో కానీ పిల్లలు పొరపాటు చేస్తే బాబా మందలించేవారట. మధురగానంతో భజనలు తను చేస్తూ తోటి పిల్లల చేత భజనలు చేస్తూ ఉంటే ఆ చూసి గ్రామ ప్రజలు మైమర్చిపోయేవారట. కలరాల లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఆయా గ్రామాలకి ఈ భజన మండలి బృందాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ భజన చేయించేవారట. మర్నాటికి ఆ అంటువ్యాధులు మటుమామైపోయేట. సుబ్బమ్మ గారిని అడిగి నూనె తెచ్చి బాలబాబా భజనలు ప్రారంభించేవారట. ఈనాడు సాయి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తమైనటువంటి భజన కార్యక్రమానికి అదే నాంది. ప్రతినిత్యం భజనలో సింహాసనంలో ఆసీనులై తాళం వేస్తూ భజన చేసేవారిని ఉత్సాహపరుస్తూ దర్శనిస్తారు స్వామి. ఏనాడు స్వామి క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ఆనాటి గాయకుల్లో రాజారెడ్డి గారు, మోహన్ రావు గారు, ఇరాడీ సోదరులు, రామలక్ష్మణులు వీరంతా స్వామి నుండి స్ఫూర్తిని పొందినవారే. స్వామి స్వయంగా రచించి స్వరకల్పన చేసి మధురంగా పాడేవారు. వాటిలో ఒక మచ్చు తొనకని ఇప్పుడు విందామా?

Friday.

0: భగవన్ నామం వద్దనేటువంటి నరుణ్ణి నరపశువుగా భావించమని వారు స్వామి. కుక్కతోకమైన మనసు దాన్ని చక్కటేయాలంటే సాయినామస్మరణే తరుణాపాయం. భగవంతుడు మనకి నోరిచ్చింది దేనికి? అనవసర మాట మాట్లాడడానికి, ఎదుటి వారిని మాటలతో నొప్పించడానిక కాదు. పరమాత్మ నామాన్ని నాలికపై నాట్యవాడించడానికి భగవంతుడు మనకి నోరిచ్చాడు. జీవితం ఒక ఎడారి, ఇందులో మన దప్పిక తీర్చగలిగింది భగవన్ నామే. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనంలో ఆసక్తి గల వారందరూ అనుకూలమైన ఒక చోట చేరి హాయిగా భజన చేసుకోవాలి. మనకి నచ్చిన ఏ నామైనా సరే శ్రావ్యంగా హృదయంలోంచి వచ్చినటువంటి ఆవేదనతో ఉత్సాహంతో పాడాలి. బాబా నెలకొల్పినటువంటి గొప్ప సాంప్రదాయాల్లో నగర సంకీర్తన ఒకటి. నగర సంకీర్తన విశిష్టతని స్వామి ఇలా తెలియజేశారు. బ్రహ్మముహూర్త కాలంలో భగవంతుడు దేవతలతో సభ తీర్చి ఉంటాడు. ఆ సమయంలో నగర సంకీర్తన చేస్తే అందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడి సభలో పాల్గొన్న ప్రాప్తి కలుగుతుంది. తమను తాము ఉద్ధరించుకోవడమే కాకుండా అప్పుడే మేల్కొంటున్న వారి చెవుల్లో భగవన్ నామాన్ని వినిపించడం గొప్ప సేవ. నగర సంకీర్తన్ ఇస్ ఎ ఫైన్ పీస్ ఆఫ్ సోషల్ సర్వీస్. అనేక కారణాల వల్ల కలుషితమైనటువంటి వాతావరణం భగవన్ నామస్మరణతో పరిశుద్ధమైపోతుంది. లోకంలో మీకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలకి వాటిని నివారణ చేయమని అరిచి గీపెడుతూ ఉంటారు. అయినా సరే నగర సంకీర్తన ఫలాన్ని మీకు ఇవ్వకుండా మరుజన్మ కోసం దాచి ఉంచుతాను. ఆహా, స్వామి ఎంత చక్కగా చెప్పారో చూడండి. నాలుకపై నామం అనే బోర్వెల్ వేస్తే ఆనందం ఉబికి వస్తుంది. హృదయవాసినటువంటి భగవంతుణ్ణి స్వచ్ఛమైనటువంటి హృదయంతో కీర్తిస్తే పాడేవారికే కాక వినేవారికి కూడా ఆనంద ప్రాప్తి కలుగుతుంది. నగర సంకీర్తనలు భజనలు కొత్త వారిని సమస్త వైపు ఆకర్షిస్తాయి. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి అనసూయ. మరి స్పందన విందాం.
1: సాయిరామండి, నా పేరు అనసూయ, మాది పాలమూరు. నేను మా అత్తారింటికి వచ్చేసరికి నాకు నగర సంకీర్తన అంటే తెలియదు. ప్రతి గురువారం మా ఇంటి ముందు నుంచి నగర సంకీర్తన చేస్తూ వెళ్తూ ఉంటే నేను వాళ్ళని మా వీధి చివరి వరకు చూసేదాన్ని. ఒకసారి మా పక్కింటి ఆడ వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను నగర సంకీర్తనకి. అక్కడికి వెళ్ళేసరికి ఓంకారం సుప్రభాతం జరుగుతున్నాయి. ఆ నగర సంకీర్తన భజన నాకు మీద ఆకర్షణ కలిగింది. నేను ప్రతి గురువారం నగర సంకీర్తనకి భజనకి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి స్వామి కలలో రెండు చేతులు ఇలా పట్టమని నాకు దోసెటి నిండా విభూతి పోసి ఒక పండిచ్చారు. మళ్ళీ ఒకసారి నవసూత్ర నియమావళి గురించి చెప్పినప్పుడు స్వామి ముందు రాముడిలా, తర్వాత కృష్ణుడిలా, తర్వాత స్వామిలా సరిగ్గా చూసేసరికి మా కన్యనార్ గారిలా కనిపించి, నేను తొమ్మిది సూత్రాల గురించి చెప్తా ఉంటే ఒక్కొక్క దానికి ఆకుపచ్చ పనితో తిక్కు పెట్టారు. నేను రాజమండ్రి సాయిరామ మందిరికి వెళ్ళినప్పుడు స్వామి ఫోటోతో స్వామి సూచనగా అందులో నీవు భోజనం మానినా భజన మానకు అని వచ్చింది. మా ఇంట్లో ఎన్ని ఒడిగడుపులు వచ్చినా నేను సంస్థను అంటిపెట్టుకునే ఉన్నాను, కానీ స్వామి మా కష్టాలన్నీ తీర్చారు. మేము ప్రతి సోమవారం సత్సంగం భజన అధ్యయన మండలి జరుపుకుంటూ ఉంటాం. అలాగే స్వామివారు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలు కొత్త వారిలో చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఎలాగో ఈ కరోనా వచ్చింది, ప్రతి సంవత్సరం చక్కగా చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం ఎలాగో ఆగిపోతుందేమో అనుకునేసరికి స్వామి చక్కగా ఆలోచింపజేశారు. ప్రతి రోజు ప్రాతకాల సంకీర్తన, సాయంకాలం భజన, సత్సంగాలు మేము ఫోన్లో జరుపుకుంటున్నాం. అలాగే కరోనా పోయి మళ్ళీ నగర సంకీర్తనలో భజనలు, సేవా కార్యక్రమాలు, సత్సంగాలు జరుపుకోవాలని ఆ స్వామి ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి నా ధన్యవాదాలు.
0: అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తాన్సేన్ అనే గొప్ప సంగీత విద్వాంసులు ఉండేవారు. ఒకసారి వారిద్దరూ రథంలో వెళుతుంటే దారిలో ఓ చెట్టు కింద ఒక భిక్షగాడు మధురంగా గానం చేస్తున్నాడు. అక్బర్ కాసేపు రథాన్ని నిలిపి ఆనందంగా విన్నాడు. ఆనంద బాష్పాలు రాజ్యాడు. ఇంటికి వచ్చాక తాన్సేన్తో ఇలా చెప్పాడు, ఈనాడు ఆ భిక్షగాడి మధురగానం నా హృదయాన్ని కలిగించింది. చాలా కాలంగా నీ సంగీతం వింటున్నాను కానీ నాకు ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదన్నాడు. దానికి తాన్సేను, మహాప్రభు, ఆ భిక్షగాడు దైవాన్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాడు, అందుకే అతని గానంలో అంత మాధుర్యం ఉంది. నేను మిమ్మల్ని తృప్తిపరచడం కోసం పాడుతున్నాను, కాబట్టి నా సంగీతం ఎంత అధ్వానంగా ఉందని ఉన్నమాట చెప్పాడు. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు సన్నిధిలో నారద తుంగుర్లు నిరంతరం గానం చేస్తూ ఉంటారు. హృదయాన్ని కలిగించే శక్తి ఒక్క భగవన్నామానికే ఉంది. అందరూ కలిసికట్టుగా ఎట్టి భేదభావాలు లేకుండా హాయిగా ఆనందంగా భజనలు చేసుకోవాలి. సామూహిక భజనలో అందరి కంఠాలు, అందరి భావాలు ఏకమై భజనలు ఆనందంగా చేసుకుంటే అక్కడికి తప్పకుండా భగవంతుడు ఆకర్షితుడవుతాడు. అక్కడ భగవంతుడు తప్పకుండా ఆకర్షితుడవుతాడు. సామూహిక భజనలో అందరి కంఠాలు, అందరి భావాలు ఏకమైతే భగవంతుడు తప్పక ఆకర్షితుడవుతాడంట స్వామి. భజన నగర సంకీర్తనలు స్వామికి అత్యంత ప్రియమైనటువంటి సాధన. ఇవి మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయి. ఈ విషయంలో తమ అనుభవాన్ని తెలియజేస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి డి రామలక్ష్మి. విందామా?
2: సరేనండి. నా పేరు డి రామలక్ష్మి. మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. 2018లో ఒక కార్మోర్లో ఇల్లు కట్టుకుని కార్మోర్ వెళ్ళిపోయాను. ఒకరోజు నేను మా తోటకోడలో ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేసరికి మా తోటకోడలు భజనకి వెళ్ళిందని చెప్పారండి మా చిన్నప్పటి గారు. మళ్ళీ మరుసటి రోజు అదే సమయానికి వెళ్ళాను. మళ్ళీ భజనకి వెళ్ళిందని చెప్పారండి. ఏంటి రోజు భజన ఏంటి అని మా తోటకోడలు వచ్చిన తర్వాత అడిగానండి. సత్యసాయిబాబా భజన యొక్క స్వామి పుట్టినరోజు ఎన్నైతే అని రోజులు చేస్తారో ఒక 93 పుట్టినరోజు అని అన్నదండి. అయితే నేను రావచ్చా భజనకని అడిగానండి. తప్పకుండా రానండి. అయితే నేను వెళ్ళేసరికి ఇంకా 93 రోజులు 8 రోజులు ఉన్నాయండి. 8 రోజులు వెళ్ళానండి. ఆ 8 రోజుల్లో ఒక రోజు మా ఇంట్లో కూడా పెట్టుకున్నాను. మా ఇంట్లో భజన జరిగిన తర్వాత నేను నగర సంకీర్తనకి భజనకి వెళ్ళటం మొదలు పెట్టానండి. స్వామి నన్ను వెళ్ళేలా చూసే తర్వాత నేను భజనకి ఎలా వెళ్తూ ఉంటాను కానీ ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసం భజనకి 10 రోజులు వెళ్ళానండి. పొద్దుట నగర సంకీర్తన ఉదయం, సాయంకాలం భజనకి వెళ్ళానండి. 10 రోజులు వెళ్ళేసరికి నాకు అప్పటికేనండి మోకాలు నొప్పులండి. మోకాళ్ళ నొప్పులు డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు మేడ మెట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారండి. అంటే నేను మా పిల్లలు, అమ్మ నీకు ఏంటి మందులు ఏది వాడుతున్నావు, నువ్వేమ డాక్టర్ గారు ఏం చెప్పారు, నువ్వు ఏం చేస్తున్నావు, మేడ మెట్లు ఎక్కకూడదు అంటే ఉదయాన్నే నగర సంకీర్తనని సాయంకాలం భజనని అలా వెళ్ళిపోతున్నావు కాళ్ళ నొప్పులు కదా అన్నారండి. అంతా స్వామి చూసుకుంటారు. నొప్పులు వస్తే మానేస్తాను. నాకు నొప్పులు రావట్లేదు కాబట్టి నేను వెళ్తానని నెల వెళ్ళానండి. నెల వెళ్ళి ఒక రోజు కూడా మానకుండా ఉదయం నగర సంకీర్తనకి సాయంకాలం భజనకి వెళ్ళానండి. నెల అయ్యేసరికి నా నొప్పులు ఏమైపోయో స్వామి మాయం చేశారు. అంత నాకు చాలా సంతోషం అయిందండి. నేను నొప్పులే కాదండి, ఆరోగ్యం కూడా నాకు కుదిరిపడింది. ఆ తర్వాత నేను ఇంకా సాయి కుటుంబంలో చేరానండి. సాయి కుటుంబంలో చేరి భజనకి వెళ్ళటం, నగర సంకీర్తనకి వెళ్ళటం చేస్తున్నానండి. అంతలోకి నారాయణ సేవ కూడా పాల్గొంటానండి. నారాయణ సేవ వర్వగారికి నారాయణ సేవ సహా పాల్గొంటానండి. నేను సనాతన సేవ 2019 నుంచి తీసుకుంటున్నానండి. అందులో తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని స్వామి విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. స్వామి విషయాలు తెలుసుకుంటూ అందులో ఏం పాటించాలో అన్ని పాటిస్తూ ఉంటున్నానండి. అందులోకి మాకు స్వామి నాకు పాట పాడే అవకాశం ఇచ్చారండి. భజన పాట పాడే అవకాశం కూడా ఇచ్చారండి స్వామి. పాట పాడుకుంటూ నేను వంట చేస్తుంటే ఆ వంట ప్రసాదం అవుతుందండి, నాకు పాట కూడా ప్రాక్టీస్ అవుతుందండి. ఆ రకంగా నాకు స్వామి అనుకూలం కలిగించారండి. స్వామికి ఎంత చాలా నాకు ఏదైనా వదిలేస్తాను కానీ భజన మాత్రం మానండి. నేను అలా భజనకి వెళ్తూ ఉంటానుగా మా గురువు గారి స్వామివారు స్పష్టంగా చెప్తారండి. ఆ సత్సంగంలో ముఖ్యంగా భగవద్గీత గురించి చెప్తారండి. ఆ భగవద్గీతలో మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నామండి. ఏది మంచో ఏది చెడో నాకు అసలు ఈ భజనకి వెళ్ళేటప్పటికి ఏమీ తెలియదండి. ఏమిటి భగవద్గీత గురించి గట్రా ఏం తెలియదు. ఈ భజనకి వెళ్ళినప్పటి వరకు మాకు స్వామి నాకు పాట పాడే అవకాశం ఇచ్చారండి. భజన పాట పాడే అవకాశం కూడా ఇచ్చారండి స్వామి. పాట పాడుకుంటూ నేను

0: ఏం తెలీదు, ఈ భజన చెల్లిన తర్వాత నేను అన్ని నేర్చుకున్నానండి. గురుగారు చెప్పిన అన్ని, స్వామి చెప్పిన విషయాలు అన్ని పాటిస్తా. ఏది మంచో ఏది చెడ్డో, మంచి విషయాలు నేర్చుకుంటే చెడ్డ వదిలేస్తే నేను అలా వెళ్తున్నామని భజన వెళ్తున్నాను. తర్వాత ఏదైనా మాకు ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయండి, అన్ని స్వామికి వదిలేసి శరణాగతి అవ్వాలండి, అంతా స్వామే చూసుకుంటారండి. మా అమ్మాయి నేను 2019లో పుట్టపత్తి సేవకి వెళ్ళామండి. సేవకి వెళ్ళి అక్కడ 15 రోజులు సేవ చేసుకుని వచ్చామండి. సేవ చేసుకు వచ్చేటప్పటికి మా చుట్టాలు మా బంధువులు అందరూ, ఏంటి నువ్వు బెడ్ రెస్ట్ అన్నట్టు మేడ మెట్లెక్కకూడదు తిరగకూడదు అన్నారు, రెస్ట్ అన్నారు. నువ్వేంటి మీ స్వామి నీకు చాలా అనుకూలతలు ఇచ్చారని చెప్పి అన్నారండి. నాకు చాలా స్వామి అంతా చూసుకుంటున్నారు, నాకు ఏ నొప్పులు లేవు, నేను చాలా సంతోషంగా బాగా ఉన్నాను అని అన్నానండి. ఏ సేవ చేసినానంటే కల్మషం లేకుండా చెయ్యాలండి, అప్పుడే సర్వజ్ఞుడైన స్వామి దృష్టిలోకి వస్తుందండి. మీ మీ ఆత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలి కదండి. ఏ నేను ఏ సేవ చేసినా కదా స్వామికి ఎంతైనా నేను చేసుకుంటారని ఉద్దేశించుకుంటూ ఉన్నానండి. మీ దృష్టిలో నేను ఉంటే నా దృష్టిలో మీరు ఉంటారన్నారండి స్వామి. అంతకన్నా నేను ఇంకేం చెప్పనండి, ఏ సేవ చేసినా ఏ భజన నగర సంకీర్తనలో పాల్గొని నాకు ఏ దొంగలు లేకుండా భజన నగర సంకీర్తన పాల్గొని నాకు ఉంటే అంతకన్నా స్వామి చెప్పిన మార్గంలో నడవాలనుకుంటున్నానండి, అంతేనండి నేను చేసేది. ఈ అవకాశం
1: భక్తులను భగవంతుణ్ణి అనుసంధానం చేసేదే భజన. ఒకసారి సాకమ్మ గారి ఇంటి నుండి మైసూరులో స్వామి కన్నమ్మ గారింటికి వచ్చారు. మర్నాడు ఆయన బయలుదేరుతుంటే కన్నమ్మ గారి అమ్మగారు నామగిరి అమ్మగారు మమ్మల్ని మర్చిపోకండి స్వామి, మమ్మల్ని తమరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలంటే నేను ఏం చేయాలి స్వామి అని అడిగారు. అప్పుడు స్వామి ఒక కాగితం ఇమ్మని ఒక పాట రాసిచ్చి, దీన్ని ఎల్లప్పుడూ పాడుకోండి, సాయనారుడు తప్పక అనుగ్రహిస్తాడని చెప్పారట. ఆ పాట ఒకసారి విందామా?

0: భజన నగర సంకీర్తనలో పాల్గొవాలనే తపన ఉంటే సంసారంలో వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు అంటూ తమ అనుభవాన్ని వివరిస్తున్నారు మా సభ్యురాలు శ్రీమతి కె పద్మావతి. విందామా.
1: ఓం శ్రీ సాయి. నా పేరు పద్మావతి అండి. మా నాన్నగారికి 2000 సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చిందండి. ఒక నెలలో 3 సార్లు వచ్చిందండి ఆయనకి. ఈ డాక్టర్లందరూ రసాయనాలు వేసి తీసింది ఆయనకి, ఇంకా పనిచేయదు, ఆపరేషన్ కూడా కుదరదు, తీసుకెళ్ళిపోమన్నారని భర్తగారు చెప్పారండి. ఇంటికి తీసుకొచ్చేసానండి. మా చెల్లెలు షేడీ బాబా పూజ చేస్తున్నాడండి. తను మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చుంటే మా ఊళ్ళో మేమంతా పూజ చేసుకుంటామని అనుకుందటండి. తర్వాత మా నాన్నగారు లక్ష్మీవారానికి లేచి కూర్చున్నారండి. మేము షేడీ బాబా పూజ చేసుకున్నాం, సాయిబాబా పూజ చేసేవాళ్ళం. అలాగే ఆయన రోజుకి ఆయన ఆరోగ్యం బాగుపడిందండి. చాలా బయట తిరిగేంత ఓపు కూడా వచ్చిందండి ఆయనకి, బాగానే ఉన్నారండి. 2003లో ఆయన కాలం చేస్తారండి. తర్వాత అలాగే నేను సాయిబాబు పూజ చేసుకుంది, ధ్యానం జపం అన్నీ చేసుకుంటూ ఉండేదాన్నండి. మా ఊళ్ళో గ్రామంలో నగర సంకీర్తం తిరిగేవారండి. ఆమె చూస్తూ మా దగ్గర దగ్గర ఉండి చూస్తా నేను ఎప్పటికైనా సాయిబాబా భజనలోకి వెళ్ళాలి అనుకునేదాన్నండి. మళ్ళీ వాళ్ళ గ్రామంలో మనతో వాళ్ళకి కుదరదేమో, వాళ్ళని ఏమైనా మనం చేయలేమేమో అని అనిపించేదండి. అలాగే 2011 వరకు నేను వెళ్ళకపోయిందండి. 2011లో మా పక్క ఆవిడతో నేను ఎప్పటి నుంచో సాయిబాబా భజనకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను అన్నానండి. ఆయన ఆవిడ చెప్పిందండి, ఆ సద్గురాలకు ఒక ఆవిడ చెప్పిందండి. ఆ భజన బృందంలో ఆవిడ భక్తురాలు వచ్చి, అయ్యో రాత మానేసేవా, అందరూ చేసుకోవాలి సాయిబాబా భజన రామని చెప్పిందండి. అప్పుడు నేను 2011 సెప్టెంబర్ నెలలో వెళ్ళానండి. అప్పటి నుంచి నగర సంకీర్తనకి సాయంత్రం భజనకి ఏదైనా జాయి బాబా కార్యక్రమాలు అన్నింటికి వెళ్ళేదానండి. అన్నీ బాగానే ఉండేది. తర్వాత కొన్ని రోజులు వెళ్ళకండి, మా అమ్మ 9 సంవత్సరాలు పైబడి మా ఇంట్లో ఉండండి. తనకి వంట చేసి పెట్టి వెళ్ళేటప్పటికి నాకు సాయి అంటే మామూలు భజనలు అయితే అంత ఇబ్బంది అనిపించేది కదండి, బాబా పుట్టినరోజు భజనలు రోజు పై వాళ్ళు ఇంట్లో భజన చేసేవాళ్ళండి. అప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను రోజు లేటుగానే వెళ్ళేదాన్ని అండి, బాబా భజనకి ఎప్పుడు లేటుగానే వెళ్ళేదాన్ని. వెళ్తుంటే అలాగే ఆ సింహాసనం మీద ఆశీనులై ఉన్న బాబాని, బాబా పాదాలు పట్టుకుని, బాబా నేను లేటుగా వస్తున్నాను, నాకు ఇంటి దగ్గర కుదరలేదు, మా గురువు గారు ఏమనుకోకూడదు, నేను లేటుగా వచ్చానని. ఇంటి దగ్గర మా అమ్మగారిని లేచి పడిపోతే ఆవిడకి ఏ చిన్న గాయం తగిలినా నేను భజనకి రాలాపోతానండి తండ్రి అని ఏడుతున్నానండి. అలాగే నేను భజనకి వెళ్ళన్నాను, ఏమి మా అమ్మకి ఇబ్బంది లేదండి, బాగానే ఉండేది. ఒకసారి మా వారు పుట్టపతి చేతలేరినప్పుడు నేను వెళ్ళాలి కానీ మా అమ్మ గురించి నేను వెళ్ళలేదా, మా వారు వెళ్ళేదండి. ఇంటి దగ్గర మా అమ్మ నేను ఉన్నామండి. నిద్రపోయే ఇద్దరు రాత్రి కాడు ఎందుకు లేచిందో తెలియదండి. గోడ మీద ఎక్కడో పడిపోయిందండి, ఆవిడ కిందకు పడిపోయిందండి. ఎప్పుడు పడి లేచిందో నాకు తెలియదు. నన్ను పిలిచేటప్పటికి నేను వెళ్ళి చూసే లైట్ వేసి చూసేటప్పటికి ఆవిడ ఒళ్ళంతా రక్తమైనండి, చాలా రక్తం పోయింది. అంత రక్తం నేను ఎప్పుడు ఎవరిని చూడలేదండి. అవి అబ్బాయిని మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళి పిలిచానండి. పిలిచే మా అబ్బాయి గబగబా మా ఊళ్ళో ఆర్ఎంబి డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చి మా ఇంటికి చేయించారండి. ఆయన ఇంజక్షన్ చేసి కట్లేసి అవన్నీ చేశారండి. చేసి మళ్ళీ మరొకరోజు పొద్దుటే వచ్చారండి. ఏమండి మా అమ్మని బయటకు తీసుకెళ్ళాలంటారా హాస్పిటల్కంటే, పర్వాలేదమ్మ ఏదైనా తేడా చెప్తే రాత్రి చేసి ఇంక చేయటూ నేనే చెప్తానన్నారండి. ఆయనే చేసేదండి. అలా చదివిందని మా బంధువులు అందరూ వచ్చారండి మా అమ్మని చూడడానికి. వస్తే మా బంధువులు అన్నారు, నువ్వు మీ అమ్మ సేవ చేసుకుని మీ బాబా సేవకు భజనలకు మానకుండా వెళ్ళేదాంటే అందుకే మీ సాయిబాబా మీ అమ్మని కాపాడేదని అన్నారండి మా బంధువులు. హార్ట్తో బాబా వైపు ఒక అడిగితే మన వైపు 10 అడుగులేస్తారన్న సత్యాన్ని మా అమ్మ ద్వారాగా చూసి తెలుసుకున్నాను నేను.
0: ఒకసారి స్వామి విద్యార్థులతో ముచ్చటిస్తూ సాయి కొలవంతహాలు ప్రత్యేకత ఏమిటి అని అడిగారట. దానికి విద్యార్థులు భగవంతుడు ప్రత్యక్షంగా నడయ్యేటటువంటి చోటు కాబట్టి అదే దీని ప్రత్యేకత అన్నారట. దానికి స్వామి, కాదు, ఇక్కడ నిర్మాణంలోని ప్రతి ఇటుక సాయిరాం సాయిరాం అంటూ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇక్కడ నిరంతరంగా నామసంకీర్తన జరుగుతుంది కాబట్టి అంటూ నామసంకీర్తన యొక్క ప్రభావాన్ని స్వామి అలా తెలియజేశారు. రాజారెడ్డి గారు లాంటి పెద్దలు ఒకసారి, స్వామి మా తర్వాత ఈ భజనలు ఎవరు కొనసాగిస్తారు అని అడిగారట. అప్పుడు స్వామి, నా స్టూడెంట్స్ ఏ పనిచేస్తారన్నారట. అప్పటికి స్కూలు కాలేజీలు లేవు, విద్యార్థులు లేరు. ఆనాడే స్వామి ఆ మాట చెప్పారట. భగవంతుణ్ణి సేవించడానికి లౌకిక విద్యతో పని లేదు. అక్షర జ్ఞానాన్ని మించినటువంటి సంస్కారంతో మా సభ్యురాలు శ్రీమతి పి వీరలక్ష్మి ఆనందాన్ని ఎలా ప్రకటిస్తున్నారో చూడండి.
2: రమ్మండి, మాది పాలమూరు అండి. నా పేరు పి వీరలక్ష్మి అండి. అయితే ఎవరో వచ్చి స్వామి సేవకి వెళ్తున్నారు వెళ్తారా అని అడిగారండి. అడిగితే సర్లే, ఎంతకన్నా ఏంటని మేము సేవకి వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి అక్కడ రెండు టికెట్లే ఉన్నాయి, వెళ్తారా అని అడిగారండి. సరేనా, రెండు టికెట్లే ఉన్నాయి, మీ స్వామి రెండు టికెట్లు ఇప్పించారని మా గురువు గారు ఇచ్చారండి. ఇట్టి ఇంటికి వచ్చాక సరే అని ప్రయాణం వెళ్ళామండి. పుట్టపర్తి వెళ్తే అక్కడ నాకు ప్రశాంత నిలవలో నాకు సేవ వచ్చిందండి. వస్తే ఆ కులంతాయిలో సేవ వచ్చి చేసుకుంటూ నన్ను తోటి సభ్యులందరూ కూడా నన్ను ఆదరించేవారండి. సాయంత్రం భజనలు, పొద్దున్న నగర సంకీర్తనం చూసుకుంటూ ఆడిపిస్తూ అక్కడ ఎంతో సంతోషపడేదండి. నాతో ఉన్న సభ్యులందరూ కూడా నన్ను ఎంతో బాగా చూసుకునేవారండి. సేవాదారులందరూ చాలా బాగా చేసుకునేవాళ్ళు. అందరితో ఐకమత్యంగా ఉన్నానండి. ఉండి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చాక మా భర్త భార్యలకి సదిమేటో తెలియదండి, రాదండి. ఒక అక్షరం ఒకటే రాదండి. రాకపోయినా సరే మాకు భజన పాటలు రావు ఎలాగ అనుకున్నామండి. అంటే నగర సంకీర్తనకు వస్తావని అడిగారండి. సర్లే వస్తానన్నానండి. అంటే నగర సంకీర్తన పొద్దున చేసుకుని సాయంత్రం భజన చేసుకుంటూ ఉంటాయి, మాకు ఎంతో సంతోషం కలిగించేవారండి స్వామి. అలాగే వెళ్తా ఉన్నామండి. వెళ్తా ఉంటే మాకు చదువు ఎలాగా భజన పాటలు రావు ఎలాగే ఏంటి అనుకున్నానండి. అనుకుంటే స్వామి మాకు భజన పాటలు రప్పించారండి. స్వామి దైవాలు భజన పాటలు కూడా వచ్చినాయండి మా ఇద్దరికని. మాకు చదువు లేని వాళ్ళకి భజన పాటలు వస్తామంటే మాకు ఎంతో గొప్ప సంతోషపడేవాడు అండి. అలాగే వెళ్ళామండి. వెళ్తే ఈ సంవత్సరం భజన ఎలాగ అనుకున్నామండి. అందరూ కూడా నీకు ఆరోగ్యం లేదు ఎలాగెళ్తావు ఏటి అన్నారండి. అన్నాగానే నేను వెళ్ళానండి. స్వామి దైవాళ్ళ ఆరోగ్యం కుదుట పడిందండి. ఎక్కువ మందుల్లో తక్కువ మందులు వాడుతున్నానండి. ఆయనకి కూడా బాగోదండి, ఒంట్లో బాగోకపోయినా ఆ స్వామే చూసుకుంటున్నారండి. ఆయన చూసుకుంటూ భజనకి వెళ్తా ఉన్నామండి. వెళ్తా ఉంటే ఇంతలో ఈ సంవత్సరం ఈ కరోనా వచ్చి ఎలాగా భజన ఎలాగా స్వామి ఏటని సందాల పొద్దున నేను అలాగా బాధపడేవాడమండి. అంతట్లోకి ఆన్లైన్ లో భజన చేసుకొచ్చని మా గురుగారు చెప్పారండి. చెప్తే అలాగే చందాల పూజ సాయంత్రం మాటలు భజన చేసుకుని ఈ 95 భజనలు ఎలాగ వెళ్తాయనుకున్నాం. సాయంత్రం భజన లక్ష్వారం ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం భజన సోమవారం సత్సంగం పెట్టుకుని భగవద్గీత చెప్పుకునేవాళ్ళమండి. మాకెంతో సంతోషం కలిగేదండి స్వామి ఇంతటి భాగ్యం మాకేటనుకున్నామండి. అనుకుంటే భజన చేసుకుంటూ ఈ సేవ చేసుకుంటూ ఉంటే ఆయనకు ఒంట్లో బాగాలేదండి. స్వామి ఏటండి ఎలా వచ్చింది అనుకున్నానండి. అనుకుంటే స్వామే మాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఆరోగ్యం ఇచ్చి ఇంకెలా చేసుకుంటూ ఉన్నామండి. చేసుకుంటూ ఉంటే మన్నాడు కూడా ఆరోగ్యం బాగాలేదండి, స్వామే చూసుకున్నారండి. ఇంకా చదువు లేని వాళ్ళకి ఇంతటి భాగ్యం ఏటండి. భజన పాటలు కూడా వచ్చాయండి. భజన పాటలు పాడుకుంటూ ఈ సత్సంగంలో నేను భగవద్గీత వింటూ మళ్ళీ నేను చెప్తున్నానండి. సమాధానం కూడా చెప్పగలిగే ఇచ్చారండి స్వామి అండి. ఈ మాటలు మాట్లాడే విధానం ఇచ్చింది నాకు స్వామేనండి. ఈ రేడియో కేంద్రం వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి.
0: దేహ పోషణ కోసం మనం ప్రణాళిక వేసుకుంటాం, అన్ని టైం ప్రకారం చేస్తూ ఉంటాం. మరి మన ఆధ్యాత్మిక పరిపుష్టి కూడా ఒక ప్రణాళిక కావాలి కదా అంటున్నారు స్వామి. ఉదయం ఫలాహారం జపము ధ్యానం, మధ్యాహ్నం భోజనం భగవన్నామస్మరణ, సాయంత్రం ఫలాహారం సద్గ్రంథ పఠనం, రాత్రి భోజనం భజన కీర్తన. ఈ నియమాలు అనుసరిస్తే మీరు సుఖంగా నిద్రపోయి నవశక్తితో మేల్కొంటారు అంటారు స్వామి. సరైనటువంటి సాధన లేకుండా భజనల్లో నగర సంకీర్తనలో పాడకూడదు. స్వామి ఆ సాధన ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. ప్రతి భజన పాట 100 సార్లు సాధన చేయాలి. అది ఎలాగంటే మొదటి 25 సార్లు సాధన చేసినప్పుడు మీకు B2 నోట్స్ వస్తాయి. తరువాత 25 సార్లు సాధన చేసినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా పాట భజనలో పాడగలుగుతారు. మీ సాధన 75 సార్లు పూర్తయ్యేసరికి మీరు ఆ పాటని అప్రయత్నంగా భజనలో పాడుతూ మీ మనోనేత్రంతో స్వామిని దర్శించగలుగుతారు. ఇక మిగిలిన 25 సార్లు సాధన కూడా పూర్తయిపోయితే మీరే కాక భజనలో పాల్గొన్నటువంటి శ్రోతలు అందరూ కూడా వారి వారి మనోనేత్రాలతో స్వామిని దర్శించగలుగుతారు. ఇదండి సాధన. భక్తుల ఆర్తికి స్వామి ఎలా ఆకర్షితులవుతారో చూడండి. ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ప్రశాంత నిలయంలో ఒక మహిళా భక్తురాలు స్వామి సమక్షంలో పాడాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడ క్యాంటీన్ సేవలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆవిడ ఎంతో బాధపడిపోతూ ఇక చేసేది ఏం లేక ఆ క్యాంటీన్ కిచెన్ లో కూరలు తరుగుతూ ఆర్తిగా మధురంగా తను పాడాలనుకున్న పాటని పాడుకుంటున్నారు. స్వామి అనూహ్యంగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక పీట పైన కూర్చుని ఏది బంగారు ఆ పాట మరలా పాడు అని పాడించుకుని ఆ భక్తురాన్ని అనుగ్రహించారట. చూసారా ఆర్తిని బట్టి ప్రాప్తి. 1947 ప్రాంతంలో బాబా భక్తురాలు ధన్యజీవుల్లో ఒకరు అయినటువంటి సుందరమ్మ గారు భజనల్లో మధురాతి మధురంగా భావయుక్తంగా పాడుతుంటే ఆవిని అందరూ భజన సుందరమ్మ అనేవారట. 1947 ఆగస్టులో ఆవిడ బెంగళూరులోని ఒక సత్రంలో మొట్టమొదటిసారిగా అఖండ భజన ఏర్పాటు చేశారు. తరువాయి రోజుల్లో స్వామి పుట్టుమండలకు ముందు నవంబర్ నెలలో 2వ శనివారం ఆదివారం కలిసి వచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా కేంద్రాల అన్నింటిలోనూ ఈ అఖండ భజనలు జరగడం పరిపాటైంది. తర్వాత శివరాత్రికి గురి పౌర్ణమికి కూడా అఖండ భజనలు మొదలయ్యాయి. చూశారా స్వామి చక్కగా ఆ భజనలకి ఆవేళ్లే అఖండ భజనలకి ఆ రోజే నాంది పలికారు. ఒకసారి సాయి కొలవంత హాల్లో భజన జరుగుతోంది. ఒక విద్యార్థి ఆర్తిగా పాడుతున్నాడు. అంతలో స్వామి సింహాసనంలోంచి లేచి బయటకు వెళ్ళిపోయారు. పాప విద్యార్థి అనుకున్నాడు, అయ్యో నా పాట స్వామికి నచ్చలేదేమో. కాసేపటికి స్వామి తిరిగి వచ్చారు. భజన పూర్తయ్యాక అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి ఇలా చెప్పారట, నా పిల్లవాడు నువ్వే తల్లివి, నువ్వే తండ్రివని ఆర్తిగా ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన నా హృదయాన్ని తాకింది. ఆ సమయానికి ఆ పిల్లవాడి తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. నేను వెళ్ళి ఆవిడకి ఉపశమనం కలిగించి వచ్చాను. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంగా ఉంది. పాపం ఆ పిల్లవాడికి కానీ ఇక్కడే ఉన్న అతని తండ్రికి కానీ ఈ విషయం తెలియదు. చూసారా స్వామి యొక్క ఆర్త జన రక్షణ. ఒకసారి స్వామి అన్నారు, ఓంకారానికి ముందునొచ్చినటువంటి భక్తుల్ని నేను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి వారి వారి స్థానంలో కూర్చోబెడతాను. ఇక తర్వాత వచ్చినటువంటి భక్తులు వారంతా వారే వారి వారి స్థానంలో కూర్చుంటారు అంటూ స్వామి సమయ పాలన యొక్క ప్రాధాన్యతని తెలియజేశారు మనకి. స్వామికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు వారి అనుభవాన్ని ఇలా తెలియజేశారు. 2015 మే నెలలో వారి అమ్మగారికి గుండె సంబంధమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆవిడని హాస్పిటల్లో ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉండగా 3వ రోజు ఆవిడ అనాథ బంధో సాయి ప్రభు అంటూ ఒక భజన పాట పాడడం ప్రారంభించారు. అది విని అక్కడ ఉన్నటువంటి నర్సులు పరిగెట్టుకుంటూ వచ్చి కంగారుగా, మా అమ్మగారు ఇది ఐసీయూ, ఇక్కడ పాడకూడదు అన్నారు. దానికి ఆవిడ, అమ్మా ఐసీయూలోకి భగవంతుడికి అనుమతి లేదా అన్నారట. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి పేషెంట్స్ ఆ నర్సులతో ఇలా అన్నారట, మా అమ్మగారు హాయిగా మధురంగా పాడుతుంటే మా బాధలు మేము మర్చిపోతున్నాం తల్లి, అంచారు దయచేసి ఆవిడ పాడుకోనివ్వండి అన్నారట. ఆ మర్నాడు ఆవిడకి ఆరోగ్యం నార్మలై హాయిగా ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా అన్యచింతన లేకుండా నామస్మరణ చేసేటువంటి వారిని భగవంతుడు అపార కరుణతో అనుగ్రహిస్తాడు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నట్టు భగవత్ చింతనలోనే జీవితాన్ని గడపడమే అసలైనటువంటి అఖండ భజన. మిగిలినవన్నీ ఖండ భజనలే అంటారు స్వామి. రామ భజన చేయరా రాజ్యమంత మెలుగురా అన్నారు స్వామి. ఇక్కడ రామ భజన అన్నారు గాని రామనామ స్మరణ లే. దీనికి కారణం మనం ఒక చెట్టు కింద కూర్చుని చప్పట్లు చచ్చినప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఎగిరిపోతాయి. మన జీవితం ఒక మహావృక్షం. ఆ వృక్షం మీద అరిషిత వృగాలు అనేటువంటి పక్షులు వాలి గోల చేస్తూ రెట్టలు వేస్తూ మాలిన్యాన్ని చేరుస్తాయి. అప్పుడు ఆ చెట్టు కింద గొంతెత్తి పాడుతూ చప్పట్లు చరిస్తే గట్టిగా ఆ చింతలు అనేటువంటి పక్షులు ఎగిరిపోయి మనకి ఏకాంతం చిక్కుతుంది అంటారు స్వామి. మనస్సు వాక్కు క్రియల ఏకత్వమే తికరణశుద్ధి. మనస్సులో చింతించి మాటలతో ఉచ్చరించి చేతులతో లయబద్ధంగా తాళం వేస్తూ భజన చేయాలి. కీర్తన వ్యష్టి సంబంధమైనదైతే సంకీర్తన సమిష్టి సాధన. అది భగవంతుడు మెచ్చుతాడు. భజన హార్ట్ నుంచి రావాలి, కేవలం ఆర్ట్ గా కాకూడదంటారు స్వామి. ఏమిట్రా సాయిబాబా దగ్గరికి పోతే అస్తమానం భజనలంటారు అనుకుంటారు కొందరు, కానీ భజన్ని మించిందే లేదు. అందరూ కలిసి ఆనందంగా భజన చేసుకుంటే మ్యాగ్నెటిక్ పవర్ అధికమైపోయి భగవంతున్నది తప్పక ఆకర్షిస్తుందంటారు స్వామి. అనుకూల తరంగా ఉద్భవించి అందరికీ మేలు జరుగుతుంది. భజన చక్కగా ఉండాలంటే శిక్షణ సాధన అత్యవసరం. ఇంతటి ప్రభావశీలమైనటువంటి నగర సంకీర్తన భజనల్లో విధిగా పాల్గొమని స్వామి మన్నందుకే ఆదేశిస్తారు. స్వామి ఆదేశాన్ని పాటించడమే కదా మన కర్తవ్యం. ఇప్పుడు నా వ్యక్తిగత అనుభవాన్ని అనుభూతిని మీతో పంచుకుంటా. 1963 నా చిన్నతనం. రాజమహేంద్రికి సమీపంలో ఉన్నటువంటి మా స్వగ్రామం కోలమూరు. అక్కడికి స్వామి విచ్చేసి దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. అప్పట్లో స్వామి ఫోటో ఒకటి మా ఇంట్లో ఉండేది. నేను రోజు స్నానం చేసిన తర్వాత అక్కడ నిలబడి దండం పెట్టుకునేవాడిని, అంతే, అంతకుమించి తెలియదు. కాలం గీర్రను తిరిగింది. 1994 నేను రాజమహేంద్రి ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు కొన్ని చికాకులు ఇబ్బందులు కలగడం ప్రారంభమయ్యాయి. అప్పుడు నాలో ఒక ఆలోచన మొదలైంది. నాన్నగారు శ్రీరామ్ భక్తులు కదా, ఆయనలాగే నేను కూడా ఏదో రూపాన్ని పట్టుకోవాలని అనుకున్నప్పుడు షిరిడి సాయి మూర్తి నా మదిలో మెదిలింది. అప్పుడు మా అన్నయ్య గారు శ్రీ కేశ్రీ సత్యనారాయణ గారు రాజమహేంద్రి విద్యానగర సమితి కన్వీనర్గా ఉండేవారు. ఆయన నాకు స్వామి సాహిత్యం ఇచ్చి చదవమని ప్రోత్సహించేవారు. స్వామి పుస్తకాలు చదువుతూ ఉంటే స్వామి మహిమలు తెలుస్తున్నాయి, స్వామి దివ్యత్వం గురించి అర్థమవుతోంది, నాలో చక్కటి స్పందనలు ప్రారంభమయ్యాయి. దైవలీల చూడండి, 1995 అప్పుడు 5 నేను రాజమహేంద్రిలోనే ఉన్నానన్న కారణం చేత నన్ను దూరంగా ఒక అటవీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిసింది. అప్పుడు నాలో ఒక బలీయమైన కోరిక కలిగింది. స్వామి సాహిత్యం చదువుతున్నాను కదా, పుట్టపర్తి, ప్రశాంతలేనియం, సాయకులవంతహాలు, స్వామి దర్శనాలు, ఇలాంటి విశేషాలు చదువుతున్నాను. అవన్నీ జ్ఞాపకం వచ్చి పుట్టపర్తి వెళ్ళాలి, ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టాలి, అక్కడ స్వామి వైభవాన్ని చూడాలి, స్వామిని దర్శించుకోవాలి, నా కష్టాలు నా చిక్కాకులన్నీ ఆయనతో చెప్పుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. లేడికి లేచిందే పరగన్నట్టు మా అన్నయ్య గారితో కలిసి పుట్టపర్తి వెళ్ళాను. స్వామి ప్రథమ దర్శనంలోనే నాకు పాద నమస్కారం ఇచ్చి నా దగ్గర ఉత్తరం తీసుకుని నన్ను ఆశీర్వదించి అనుగ్రహించారు. చాలా ఆనందం కలిగింది. ఇంటికి తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత చక్కటి కబురు నా బదిలీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అప్పుడు ఉత్సాహంగా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా ఇంట్లో ప్రతి గురువారం భజన చేయాలని నిర్ణయించుకుని ప్రతి గురువారం అలా భజన చేయడం ప్రారంభం చేశాం. చూసారా, పుట్టపర్తిలో భజన నగర సంకేతంలో చూసిన తర్వాత నాకు వాటి మీద కోరిక కలిగింది. ఇంట్లో భజన చేసుకోవడం ప్రారంభించాం. పుట్టపర్తి వెళ్ళని క్రితం నాకు భజనలు నగర సంకీర్తన ఎడల ఆసక్తే కలగలేదు. కొన్ని నెలల తర్వాత నా బదిలీ తప్పదన్నారు. సరే, అప్పుడు నేను మా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మా దంపతులు ఇద్దరి యొక్క జాతకాలు చూపించాను. ఆయన వాటిని చూసి గ్రహచారం కాని గ్రహ సంపుటి కాని ఏమాత్రం అనుకూలంగా లేవు ఈ దంపతులిద్దరివి, అందుకే నీకు కష్టాలు చికాకులు వచ్చాయి, అసలు నీ ఉద్యోగం ఉందా అని అడిగారు. ఆశ్చర్యపోయాను ఆయన ప్రశ్నకి. ఉందండి అని చెప్పాను. అయితే దైవశక్తి దీనికి అడ్డుపడిందయ్యా, బదిలీతో సరిపోయింది, లేకపోతే నీ ఉద్యోగం పోవాల్సి ఉంటుంది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన మాట ప్రభావం నాపై తీవ్రంగా పనిచేసింది. ఆయనకి నేను సత్యసాయి బాబా మార్గంలో ఉన్నట్టు తెలియదు. చూసారా, స్వామి లీల అలా ఉంటుందన్నమాట. అప్పుడు నా బుర్ర గిర్రులు తిరిగింది. సత్యసాయి శక్తి అంటే ఏమిటో అప్పుడు నాకు తెలిసి వచ్చిందన్నమాట. స్వామి మాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. నా అనుగ్రహం గ్రహాలను కూడా ఉపశమింపజేస్తుంది. నా అనుగ్రహం ఉంటే గ్రహాలు ఏమీ చేయలేవు. నీ తలరాతను కూడా నా అనుగ్రహం మార్చగలదు. ఇంకా నీ ప్రారంభం ఒక లెక్క అంటారు స్వామి. సత్యసాయి మార్గంలో నా ప్రయాణం ప్రారంభమైంది. సరే, నిత్య జీవితంలో రోజు రాను పోను 90 కిలోమీటర్లు ప్రయాణం, అందులో 50 కిలోమీటర్లు దట్టమైనటువంటి అడవిలో ప్రయాణం. అంత నిర్మానుష్యం, దిక్కే లేదు అక్కడ. ఏం జరిగినా కూడా ఒక జగద్రక్షకుడు రక్ష తప్ప. అక్కడ బండి మీద వెళుతూ నేను 1 గంట వెళ్ళేటప్పుడు 1 గంట వచ్చేటప్పుడు నామస్మరణ నిరంతరంగా చేసుకుంటూ మధ్యలో ఒక విధమైనటువంటి ఆవేదన కలిగి స్వామి స్వామి అని గట్టిగా కేకలు పెడుతూ ఉండేవాడిని. స్వామి అనుగ్రహం వల్ల నాకు ఏనాడు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు. 20 నెలలు గడిచాక స్వామి హృదయం కరిగింది. నాకు మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కోరుకొండ బ్రాంచ్కి బదిలీ జరిగింది. అప్పుడు అనిపించింది, నామం ప్రభావం ఇదన్నమాట అనుకున్నా. సంస్థలో సభ్యులు పెరిగారు. ఉత్సాహంగా నగర సంకీర్తన కూడా ప్రారంభం చేశాను. ఒకసారి మా బాల వికాస పిల్లలు, మేము కూడా పెద్దవాళ్ళలాగా వారం వారం భజన చేసుకుంటామన్నారు. వాళ్ళ మాటల్లో నిజాయితీ నాకు నచ్చింది. నేటి పిల్లలే కదా రేపటి సభ్యులు అన్న భావన కలిగినప్పుడు చాలా సంబరం వేసింది. ఆ పిల్లల్ని నేను ప్రోత్సహించాను. ఇప్పుడు ఆ విశేషాలన్నింటినీ చెబుతుంది మా ప్రీ సేవాదళ్ళు బాల వికాస్ గురువు చిరంజీవి లావణ్య. అమ్మాయి కబుర్లు విందామా?
3: శ్రోతలందరికీ సాయిరాం. నేను శ్రీ సత్యసాయి సంస్థ కోలమూరు సమితిలో బాల వికాస్ గురువుగా ప్రీ సేవాదల్గా నా అనుభవాలను మీతో పంచుకుంటాను. భోజన్ ఫర్ బాడీ, భజన్ ఫర్ మైండ్ అన్నారు స్వామి. భోజనం చేయడం వల్ల నా శరీరానికి శక్తి వస్తుంది, భజన నా మనసుకు విందు. నాకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్లిపోయి ఒక భజన పాట పాడుకుంటే కోపం పోయేది. నేను ఎప్పుడు ఇలా చేయడం వల్ల నాకు కోపం అనేదే లేదు. ఇప్పుడు ఇది చూసి మా అమ్మ నాన్నగార్లకు ఎంత సంబరమో. అంతేకాదు, ఏదైనా పని చేసేటప్పుడు భజన పాట పాడుకోవడం వల్ల చేసే పని మీద ఆసక్తి పెరిగి నేను చేయాలనుకునే పనిని చక్కగా చేస్తున్నాను. భజన ద్వారా నాకు ఆనందం చిక్కుతోంది. నేను బాల వికాస్ గ్రూప్ 2లో ఉన్నప్పుడు భజన పాటలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన సమయంలో మాకు పిల్లల భజనలు చేయాలనే ఆలోచన కలిగి మా బాల వికాస్ గురువు గారికి చెప్పాము. వారి ప్రోత్సాహంతో పిల్లలందరికీ అనువుగా ఉండే రోజు ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఒక్కొక్క బాల వికాస్ విద్యార్థుల ఇంట్లో భజనలు చేయడం మొదలుపెట్టాము. ఆ భజనలో బాల వికాస్ లో మా గురువుగారు నేర్పించిన కథలను, స్వామి మహిమలను చెప్పేదాన్ని. అలా భజనలో కథలు, స్వామి మహిమలు చెప్పడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ అనేది పోయింది. ఇప్పుడు నేను ఎంతమంది ఉన్నా స్టేజ్ మీద మాట్లాడడానికి ముందుంటాను. ఈ తర్ఫీదు వల్ల స్వామి అనుగ్రహంతో 3 సంవత్సరాల పాటు మా పిల్లలందరం రేడియో సాయిలో కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగింది. ఈ అనుభవంతో బాల వికాస్ విద్యార్థులకు మంచి విషయాలను, చక్కటి భజన పాటలను నేర్పిస్తున్నాను. ఇంకా ముందు ముందు నా చేత స్వామి ఎన్నో మంచి పనులు చేయిస్తూ సంస్థలో చక్కటి ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు. సాయిరాం.
0: 1999 జనవరి 31న సాయి కులవంతాల్లో స్వామి దర్శనానికి వేచి ఉన్నప్పుడు నాకు 2వ లైన్ వచ్చింది. నా ముందు 2 విదేశీయులు ఉన్నారు. వాళ్ళు చాలా ఎత్తుగా ఉండడం వల్ల కనుక నాకు ఇబ్బందికరంగా ఉంది. అది గమనించేవారు నాకు వారి దగ్గర స్థానం ఇచ్చి అప్పుడు నేను ముందుకు వెళ్ళగలిగాను. చూడండి, అది దైవలీలే. స్వామి దర్శనం ఇస్తూ నేరుగా మా దగ్గరికి వచ్చి ఆ 2 విదేశీయులకి విభూతి ప్రసాదాన్ని అనుగ్రహించారు. నేను ఉండబట్టలేకపోయాను. ఆర్తిగా స్వామి అంటూ నా 2 చేతులు ఇలా జోడించాను. స్వామి, ఆయన ముఖ కవళికలు ఎంత మార్పు వచ్చిందో. సడన్ గా ఎంతో ఆనందపడిపోతూ, నీకెందుకు వరు బంగారు అన్నటువంటి భావనతో చక్కగా దివ్య విభూతిని నా చేతుల్లో వర్షించారు. అది మామూలు విభూతిలా లేదు, బిస్కెట్ రంగులో ఉంది, పలకలు పలకలుగా ఉంది. దానిని భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళాను. నాకు స్వామి అనుగ్రహం అలా ప్రార్థించడం బ్రహ్మానందాన్ని కలగజేసి. జీవితంలో స్వామి అనుగ్రహం నాకు లభించిందనేటువంటి విషయం నా ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. 2014లో నాకు తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు స్వామి నన్ను సాయి గ్యారేజీలో రిపేర్ చేయించి తిరిగి సమర్థవంతమైనటువంటి పనిముట్టుగా సంస్థలో ప్రవేశపెట్టారు. అదండి విభూతి మహత్యం. 32 సంవత్సరాల బ్యాంకులో విధి నిర్వహణ ఇవ్వనటువంటి తృప్తిని, సత్యసాయి సంస్థలో ఆధ్యాత్మిక సాధన నాకు ప్రసాదించింది. అద్భుతమైనటువంటి తృప్తి, ఆనందం. స్వామి పుట్టుపండక ముందు నిత్య సంచార భజనలు, తర్వాత ధనుర్మాస నగర సంకీర్తనలు మాటలే కందని అనుభూతినిస్తాయంటే నమ్మండి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అయినా ఏనాడు కనపడుగు వేయలేదు. స్వామి ని పట్టిన పట్టు విడవలేదు. మాకు స్వామి ఎల్లవేళలా అండగా నిలిచారు. నాకు తెలిసినది ఒకటే తారక మంత్రం, హీ టేక్స్ కేర్, స్వామే చూసుకుంటారు, అన్ని ఆయనే చూసుకుంటున్నారు. సంపూర్ణ శరణాగతే నా మార్గం. ఈ రోజున మా కుటుంబ బాధ్యతలు తీరి ఆరోగ్యం చిక్కి అన్ని అనుకూలాలతో ఏ లోటు లేకుండా సాయి మార్గంలో పయనిస్తూ, సాయి కుటుంబ సభ్యులతో సహప్రయాణం చేస్తూ తరిస్తున్నాం. ఈనాడు కోవిడ్ విలయతాండవం చేస్తోంది, అయినా సరే స్వామి తమ అపార కృపతో మా చేత తృప్తిగా ఆన్లైన్లో భజనలు, సత్సంగాలు, దాదరి కాసు పిల్లల చేత రేడియో స్థాయి కార్యక్రమాలు చేయిస్తున్నారు. మాకెంతో తృప్తిగా ఉంటుంది. అంత స్వామి సంకల్పం. ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి సత్యసాయి నాథుడికి, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంత నిలయం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.

సత్యసాయినాథుని 95వ జన్మదిన శుభ సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 4వ భాగంలో సంస్థ నిర్వహించు భజన నగర సంకీర్తనలో పాల్గొనట గురించి శ్రోతలింతవరకు విన్నారు. 5వ భాగాన్ని రేపు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.
1: భగవాన్ బాబా మన జీవితాలలో మనకు లభ్యమవడం మహాదృష్టం అని తెలియజేస్తున్నాను. సద్గురువు ఎవరయ్యా అంటే వరాన్ అన్నారు. వరాన్ గురువులు రెండు రకాలట, వరాన్ అవరాన్. వరాన్ వరుడుగా ఉండాలట గురువు. ఎవరయ్యా వరాన్? వరుడైన గురువు ఎవరు? ప్రత్యక్షానుభూతి అపరోక్షానుభూతి రెండు కలిగిన వాడే వరాన్, అలాంటి వాడే సద్గురువు అన్నారు. అలా కాక అయోగ్యుణ్ణి అవరాన్ అన్నారు. కనుక వరాన్ స్థాయిలో సద్గురువు మనకు లభించడం, దానివల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందడం మన విధి అని తమకు తెలియజేసుకుంటున్నాను. ఎందువల్లంటే అవరాన్ కేవలము విషయ పరిజ్ఞానం చేతో, పుస్తక పాండిత్యం చేతో, ధన వ్యామోహం చేతో, కీర్తి కాంక్షతోటో ప్రవచనాలు అందించినప్పుడు ఏమవుతుంది మనకు? బహుధా చింత్యమానా అనగా ఏమైంది? మనసు విక్షేపం జరుగుతున్నది, మనోవిక్షేపం జరుగుతున్నది. అంటే లక్ష్యం వైపు పోకుండా మనని అలక్ష్యం వైపు పరిగెత్తిస్తున్నది. అలా కాకుండా స్వామివారి ప్రసంగాలు విషయంపై ఇంకా విషయాసక్తి అనురక్తి మనలో కలిగించేవిగా ఉంటాయి. కఠోపనిషత్తులో వరాన్ అత్యుత్తమైనటువంటి గురుస్థానంలో ప్రత్యక్ష పరోక్షానుభూతికి ప్రతీకి అయి నిలిచినవాడు యమధర్మరాజు. ఆసక్తి గ్రహణ శక్తి రెండు కలిగిన ఆదర్శ శ్రోతగా ఉన్నవాడు నచికేతుడు. వీరిని ఆదర్శంగా ఉపమానంగా కలిగిన నాడు మనం కూడా కొంతవరకు ఈ ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించి పురోగమించేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడైతే భగవతత్వాన్ని అర్థం చేసుకున్నామో కఠోపనిషత్తులో వివరించినట్లుగా శ్రేయోమార్గము ప్రేయోమార్గము ఉన్నప్పుడు ఈ రెండింటి వ్యత్యాసములను ఆకళింపు చేసుకుని శ్రేయోమార్గమును అనుసరించి విద్యను జ్ఞానమును మనం పొందాము, అప్పుడు అణువు నుండి బృహన్మండలం దాకా వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపం మన అవగాహనకు మన అనుభవానికి వస్తుంది అని చెప్తున్నారు పెద్దలు. అణోరణీయాన్ మహతో మహియాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం. జంతోర్నిహితో గుహాయాం. ఎప్పుడైతే అణువు నుండి బృహన్మండలం దాకా వ్యాపించిన ఆ పరమాత్మతత్వం పట్టిందో మనకు, ఈ మనసు హృదయ గుహలో ప్రవేశిస్తుందిట. ఇదే రమణ భగవత్పాదులు కూడా మనకు చెప్పేది. మనసు హృదయ గుహలో ప్రవేశించాలి అనగా మనోలయము చెందినది, మనోనాశనము చెందినది ఇప్పుడు హృదయ స్థాయిలో సాధకుడు ప్రవేశించాడనమాట. అందువల్లే ఈశ్వర హృదయసే అర్జున తిష్టతి అని భగవద్గీతను చెప్పారు. భగవంతుడు హృదయంలో ఉన్నాడు అని. అదే ఎ ప్యూర్ హార్ట్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నారు భగవాన్. కానీ హృదయంలో మనసు ప్రవేశించిందంటే అర్థమేమి? మనోనాశనము మనోలయమైనది, పరమాత్మ అనుసంధానం జరిగింది అన్న విషయం మనకు అర్థమవుతున్నది. అయితే ఈ హృదయ స్థానము ఆత్మస్థానము అది ఎలాంటిదో కూడా ఈ ఉపనిషత్తు కొద్దిగా చెప్తున్నది మనకు. అంటే ఇందులో ఆత్మకు ఉపాధి భేదం లేదు. నీకు ఒక ఆత్మ, నాకొక ఆత్మ అని ఉండదు. అమెరికన్ల ఆత్మ, రష్యన్ల ఆత్మ అని ఉండదు. నామ రూప దేశ కాల పరిస్థితులకు అధిగమించి సర్వత్రా వ్యాపించినటువంటి అఖండ చైతన్య స్వరూపమే ఆత్మ అని మనకు ఈ ఉపనిషత్తు తెలియజేస్తున్నది. ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్న సూర్యుడు ఘటముల పాత్రములలో ఘటముల యందు అనేక

ప్రతిబింబములుగా కనపడుతున్నట్టుగా ఒకే ఆత్మ ఇన్ని ఉపాధులలో ప్రతిబింబిస్తున్నది అని చక్కని ఉపమానం ఉపనిషత్తు మనకు చెప్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం చేయవలసిన సాధన ఏమి? ఉపనిషత్తు చక్కగా చెప్పేసింది, ఒక ప్రకారం నచికేతుని ఉత్సాహాన్ని చూపించింది, యమధర్మరాజు యొక్క ప్రబోధన వినిపించింది, శ్రేయోమార్గం ప్రేయోమార్గం చెప్పింది, ఆత్మవస్తు తత్వాన్ని కొంతవరకు వివరించింది. మరి మనం చేయవలసిన సాధన ఏమి? ఏ రీతిగా మనం అనుభవించవలే, వాట్ నెక్స్ట్ సాధన ఏమి అనేది మనం గమనించాలి. దీన్ని చెప్తున్నారు, అంతర్దృష్టి పెంచుకోవాలి. ఎప్పుడైతే అంతర్దృష్టి పెంచుకుంటామో అప్పుడే మనకు ఆత్మతత్వము బహిర్గతమవుతున్నది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే అంతర్దృష్టి పెంచుకోవాలంటే బహిర్దృష్టిని పారద్రోలాలి అని అర్థం. బహిర్దృష్టిని పారద్రోలుట అనగా శరీరము, ఉపాధి ఇలాంటి భావాలను త్రోసివేయాలి. అంటే దేహభావాన్ని అధిగమించాలి. కనుక ఈ దేహభావాన్ని ఎప్పుడైతే అధిగమించామో, శరీర ఉపాధి భేద భావమును త్రోసిపుచ్చామో, అప్పుడే అంతర్దృష్టి సాధ్యం. అనగా ఈ తలుపు వేసి గొళ్ళెం పెట్టాం, అప్పుడు హాయిగా లోపల మనం ఇంటి లోపలికి ప్రవేశిస్తాం. ముఖద్వారం వచ్చాము, తలుపు తెరిచాం, లోపలికి వెళ్ళాం, ఆ గడియ వేసేశాం, ఆగే ఇంట్లో ప్రవేశించాం. గడియ వేయటం వల్ల ఏమైంది? ఇక బయట దృష్టి మనకు లేదు. రోడ్డు మీద ఏమవుతోంది, బజార్లో ఏమవుతోంది, మనకు దృష్టే లేదు. తలుపు వేశాం, గడియ పెట్టాం. అదే రీతిగా శరీర ఉపాధి భావము బయట తలుపులేశాయి, అప్పుడు అంతర్దృష్టి వచ్చేసింది. అప్పుడు అంతర్దృష్టి వచ్చేటప్పటికీ ఆత్మానుభూతి కలుగుతుంది అంటున్నది ఉపనిషత్తు. అయితే ఇక్కడ కఠోపనిషత్తు ఓ చక్కని ఉదాహరణ కూడా చెప్తోంది. అగ్నిర్యైధేకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. చక్కని ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఏమంటున్నారో చూడండి. అనేకమైన కట్టెపేళ్లు ఉంటాయి. కట్టెపేళ్లు వంట చెరుకు, కొన్ని ఏమో నిటారుగా ఉంటాయి, కొన్ని వంపులుగా ఉంటాయి, కొన్ని వంకర టింకరలుగా ఉంటాయి, కొన్ని అష్టావక్రంగా ఉంటాయి, కొన్ని వర్తులాకారంగా ఉండవచ్చు, అనేక రకాలుగా ఉంటాయి వంట చెరుకు. ఆ గొడ్డలి వాడు కొట్టడం బట్టి ఉంటుంది. ఎప్పుడైతే వాటికి నిప్పు పెట్టామో ఈ కట్టెలలో ప్రవేశించిన అగ్ని కూడా ఆ కట్టె ఆకారాన్ని పొందుతుంది. ఆ కట్టె వంకరగా ఉంటే అందులో ఉన్న అగ్ని కూడా వంకరగానే ఉంది. ఆ కట్టె తిన్నగా ఉంటే అక్కడ ఉన్న అగ్ని కూడా తిన్నగానే ఉంటుంది. మరి అగ్ని ఇన్ని రకాలుగా ఉందా? అగ్నికి వంకర టింకరలు ఉన్నాయా? తిన్నగా ఉండం, వర్తులాకారంగా ఉంటాం, అగ్నికి ఇన్ని ఉన్నాయా? లేవు. ఎప్పుడైతే కట్టెపేళ్ళలో ప్రవేశించిందో ఆ ఆకారాన్ని, ఆ వికారాన్ని పొందవలసి వచ్చింది. అదే రీతిగా అగ్ని ఏ రీతిగా ఉన్నదో మనలో ఆత్మవస్తువు కట్టెపేళ్ళలో అన్ని రూపాలు పొందినట్టుగా ఈ శరీర ఉపాధుల్లో ప్రవేశించి వివిధ రూపనామములతో సమాజమునందు వ్యవహరిస్తున్నది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన ఏమనాలి అంటే ఆత్మ పరిశీలన అనండి, ప్రత్యేగాత్మ పరిశీలన అనండి, ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది. అప్పుడేమవుతున్నది? ఒకే తత్వం లోపలేమో జీవుడుగా, చుట్టూ ప్రపంచంగా భాషిస్తున్నది అని అర్థం. ఒకే తత్వం అంటే ఏమిటన్నమాట? ఒకే వ్యక్తి ఇంట్లో తండ్రి అయినాడు, ఆఫీసులో బాస్ ఆఫీసర్ అయినాడు ఒకే వ్యక్తి. అదే రీతిగా ఉన్న అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ తత్వము, చైతన్య తత్వము, ఆత్మతత్వము లోపల జీవుడుగా, బయట ప్రపంచంగా ఉన్నది.
అనగా రెండు లేవు, ఉన్నది ఒకటే అన్న సత్యాన్ని పునరుద్ఘాటించినట్టు అయింది ఇందులో. అయితే చూడండి, ఈ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, విద్య పొందినా లేక అవిద్యలోనే కాలం గడిపినా, అనుభవించేవాడెవరో జీవుడు ఒక్కడు మాత్రమే. నాకు తెలిసింది మోక్షము, తెలియలేదు బంధము అనే జీవుడు ఒకడే. కనుక కర్త భోక్త ఒకే జీవుడు అన్న విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. అయితే మనకు కొన్ని రకములైనటువంటి ప్రవృత్తులు ఉంటాయి, వృత్తులు ఉంటాయి, వాసనలు ఉంటాయి. కేవలం బహిర్దృష్టి పెంపొందించేవి కొన్ని వాసనలు మనలో ఉన్నాయి, జన్మాంతర సంస్కారములు ఉన్నవి, అంతర్దృష్టి కలిగిన సంస్కారములు ఉన్నవి. ఒకటి ప్రవృత్తి, రెండవది నివృత్తి. ప్రవృత్తి నివృత్తి ఈ రెండింటి కారణమైంది బుద్ధి. అద్దంలాగా అటు తిప్పచ్చు ఇటు తిప్పచ్చు, అటు తిప్పితే ప్రవృత్తి, ఇటు తిప్పితే నివృత్తి. బుద్ధి కారణము అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఎప్పుడైతే బుద్ధి అంతర్ముఖమైనదో, నివృత్తిలో ప్రవేశించిందో, ఏమైందన్నమాట, సర్వేంద్రియోపసంహారమైంది, సర్వేంద్రియముల నుండి ఉపసంహరించినట్టయింది. విత్డ్రా అంటే సైన్యం పోరాడి చివరికి ఉపసంహరిస్తారు, చూసారా, రిట్రీట్, వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అదే రీతిగా సర్వేంద్రియోపసంహారము, సర్వేంద్రియములతో కూడుకున్న భావనాత్మకమైంది అంతర్ ఉపసంహారము, లోపలికి ఉపసంహరింపబడింది. ఎప్పుడు? నివృత్తి వల్ల, నివృత్తి మార్గంలో ప్రవేశించడం చేత. అప్పుడేమవుతున్నదన్నమాట, అనాత్మభావం పోయింది, అంతా ఆత్మ అనేటువంటి భావం ఏర్పడింది. ఇప్పటి వరకు ఆత్మ అనాత్మ రెండు అనుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే నిజమైన ఆత్మానుభవం కలిగిందో, సర్వం ఆత్మ మాత్రమే, రూపనామాలలో తేడా ఉన్నది అన్న విషయం అతను పొందాడు. ఇదే నిజమైన సత్యస్వరూపము, సత్యదర్శనము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ చాలా చక్కగా ఉపనిషత్తుల్ని మించి శాస్త్రీయంగా ఏ గ్రంథం ఉండదని మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. కెమిస్ట్రీలో కాని, ఫిజిక్స్ లో కాని, మ్యాథమెటిక్స్ లో కాని, వరుస క్రమంలో రైడర్స్ థీరమ్స్ లాగా స్టెప్ బై స్టెప్ వివరించినట్టుగా ఉపనిషత్తులు విషయాన్ని వివరిస్తున్నవి. దయచేసి గమనించండి. నేను దేహము, నేను ఇంద్రియములు, నేను శరీరము, వాగేంద్రియములతో కూడుకున్నదే నేను అన్న భావము అసత్యము. ఇది మొట్టమొదటి గ్రహించవలసిన విషయము. అనగా నేను దేహము కాదు, నాహం దేహం. ముందేమనుకున్నాడు, అహం దేహోస్మి అన్నాడు. ఈ కఠోపనిషత్ సందేశం వల్ల నాహం దేహం, నేను దేహం కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడేమైందండి, ఇంద్రియాలన్నీ ఉపసంహరించినప్పుడు ఏమైంది, అవి మనసులో చేరిపోయాయి, అంతా మనసులోనే చేరిపోయింది. అంటే ఊహాజనితంగా, భావనాత్మకంగా, ఆలోచనాపరంగా తీర్చిదిద్దబడింది మనోప్రపంచంలో అన్న విషయం మనకు అర్థమవుతుంది. యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ, యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ, మనస్సులో ఉన్నటువంటి ప్రజ్ఞాశక్తిగా మిగిలిపోయిందయ్యా అని చెప్తున్నారు. కనుక వాగేంద్రియములు మనస్సులో ఉపసంహరించాలి, ఈ మనసు బుద్ధిలో ప్రవేశించాలి, అది నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు. అనగా తద్యచ్చేత్ జ్ఞాన ఆత్మని, బుద్ధిలో ఉన్నది ఆత్మ, బుద్ధితత్వం హృదయ గుహ, అక్కడ ఉపసంహరించాలయ్యా. అప్పుడేమవుతోంది, ఈ బుద్ధి హిరణ్య గర్భుని ఎందులో ఏం చెందుతుంది, మూడవ స్టెప్.
కనుక మొదటిది స్టెప్ ఏది? వాగేంద్రియములు మనస్సు. రెండవది మనస్సు నుండి బుద్ధికి. మూడవది బుద్ధి నుండి హిరణ్య గర్భుని అందు ప్రవేశించుట. జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ అని చెప్తున్నది ఉపనిషద్ వాక్యము. అప్పుడు అలా వచ్చినప్పుడు ఏమవుతుందయ్యా? సర్వాత్మ, సర్వాత్మ పరమాత్మ దృష్టి భావన అనుభూతి కలుగుతుంది. తద్యచ్చేచ్ఛాంత ఆత్మని అంటున్నారు. అనగా ఎట్టి వృత్తులు లేనటువంటి శుద్ధాత్మ చైతన్య భావన అతను కలుగుతుంది అని ఉపనిషత్ చెప్తున్నది. కనుక మొదటిది స్టెప్ ఏది? వాగేంద్రియములు మనస్సు. రెండవది మనస్సు నుండి బుద్ధికి. మూడవది బుద్ధి నుండి హిరణ్య గర్భుని అందు ప్రవేశించుట. జ్ఞానమాత్మని

బాబాగారి ప్రసంగాలు అన్ని ఉపమానాలతో కూడి ఉంటుంది. చూసుకోండి కావలిస్తే. ఎప్పుడో 1950 చెప్పిన ఉపన్యాసాలు అవి. సత్యసాయి స్పీక్స్ వాల్యూమ్ 1 1950 చెప్పింది. చివర భగవద్గీత పైన 3 ఉపన్యాసాలు ఉంటాయి అందులో. సత్యసాయి వచనామృతం ప్రథమ భాగం, అందులో భగవద్గీత గురించి చెబుతూ ఎంత చక్కని మాట అన్నారు. నాయనా, నీ శరీరమే రథమయ్యా, నీకుండేటువంటి విషయములు జీవితమునందు ప్రవేశించుట, ఆ అశ్వములు ఈ కళ్ళెములు ఏమనుకున్నావు? విషయములు, విషయాసక్తి, బంధము అని ఆ గుర్రాలకు కళ్ళెలను పోల్చారు. విషయాదుల పట్ల ఉన్న అనురక్తి, బంధము అవే కళ్ళెములు అని చెప్పారు. ఈ విషయాదులన్నీ, ఇంద్రియములన్నీ కూడా అశ్వములని చెప్తూ వచ్చారు. రథము శరీరం అన్నారు. దీనిలో బందీ అయిపోయాడు జీవుడు స్థానంలో అర్జునుడు. అయితే ఆయన గొప్పవాడు గనక దేవుడైన కృష్ణుడిని ఆశ్రయించాడు. అప్పుడు ఆ కృష్ణుడు ఆ కళ్ళాలని తన చేతిలో పెట్టుకున్నాడు. అంటే ఈ బంధము, ఈ ఇంద్రియములైనటువంటి అశ్వములను నేను ఇష్టం వచ్చినట్టు పరిగెత్తనివ్వను, ఎందువల్ల నేను దీని డ్రైవర్ని, నేను దీని సనాతన సారథిని, దీన్ని నడిపించేది నేను, నీవు కాదు బాబు. అందువల్ల ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు. సత్యధర్మ శాంతి ప్రేమ బాటలలో ఆ రథం ప్రయాణించడం జరిగింది. కనుక భగవద్గీత అంటే ఏనాడో కృష్ణ పరమాత్మ అర్జునుడికి రథంలో కూర్చొని కురుక్షేత్ర సంగ్రామంలో వినిపించిన ఆధ్యాత్మిక ప్రవచనం అనుకుంటే మనకు పూర్తిగా తత్వ అవగాహన అయినట్లు కాదు. అంతరార్థాన్ని మనం అన్వయించుకున్నట్టు కాలేదు. అదే బాబాగారు చెప్పేది. ఎక్కడో లేదు కురుక్షేత్రము, ఇదే జీవితమే కురుక్షేత్రము. ఈ జీవితం అనేటువంటి కురుక్షేత్రంలో కూరు చెయ్యి, కర్మాచరణ చెయ్యి, అందుకొచ్చావు కురుక్షేత్రంలో. ఎప్పుడు చేస్తావు? ధర్మాన్ని గ్రహించు, ధర్మక్షేత్రం అన్నారు దాన్ని. ఎప్పుడైతే ధర్మాన్ని కూరు ఆచరించావో నీకొచ్చే అనుభవమే బ్రహ్మ, బ్రహ్మక్షేత్రం అయింది. కానీ కురుక్షేత్రము, ధర్మక్షేత్రము, బ్రహ్మక్షేత్రం ఒకటే. అదే మన జీవితము. దీన్ని నడిపించే సనాతన సారథి భగవాన్ బాబా శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు జీవుడైన స్థానంలో మనం ఉన్నాం. రథము అనే శరీరంలో ఉన్నాం మనం. ఇలాంటి పోలికలు ఎంతో అద్భుతంగా భగవాన్ చెప్తారు. భగవద్గీత కూడా ఈ విషయాన్ని వివరించింది. ఆత్మానం రథినం విద్ధి, తెలుసుకో, మనమంతా ఒకే రథంలో ప్రయాణించేవాళ్ళం, ఒకే రథంలో ఉండేటువంటి రథికులం, రథంలో కూర్చున్నాం. శరీరం రథమేవతు, ఈ శరీరమే మనం ప్రయాణించే రథం. లోపలున్న రథికులం మనం, ఈ శరీరము రథం. రథము వేరు, రథికుడు వేరు. రథము శరీరం, రథికుడు ఈ రథములో ప్రయాణించేవాడు. కనుక మనం అందరం కూడా రథికులము, శరీరము అనేటువంటి రథములను కలిగి ఉన్నాము. బుద్ధింతు సారథిం విద్ధి, దీని రథసారి ఎవరనుకుంటున్నావయ్యా? బుద్ధి, దాన్ని తెలుసుకో. బుద్ధి అనే దాని సారథి. ఈ బుద్ధి అనే సారథి కళ్ళాల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటా కళ్ళం? మనః ప్రగహమేవచ, మనస్సు అనే కళ్ళాన్ని గట్టిగా పట్టుకున్నాను అంటున్నాడు. బాగుంది. మరి కళ్ళాలు దేనికి ఉన్నాయ్యా? గుర్రాలకి. ఆ గుర్రాల కళ్ళని పట్టుకున్నాడు. ఏమిటి ఈ గుర్రాలు? ఎక్కడున్నాయి? ఇంద్రియాణి హయనాహు, ఈ ఇంద్రియములే గుర్రములు అని చెప్తున్నారు. మరి ఈ గుర్రాలు అటు ఇటు పరిగెత్తూ ఉంటాయి. ఏమిటి ఈ మార్గాలని? విషయాంస్తేషు గోచరాన్, ఈ గోచరమయ్యేటువంటి విషయముల పట్ల, విషయముల బాటల వెంట ఇంద్రియములనే గుర్రములు పరిగెత్తుతూ ఉంటాయి అని వ్యాఖ్యానిస్తున్నది. కనుక విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్ నరః సోధ్వనః పరమా

ప్రాప్నోతి తద్విష్ణోః పరమం పదం. ఇది ఉపనిషత్ వాక్యం. ఏం చెప్తోంది? బుద్ధిని హృదయ గుహలో ప్రవేశింపచేయి, ఇంద్రియాశ్రమలన్నింటినీ కూడా నిగ్రహించు, పూర్తిగా స్వాధీనపరుచుకో, గమ్యాన్ని దృష్టిలో ఉంచుకో అనేది కఠోపనిషత్తు యొక్క హెచ్చరికగా మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ వేటికంటే ఏవి ఉచ్చస్థానంలో ఉన్నాయి మనం తెలుసుకోవాలి. లేకపోయినట్టయితే కనబడ్డ ప్రతీది గొప్పగానే అనిపిస్తుంది. అది గొప్పది అని అనుకుంటాం, తీరా అనుభవం తర్వాత నిష్ఫలము, వృధా, పేలమైనది, నిర్జీవమైనది, క్షణభంగురమైంది అని మనకు అర్థమవుతుంది. కనుక ఏది దేనికంటే ఏది ఉచ్చస్థానంలో ఉన్నదో ఆకలింపు చేసుకుంటే కనబడ్డ ప్రతిదాని వెంట మనం పరువెత్తడం జరగదు. చూడండి, చుట్టూ విషయాలున్నాయి, అనేకమైన విషయాలున్నాయి, రుచికరమైన ఉన్నవి, సుందరములైన ఉన్నవి, శ్రావ్యములైన ఉన్నవి, మధురములైన ఉన్నవి, పరిమళములైన ఉన్నవి, పంచ జ్ఞానేంద్రియములను ఆకర్షించేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు బాబా గారు మాట చెప్పారు, ఇప్పుడు ఏమయ్యా, నగరం మధ్యలో స్థలం కొనాలంటే కొన్ని కోట్లు అవుతుంది, కోట్ల విలువ. అదే అరణ్యంలో కొంటే నువ్వు కొనవచ్చు, ఆక్రమించుకుని అడిగేవాడు ఉండడు. ఎందువల్ల? అక్కడ జనం లేరు. ఎంత స్థలం ఉంటే నీకేమి, ఇక్కడ ప్రతి అంగుళం కూడా కది జన సమర్థత ఉన్నది. దీని ఈ స్థలానికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? నడిబొడ్డున ఉన్నది స్థలమే, అరణ్యంలో ఉన్నది స్థలమే. దీనికి విలువ, దానికి విలువ తక్కువ. కారణం ఏమి? మనిషి వల్ల వాటికి విలువ ఏర్పడింది. స్థలం వల్ల మనిషికి విలువ రాలే, మనిషి వల్లే స్థలానికి విలువ వచ్చింది. అది బాబా గారు చెప్పారు. ఈ సందర్భం నాకు జ్ఞాపకం అదే మాట. విషయాదులన్నీ ఉన్నవి, వీటికంటే గొప్పవేవి మన ఇంద్రియములు. నా యొక్క చెవి గొప్పదంటారా, బయట ధ్వని గొప్పదంటారా? బయట ధ్వని వినికిడి ఇది గొప్పది. కనపడ దృశ్యములు గొప్పవంటారా, నేత్రము గొప్పదంటారా? నేత్రమే, నేత్రం యొక్క దృష్టి దృశ్యాన్ని గమనిస్తున్నది. కనుక విషయముల కంటే ఇంద్రియములు గొప్పవి అని తెలిసిపోయింది. రైట్. ఈ ఇంద్రియముల కంటే గొప్పది మనసు. చిన్న ఉదాహరణ, మనసు ఇక్కడ లేదనుకోండి, నా మనసు ఇక్కడ లేదు, ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియదు. లేదా మీ మనసు అక్కడ లేదు, ఏం వింటున్నారో మీకు తెలియదు. కనుక మనసు ఎక్కడైతే ఉందో అప్పుడు ఇంద్రియ అనుభవం గుర్తించగలుగుతుంది. చిన్న ఉదాహరణ, కాలేజీలో పనుంది లేదా ఆఫీసులో పనుంది, అంతా ఆ పని గురించి ఆలోచిస్తున్నాడు, మనసంతా అక్కడే ఉంది. మీరు ఎలాంటి పదార్థం పెట్టండి వాడి రుచి తెలియట్లేదు, ఎప్పుడు చేతులు కడుక్కుందాం పడిపోదాం, ఎప్పుడో పడిపోదాం. ఎందువల్ల? మనసు లేదు అక్కడ. మనసు కంట్రోల్లో ఉంటే ఏం తింటున్నాడో వాడు తెలుస్తుంది. అందువల్ల విషయాదుల కంటే శరీరం గొప్పది, ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనసు గొప్పది అని తెలిపోయింది. మనసు లేకపోతే ఏం ప్రయోజనం? పిచ్చివాడు ఉన్నాడు, వాడేం తింటున్నాడో తెలియదు, ఏం వింటున్నాడో తెలీదు, ఏం చూస్తున్నాడో తెలియదు. ఇంద్రియాలున్నాయి, విషయాలున్నాయి, రక్తే చెప్పండి, ఏమి లేదే. కానీ వాడి యొక్క రక్తి ఎక్కడ ఏర్పడింది? మనో శక్తి ప్రధానము అని మనకు అర్థమైంది. అయితే ఈ మనసు కన్నా గొప్పది బుద్ధి, మనసు కన్నా బుద్ధి గొప్పది. ఎందువల్ల? మనసు పరిగెత్తుంది, బుద్ధి ఇడుగో అటొద్దు, ఇది మంచి ఇది చెడు, విచక్షణ టక టక కంట్రోల్ చేస్తున్నది. ఆ బుద్ధి ఒక మీటర్ లాగా, ఫ్యాన్ రెగ్యులేటర్ లాగా దాన్ని కంట్రోల్ చేస్తుంది. కనుక అది ఇంకా గొప్పది. లేకపోయినట్టయితే ఈగలు దేనిపైన వాళ్తాయి? చూశారా, ఈగ చక్కని మధుర స్వీట్స్ పదార్థం పైన వాళ్తుంది, అదే ఈగ పెంటపువ్వు పైన కూడా వాళ్తుంది. బుద్ధి అలా వాళ్ళనివ్వదు, అటుపో ఇటు వద్దంటు. కానీ మనసు కంటే నిర్ధారణ శక్తి, వివేచనా శక్తి కలిగినది బుద్ధి.
అది బుద్ధి ఇంకా గొప్పది. ఈ బుద్ధి కంటే గొప్పది ఏది అంటే మహత్తు. మహత్తు యావత్ బృహన్మండలం కూడా వ్యాపించినటువంటి పరమాత్మతత్వం చాలా గొప్పదయ్యా. ఆ పరమాత్మతత్వం నీలో మహత్తు రూపంలో ఉన్నది, ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నది, జీవాత్మ రూపంలో ఉన్నది. దానికంటే గొప్పది ఏది అంటే పరమాత్మతత్వము పురుష శక్తి. అదే పురుష సూక్తంలో చెప్పేటువంటి విషయము. త్రిపాదస్య అమృతం దిని సామాన్యం అనుకుంటున్నావా? అలాంటి ఆ పురుష తత్వము ఇంకా గొప్పదిగా అన్నారు. కనుక భగవానుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జీవితంలో, ఈ మానవ జన్మలో వేటికంటే ఏవి ఉత్కృష్టమైనవి అన్న విషయాన్ని మనం యోచించాలి. తద్భిన్నంగా వర్తించకుండా ఉన్నట్లయితే ఆధ్యాత్మిక గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరినట్లు అవుతుంది. ఇదేమీ నాకు అక్కర్లేదండి, చుట్టూ ఉన్న ప్రపంచమే నాకు ముఖ్యం అనుకుంటావనుకో, ప్రపంచం నీకు ముఖ్యమే, అది నిలిచిందా? నువ్వుంటేనే ప్రపంచం, నువ్వు లేకపోతే ప్రపంచం ఎక్కడిది? ఈ ప్రపంచం ఉన్నది ఎప్పుడు? నేనుంటేనే. నేను అనేవాడు ఉంటేనే ఇక్కడ ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను అనేవాడు లేకపోతే ప్రపంచం ఎక్కడున్నది? లేదండి, ప్రపంచమే సత్యం అనుకున్నావు, అది ఒకలాగా ఉందా? జపాన్ లో బాంబు పడితే ఏమైంది? హీరోషిమా నాగసాకిలో ఏమైంది? గుజరాత్ లో భూకంపం వస్తే ఏమైంది? మొత్తం సునామీ వస్తే ఏమైంది? ఉంటుందా? ఏది ఉండేది కాదు, అంతా మిథ్య. కనుక ప్రపంచమే సత్యం అనుకోవడం చాలా పొరపాటు, అది మిథ్య జ్ఞాన విజృంభితము. మిథ్యాజ్ఞాన విజృంభితమో, మిథ్య వల్ల సత్యము అనిపిస్తున్నది నీకు, అంతేకాదు ఉన్నది పరమాత్మయే, బయట ప్రపంచం అనుకుంటున్నావు అన్న విషయాన్ని, నామరూప కర్మాశ్రయము అన్న విషయాన్ని కూడా స్పష్టపరచడం జరిగింది. ప్రపంచం అంతా నామం ఉన్నది, రూపం ఉన్నది, క్రియ ఉన్నది. నామ రూప క్రియలు కలిగినదే ప్రపంచము. ఈ మూడు లేండి ప్రపంచం కాదు. కనుక ఈ మూడింటితో కూడి మిథ్యాజ్ఞాన ప్రచోదితమైన ఈ ప్రపంచాన్ని కూడా మనం కొంత అవగాహన చేసుకుని అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. అదే కఠోపనిషత్తు మనం చెప్తున్నది. కనుక ఇంద్రియములు అన్ని చూద్దామంటే బయటకే ఉన్నాయి. చేతులు బయటకున్నాయి కానీ లోపలికి లేవు. కాళ్ళు బయటకున్నాయి కానీ లోపలికి లేవు. నేత్రములు బయటకున్నాయి కానీ లోపలికి లేవు. చెవులు బయటికి తెరుచుకున్నాయి కానీ లోపలికి లేదు. అంతా ఓపెన్, అంతే. బాహ్య దృష్టి కలిగినటువంటిది ఇదంతా కూడా. ఇంద్రియములు బాహ్య వృత్తులను అనుసరించి ఉంటాయి. అయితే అంతర్దృష్టిలో, నివృత్తి మార్గంలో ప్రవేశించే వాడికి ఏమవుతుంది? నేను వేరు, బ్రహ్మము వేరు అన్న భావం పోదు. నేను వేరు, బ్రహ్మము వేరు అనుకున్నాడంటే ఇంకా నివృత్తి మార్గంలో, అంతర్దృష్టిలో బ్రహ్మానుభవం పొందలేదు అన్న విషయం స్పష్టమవుతుంది. ఆ తరువాత అసలు ఆత్మకి గురించి వివరిస్తున్నామే, దాని గురించిన కొన్ని విశేషణాలు ఉన్నాయి ఇక్కడ. శబ్ద రూప స్పర్శ రస గంధ రహితమో అనగా పంచ జ్ఞానేంద్రియ ప్రభావము కాదు. పంచ జ్ఞానేంద్రియములను ప్రభావితం చేసేది ఆత్మ కాని పంచ జ్ఞానేంద్రియములు దీని యందు ప్రవేశించవు. అనగా కంటికి దృష్టిని అందించిందే కాని దృశ్యము కాదు. చెవికి వినికిడిని అందించిందే కాని ధ్వని కాదు. నాలుకకు రుచిని అందించిందే కాని పదార్థము కాదు. అనగా ఈ పంచేంద్రియములకు శక్తిని అందిస్తుందే కాని ఈ పంచేంద్రియములకు ప్రభావం ఆత్మ పైన పడదు అన్న విషయం స్పష్టంగా మనకు తెలుస్తుంది. అనంతము ఆత్మ, నీలో వ్యష్టి స్వరూపంలో ఉంటున్నది జీవాత్మగా. అసలు ఉన్నదంతా పరమాత్మయే. పరమాత్మ జీవాత్మ రెండు ఒకటే, ఒక నామరూప భేదం తప్ప.
అను సర్వ వ్యవహార సాధనము. నువ్వే చేసినా సరే ఆత్మశక్తి వల్లే చేస్తున్నావు. చేతులు కదులుతున్నా, కాళ్లు కదులుతున్నా, మనసు ఆలోచించినా అంతా ఒకటే. దీపాలు వెలిగినా, హీటర్లు వెలిగినా, ఫ్రిజ్డీర్ పనిచేసినా, హీటర్లు పనిచేసినా, ఎన్ని రకాల యంత్రాలు పనిచేసినా ఒకే కరెంట్, ఒకే విద్యుత్తు, అదే ఆత్మశక్తి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. వికల్పరహితమో, ఫ్యాను తిరుగుతున్నది గనక కరెంట్ కూడా చల్లగా ఉందన్నామా, హీటర్ వేడెక్కుతోంది గనక కరెంటు వేడెక్కిపోతోందా, లేదు. వాటి ప్రభావం వల్ల యంత్రాలు పనిచేస్తున్నాయి, కాని ఈ యంత్రముల యొక్క ప్రభావం దానిపైన లేదు. చక్కని ఉదాహరణ ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్, పరికరములు ఎలక్ట్రిసిటీ వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, వీటికి దానికి సంబంధం లేదు. అది ఆత్మవస్తువుకి మనం గుర్తించవలసింది. అఖండ రస ఘన స్వరూపము అఖండమైనటువంటిది, సచ్చిదానంద తత్వమైనటువంటిది, ఉన్నది అదే అన్న విషయం కూడా కఠోపనిషత్తు మనకు చెప్తున్నది. అయితే రెండు ఉంటే ఇది లేదు ఇదే ఉంది అని చెప్పచ్చు, లేదా ఇది లేదు ఇదే ఉంది అని చెప్పచ్చు, ఇది కాదు ఇది అవును అని చెప్పచ్చు. ఒకటే ఉంటే ఏది అవును ఏది కాదు, ఏది ఉంది ఏది లేదు పోయిందంటే. కనుక అద్వైతంలో మనం ప్రవేశించేటప్పుడు ఒకటి ఉంది ఒకటి లేదు కాదు, ఎందుకంటే ఉన్నది ఒకటే ఆత్మయే, ఆ తత్వాన్ని చెప్తున్నది. ఆస్తి లేదా పోని, అస్థి ఉన్నది, నాస్తి లేదు, కర్త చేసేవాడు, అకర్త చేసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ఏది చెప్పండి, కర్తాదే అకర్తాదే, ఆస్తి అస్థి అన్నాదే నాస్తి అన్నాదే. వీటి వివాదములకు లొంగే తత్వము కాదు ఆత్మతత్వము అని మనకు కఠోపనిషత్ చెప్తున్నది. ఇంకొక విషయం, ఇదిగో నా చేతిలో పెన్ను ఉన్నది, నేను ఈ పెన్ను గురించి తెలుసుకుంటున్నాను. ఈ తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానమో, ఇది జ్ఞేయ వస్తువు. దేని గురించి అయితే తెలుసుకుంటున్నానో అది జ్ఞేయము, దానికి సంబంధించిన విషయము జ్ఞానము, తెలుసుకున్న నేను జ్ఞాని. మూడు, జ్ఞాని జ్ఞానము జ్ఞేయము మూడున్నాయి. కానీ ఇప్పుడు పెన్ను లేదు, ఇప్పుడు నేనేమండి, జ్ఞానినా జ్ఞేయమునా, తెలుసుకునేవాడినా తెలుసుకోబడేవాడినా, రెండు నీవేనయ్యా. తెలుసుకునేవాడివి నువ్వే, తెలియబడేవాడివి నువ్వే, ఎందుకంటే రెండు లేవే. రెండు ఉంటే ఒకటి తెలుసుకునేది ఒకటి తెలియబడేది, ఒకటే ఉంటే. కనుక జ్ఞాన జ్ఞేయ విభేదములకు ఆస్కారం లేనటువంటిదే ఆత్మతత్వము. కనుక ఇలాంటి ఆత్మజ్ఞానము అసాధ్యము అనే కంటే కష్ట సాధ్యము అంటాం సబబేమో అని మనం చేసుకుంటున్నాను. మనం చేయవలసిందల్లా మనసును ఆత్మయందు లగ్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే ఈ ఉపనిషత్తుల గురించిన శ్రవణము, భగవాన్ బాబా ప్రవచనాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, బాగా నిద్రపోతున్నాడు వాణ్ణి తట్టి లేపు లే లే అంటున్నాం, అలా పడుకున్నాడు ముద్దు నిద్ర బండ, ఒక దున్నపోతులాగా ఉన్నాడు, వాణ్ణి తట్టి లేపి లే, కర్తవ్య బోధ చేసినట్టయింది. అదే సత్యసాయి ఉపనిషద్ వాహిని. ఆ ఉపనిషద్ వాహిని నిద్రపోతున్న వాణ్ణి మేల్కొల్పినట్టుగా అయింది, స్వప్నావస్థ నుండి జాగ్రత్త అవస్థకు తీసుకొచ్చినట్టయిపోయింది. అందులో ఇవాళ నిద్రపోతున్నామా మనం, కొన్ని జన్మల నుంచి నిద్రపోతున్నాము. ఏమిటండి జన్మ నుంచి పోయే నిద్ర, అవిద్య అజ్ఞానము అనే జన్మల నుంచి నిద్రలో ఉన్నాం. ఇప్పుడు సాయి ఆదిత్య, సాయి భాస్కర, సాయి తేజ,
కిరణములు ఉపనిషత్ వాహిని రూపంలో దివ్య ప్రవచనాలుగా నిద్రావస్థలో ఉన్న మనల్ను తట్టి లేపి ఆత్మానుభూతిని, ఆత్మానందాన్ని చవిచూచేటట్లుగా చేస్తున్నది అని మనకు అర్థమవుతున్నది. ఇదే యమధర్మరాజు బోధ. కఠోపనిషత్తులో యమధర్మరాజు చేసిన బోధంతా ఇదే. మనందరి తరఫున మహానుభావుడు ప్రశ్నించినవాడు నచికేతుడు, మనందరి తరఫున. అయితే మనకు ఇలాంటి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? కఠోపనిషత్ సంబంధమైన ప్రబోధ మనకు లేకపోతే నష్టం ఏమిటి? ఈ ప్రశ్న వస్తుంది అందరికి కూడా. ప్రతిదీ లాభం కావాలి మనం ఏం చేసినా. ఈ లాభాపేక్షతో మనం చేస్తున్నాం కనుక కఠోపనిషత్ రసము వల్ల మనకు కలిగిన లాభం ఏమిటి, అది లేకపోతే కలిగే నష్టం ఏమిటి అంటే దాన్ని చెప్తున్నారు. ఎక్కడో ఎండమావులు చూచి నీరు ఉన్నది అనుకోవడం భ్రమే కదండి. ఎండమావులకు నీరుందనుకున్నాం, భ్రమ అని తెలుసుకోకపోతే ఏమైంది? పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి నీరు అందక దాహార్తి చేత చస్తాం అంతే. దాహార్తి చేత పోతాం, ఎందుకంటే నీరు లేదు, ఉందనుకుంటున్నాం పరిగెత్తున్నాం. అలాగే అసత్యమైనటువంటి మిథ్యా పరికల్పితమైన జగత్తును సత్యముగా భావించి పరిగెత్తుతూ అలసి కొన్ని జన్మలు మనం గడిపాం, వృధా చేసుకున్నాం. పైగా ఇక్కడ చెప్తున్నారు, అక్కడ చూశాను పాము పాము అని భయపడ్డాను, భయపడి పారిపోయాను, భయపడ్డాను గుండె దరదరగా ఆడిపోయింది నాకు. ఇంతగా అది పామా కాదే, తాడు. అది తాడు అని ఎప్పుడైతే తెలుసుకున్నానో భయం లేదు, ఆనందంగా ఉన్నాను. కనుక కఠోపనిషత్తు యొక్క హెచ్చరిక భయాన్ని పారద్రోలుతుంది, భ్రమని తొలగిస్తుంది, ఆత్మ నిత్య సత్యమును ప్రకాశింపచేస్తుంది. ఇది కఠోపనిషత్తు యొక్క యథార్థ స్వరూపము మనకు తెలుస్తుంది. మనకు అనేకత్వం నశిస్తుంది. అది వేరు, ఇది వేరు, అది వేరు, అనేకత్వ భావం పోయి ఏకత్వ భావం మనలో రగులు కొల్పుతుంది ఈ కఠోపనిషత్తు యొక్క జ్ఞానము. కనుక ఈ కేవలము శరీరాదుల చేత జాతి మత కుల దేశ భాష ప్రాంత కారణాలుగా మనం విడిపోతున్నామే కాని ఆత్మస్థాయిగా మనం భావించినప్పుడు విశ్వమానవ కుటుంబం ఒకటే సుమ. ఓన్లీ వన్ ఫ్యామిలీ, దట్స్ ఆల్. దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్, ద క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ లవ్. కనుక ఆత్మస్థాయిలో భావించేటప్పటికల్లా విశ్వ సమ్మతమైన ప్రేమ మతము అర్థమవుతుంది, సర్వ మానవ సోదరభావం అర్థమవుతుంది, ఈశ్వర పితృత్వం పైన అభిలాష కలుగుతుంది, ఏకత్వమైనటువంటి అఖండ సచ్చిదానంద స్వరూపమైన చైతన్యమైన ఆత్మ దృష్టి నివృత్తి ద్వారా పొందడం కలుగుతుంది. అప్పుడు జన్మ లేదు, పునర్జన్మ లేదు. జన్మ పునర్జన్మ లేదంటే అదే మోక్షము, అదే అమృతత్వము. కనుక స్వామి నాకీ రాజ్యాలు ఇస్తానంటావేమయ్యా, నాకీ ధనధాన్యాలు ఇస్తానంటావేమయ్యా, నాకీ సంపదలు ఎందుకయ్యా? వద్దు అన్నాడు నచికేతుడు ప్రారంభంలో. ఏదైతే అమృతత్వాన్ని అందిస్తుందో, ఏదైతే మోక్షాన్ని ప్రసాదిస్తుందో ఆ బ్రహ్మ విద్య చెప్పు అన్నాడు నచికేతుడు. ఆ బ్రహ్మ విద్యనే మనకు అరటి పండు ఒలిచినట్లుగా చేతిలో పెట్టేసినట్టుగా చెప్పాడు యమధర్మరాజు. ఈ ఇద్దరి సంవాదాన్ని అద్భుతమైన శైలిలో, చక్కని భాషలో, చక్కని దృష్టాంతాలతో ఒకదాని తరువాత మరొకటి వివరణాత్మకంగా, వర్ణనాత్మకంగా, హేతుబద్ధంగా, సశాస్త్రీయంగా, ఆసక్తి జనకంగా, రమ్యంగా, రమణీయంగా, కమనీయంగా వివరించి వర్ణించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువులు సత్య గురుస్థానంలో ఉన్నారు, జగద్గురుస్థానంలో ఉన్నారు.
ఆ సాహిత్యాన్ని ఆస్వాదించే మనమంతా నచికేత స్థానంలో ఉన్నాము.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. ప్రేమతో స్వామికి సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 7వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: నేటి లౌకిక ప్రపంచంలో సాధనాలపై వ్యామోహం పెరిగే కొద్దీ యువతకు ఇదొక వ్యసనంగా పరిణమించి వారి ఏకాగ్రత క్షీణించే అవకాశం ఉంది. యూత్ అంటే యూ థింక్ లైక్ హనుమ అన్నారు స్వామి. హనుమ అంటేనే ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక. అలాగే ఈనాటి యువత కూడా డిజిటల్ సన్సెట్ అనే విధానం ద్వారా సాధనాలపై అదుపు సాధిస్తే లౌకిక ఆధ్యాత్మిక సాధనాల్లో గెలుపుని అందుకోగలుగుతారు. ఇప్పుడు సాధనంపై అదుపు, సాధనతో గెలుపు. ఫోన్ కాల్స్ ద్వారా ప్రశ్నోత్తర కార్యక్రమం విందాం. ఇందులో పాల్గొంటున్నవారు కుమారి వైష్ణవి, శ్రీమతి సాయి ప్రణీత, కుమారి సత్యమయి, కుమారి రమ్య. నిర్వహణ శ్రీమతి సాయి ప్రసన్న, రవిశంకర్.
1: అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి. అయితే వాటిలో తప్పు లేదు, వాటిలో తప్పు లేదు. ఆ ప్రోగ్రామ్ వేసేటువంటి వారిలో ఉంటుంది మాలిన్యం. ఈ ప్రభుత్వం కూడా దీన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవటం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ చేసేస్తున్న టెక్నాలజీ ఏమిటి? ఈ టెక్నాలజీ మనసును చెరపడానికి టెక్నాలజీ కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు. అంత కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది. కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి. ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి. ఏదైనా అప్ప అమ్మను ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి. కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. కానీ ఆ రేడియో టీవీ లోపల ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు. అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనం నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది. నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు. నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను. నేను గౌరవాన్ని తీసుకోవాలి, కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు. పరమ అజ్ఞానము. నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా. కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి, తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి. కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చేయి. కానీ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీపాటి నువ్వు రేడియో పెట్టుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా? నీవు రేడియో వేసుకున్నావు, టీవీ వేసుకుని చూస్తున్నావు, ఎవరు మీ నాన్న చూడాలని మీ నాన్న ఫ్రెండ్ వచ్చాడు. తక్షణమే నీవు టీవీని ఆఫ్ చేయాలి, వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఏ కారణం వచ్చారు, ఆ కారణాన్ని తెలుసుకోవాలి. తండ్రికి దాన్ని అందించాలి. ఆహా, ఆ యొక్క వినయమే లేదు. ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడు మారడు. దీనిపైన ఉన్న కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా? మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు. ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి, కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి. మానవుడు మానవుడిగానే జీవిస్తాం. నీవు దైవం కానక్కర్లేదు. మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు. దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీద గుర్తించాలి.
2: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పద పంకీరుహలకి అనేక కోటి ప్రణామ ప్రసూనాలు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వెలసిన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు 9వ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ప్రత్యేక ప్రసారంలో సాధనంపై అదుపు, సాధనతో గెలుపు అనే శీర్షికన డిజిటల్ సన్సెట్ అనే అంశంపై యువతలో కలిగే కొన్ని ముఖ్యమైన సందేహాలకు భగవాన్ బాబావారి సమగ్ర సాహిత్యం, దివ్యోపన్యాసాల ఆధారంగా సమాధానాలు తెలుసుకునే ప్రశ్నోత్తర కార్యక్రమం. అసలు డిజిటల్ సన్సెట్ అంటే ఏమిటి? ఈ అంశానికి ఈనాటి మన ప్రధాన ఇతివృత్తమైన ప్రతినిత్యం ప్రేమతో అనే అంశానికి సంబంధమేమిటి? అసలు ఈ డిజిటల్ సన్సెట్ ని రాత్రి నిద్రపోవడానికి ముందే ఎందుకు అవలంబించాలి? ఈ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. ఈ అత్యాధునిక యుగంలో మానవ మేధ నుండి జనించి చివరికి మానవ మనుగడకే సవాలుగా నిలిచిన సాంకేతిక సాధనాలు చాలా ఉన్నాయండి. మీ అందరికీ తెలిసిందే కదా, ఈ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐఫోన్స్, ఐప్యాడ్స్, ఐపాడ్స్, ట్యాబ్స్ ఇలాంటివి అనమాట. ఈ సోకాల్డ్ అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ అన్ని ఇప్పుడు సగటు మానవుడి నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయాయి. నిజమే, పురాణమిత్యేవ న సాధు సర్వం అన్నారు. అంటే పాతదైనంత మాత్రాన ప్రతిదీ అద్భుతమైనది కాదు, కొత్తదైనంత మాత్రాన ప్రతి విషయాన్ని నిరసించిన అవసరమూ లేదు. అదేవిధంగా ఈ సాంకేతిక సాధనాల్ని కూడా నిరసించిన అవసరం లేదు. 1985లో భగవాన్ ఒక దివ్యోపన్యాసంలో టెలివిజన్ వాడకంపై ప్రసంగిస్తూ, టీవీ చూడటం వల్ల దోషమేమీ లేదు, కానీ ఎంతసేపు చూస్తున్నాం, ఎటువంటి విషయాలు చూస్తున్నాం అనేది ముఖ్యం. ఒక కత్తి ఉన్నదనుకోండి, దాన్ని ఉపయోగపెట్టి కూరగాయలు కొయ్యవచ్చు, కంఠము కొయ్యవచ్చు. సాధనాన్ని ఎలా వాడుతున్నాం అనేది ముఖ్యం అన్నారు. భగవాన్ వాక్కు పరమసత్యం. ఇది ఎప్పుడో 90 దశకంలోని మాటే కావచ్చండి, కానీ ముమ్మాటికి నేటి పరిస్థితి కూడా ఇదే. అందువల్ల ఈ సాంకేతిక పరికరాలని సరిగ్గా వాడుకోవడం వల్ల సమయం ఎంతగా మిగులుతుందో, అదేవిధంగా అతిగా వాడడం వల్ల సంయమనం, నిగ్రహం, నియంత్రణ లేకపోవడం వల్ల అంతకన్నా ఎక్కువ సమయం వృధా అవుతోందండి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదా. అలా ఈ గ్యాడ్జెట్స్ ని మితంగా, హితంగా, బుద్ధి సహితంగా, వ్యసనరహితంగా వాడుతూ ప్రతిరోజు ఒక నియమిత కాలంలో, అంటే రాత్రి నిద్రపోయే సమయానికి 2-3 గంటల ముందు నుండి ఈ సాధనాలను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ మన్నాడు మాత్రమే స్విచ్ ఆన్ చేస్తే ఆ ప్రక్రియనే డిజిటల్ సన్సెట్ అంటారు. ఇది రోజు పెట్టుకునే నియమం. నశ్రీయో నియమం వినా కదా. అయితే ఒక రకంగా చెప్పాలంటే అష్టాంగ యోగంలో ఒకటైన ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహానికి ఒక నమూనా లాంటిది. ఎప్పుడో వయసు మళ్లేక, శక్తి ఉడిగిపోయాక, ఇక మనం చెయ్యడానికి ఏ పనులు లేకపోయాక చేసేది కాదు ఆధ్యాత్మిక సాధన అంటే. స్టార్ట్ ఎర్లీ, యవ్వనంలోనే ఆరంభించాలి అంటారు స్వామి. అందుకే ప్రాణాయామము, ప్రత్యాహారము, నిత్యానిత్య వివేక విచారము, మంత్రముతోడ సమాధి విధానము జాగ్రత్తగా నిశ్చలముగా చేయము అన్నారు భగవాన్. ఇది సాధనతో సాధ్యమే. అయితే ఇది నిద్రపోవడానికి 2-3 గంటల ముందే ఎందుకు అంటే దీనికి ఒక శాస్త్రీయపరమైన కారణం ఉంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిందే, మన శరీరంలో బయోలాజికల్ క్లాక్ అనేది సెట్ అయి ఉంటుంది. దానివల్ల ఈ నిద్ర, మిగిలిన యాక్టివిటీస్, లేవడం, మిగిలిన పనులు చేసుకోవడం ఇవన్నీ సెట్ అయి ఉంటాయి. ఆటోమేటిక్ గా ఆ టైంకి చేసేస్తూ ఉంటాం. అలాగే ఇది కేవలం ఈ బయోలాజికల్ క్లాక్ ఊహాజనితమైంది కాదండి. ఇది దీనికి బ్రెయిన్ లో హైపోథలామస్ లో సూప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ అనే చోట దీనికి లొకేషన్ ఉంటుంది. ఇది ఒక మాస్టర్ క్లాక్ లాంటిది. దీనివల్ల సర్కాడియన్ రిథమ్స్ అన్ని అనుసంధానం చేయబడి ఉంటాయి. దేనికి? సన్ రైజ్ కి, సన్సెట్ కి, అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలతో ఈ సూప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ లో ఉన్న ఈ మాస్టర్ క్లాక్ అనేది అనుసంధానం చేయబడి దాని ప్రకారంగా ఈ శరీరాన్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రకారం ఈ సూప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్ అనే ఈ మాస్టర్ క్లాక్ సూర్యాస్తమయం కాగానే ఆర్టిఫిషియల్ లైటింగ్ కి ఎంత దూరంగా, ఎంత తగ్గించుకుందామా అనే ప్రయత్నంలో ఉంటుంది. ఒకవేళ ఆ విధానానికి విరుద్ధంగా గనక మనం ఎక్కువగా ఆర్టిఫిషియల్ లైటింగ్ కి, బ్లూ స్క్రీన్స్ కి ఎక్స్పోజ్ అయితే దానివల్ల మన సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యి బయోలాజికల్ సిస్టమ్ అంతా బ్యాలెన్స్ తప్పి ఈ క్రానిక్ ఇల్నెస్ అంటే డయాబెటీస్, హార్ట్ అటాక్, ఒబేసిటీ వీటన్నిటికీ కారకమయ్యి ఆ రోజు నిద్ర పూర్తిగా డిస్టర్బ్ అయ్యి అదే డిస్టర్బెన్స్ క్యారీ ఆన్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మనం నిద్ర లేచినప్పుడు కూడా ఒక లెథార్జిక్ గా, ఫ్రస్ట్రేషన్ మూడ్తో అందరి మీద విసుక్కుంటూ మన మిగిలిన దైనందిన కార్యక్రమాలన్నీ డిస్టర్బ్ అవుతూ ఇలా తయారవుతుంది మన ఈ బయోలాజికల్ సిస్టమ్. కాబట్టి నిద్రపోవడానికి 2-3 గంటల నుండే మన శరీరం మెయింటెనెన్స్ కి సిద్ధం అవుతూ ఉంటుందంటే నిద్రకి సిద్ధపడిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఆ సమయంలోనే ఇది మోస్ట్ ఎఫిషియెంట్ ప్రక్రియ అన్నమాట. ఇది సాధనతో సాధ్యమే. అలా గ్యాడ్జెట్ ఇంటర్ఫీరెన్స్ లేని వాతావరణంలో స్వామి సూచించిన ఎండ్ ది డే విత్ లవ్ అంటే ప్రేమతో ఆ రోజుని ముగించండి అనేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా మిగిలిపోయిన క్వాలిటీ టైంలో మనం ఎన్నో మంచి పనులు, వ్యక్తిగత సాధనకు సంబంధించినవి ఎన్నో చేసుకోవచ్చు. అదే ఈ సాధనంపై అదుపు, సాధనతో గెలుపు. ఇక ఇప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా యువత అడిగిన సందేహాలు తెలుసుకుని వాటిని స్వామి దివ్యోపన్యాసాల ఆధారంగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి కాల్ చూద్దామా?
3: సాయిరామ్ అక్క, నా పేరు వైష్ణవి.
2: సాయిరామ్ వైష్ణవి?
3: సాయిరామ్ అక్క, నేను చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుకుంటున్నాను. నేను
2: చెప్పమ్మా, నీ సందేహం ఏమిటి?
3: మీరు ఇంట్రడక్షన్ లో ప్రత్యాహారం అన్నారు, అంటే ఇంద్రియ నిగ్రహణ అని చెప్పాను. కేవలం గ్యాడ్జెట్స్ ను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా విజువల్లీ కట్ ఆఫ్ చేయగలం, మరి మిగిలిన సెన్సార్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నట్టు? స్క్రీన్ టైం తగ్గించడం ద్వారా ఇది ఎలా సాధ్యం?
2: అలాగే చాలా సందర్భోచితమైన ప్రశ్న వేశావు, తెలుసుకున్నావా? స్వామి ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తూ, విశ్వాసం లేని భక్తి, కాడి కిందకి రాని ఎద్దు, కళ్ళెము లేని గుర్రం, బ్రేకులు లేని కారు ఎలాగో ఇంద్రియ నిగ్రహం లేని జీవితం అలాగే నిరుపయోగము అన్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం అంత ముఖ్యమైనదన్నమాట. దీనికి భగవద్గీత మనకి చక్కటి సమాధానం చెప్తుంది. సాంఖ్యయోగంలో 62వ శ్లోకంలో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అంటారు. అంటే ఇంద్రియ విషయాల మీద మనకి ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో ఇక వాటిని పొందాలి అనే తాపత్రయం, కోరిక ఎక్కువైపోతుంది. అవి తీరనప్పుడు కోపం కలుగుతుంది. అసలు విషయాల మీదకి మనసు ఎలా వెళ్తోంది అని మనం ప్రశ్నించుకుంటే, కళ్ల ద్వారా మనం వీటిని గ్రహిస్తున్నాం. ఇది సైంటిఫిక్ గా చెప్పాలంటే ఒక హ్యూమన్ ఐ ఒక సెకనుకి 10,000 bits ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే ఏదైనా విషయం మీద మనకి దృష్టి పడినప్పుడు మనకి తెలియకుండానే అసంకల్పితంగా 10,000,000 bits ఆఫ్ ఇన్ఫర్మేషన్ గెట్స్ ట్రాన్స్మిటెడ్. ఐస్ ఆర్ ద విండోస్ టు ద సోల్ అన్నాడు షేక్స్పియర్. అలాగే ఐస్ ఆర్ ద డోర్వేస్ టు ద మైండ్ అని కూడా అనుకోవాలి. అందువల్ల ముందు కళ్ళు అనే వాకిళ్లను నిగ్రహించుకోవడం వల్ల, అంటే ఈ విజువల్ కట్ ఆఫ్ వల్ల, స్క్రీన్ టైం మినిమైజ్ చేయడం వల్ల మనసుకి చేరే వ్యర్థ పదార్థాల సరఫరా తగ్గి మిగిలిన ఇంద్రియాలు కూడా అదుపులో ఉంటాయి. డిజిటల్ సన్సెట్ ద్వారా స్క్రీన్ టైం తగ్గించుకుంటే లోపలి స్క్రీన్ మీద ఫోకస్ చేయడానికి టైం దొరుకుతుంది. అందుకే స్వామి ప్రత్యాహారం అంటే ఇంద్రియాల యొక్క మూలమైన నిర్దేశక శక్తి, అంటే చిత్తం యొక్క అంతర్దృష్టి అన్నారు. అది వైష్ణవి. అందుకని ఈ స్క్రీన్ టైం కట్ ఆఫ్ చేయడం వల్ల ఒక్క కళ్ళని సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నది ఈ దృక్పథంతో కూడా, అలా కళ్ళని ముందు నియంత్రించుకోవడం వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ సూప్రాషియాస్మాటిక్ న్యూక్లియస్, ఆ అనుసంధానానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనం చాలా మటుకు ఇంద్రియాల్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు.
3: చాలా క్లియర్ గా చెప్పారక్క. నాకు ఇదే అంశం మీద మరొక సందేహం కూడా ఉంది.
2: వైష్ణవి చెప్పండి.
3: అక్క, ఈ రోజుల్లో చాలా మంది ఎంఎన్సీస్ తో వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి కదా. మరి అలాంటి పరిస్థితుల్లో డిజిటల్ సన్సెట్ అనేది ఎలా సాధ్యం? వాళ్ళు కాల్స్ తీసుకోవాలి, సిస్టమ్ మీద వర్క్ చేయాలి కదా.
2: చాలా మంచి ప్రశ్న. ఈ రోజుల్లో ఇది చాలా సాధారణంగా జరుగుతున్న విషయం, వెరీ కామన్ సినారియో. కెరియర్ ఓరియంటెడ్ వాళ్ళకి, నిజంగా కెరియర్ లో ఉన్న వాళ్ళకి, ఇదే జీవనాధారమైన వాళ్ళకి కష్టమే ఈ డిజిటల్ సన్సెట్ అనేది పాటించడం కష్టమే. అయితే ఇక్కడ డిజిటల్ సన్సెట్ అనేది ఒక నియంత్రణ విధానమే. అంటే దీన్ని అలవాటు చేసుకుందికి ఒక క్రమశిక్షణని పాటించడానికి. అందువల్ల రాత్రివేళ కుదరకపోతే రోజు మొత్తంలో, అవును రాత్రివేళ పాటించడమే చాలా ఎఫిషియంట్ విధానం. ఆ విధంగా రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ రాత్రివేళ మన జీవన విధానాన్ని బట్టి కుదరకపోతే కనుక రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కొన్ని గంటల పాటు డివైజెస్ స్విచ్ ఆఫ్ చేయడంలో నిబద్ధత పాటిస్తే సరిపోతుంది. ఎందుకంటే మెలకువగా ఉండి డివైజెస్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా సెన్స్ కంట్రోల్ జరిగి, అంటే మన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకుని కొద్ది గంటల పాటు వాటి వల్ల వచ్చే ఆనందాన్ని, అంటే మనం ఏదైతే ఆనందం అనుకుంటున్నామో ఆ ఆనందాన్ని డిలే చేయడం, అంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ జరుగుతుంది. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే మనకి ప్రపంచ ప్రఖ్యాతమైన మార్ష్మెలో ఎక్స్పెరిమెంట్ గుర్తుకొస్తుంది. ఈ మార్ష్మెలో ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, చిన్నతనంలోనే ఈ నిగ్రహ శక్తి ఉండడం వల్ల, నిగ్రహించుకోగలిగే లక్షణం గల 4-5 ఏళ్ల పిల్లలు తదనంతర కాలంలో ఎంతో సక్సెస్ సాధించారు. అన్ని రకాలుగా, అంటే మానసికంగా, ఇమోషనల్ గా, కెరీర్ పరంగా వాళ్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం గ్రహించారు శాస్త్రవేత్తలు. అందువల్ల ముఖ్యంగా యువత దీన్ని నియమానుసారంగా పాటించాలి. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ ప్రాక్టీస్ వల్ల వారి వారి కెరీర్స్ లో సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంచేత ఒకవేళ వాళ్ల ఉద్యోగరీత్యా కెరీర్ పరంగా రాత్రివేళల్లో కుదరకపోయినా, ఏదో ఒక సమయంలో కొన్ని గంటల పాటు దీన్ని నియంత్రించుకోవడం చాలా అత్యవసరం.
3: థ్యాంక్ యూ అక్క, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డిజిటల్ సన్సెట్ అంటే ఏమిటో. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయిన్. సాయిరామ్. సాయిరామ్ అక్క, నా పేరు సాయి ప్రణీత.
2: సాయిరామ్ ప్రణీత, ఏం చేస్తుంటారు మీరు?
3: నేను ప్రస్తుతం జాబ్ చేస్తున్నానక్క, అమెజాన్ లో వర్క్ చేస్తున్నాను.
2: ఓకే, సరే, మీరు ప్రశ్నలు ఏమిటో అడగండి.
3: నాకు రెండు సందేహాలు కలిగినాయి ఈ టాపిక్ మీద. సో మా సిస్టర్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, తను రోజు పొద్దున రాత్రి మా పేరెంట్స్ కి మాకు వీడియో కాల్స్ చేసి షీ యునో షేర్స్ హర్ లవ్ విత్ అస్. సో అలాంటప్పుడు ఎవ్రీడే రాత్రి పడుకునే ముందు అయితే ఖచ్చితంగా పేరెంట్స్ కి ఫోన్ చేసి వాడి ఆశీర్వాదాలు పొంది షీ ఎండ్స్ హర్ డే విత్ లవ్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ డిజిటల్ సన్సెట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏముంటుంది
2: ప్రణీత? అసలు ఈ డిజిటల్ సన్సెట్ అనే ప్రక్రియను పాటించడంలో ఉద్దేశం ఏంటంటే, నిద్రపోవడానికి కొద్ది గంటల ముందు ఎలాంటి ఉద్వేగాలకి లోను కాకుండా ఏ విధంగానూ ఉద్రేకపరిచే విషయాలను మనసుకు చేరనీయకుండా చేయడం. అదే కాకుండా కంటికి హాని కలిగించే బ్లూ లైట్స్ ని, ఈ సాధనాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకరమైన రేడియేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం, ఈ నియమాన్ని పాటించడం ద్వారా మైండ్ కామ్ డౌన్ అవుతుంది. అలాగే ఇతర నెగటివ్ వైబ్రేషన్స్ వల్ల బాడీ, మైండ్, ఇమోషన్స్ ఇవేవి కూడా పొల్యూట్ కాకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో ప్రశాంతంగా నిద్రకి చేరుకోవడం. అందుకే నిద్ర సమాధి స్థితి అన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు అన్నట్టు దూర ప్రాంతంలో ఉన్న మీ సిస్టర్తో అమ్మా నాన్నలు మాట్లాడడం, తద్వారా మీ సోదరి వాళ్ల ప్రేమని, శాంతిని పొంది శరీరానికి మనసుకి సేద కలిగించడం, అది కూడా మంచిదే కదా. దాని ఫలితంగా కూడా మనసు ప్రశాంతత పొందుతుంది. అయితే అప్పుడు కూడా ఈ డివైజెస్ స్విచ్ ఆఫ్ చేసి నియంత్రణతో ఆ వీడియో కాల్ అప్పుడు మాత్రం స్విచ్ ఆన్ చేసి మళ్ళీ కాల్ ఆఫ్ చేయొచ్చు, లేదా వీలైతే ఇంకా ముందుగానే ఈ కాల్ ముగించుకోవచ్చు. ఏదేమైనా ఇది మౌలికంగా సాధనాల మీద అదుపు సాధించుకునే విధానం కనుక ప్లాన్ చేసుకుని దీన్ని పాటించవచ్చు. పూర్తిగా దీన్ని పక్కన పెట్టేన అవసరం లేదు, ఒక ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో, ఎందుకంటే ఇది అందరూ పాటించాలి. ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్ గా తీసుకుని మన బంధుమిత్రులు స్నేహితుల్లో దీన్ని పాటించేలా చేస్తేనే దీని ఆవశ్యకత అనేది అర్థమవుతుంది.
3: చాలా థ్యాంక్స్ అక్క, చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు.
2: ప్రణీత, ఇంకా మీ రెండో ప్రశ్న అడుగుతారా?
3: సో రాత్రి పడుకోబోయే ముందు కొంత సమయం ముందుగానే, అంటే 2-3 గంటలు ముందుగానే మనం గ్యాడ్జెట్స్ ఆఫ్ చేయాలి అని అన్నారు. కానీ ఒక్కొక్కసారి రాత్రి పడుకోబోయే ముందు ఏదైనా బ్యూటిఫుల్ మెసేజ్ రావచ్చు, లేదా స్వామి సందేశమో లేదా దర్శనం వీడియోనో రావచ్చు, అది చూసి నిద్రలోకి జారుకోవడం అనేది మంచిదే కదా. అంతెందుకు, ఇప్పుడు ఈ రేడియో సాయి కార్యక్రమం కూడా ఈ సమయంలో గ్యాడ్జెట్స్ ద్వారానే కదా వింటున్నది. మరి డిజిటల్ సన్సెట్ అవసరం ఏమిటి, అండ్ హౌ ఇస్ ఇట్ రిలెవెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లవ్?
2: చాలా తెలివైన ప్రశ్న వేశావు ప్రణీత. నిజమే, ఇది నాకు కూడా అప్పుడప్పుడు ఈ సందేహం, అంటే దీని గురించి పూర్తిగా తెలియనప్పుడు కలుగుతూ ఉండేది. అయితే ఒక దృక్పథంతో ఆలోచిస్తే నువ్వు చెప్పింది అక్షరాల సత్యమే. డిజిటల్ సన్సెట్ లక్ష్యం ఏమిటి? ప్రశాంత చిత్తంతో నిద్రపోవడం, తద్వారా మనసు పొరల్లో దాగున్న ఆ ప్రేమ భావనలతో మన లోపలి బయట వాతావరణాన్ని హై వైబ్రేషనల్ ఎనర్జీతో నింపుకోవడం. దీన్ని సాధించాలంటే నువ్వన్నట్టు డిజిటల్ సన్సెట్ అవసరం లేదు, నిద్రపోబోయే ముందు మంచి మెసేజెస్, స్వామి దివ్య దర్శనం ఇలా ఏవైనా చూడొచ్చు, వినొచ్చు, ఆస్వాదించవచ్చు. స్వామి ఒకసారి దివ్యోపన్యాసంలో టెక్నాలజీ గురించి, కంప్యూటర్స్ గురించి ప్రసంగిస్తూ, సైన్స్ ని స్పిరిచువాలిటీతో అనుసంధానం చేస్తేనే సైన్స్ మానవ అభ్యుదయానికి, సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది అన్నారు. కాబట్టి శాస్త్ర సాంకేతికత అనే గుర్రానికి ఆధ్యాత్మికత అనే కళ్ళెం వెయ్యాలి. అందువల్ల లోపలున్న స్వామితో కనెక్ట్ కావాలి అంటే బయటనున్న గ్యాడ్జెట్స్ నుండి, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి డిస్కనెక్ట్ కావాలి. ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ విత్డ్రా చేసి వాటిని పుష్పం ఇంద్రియ నిగ్రహం అని అర్పించి ఒక నిశ్చల స్థితికి చేరుకుంటే అప్పుడు ఆ ప్రశాంత గంభీర నిశ్శబ్దంలో భగవానుని అడుగుల సవ్వడి వినిపిస్తుంది. లయబద్ధమైన ఆ చరణ రవళికి హృదయం ఆనంద నర్తనం చేస్తుంది. ఆ పదధ్వనికి మించిన సంగీతం ఉందా? ఆ నిశ్శబ్దాన్ని కాలదన్నే మెసేజ్ ఉందా? లేదు కదా. లోపల కనిపించే స్వామికి మించిన దర్శనం ఉందా? ఇంకా అవసరమా ప్రణీత ఈ గ్యాడ్జెట్స్? అలా గ్యాడ్జెట్స్ ని పక్కన పెట్టి సీ ఆల్వేస్ ఇన్సైడ్ అంటే సాయి, ఆ సాయిని లోపల దర్శించాలి అంటే ఈ బయటనున్న సాధనాలని అదుపు చేసుకుని మనం సాధనతో వాటి మీద గెలుపు పొందితే ఈ సాధనం అంటే ఈ శరీరం అనే సాధనం కూడా అదుపులో ఉండి ఆ ఆధ్యాత్మిక సాధన మీద కూడా మనం గెలుపు సాధిస్తాం, అంటే పురోగతి సాధిస్తాం. వీటి ద్వారా కూడా నేను మంచే చూస్తున్నాను అంటే అది చెడు చేస్తుంది అని కాదు, కానీ ఆ మంచి మరింత త్వరితగతిని చేరుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన విధానం.
4: చాలా థ్యాంక్స్ అక్క, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది అండ్ ఆల్సో ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వచ్చు అనిపిస్తోంది మీరు చెప్పిన సమాధానం విన్న తర్వాత. సో డెఫినెట్లీ తప్పకుండా చేస్తాను సాయిరామ్. సాయిరామ్ అక్క, నా పేరు సత్యమయ్యి.
2: సాయిరామ్ సత్యమయ్యి, ఏం చేస్తుంటారు మీరు?
4: నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అక్క.
2: ఓకే, చెప్పమా నీ ప్రశ్న ఏమిటి?
4: ఈ రోజు ఉదయం నుండి ఎన్నో కార్యక్రమాలు వింటున్నాం. వివిధ సందర్భాల్లో అంటే పనిచేసే చోట మనం కలుసుకునే వ్యక్తులతోనూ సమాజంలో వివిధ సందర్భాల్లోనూ ప్రతినిత్యం ప్రేమతో ఎలా జీవించవచ్చునో తెలుసుకున్నాం. మరి ఈ డిజిటల్ సన్సెట్ ద్వారా ఇంటి వాతావరణంపై ఇంటి సభ్యులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
2: సత్యమయ్యి, చాలా మంచి ప్రశ్న వేశావు. ఇది అందరికీ వచ్చే సందేహమే. డిజిటల్ సన్సెట్ అనేది కేవలం వ్యక్తిగతంగా ప్రభావం చూపిస్తుందా లేదా ఇంటి వాతావరణం మీద కూడా ఇంటి సభ్యుల మీద కూడా ఎలాంటి ప్రభావమైనా చూపిస్తుందా అనేది ఖచ్చితంగా సానుకూల ప్రభావమే చూపిస్తుంది, అందులో సందేహం లేదు. నిజానికి దీనికి రెండు విషయాలు మనం సమాధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఇందాక సమాధానంలో చెప్పుకున్నట్టు హ్యూమన్ బాడీకి కంపాటబుల్ కానీ హార్మ్ఫుల్ రేడియేషన్ లేకుండా ఇంటి ఆవరణలో ఉన్న అన్ని రకాల ఎలక్ట్రానిక్ స్క్రీన్స్ ని గ్యాడ్జెట్స్ ని ఇంట్లోని సభ్యులందరూ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సాధించుకోవడం. స్వామి ఇంటిని దేవాలయంతో పోల్చుతూ ఇల్లు ఒక దేవాలయం, ఇంట్లోని సభ్యులు కదిలే ఆలయాల్లాంటి వారు, తల్లి ప్రధానార్చకురాలు, వినమ్రతే ధూపం, గౌరవ మర్యాదలే దీపం. ఆ దీపం ప్రేమ అనే చమురు, విశ్వాసం అనే ఒత్తితో ఆ వాటి ఆధారంగా వెలుగుతాయి అన్నారు. కనుక అలాంటి దేవాలయం లాంటి ఇంటి వాతావరణాన్ని కొద్ది గంటల పాటైనా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పొల్యూషన్ కి దూరంగా ఉంచితే స్వామి చెప్పినట్టు నిజంగానే ఒక్కొక్క ఇంటి సభ్యుడు ఒక్కొక్క దేవతామూర్తిగా కనిపిస్తాడు. దేవాలయాల్లో ఎలా అయితే ఫోన్ జామర్స్ ఉంటాయో అలాగే మన గృహాలయాల్లో కూడా ఈ డిజిటల్ సన్సెట్ ద్వారా మనకి మనమే స్వచ్ఛందంగా జామర్ సెట్ చేస్తున్నామన్నమాట. రెండోది, సంధ్యవేళ చూడండి, ఈ పక్షులన్నీ గూటికి చేరి ఎంతో ఆహ్లాదంగా సమయం గడుపుతూ ఉంటాయి. వాటి కువకువలతో కిచకిచలతో చాలా హ్యాపీ మూడ్ లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సాయంత్రం వేళ వాళ్ల పనులన్నీ ముగించుకొని ఇల్లు చేరాక ఆహ్లాదంగా గడపడానికి, ఓ నామస్మరణ చేసుకుందుకి, స్వామి సాహిత్యం మీద చర్చ చేసుకుందుకి, లేదా వాళ్లకి వాళ్ల కెరీర్స్ లో ఉన్న కష్ట సుఖాలు చెప్పుకుందుకి, ఇలా ఏదో ఒకటి మొత్తానికి కుటుంబం అంతా కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇదొక అపూర్వమైన అవకాశం. అలా స్పెండ్ చేసి ప్రేమపూర్వకంగా ఆ రోజుని ముగించుకుంటే మర్నాడు అంతే ఉత్సాహంగా మన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే కుటుంబమే దేశ దారుఢ్యానికి ప్రపంచ పటిష్టతకు మూలం. ఇండివిజువల్ ఈజ్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ అన్నారు స్వామి. వ్యక్తి తాను సక్రమంగా ఉంటే అది మిగిలిన కుటుంబ సభ్యులకి, మిగిలిన స్నేహితులకి ప్రేరణాత్మకంగా స్ఫూర్తివంతంగా ఉంటుంది. దానివల్ల కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం పురోగమించడం వల్ల దేశం ఎంతో వృద్ధిలోకి వస్తుంది, తద్వారా ప్రపంచం. అందుకని వ్యక్తి మీద ఆధారపడి ఉంది, కుటుంబం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల అది ప్రపంచ అభ్యుదయానికి దారితీస్తుంది. అది సత్యమయ్యి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం.
4: థ్యాంక్ యూ అక్క, నా డౌట్ క్లారిఫై అయింది అక్క. సరే అక్క.
5: సాయిరామ్ అక్క, నా పేరు రమ్య.
2: సాయిరామ్, రమ్య ఏం చేస్తుంటారు మీరు?
5: నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా.
2: నీ ప్రశ్న ఏంటో అడగమ్మా.
5: అక్క, యాక్చువల్లీ నాకు ఈ డిజిటల్ సన్సెట్ ఇది చెప్పారు కదా కాన్సెప్ట్, నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా యూత్ అందరూ వారి వారి కాలేజెస్ నుండి ఆఫీసెస్ నుండి ఇల్లు చేరుకునేసరికి లేట్ ఈవినింగ్ అవుతుంది కదా. కాసేపు ఫ్రెండ్స్ తో గానీ కజిన్స్ తో గానీ మాట్లాడాలంటే చాట్ చేయాలన్నా అప్పుడే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ డిజిటల్ సన్సెట్ అనేది ప్రాక్టికల్ గా సాధ్యమేనా? అంటే ఎండ్ ద డే విత్ లవ్ అనేది ఎలా ఆచరణలో పెట్టగలము?
2: నిజమే మరి, పొద్దుటి నుండి అనేకమైన ఒత్తిళ్లకు, రకరకాల ఎమోషన్స్ కి లోనై కాలేజీల నుండి ఆఫీసెస్ నుండి ఇంటికి చేరిన యువత కాస్త ఆట విడుపుగా ఫ్రెండ్స్ తో చాట్ చేయాలనుకోవడంలో తప్పులేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి, ముఖ్యంగా యువత, ఏది కూడా అతిగా పోకూడదు. రోజు నేను రాగానే చాట్ చెయ్యాలి, మాట్లాడాలి అనేది గనక మన మైండ్ లో సెట్ చేసుకుంటే మనకి తెలియకుండానే అదొక వ్యసనంగా మారిపోతుంది. రోజు దాన్ని ఒక తప్పనిసరి చర్యగా పెట్టుకుంటే అది క్రమేణా వ్యసనంగా మారిపోయి మన స్వభావాన్ని మార్చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ డివైసెస్ వల్ల తప్పు లేదు, కానీ వాటి పట్ల మనకుండే కంపల్సివ్నెస్ ఏదైతే ఉందో అది తప్పుగా పరిగణింపబడుతుంది. అందువల్ల ఒకేసారి మానేయాలనుకోవడం కూడా మంచిది కాదు. అలా ఒకేసారి మానేస్తే అంతే స్పీడ్తో మళ్లీ మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. స్వామి చెప్పారు, ఏదైనా కూడా క్రమంగా నెమ్మది నెమ్మదిగా ఏ వ్యసనాన్నైనా వదులుకోవాలి అని చెప్పి, ఒకసారి ఓపీఎంకి అలవాటు పడ్డ ఒక వ్యక్తి స్వామి దగ్గరకు వచ్చాడు ఆ వ్యసనం నుండి బయటపడ్డానికి. స్వామి దానికి పరిష్కారంగా కొన్ని చాక్ పీసులు ఇచ్చి, ఆ చాక్ పీసులంతే బరువున్న ఓపీఎం తీసుకో రోజు, కాకపోతే రోజు ఆ శుద్ధముక్కతో ఓం అని ఉచ్చరిస్తూ పలక మీద 3 సార్లు రాయి, రాసాక అది ఎంత బరువుందో అంత తీసుకో అన్నారు. అతడు అలాగే చేశాడు. క్రమంగా శుద్ధముక్కలు అరిగిపోతూ ఆ ఓపీఎం తీసుకునే పరిమాణం కూడా క్రమంగా తగ్గిపోతూ మొత్తానికి ఆ వ్యసనం నుండి బయటపడ్డాడు. అదేవిధంగా ఒక్కసారిగా కాకపోయినా నెమ్మది నెమ్మదిగా ఈ డివైజెస్ యూసేజ్ టైం తగ్గించుకుని వారి స్నేహితులతో కూడా ఈ డిజిటల్ సన్సెట్ అనేది పాటించేలా చేయాలి. నిజానికి అసలు ఈ కాన్సెప్ట్ అదే, మనకున్న సర్కిల్లో అందరూ దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని అనుసరించేలా చేయాలి. ప్రతిరోజు మాట్లాడుకునే బదులు వీకెండ్స్ లో ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటికి ఇంకా ఎక్కువ విషయాలు మనకి సమకూరుతాయి, ఇంకా వాళ్లతో సంభాషించాలి అనే ఒక బాండ్ అనేది మనకి బిల్డప్ అవుతుంది. స్వామి డోంట్ వేస్ట్ ఫుడ్, మనీ, టైం అండ్ ఎనర్జీ అన్నారు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని ఎప్పుడూ వృధా చేయకూడదు. చూడకూడనివి చూడడం, వినకూడనివి వినడం, అనకూడనివి అనడం, తలవకూడనివి తలచడం, చెయ్యకూడనివి చెయ్యడం, వీటి వల్ల శక్తి వృధా అవుతుంది. కాబట్టి ఈ 5 విషయాల్లో మీ శక్తి వృధా కాకుండా చూసుకోండి అన్నారు స్వామి. ఇలా శక్తి వృధా చేసుకోవడం వల్ల విచక్షణా శక్తి, జ్ఞాపక శక్తి, మేధాశక్తి బలహీనమవుతాయి. అందువల్ల ముఖ్యంగా యువత ఈ వయసు నుండే నియంత్రణ, నిగ్రహం, నిబద్ధత అనేవి అలవర్చుకోవాలి. డివైజెస్ యూసేజ్ అనేది ఎప్పుడూ తప్పు కాదు. ఎప్పుడు అంటే మోతాదు మించనంత వరకు, అతిగా పోనంత వరకు అవి మనకి ఉప

0: చాలా మంచి ప్రశ్నలు వేసి మంచి సమాధానాలు కూడా మనం స్వామి ఉపన్యాసాల ఆధారంగా తెలుసుకున్నాం. అదండి, సాధనంపై అదుపు, సాధనతోనే గెలుపు. భగవంతుడిచ్చిన ఈ అమూల్యమైన ప్రసాదం లాంటి ఇంద్రియాలని, ఇంద్రియ శక్తిని అనవసర విషయాల పరంగా వ్యర్థం కానియకుండా భగవంతుని పరంగానే వాటిని వినియోగించాలి. భగవంతుని పరంగానే అంటే ఏవో పూజాదికాలు, అర్చనలు కాదు. ఈ విరాట్ స్వరూపమైన ఈ సమాజ పరంగా, భగవంతుని విశ్వరూపమైన ఈ సమాజ పరంగా మనకున్న ఈ ఇంద్రియాలని, వాటి శక్తుల్ని వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోవాలి అంటే ఇంద్రియ నిగ్రహం, నియంత్రణ అనేది అత్యంత అవసరం. అందుకే స్వామి అంటారు, కన్నులనిచ్చినదెందుకు తెలుసా, అన్నీ చూచేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసుని చూచేటందులకు, చెవులను ఇచ్చినదెందుకు తెలుసా, శబ్దము వినేటందులక కానే కాదు, భగవాను కీర్తన వినేటందులకు అని అంటూ, దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకార్థమిదం శరీరమును పదమును ఆచరణలో ఉంచుటకు అన్నారు. ఆ దిశగా మనందరం మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఆ దేవదేవుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమపూర్వక అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ సాధనలో మరింత త్వరగా పురోగమించుదామని కోరుకుంటూ అందరికీ సాయిరాం.
1: సాధనంపై అదుపు, సాధనతో గెలుపు ప్రశ్నోత్తర కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు కుమారి వైష్ణవి, శ్రీమతి సాయి ప్రణీత, కుమారి సత్యమయ్యి, కుమారి రమ్య. నిర్వహణ శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శారీరక శ్రమతో దాదాపు నిద్రావస్థకు చేరుకుంటున్న జీవుడు తనలో అప్పటికే దేదీప్యమానంగా వెలుగుతున్న ప్రేమ జ్యోతిని అఖండ జ్యోతిగా అమృతమయమైన సంకీర్తనలతో నిలుపుకుంటాడు. ప్రేమతో చేసే దైవ కీర్తన రోజంతా పడిన శ్రమను హరించి హరి పాదాలను ఆశ్రయించే సంస్కారం కలిగిస్తుంది. మనస్సుతో సహా సర్వేంద్రియాలను దైవం వైపు మళ్లించి సర్వస్య శరణాగతికి అనువైన వేదిక ఏర్పరుస్తుంది. అదే నామ సంకీర్తన యొక్క వైశిష్ట్యం. ప్రేమామృత వర్షిణి కార్యక్రమంతో ఇప్పుడు ఆ అమృత స్థితిని పొందుదాం.

0: ఓం శ్రీ సాయిరాం. ఒకసారి ఒక విద్యార్థి స్వామిని అడిగాడు, స్వామి, మీరు ఈ సృష్టిని సంకల్పించడంలో గల ఆంతర్యమేమిటి అని. అప్పుడు స్వామి చెప్పారు, బంగారు, ఇది నీ దృష్టిలో సృష్టి కాని నా దృష్టిలో ఇదంతా కేవలం ప్రేమ మాత్రమే అన్నారు. ఇది మన భౌతిక దృష్టికి సృష్టిగా గోచరిస్తోంది, కాని భగవంతుడి దృష్టిలో ప్రేమ తప్ప మరొకటి లేదన్నమాట. దృష్టి ప్రేమమయమైతే సృష్టి బ్రహ్మమయమవుతుంది కదా. ప్రేమరూపము బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయము నందంగా అర్హుడగును అని వివరించారు భగవాన్. ఇటువంటి పరమ ప్రేమ తత్వాన్ని మానవాళికి ప్రబోధించి అద్వైత సిద్ధిని అనుగ్రహించడానికి ఆ నిరాకార ప్రేమతత్వమే నరాకారం దాల్చి భూమికి దిగి రావడమే అవతరణం. తల్లి తన బిడ్డలపై మాతృవాత్సల్యాన్ని కురిపిస్తుంది, తండ్రి పోషణ బాధ్యతను వహిస్తాడు, గురువు విద్యాబుద్ధులు నేర్పుతాడు. ఎవరి బాధ్యత వారిదే, ఎవరి పరిమితులు వారికున్నాయి. అయితే ఆ పరతత్వమే, ఆ పరమ ప్రేమతత్వమే మానవాకారం దాల్చి దిగి వచ్చినప్పుడు మాత, పిత, గురువు, దైవం మరి అంతయూ తానై మానవాళిని తన దివ్య ప్రేమాంబుధిలో ఊలలాడిస్తారు. ఆ ప్రేమకు పరిధుల్లేవు, ఆ కరుణకు ఎల్లలు లేవు. ఇక్కడ నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒకసారి స్వామి కొంతమంది భక్త బృందంతో కలిసి ఎక్కడికో ప్రయాణమై వెళుతున్నారు. ఆ భక్త బృందంలో కస్తూరి గారు కూడా ఉన్నారు. అయితే మార్గ మధ్యంలో వాళ్ళు ప్రయాణిస్తున్న వెహికల్కి ఏదో ప్రాబ్లం తలెత్తడంతో దారిలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో వాళ్ళు ఆగిపోవాల్సి వచ్చింది. స్వామి అక్కడ ముందుగా బస చేసే ఉద్దేశం లేకపోవడం చేత ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో పడుకోవడానికి మంచాలు కానీ పరుపులు కానీ దుప్పట్లు కానీ ఏమీ లేవు. కానీ ఆ రాత్రికి అక్కడే విశ్రమించాల్సి వచ్చింది. ఆ భక్త బృందంలో ఒక భక్తుడి దగ్గర ఒక శాల్వా ఉంది. అది రాత్రి, చలి కూడా విపరీతంగా ఉంది. అందుకని బలవంతం మీద ఆ రోజు రాత్రికి స్వామి విశ్రమించే సమయంలో ఆ శాలువా కప్పుకోవాలని భక్తులు ప్రార్థించగా స్వామి ముందు ఒప్పుకోలేదు. కానీ వాళ్ళు బలవంతం చేసిన మీదట వాళ్ళని నొప్పించడం ఇష్టం లేక సరే అన్నారు స్వామి. అయితే మరునాడు ఉదయం కస్తూరి గారు నిద్రలేచి చూసుకునేసరికి ఆ శాలువా తన మీద కప్పబడి ఉంది. బిడ్డ చలిలో వణుకుతూ పడుకుంటే తల్లి తను మాత్రమే శాలువా కప్పుకుని ఎలా విశ్రమించగలదు? స్వామిది ఒక తల్లి ప్రేమ కాదు, అది వెయ్యి తల్లుల ప్రేమ. ఒక్క తల్లి ప్రేమనే అర్థం చేసుకోలేని మనం వేయి తల్లుల ప్రేమని ఎలా అర్థం చేసుకోగలం?
1: శ్రీనివాసులు, మీరు ఈ ఇన్సిడెంట్ చెప్తూ ఉంటే కస్తూరి గారి గురించి నాకు కూడా, మేము చిన్నప్పుడు 1978-1979లో చిన్నపిల్లలుగా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ పిల్లలు స్వామి స్కూల్ ఊటీలో మేము చదువుతూ ఉంటే అప్పుడు మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు స్వామి అక్కడ. అక్కడ ఊటీ అంటే చాలా చలి కదా, మీరు చెప్పినట్టు అక్కడ. కానీ మాకు బెడ్డు, కాటు, బ్లాంకెట్స్, షాలు అన్నీ ఉన్నాయి. కానీ మేము మాత్రం చిన్నపిల్లలు కదా, సో పండుకున్నప్పుడు ఆ బ్లాంకెట్స్ అన్ని మేము తరిమేసేవాళ్ళం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచేటప్పుడు ఫుల్ గా బ్లాంకెట్స్ అన్ని మా మీద ఉండేది, కప్పి ఉండేది. అది ఎలాగంటే టీచర్స్ వచ్చి చెప్పేవారు. మేము ఒక 8 గంటలకు నైట్ గే మేము పడుకునేవాళ్ళము, నిద్రపోయేవాళ్ళము చిన్నపిల్లలు. స్వామి దాని తర్వాత ఆయన రూమ్ నుంచి దిగి వచ్చి మన డార్మిటరీ లోపల వచ్చి ఒక్క ఒక్క బెడ్, అప్పుడు మేము ఒక 90 చిల్డ్రన్ ఉండేవాళ్ళం, ఒక్కొక్క బెడ్ కి స్వామి వెళ్లి చూసేవారు ఈ చిన్నపిల్లోడు మీద బ్లాంకెట్ ఉందా లేదా, లేదంటే చలిలో ఉణుక్కున్నాడా లేదు చూసి ఆ బ్లాంకెట్ మేము దాన్ని తరిమేస్తే అది మళ్లీ తీసి మా మీద కప్పేవారు. స్వామి కప్పేసి మళ్లీ వెళ్లి నైట్ అప్పుడే స్వామి రెస్ట్ తీసుకోవారు. ఇది ఆ మీరు చెప్పినట్టు ఆ 1000 తల్లి ప్రేమ అంటే ఇది
0: నిజమే కదా. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సన్నిధి భాగ్యాన్ని పొందిన మనమెంత అదృష్టవంతులమో కదా. ఒక భక్తుడు అన్నాడు, స్వామి మీ దివ్య సాన్నిధ్య భాగ్యం లభించడం నా పూర్వజన్మ పుణ్యమని. అప్పుడు వెంటనే స్వామి అన్నారు, ఒక్క జన్మ కాదు బంగారు, జన్మజన్మల పుణ్యం అంటూ అతనిని సరిదిద్దారు. తల్లిగా లాలిస్తూ తండ్రిగా పాలిస్తూ గురువుగా సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవంగా మన యోగక్షేమాలను చూసుకుంటున్న సాయిమాత ప్రేమ రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలము? ఈ రుణం తీరేది కాదు ప్రభు. జన్మ జన్మలకు ఈ ప్రేమబంధం ఇలాగే కొనసాగని తండ్రి, నీ ప్రేమలోనే ఉంది మాకు క్షేమం, నీ బంధంలోనే ఉంది మాకు ముక్తి.

0: ఇంటి లోపల వెలుపల వెలుతురు కావాలంటే గడప పైన దీపం పెట్టాలి. అట్లే మన లోపల వెలుపల శాంతి ప్రకాశము ప్రసరించాలంటే మన నాలుక అనే గడపపైన నామమనే దీపమును నిలుపుకోవాలి అన్నారు భగవాన్. గోవిందనామ సంకీర్తనంతో మీ గృహం ప్రతిధ్వనించి పవిత్రం కావాలి, లేకపోతే అది క్రూర మృగాలు సంచరించే గుహతో సమానం. నామమే నామి సన్నిధికి చేర్చే నావ అని ప్రవచించారు. శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామమెంత రుచిరా అని గానం చేశాడు భక్తరామదాసు.
1: భక్తరామదాసు గారి పాట మీరు ప్రస్తావిస్తుంటే నాకు మన అశ్వత్ నారాయణ గారి అనుభవం ఒకటి జ్ఞాపకం వస్తుంది, వారి నోటి ద్వారానే విందాం.
2: 2008 లో కాన్వకేషన్ డ్రామాలు మాకు భక్త రామదాస్ గా అభినయం చేసడానికి అవకాశం వచ్చింది. దాంట్లో ఒక పాట మన పాడారు, ఓ రామ నీ నామం ఎంతో రుచి.

ఈ పాటలో ఒక లైన్ వస్తుంది, కదలి ఖర్జుర ఫలముల కదికము పతిత పావన నామమేమి రుచిర. కానీ స్వామి కరెక్ట్ చేశారు ఆ లైన్, ఫలముల కదికము కాదు, రామనామం ఎంత స్వీట్ అయితే కలకండముల కదికము. కదలి ఖర్జుర కల్కండముల కదికము పతిత పావన నామ మేమి రుచిరా.

0: ഒറിജിനൽ കമ്പോസിഷനിലോ കദളി കർജുര ഫലമുല കതികമു ഫലമുല കതികമു കാതുരാ കൽക്കണ്ടമുല കതികമു അട്ലു കറക്ട് ചെയ്തു സ്വാമി.
1: సక్కెర కంటే తీపి దది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనెకన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా మిక్కిలి కమ్మనవు అమృతమే అనిపించును. కాన మీరు ఈ చక్కని దాని మనసా స్మరింపుడు సాయినామము.
2: అవును, చక్కెరను తింటే దాని రుచి తెలుస్తుంది, కానీ చక్కెర అని అంటే దాని తీపి అనుభవానికి వస్తుందా? అలాగే సాయినామము యొక్క మాధుర్యం అనుభవించడానికి దాని అనుభవాన్ని రావాలంటే ఆ దివ్యనామాన్ని నిరంతరం నాలుకపై నాట్యమాడించాలి. నోటను పల్క పల్కగా మిక్కిలి కమ్మనవు అమృతమే అనిపించును అన్నారు భగవాన్. అది కూడా ఏదో టేప్ రికార్డర్ లాగా యాంత్రికంగా గానం చేస్తే ప్రయోజనం లేదు. ప్రేమ నిండిన హృదయంతో గానం చేయాలి. ప్రేమతో సాయి అంటే ఓయి అని పలుకుతారు మన స్వామి.
1: కనుకనే తమ దివ్యోపన్యాసం తరువాత స్వామి తరచుగా

అంటూ ప్రేమతో నిండిన హృదయంతో రామనామాన్ని గానం చేయవలసిందిగా ఉద్బోధించేవారు. రండి, సుధా మధురము చిదానందదాయకము ఆయన సాయినామ దివ్యనామ గానంలో లీనమవుదాము.

0: పుట్టపర్తి చేసుకున్న పుణ్యమేమిటో గాని అవతార పురుషునికి జన్మనిచ్చే భాగ్యానికి నోచుకుంది. మాతృశ్రీ ఈశ్వరమ్మగారికి ఇచ్చిన వాగ్దానాన్ని పురస్కరించుకుని ఈ పుణ్యభూమినే స్వామి తమ అవతార కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా చేసుకున్నారు. ప్రాపంచిక విషవలయం విషయవలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న మానవుణ్ణి ఆధ్యాత్మిక పథంలో పయనింపజేసి జీవన గమ్యం చేర్చడానికి ప్రశాంతి నిలయాన్ని ఆవిష్కరించారు స్వామి. ధనమూలం ఇదం జగత్ అన్న భ్రమతో ఎండమావుల వెంట పరుగులు తీసే మణి ప్రపంచానికి దయమూలం ఇదం జగత్, ప్రేమమూలం ఇదం జగత్ అని నిరూపించి కనువిప్పు కలిగించే మినీ ప్రపంచం ప్రశాంతి నిలయం.
1: ఒకసారి రష్యన్ శాస్త్రవేత్త ఫ్రాంక్ బారోనాస్కి ఒక ప్రత్యేక కెమెరాతో స్వామి చుట్టూ ఆవరించిన దివ్య తేజోమండలాన్ని గమనించి సంభ్రమాశ్చర్యచకితుడై స్వామిని రెండు పాదాలపై నడయాడే ప్రేమగా అభివర్ణించాడు. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి పదస్పర్శతో పునీతమై అణువణువు దివ్య చైతన్యంతో తొణికిసలాడే పుణ్యక్షేత్రం ప్రశాంతి నిలయం.
2: కనుకనే పర్తియాత్ర, పరమ పావనయాత్ర, భక్తజనుల ఆర్తి తీర్చు తీర్థయాత్ర, దివ్యక్షేత్రయాత్ర, భగవంతుడు నడయాడిన పుణ్యభూమి ధన్యభూమి, శివశక్తులు ఏకమై దిగివచ్చిన దివ్యభూమి, వేదఘోష నినదించే వేదభూమి తపోభూమి, వేడిన వరమిచ్చిబ్రోచు సాయీషుని జన్మభూమి అని ఆనందోత్సాహాలతో పాడుకుంటూ భక్తులు ప్రపంచం నలుమూలల నుండి తండోపతండాలుగా ప్రశాంతి నిలయానికి తరలివస్తుంటారు. పువ్వులోని మకరందం తుమ్మిదకే తెలుసు, కాని సాయి ప్రేమ మధువు రుచి జగతికంతా తెలుసు. ప్రేమయోగ సాధనకు, ఆత్మతత్వ శోధనకు సాటిలేనిది సత్య సాయి సన్నిధి. అదే వేయి తల్లుల దివ్య ప్రేమ పెన్నిధి.
0: మీరు ప్రశాంతి నిలయం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తునికి ఆ ప్రశాంతత ఎలా నెలకొంటుందో అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. ఖమ్మం జిల్లా వాస్తవ్యులైనటువంటి మాదిరాజు రామచంద్రరాజు గారు ఒక తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఆయనకి నిద్ర పట్టక రాత్రంతా మెలకు ఉండి ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించారు. వారి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఆయనకి ఇలా పుట్టపర్తిలో సత్యసాయి భగవాను ఉన్నారు, ఆయన దగ్గరికి వెళితే మీకు ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది, ఈ వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది అని అనగా ఆయన వారి సతీమణితో పాటు బస్సులో ఖమ్మం జిల్లా నుండి ప్రయాణమయ్యారు. బస్సులో అడుగుపెట్టగానే ఆయన బాధ ఇంకా తీవ్రమైంది. నిద్ర పట్టక కునుకు పట్టక ఎంతో వ్యధ చెందుతున్నారు. స్వామెవరో తెలియదు. ఒక గమ్యం చేరడానికి ఆయన ప్రయాణం చేస్తున్నారు. భగవంతుడి నీల ఎలా ఉంటుందంటే ప్రశాంతి నిలయంలో ఉదయం అడుగుపెట్టారు. స్వామి దర్శనం ఇంకా చేసుకోకుండానే వాళ్ళకి షెడ్లో అకామిడేషన్ దొరికింది. ఆయన అకామిడేషన్ దగ్గరికి వెళ్లి కొంచెం నిద్రొస్తున్నది అని అలా ఒక కునుకు వేశారు. రెండు రోజులు ఆపకుండా ఆయన హాయిగా నిద్రపోయారు. ఆ క్షణం నుండి నిద్ర పట్టకుండా ఉండటం అనే వ్యాధి నుంచి ఆయన తప్పించుకున్నారు. స్వామి ఆయన జీవితంలో ప్రశాంతతని తీసుకుని వచ్చారు. ప్రశాంతిలయ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఈ పుణ్యక్షేత్రం యొక్క అందం, అక్కడ అడుగుపెట్టిన తర్వాత లభించే ఆనందం మనం అనుభవించగలం.
2: అద్భుతంగా చెప్పారండి.

0: సర్వజీవుల యందు సంచరించడి నాకు సరి అయిన పేరిడ సాధ్యమగునా? బ్రహ్మాండమంతయు బొజ్జలోనుండగా భక్ష్యభోజ్యములు నాకు పెట్టనగునా? కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నాకు ప్రమిద దీపములెవ్వరు పెట్టగలరు అని పలుకుతూ, ఈ విశ్వమంతా తమ విలాసమే, అణువడువు తమ నివాసమే అని స్వామి విస్పష్టంగా వెల్లడించారు. మనం ఏ రూపాన్ని కొలిచినా, ఏ పేరును తలచినా, ఏ నామాన్ని తలచినా పరికేది నేనే అన్నారు. కొందరికి శివుడిగా, కొందరికి మాధవుడిగా, కొందరికి షిరిడీ సాయిగా, కొందరికి యేసుక్రీస్తుగా, యద్భావం తద్భవతి అన్నట్లు వారి వారి ఇష్ట దైవాల రూపంతో దర్శనమిచ్చారు. కనుకనే శివుడవో భవుడవో మాధవుడవో ఎవరిని నిర్ణయించేది స్వామి అని భక్తులు గానం చేస్తుంటారు.
1: నిజమే, స్వామి సర్వదేవతా స్వరూపులు, సర్వదేవతాతీత స్వరూపులు కూడా. కడలిని కడవతో కొలవడానికి ప్రయత్నించటం ఎంతటి అవివేకమో! స్వామిని ఒక రూపానికి, ఒక నామానికి పరిమితం చేయటం కూడా అంత అజ్ఞానం. స్వామి అంటే అద్భుతమూర్తి, స్వామి అంటే అద్వైత స్ఫూర్తి, స్వామి అంటే భువనమంతటా వెలుగొందే దివ్యదీప్తి. చంద్రుణ్ణి దర్శించటానికి పెట్రోమాక్స్ లైట్ అవసరం లేదు కదా. చంద్రుడి వెలుగులోనే చంద్రుణ్ణి దర్శించగలిగినట్లు ప్రేమస్వరూపులైన స్వామిని కేవలం ప్రేమతోనే దర్శించటానికి వీలవుతుంది. ఆ ప్రేమజ్యోతి వెలుగులోనే మనకు సత్యావిష్కరణ జరుగుతుంది. అందరిలోనూ అంతటా సాయీశ్వరుణ్ణి దర్శించి పరవశిస్తాం. సర్వదేవ నమస్కారం సాయీశం ప్రతిగచ్చతి అన్న ఎరుక కలిగి తరిస్తాం.

0: తెర వెనుక ఉన్నప్పుడు నాగయ్య, తెర ముందుకు వచ్చినప్పుడు త్యాగయ్య అవుతున్నాడు. తాను కేవలం నాటకంలో ఒక పాత్ర పోషిస్తున్నానని త్యాగయ్యగా కనిపిస్తున్నప్పటికీ నాగయ్యనే అన్న సత్యాన్ని తాను మరవకుండా ఉన్నప్పుడే ఆ పాత్రకు న్యాయం చేయగలడు, నాటకాన్ని రక్తి కట్టించగలడు. మనం కూడా ఈ విశ్వ నాటక రంగస్థలంపై పరోపకారార్థం ఈ శరీరం ధరించాము. నిజానికి మనమంతా ఆ ప్రేమ సింధువైన మన స్వామి నుండి వెలువడిన ప్రేమ బిందువులం. కనుకనే స్వామి మనల్ని ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తున్నారు.
1: కాని మనం ప్రేమస్వరూపులమన్న సత్యాన్ని మరచి దేహస్వరూపులమన్న భ్రాంతిలో మునగటం చేతనే జీవిత నాటకం రక్తి కట్టడం మాట అటుంచి రసాభాసకు లోనవుతున్నది. ఈ జగన్నాటకంలో మన పాత్రకు న్యాయం చేయటం ఎలాగో నేర్పటానికి సంభవామి యుగే యుగే అన్నట్లుగా తెర వెనుక నుండి ఆ సూత్రధారి తెర ముందుకు పాత్రధారిగా భగవాన్ శ్రీ సత్యసాయీషునిగా మన మధ్యకు రావటం మన పురాకృత తపఃఫలం. అయితే అవజానంతి మామూఢాం మానుషీం తనుమాశ్రితం అని గీతాచార్యుడు సెలవిచ్చినట్లుగా సూత్రధారియే పాత్రధారిగా వచ్చినప్పుడు మూఢులు వారిని కూడా సామాన్య మానవునిగా భ్రమించడం కద్దు.
2: జనుల మధ్య తిరుగాడే జగపతి, జడులు తెలియగలరే నీ సంగతి అని పాడుతుంటాం కదా. మన అదృష్టవశాత్తు మనం ఆ జడుల కోవకు చెందకుండా సాయీశ్వరుని దర్శన సంభాషణ సౌభాగ్యాలను అనుభవిస్తున్నాం. పూర్వయుగాలలోని జనుల కన్నా మీరెంతో అదృష్టవంతులు. స్వామి సాక్షాత్తు భగవంతుడే అన్న ఎరుకతో దర్శన స్పర్శన సంభాషణాదులను అనుభవిస్తున్నారే, అది మీ భాగ్య విశేషము అన్నారు భగవాన్. అటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన సాయి భగవానునికి ప్రేమాంజలి ఘటిస్తూ ఆనందనత్తనం సరుపుదాం.

0: ఏమిట్రా, సాయిబాబా దగ్గరికి పోతే ఊరికే భజన చేయమంటారు అని మీరు అనుకోవచ్చు. కానీ భజనలో ఎంతో ఆనందమున్నది. అందరూ ఒక చోట చేరి భగవంతుడా అని పిలవడం ఎంత ఆనందకరమైన విషయం అన్నారు భగవాన్. అందరూ కలిసి పాడినప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది, డివైన్ వైబ్రేషన్ ఆవిర్భవిస్తుంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే భజనలు అత్యవసరం.
1: సాయి భజన బినా సుఖ శాంతి నహి.
2: ఈ కలియుగంలో భజన అనేది ముక్తికి చాలా సూక్ష్మమైన మార్గం. అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన ఆదిశంకరులు సైతం గోవిందం భజ మూఢమతే అని బోధించారు. ఒక్క నామాన్ని ఒక్క భావంతో అందరూ కలిసి ఏకకంఠంతో పాడితే భగవత్ స్వరూపం చక్కగా అక్కడే దిగి వస్తుంది.
3: అందరి భావము ఏకమైనప్పుడు మానవులందున్న మ్యాగ్నెటిక్ పవర్, ఆకర్షణ శక్తి అధికమైపోతుంది. అదే భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది. కనుకనే మనం ప్రేమతో దేహాన్ని మరచి హృదయపూర్వకంగా భజన చేద్దాం. కేవలం శృతి లయ రాగములపై దృష్టితో ఆర్ట్గా కాకుండా హార్ట్ నుండి భావ సంశుద్ధితో భక్తి భావంతో నరనరాల్లో చైతన్యం ఉర్రూతలోగించే విధంగా భజన చేద్దాం.

దివ్య చరణార విందములకు, ప్రశాంతి భజన బృందం సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తున్నది. జై సాయిరాం.

0: ప్రేమామృత వర్షిని విన్నారు. రోజంతా తనలోని పరమాత్మతో మమేకమై ప్రేమ రసభరితం చేసుకున్న జీవుడు చివరకు నిద్రావస్థకు చేరుకుంటాడు. మితమైన కదలికలతో, స్థితమైన చిత్తంతో తనలో తాను రమిస్తూ తనలోని పరమాత్మతో తాదాత్మ్యం చెందుతాడు. ప్రేమలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆ రోజంతా అంత ఫలవంతం కావడానికి కారకులైన ప్రేమస్వరూపులైన ప్రతి ఒక్కరికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలను తెలుపుకుంటూ తెలిసో తెలియకో చేసిన పొరపాట్లకు అశ్రు నయనాలతో క్షమాపణలను కోరుకుంటూ సమాధిస్థితి లాంటి నిద్రకు ఉపక్రమిస్తాడు జీవుడు. తనతో పాటే పరమాత్మకు కూడా లాలిపాడాలనుకుంటాడు, పవళింపజేయాలనుకుంటాడు. కాని బ్రహ్మాండమంతయు బొజ్జలో నుండగా భక్ష్య భోజ్యము నాకు పెట్టనగునే అన్నారు స్వామి. అటువంటి బ్రహ్మాండ స్వరూపునికి జోలపాట పాడి ఊయలలు ఊపి నిద్రపుచ్చటము సాధ్యమేనా? సర్వే సర్వత్ర నఖశిఖ పర్యంతం చైతన్యమై సంచరించే సత్యప్రజ్ఞకు లాలిపాడటము సంభవమేనా? అవస్థాత్రయానికి అతీతమైన తురీయ గోచర తత్వానికి ఊయలలు ఊపడము సులభమేనా? కాదు సుమి. అందుకే ఓంకారమనియేటి ఒక తొట్టెలోన నాలుగు వేదాల గొలుసులమర్చి, తత్వమసి అనే ఏటి పరుపు తాపరిచి, ఎరుకనే బాలుణ్ణి ఏమరక ఉంచి, ఏడు జగముల వారు ఏకమై ఊప జోజో అన్నారు. స్వామికి మన ప్రేమే లాలి, మన ప్రేమే జోల. హాయి గొలిపే లాలిపాటలతో ఆహ్లాద భరితంగా కూర్చిన వ్యాఖ్యాన సహిత కార్యక్రమము రామాలాలి సాయి ప్రేమాలాలి ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం శ్రీ సాయి కృష్ణ, గానం శ్రీమతి శాంతా విఠల్, శ్రీమతి సాయి ప్రణీత.
1: ప్రశాంతి సౌరభాలు, శాంతి సందేశాలు, ప్రేమామృత గీతాలు, చిరుమందహాసాలు, ఆనంద బాష్పాలు, అమృత వాక్కులు, సత్యసాయి వీక్షణాలు, జగతికి దివ్య ఆశీర్వచనాలు.
2: స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని చూసే అదృష్టం మనం పొందాం. స్వామితో మాట్లాడే అవకాశం, స్వామి అమృత వాక్కులు వినగలిగే అపూర్వ అనుభూతి పొందాం. స్వామి ఎడతెరపి లేకుండా భక్తుల హృదయాలను ప్రేమతో నింపేయడం చూశాము. అయితే స్వామి నిదురించే ఆ సన్నివేశాన్ని చాలా కొద్ది మంది మాత్రమే చూశారు. త్రేతాయుగంలో కౌసల్య, ద్వాపరయుగంలో యశోద, కలియుగంలో ఈశ్వరమ్మ, రాముడిని, మేఘశ్యాముడిని, సత్యసాయి భగవానుని జోలపాడి నిద్రపుచ్చే అవకాశాన్ని పొందారు. కారుణ్యానంద స్వామి తపోవనంలో స్వామి తమపై అపారమైన ప్రేమా కరుణతో అనుగ్రహించిన ఒక సన్నివేశాన్ని ఇలా వివరించారు. శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడూ నిద్రపోరు. ఎడమవైపు తిరిగి పడుకుంటారు. నేత్రాలు అర్ధ నిమీలితములై ఉంటాయి, కాని నిద్రపోరు. తన చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకి తెలుసు అంటారు కారుణ్యానంద. ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుతమైన దర్శనం అనుగ్రహించారు భగవాన్. స్వామి తమ శయ్యపై పవళించారు. కారుణ్యానంద కింద పక్క వేసుకుని పడుకున్నారు. కొంతసేపు గడిచింది. కారుణ్యానంద లేచి కూర్చుని స్వామివైపు చూశారు. ఆశ్చర్యంగా అక్కడ స్వామి స్థానంలో వినీలమైన కాంతితో అందమైన బాలకృష్ణుడు పవళించి ఉన్నాడు. కారుణ్యానంద ఆశ్చర్యానందాలతో ఆ దృశ్యం దర్శించారు. ఆయనకు అర్థం కాక కళ్ళు నులుముకుని మరీ చూశారు. ఒకవేళ తాను నిద్రలో లేను కదా అనుకుని తెలివితో పరీక్షగా చూశారు. ఎంతమాత్రమూ సందేహం లేదు, ఆ శయ్యపై ఉన్నది బాలకృష్ణుడే. కొన్ని క్షణాల తర్వాత చూస్తే బాలకృష్ణుని స్థానంలో మళ్లీ మన సత్యసాయి భగవానుడు పవళించి కనిపించాడు. నేను చూసింది ఎంతమాత్రమూ భ్రాంతి కాదు, నేను పూర్తిగా మెలకువతో ఉన్నాను. నేను బాలకృష్ణుణ్ణి చూశాను. ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారటమో చూశాను. నిరంతరం తన ప్రేమను పంచుతూ మనందరిలో ప్రేమతత్వాన్ని పెంచుతూ మన హృదయ డోలికలో ఓలలాడుతున్న ఆ విశ్వ మోహన రూపానికి జోల ఎలా పాడాలి? మన మనస్సులను గాడి తప్పకుండా నిరంతరం మహేశ్వరుని ధ్యానం వైపు మరలుస్తున్న ఆ లీలా కైవల్య రూపానికి లాలి ఎలా పాడాలి? ఈ జగత్తునంతటినీ తన హృదయంలో మెల్లగా ఊయల ఊపుతూ తన చల్లని చూపులతో తన శ్వాసనే మన ఊపిరిగా అందిస్తున్న మన స్వామికి జోల ఎలా పాడాలి?

కొంటె చూపుల కోమలాంగుడు, మనస్సులు దోచే మాధవుడు, హృదయాలను ఉప్పొంగించే వేణుగానలోలుడు, మన జీవితాలలో మధుర సుధా గానాలను నింపిన సాయికృష్ణుడు, భక్తుల కోర్కెలు తీర్చి అలసిపోయావా స్వామి? నువ్వేదో ఇద్దామని వస్తే వారు ఇంకేదో అడుగుతున్నారే అని చెప్పకనే చెప్పే ఆ చిరునవ్వు, అయినా అన్ని కోర్కెలు తీర్చి వస్తారు కదా అని ఆశగా ఎదురుచూపులు, దివి నుండి భూమికి దిగివచ్చి ప్రతి మనిషిని మాధవుని చేయాలనే ఆ ఉబలాటం, నేను పరమాత్మను, నీవు పరమాత్మవే అన్న శాశ్వత సత్యాన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరే అని ఆవేదన. సుప్రభాతంతో వారిలోని నిన్ను మేల్కొల్పి ఎన్నెన్నో మాటలు పాటలు ఆటలతో అలిశాక స్వామి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అంటే, బంగారు నేను వచ్చిన పని ఇంకా కాలేదు, ఎలా నిద్రపోవాలి? ఈ మాటలు ఆటలు పాటలు అన్నీ దేనికో తెలుసా? మీరు శాశ్వత ఆనందాన్ని, స్వామి ప్రేమ మధురములు ప్రతి క్షణం అనుభవించి తరించే అవకాశాన్ని పట్టుకుంటారేమో అని. మీ నిరంతర ఆనందమే మీలో ఉన్న ఈ సాయికృష్ణునికి లాలి.

అలుపెరుగక ఆనందాన్ని అందిస్తూ ప్రతి క్షణము మానవుడిలో ఉన్న పరమాత్మ సేవకు అవకాశమని బోధిస్తూ, ప్రేమయే తన శ్వాసగా, సేవయే తన జీవిత పరమావధిగా, మన జీవితాలను అందమైన ప్రేమ సేవా కుసుమాలుగా మరల్చిన ఆ అందాల సాయికి వందనాలు. సత్యమే పలుకమని, ధర్మపదంలో నడవమని, శాంతి అహింసలు ప్రేమలో భాగమేనని, ప్రతి హృదయం ఒక ప్రశాంతి నిలయం, ప్రతి మనస్సు ఈ సాయికృష్ణుడు నివసిస్తున్న బృందావనం, అశాంతి నుండి ఈ ప్రశాంతికి మార్గము త్యాగమేనని బోధించిన మన సుందర సాయికి వందనాలు. చెక్కిలిపై చక్కని చుక్క, కరుణవర్షం కురిపించే ఆ కమల నయనాలు, మెల్లమెల్లగా చిరుగాలులు వీస్తున్నట్లు కదులుతున్న ఆ చిట్టి పాదాలు, జగమంతా తన కురులలో దాచుకున్న అందాలు, ప్రశాంతి సౌరభాలు, శాంతి సందేశాలు, ప్రేమామృత గీతాలు, చిరుమందహాసాలు, ఆనంద బాష్పాలు, అమృత వాక్కులు, సత్యసాయి వీక్షణాలు, జగతికి దివ్య ఆశీర్వచనాలు. వందనాలు సాయి, వందనాలు.

మాటల్లో ప్రేమను పొదిగితే అదే సత్యం, చేతల్లో ప్రేమను రంగరిస్తే అదే ధర్మం, హృదయంలో ప్రేమ సుస్థిరమైతే అదే శాంతి, భావనల్లో ప్రేమ నిండితే అది అహింస. అన్నింటికీ మూలం ప్రేమే అన్నారు స్వామి. మానవుణ్ణి మాధవునిగా మార్చివేసేది, నరుణ్ణి నారాయణునిగా తీర్చిదిద్దేది ప్రేమే. అందరిలోనూ అంతర్జ్యోతిగా వెలిగే ఆ ప్రేమజ్యోతి విశ్వజ్యోతిగా వెలగాలంటే ప్రతి మానవుడు ప్రతినిత్యం ప్రేమతో జీవించాలి. తన దైనందిన కార్యక్రమాలను సమస్త కళ్యాణకారకమైన ప్రేమతో పెనవేయాలి. అది నిత్య జీవితంలో ఎంత సులభ సాధ్యమో, ఆచరణయోగ్యమో ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన అంశంతో ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తెలుసుకున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈనాటి కార్యక్రమాలను విజయవంతంగా ముగించుకున్నాం. మనందరి తరఫున కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారికి ప్రార్థన. భగవాన్, సత్య ధర్మ మహింసయు శాంతి ప్రేమ మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు. పంచ ప్రాణాలలో ప్రేమ ఎంతో హెచ్చు, కాన హృదయాన ప్రేమను గట్టిపరచు అని మానవతా విలువలన్నింటిలోకి ప్రేమ ఎంత మహోన్నతమైనదో ప్రబోధించారు. ఏ ప్రేమశక్తిచే ఈ దారుణీ చక్ర మిరుసులేకుండగా తిరుగుచుండే ఆ మహాశక్తియే ఆత్మశక్తి. నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లా, ఈ మహాసృష్టి అంతయు ప్రేమమయమే అని నిత్య సత్య చైతన్యతత్వమైన ప్రేమతత్వాన్ని అందరికీ అందేలా బోధించారు. ప్రేమరహిత మరు భూములలో ప్రేమాంకురములు పెంపొందా, ప్రేమ సుధావర్షము వర్షింపగా, ప్రేమ నదులు ప్రవహింపగా, సాయి గానము సేయగదే, సాయి గానము సేయగదే. స్వామి, మమ్మల్నందరినీ మీ సమ్మోహన వేణువులుగా మార్చివేయండి, వాటితో ప్రేమనాదాన్ని పలికించండి, వాటిల్లో మీ ప్రేమామృత ధారలను నింపివేయండి. యావత్ విశ్వాన్ని దివ్య ప్రేమ చైతన్యంతో వెలిగించండి. స్వామి, మీ అవ్యాజ ప్రేమతత్వాన్ని మాలో ప్రచోదనం చెయ్యండి, మీ ప్రేమాశిస్సులు మాకు అనుగ్రహించండి, ప్రతినిత్యం ప్రేమతో జీవించేలా దీవించండి. సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. జై.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 7వ భాగం పునఃప్రసారం విన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@sssmediacenter.org గాని వాట్సాప్ ద్వారా 9393258258 గాని పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ఈనాటి జీవితమే నాటకరంగంలో భాగంగా మీకందించే నాటిక అవతరణ ఉద్ధరణ. ఈ నాటకం పశ్చిమ గోదావరి జిల్లా సాయి భక్తులు అందించిన ప్రత్యేక సమర్పణ.

సత్యము, పసివాడివి, అందరూ నిన్ను దేవుడిగా ఆరాధించడమేమిటి? నాకు విడ్డూరంగా ఉంది. అసలు నువ్వెవరు? దేవుడివా, దెయ్యానివా, అవధూతవా, అవతార పురుషుడివా, మహర్షివా, మహనీయుడివా? నిజం చెప్పు.

0: శివయ్య, మన పిల్లల పాట అక్షరాలా నిజమయ్యా. ఇది నిజంగా మన సౌభాగ్యమే. కాకపోతే వైకుంఠంలో శేషతల్పం మీద హాయిగా సేదతీరవలసిన దైవం విండికొండపై ప్రమదగణాలు సేవిస్తూ ఉంటే కరుణ చిరికే కన్నులతో లోకాన్ని ఆశీర్వదించవలసిన స్వామి స్వార్థం స్వప్రయోజనం రాజ్యమేలుతున్న ఈ కలహయుగంలో ఏ సాధన చేయలేని మనలాంటి సామాన్యులకై దర్శన స్పర్శన సంభాషణ సౌభాగ్యాన్ని చిత్తరింపచేయడం మన జన్మజన్మల పుణ్యఫలం కాదు?
1: నిజం రామచంద్రం, ఇది మన పుణ్యఫలమే. శ్రీరామునిగా కరుణ కురిపించినవాడు, నందనందనుడిగా గోకులంలో అమృత ప్రేమ పంచినవాడు, కోపతాపాల్ని ఈర్షాసూయల్ని అదుపులో పెట్టుకోలేని మనని అనుగ్రహించడం ఊహకందని అదృష్టమయ్యా.
2: ఇదిగో రామచంద్రం గారు, స్వామి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, స్వీడన్ నుండి సౌత్ ఆఫ్రికా వరకు విశ్వవ్యాప్తంగా 200 దేశాల్లో జరుపుకుంటున్నారట, విన్నారా?
0: సత్యసాయి అవతార విశిష్టత ఈ వేడుకలు దేశదేశాలలో జరుపుకోవడంలో లేదు కృష్ణ. కుల మత దేశ విభేదాలు మరచి హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు, చివరికి రష్యా, చైనా వంటి కమ్యూనిస్టు దేశాలలోని నాస్తికులు సైతం ఒకే కుటుంబంలా ఈ వైభవం జరుపుకోవటంలో ఉంది.
2: అందుకే విజ్ఞులైన పెద్దలు భగవాన్ బాబాని ఏమని వర్ణించారంటే,

0: శభాష్
1: విశ్వనాథ్, నేను చెప్పానా మనం వెళ్లేసరికి మన వాళ్ళు పాటలు పద్యాలు పాడుతూ ఉంటారని?
2: రంగా, ఎప్పుడొచ్చావురా?
1: ఇదిగో మీరు పద్యాలు పాడుతున్నప్పుడు. ఈ రోజు నేను వస్తానని 4 ఈమెయిల్స్, 5 SMS లు ఇచ్చాను. చూడటానికి నీకు తీరికుంటే కదా.
2: సరేరా, ఇదిగో భగవాన్ అవతార ప్రకటన దినోత్సవ వేడుకల్లో పడి
1: తీరిక చెక్కలేదట్టావు. సరే విశ్వనాథ్, వీడు మా రాము, విన్నావుగా మా వాడి సమాధానం. ఒరే ఢిల్లీ రారా నాయనా, హరిద్వార్ నుండి అమర్నాథ్ వరకు అన్ని తీర్థయాత్రలు నా కారులో చేయిస్తారా అంటే పుట్టపర్తి సేవలంటాడు. తీర్థయాత్రలు చేసి పుణ్యం సంపాదించుకోరా అంటే గ్రామ సేవలు రామసేవలు అంటాడు.
3: బాబా పాదస్పర్శతో పురీతమైన పుట్టపర్తి యాత్ర చేశాను, కాశీ నుండి రామేశ్వరం వరకు అన్ని తీర్థయాత్రలు చేసినట్లే కదా. భగవాన్ శ్రీ సత్యసాయిని దర్శించాను, అందరి దేవతల్ని సేవించినట్లే కదా అని కూడా అంటాడు. అవునా?
1: కరెక్ట్ గా చెప్పావు శివ. విశ్వనాథ్, ఇదయ్యా మా రామచంద్రం సంగతి.
4: రంగా, అతని విశ్వాసం అతనిది, మనం కాదనలేం కదా. కాని ఆ విశ్వాసానికి బలమైన కారణం ఉంటుంది. నీకేమైనా సందేహాలు ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు కదా.
1: ఓకే, అలాగే.
4: రామచంద్రం గారు, పురాణాలు నేను చదివాను, సత్యసాయి అవతారం పట్ల నాకు సందేహాలున్నాయి, నన్ను అడగమంటారా?
2: తప్పకుండా అడగండి. కాని ఆ సందేహాలు అక్కడక్కడా చెప్పుకునే మాటల మీద కాక యథార్థాల మీద ఆధారపడి ఉండాలి.
1: ఓఎస్, అలాగే. కాని జాగ్రత్తగా నా కండిషన్ విను. ఈవేళ నా సందేహాలు నువ్వు తీర్చగలిగితే ఈ క్షణమే నేను సత్యసాయిబాబా వారికి సరెండర్ అయిపోతాను. ఒకవేళ నువ్వు నన్ను కన్విన్స్ చేయలేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ లో నువ్వు నాతో ఢిల్లీ రావాలి తీర్థయాత్రలకు. సరేనా?
4: డీలు బాగానే ఉందయ్యా.
2: సరే, నీ సందేహాలేమిటో అడుగు, బాబా ఏం పలికిస్తే అది చెప్తాను.
1: అంటే నువ్వు ఆడిన ప్రతి మాట ఆయనే పలికిస్తారంటావా?
5: ఎస్. చూడరంగా, మా కంఠంలో ఊపిరినంత వరకు మమ్మల్ని పలికించేది, చేయి పట్టి నడిపించేది బాబాయే.
1: ఆల్ రైట్, అగ్రీడ్. రామం, సత్యసాయిబాబా వారిని నువ్వు దేవుడు అంటావు, అదంత సులువుగా నేను నమ్మను. ఎందుచేతనంటావా? రామాయణ భారత భాగవతాల్లో భగవంతుడు అవతరించిన ప్రతి సందర్భంలోనూ అద్భుతాలు జరిగాయి. రాముడు అవతరించినప్పుడు యజ్ఞగుండంలోంచి దివ్యపురుషుడు ఆవిర్భవించి దశరథ చక్రవర్తికి దివ్య పాయసాన్ని ఇచ్చాడు. ఆ తర్వాతే రాముడు పుట్టాడు. అందుచేత రాముడు దేవుడంటే నమ్ముతాం.
4: అలాగే శ్రీకృష్ణుడు అవతరించే ముందు కారాగారంలో దేవకీ వసుదేవులకి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి దేవకీ గర్భాన విష్ణుమూర్తి అవతరిస్తాడని చెప్పాడు. అందుచేత కృష్ణుడు దేవుడంటే నమ్ముతాం.
1: బాబా భగవంతుడు అంటున్నారే, మరి వారు అవతరించినప్పుడు ఇలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా?
2: జరిగాయి. ఒక అద్భుతం కాదు, అనేక అద్భుతాలు జరిగాయి. సావధానంగా విను. పుట్టపర్తిలో వెంకావధూత అనే యోగి స్వామి అవతరించక ముందే స్వామి తాతగారైన కొన్నమరాజు గారికి మన రత్నాకర వంశంలో భగవంతుడు అవతరిస్తాడయ్యా అని చెప్పారు.
3: మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు గర్భిణిగా ఉన్న సమయంలో 1926 ఫిబ్రవరిలో ఒకరోజు సాయంకాలం బావిలోంచి నీళ్లు తోడుతూ స్పృహ తప్పిపడిపోయారు. అది చూసి కంగారు పడిన లక్ష్మమ్మగారు కోడల్ని కారణం అడిగితే, ఆకాశం నుండి నీలమైన గోళం మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తూ వచ్చి తన గర్భంలో ప్రవేశించిందని చెప్పారు.
6: ఆ రోజుల్లోనే కొండమరాజు గారింట్లో రాత్రివేళ మేళతాళాలు మృదంగాలు వాటంతటవే మ్రోగసాగాయి. దీనికి ఆశ్చర్యపోయిన కొండమరాజు గారు వెంటనే వేద పండితులను సంప్రదించారు. వారు మీ కోడలి గర్భవాసన భగవంతుడు అవతరిస్తాడని చెప్పారు.
1: అలాగా? ఆశ్చర్యంగా ఉంది.
4: బాబా జనన సమయంలో ఇలాంటి అద్భుతాలు జరిగాయా?
2: ఇంకా వినండి. బాబా శివశక్తి స్వరూపులు. ఈ విషయం తెలియచేయడానికి శివునికి అతి ప్రీతికరమైన కార్తీక సోమవారాన ఆసేతు హిమాచల్ పర్యంతం పరమశివునికి అమృతాభిషేకాలు జరుగుతున్న శుభ సమయంలో భగవాన్ అవతరించారు.
3: భగవాన్ చిత్ర విచిత్రమైన అద్భుతాలు చేయగల సర్వశక్తి సమన్వితులు కాబట్టి చిత్రావతి నదీ తీరంలో పుట్టారు.
6: తాను నాశనం లేనివాడు, ఏ పదార్థాన్నైనా అక్షయం చేయగలవాడు కాబట్టి అక్షయనామ సంవత్సరంలో జన్మించాడు.
2: తాను సర్వ ప్రపంచానికి పోషణకర్త అని తెలియచేయడానికి సత్యనారాయణ వ్రత ప్రసాదం స్వీకరించిన తరువాత ఈశ్వరమ్మకు జన్మించారు బాబా.
3: బాబా తాను ఆదిశేషునిపై పవళించిన అనంత పద్మనాభుడిని తెలియజేయడానికి పొత్తిళ్లలో ఉండగానే నాగసాయిగా దర్శనమిచ్చారు.
6: శ్రీకృష్ణ పరమాత్ముడా, మా స్వామి పాదాలు శంఖచక్రాంకితాలు.
2: మా స్వామి నిర్మల ప్రేమస్వరూపుడు. వారి దర్శనం అజ్ఞానాన్ని హరిస్తుంది, దురాలోచనల్ని దూరం చేస్తుంది. సత్యసాయి నామం ఆశల వలలో చిక్కుకోకుండా కాపాడుతుంది. గుండె గుండెలో వెలిగే దేవుడు మా బాబా. విను.

0: రామం, నువ్వెన్ని చెప్పు, మానవుడు దేవుడంటే నమ్మలేకుండా ఉన్నానయ్యా.
1: అసలు భగవంతునికి మానవునిగా అవతరించవలసిన అవసరం ఏంటండి?
2: ఇదే కదా మీ సందేహం. వినండి, ప్రపంచంలో లోక కళ్యాణం చేయాలన్నా, మారణ హోమం సృష్టించాలన్నా మానవుడే చేయగలడు.
3: అందుచేత మానవుడు తనలోని దివ్యత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని వికసింపజేసుకుని లోక కళ్యాణానికి కృషి చేయాలి తప్ప దానవుడిలా ప్రవర్తించి విధ్వంసం సృష్టించకూడదు. అలా మానవుణ్ణి సంస్కరించాలంటే మానవుడికి అర్థమయ్యే భాషలో ధర్మాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి, చెయ్యి పట్టి నడిపించాలి. అందుకే దైవం మానవుడిగా అవతరిస్తాడు.
4: అందుకే శ్రీరాముడు మానవుడిగా పుట్టాడు, ధర్మమూర్తిగా జీవించాడు. కృష్ణుడు మానవుడిగా పుట్టాడు, ప్రేమమూర్తిగా జీవించాడు. బుద్ధుడు మానవుడిగా పుట్టాడు, అహింసామూర్తిగా జీవించాడు. జీసస్ మానవుడిగా పుట్టాడు, కరుణామూర్తిగా జీవించాడు. షిరిడీ సాయినాథుడు మానవుడిగా పుట్టాడు, అనుగ్రహమూర్తిగా జీవించాడు. అందుకే భగవాన్ సత్యసాయి కూడా మానవుడిగా పుట్టాడు, ప్రేమామృతమూర్తిగా జీవించాడు. అర్థమైందా?
0: అర్థమైందయ్యా. నిరాకారుడు నరాకారుడుగానే పుడతాడు. అగ్రీడ్.
1: భగవంతుడు మనలాగే పుట్టి, మనలాగే పెరిగి, మనలాగే జీవిస్తే ఆయన దేవుడని ఎలా తెలుసుకుంటామండి?
5: మంచి ప్రశ్న వేశారు. చూడండి, మనం భగవద్గీతను పూజిస్తాం, పారాయణ చేస్తాం, కాని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నించం.
0: మీరెవరు?
2: జగన్నాథం గారు మన కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
0: నమస్కారం
2: మాస్టారు. ఈయన రంగారావు అని నా ప్రాణమిత్రుడు.

0: ఢిల్లీలో వ్యాపారవేత్త. వారు విశ్వనాథం గారు, మా రంగా మిత్రులు.
1: రంగారావు గారు, మనం మహనీయుల బోధలు వింటాం, వారిని మెచ్చుకుంటాం, కాని వారి బోధనలోని అంతరార్థాన్ని గ్రహించం.
2: ఇజ్ ఇట్ సో?
1: అవును. భగవాన్ 1926లో నవంబర్ 23న జన్మించారు. మరుసటి రోజున ధ్యానం నుండి జాగృతులైన అరవింద యోగి నిన్ననే శ్రీకృష్ణ పరమాత్మ మళ్లీ భూమిపై అవతరించాడు అని చెప్పారు. మనం వినిపించుకున్నామా?
0: అరవిందుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు భగవంతుడు మానవుడిగా అవతరిస్తే ఎలా తెలుసుకోవచ్చునో బోధించారు. మనం ఎప్పుడైనా అదేమిటోనని విచారించామా?
1: ఎలా తెలుసుకోవచ్చు? భగవంతుడు మానవుడిగా అవతరించినా వారి దివ్య లక్షణాలు వారి ప్రతిచర్యలోనూ ప్రతిబింబిస్తూనే ఉంటాయి.
2: ఏమిటా దివ్య లక్షణాలు?
1: సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, సర్వ జగద్రక్షకత్వం, కీర్తి, వైభవం, ప్రకృతిపై ఆధిపత్యం, స్వప్న సాక్షాత్కారం, మానవాతీతమైన అద్భుతాలు చేయడం, నిర్జీవుణ్ణి సజీవునిగా చేయడం, ఈ 9 లక్షణాలు ప్రదర్శించగలవాడే అవతార పురుషుడు.
2: ఈ లక్షణాలన్నీ బాబా ప్రదర్శించారా?
0: అసంఖ్యాకంగా ప్రదర్శించారు.
2: అలాగా వారి సర్వజ్ఞత్వం గురించి ఒక్క అనుభవం చెప్పు.
0: కేరళ రాష్ట్రంలో మంజేరిపట్నంలో శైలజ అనే భక్తురాలు స్వామిని తమ ఇంటికి రమ్మని నిరంతరం ప్రార్థించేది. కరుణామయుడైన బాబా ఒకరోజు భజన జరుగుతున్న సమయంలో వారింటికి వెళ్లారు. 2 రోజులు వారింటిలో భజనలో పాల్గొన్నారు, ప్రసాదం అనుగ్రహించారు. వారి బంధువర్గం అంతా స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి అనుగ్రహానికి ఆ కుటుంబం కరిగి కన్నీరయ్యింది. కాని విచిత్రం ఏమిటంటే, అదే సమయంలో భగవాన్ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సర్వజ్ఞత్వం అంటే ఆ భక్తురాలి ప్రార్థన తెలుసుకుని అనుగ్రహించడమే.
2: ఇది యథార్థమా? 100 పాళ్లు యథార్థం. డాక్టర్ ఓసీస్ వారి బృందం శైలజ కుటుంబ సభ్యుల బంధువుల అనుభవాలు రికార్డు చేసి భద్రపరిచారు. చదవండి.
3: మరి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. పురాణాలలో భక్తుల ప్రార్థన మన్నించి భగవంతుడు ప్రత్యక్షమైనట్లు బాబా ఎప్పుడైనా ఎక్కడైనా తన భక్తుల ఎదుట ప్రత్యక్షమై అనుగ్రహించారా?
4: అనుగ్రహించారు. 1996 వెనిజులా దేశానికి చెందిన విమానం ఆకాశంలో అతి వేగంగా దూసుకుపోతుంది. హఠాత్తుగా ఒక ఇంజిన్లో లోపం ఏర్పడి విమానం నెమ్మదిగా కిందికి దిగిపోతోంది. విమానం కూలిపోతుందేమోనని పైలట్ భయపడ్డాడు. అప్పుడు ఆ విమానంలోని బాబా భక్తురాలైన స్టీవార్డెస్ ప్రమాదాన్ని గుర్తించి, బాబా ఈ విమానాన్ని మమ్మల్ని కాపాడు తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థించింది. గుండె లోతుల్లోంచి వచ్చిన ఆ ప్రార్థన భగవాన్ విన్నారు. మరుక్షణంలో ఆ విమానానికెదురుగా మేఘమాలికల్లో అభయహస్తంతో 20 సేపు బాబా దర్శనమిచ్చారు. అంతే, విమానంలో లోపం మాయమై క్షేమంగా గమ్యస్థానం చేరుకుంది.
2: వాట్ ఏ మిరాకిల్! నిజంగా ఇలా జరిగిందా?
5: ముమ్మాటికి జరిగింది. డాక్టర్ హీరామాలిని శేషాద్రి వ్రాసిన గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్ పుస్తకం చదవండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి. సర్వాంతర్యామిత్వం అంటే ఇదే.
4: నా భక్తుల్ని రక్షించడానికే నేను అవతరించలేదు, ఈ సర్వ ప్రపంచాన్ని రక్షించడానికే నేను అవతరించాను అంటారు బాబా.
2: అలాగా
4: ఈ లక్షణాన్నే సర్వ జగద్రక్షకత్వం అంటారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. 1990 ఆ స్టీల్ ప్లాంట్ సంవత్సరానికి 500 నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఎందరో ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ ను వదిలి వెళ్లిపోయారు. కాని 500 సత్యసాయి భక్తులు మాత్రం ప్రశాంతి నిలయం వచ్చి తమ స్టీల్ ప్లాంట్ ను ఉద్ధరించమని బాబాను ప్రార్థించారు. స్వామి అనుగ్రహ వర్షం వారిపై కురిసింది. స్వామి అభయమిచ్చారు. అనతి కాలంలోనే స్టీల్ ప్లాంట్ కాలనీలో సత్యసాయి మందిర నిర్మాణం జరిగింది. నామ సంకీర్తన, నగర సంకీర్తన సేవలు ప్రారంభమయ్యాయి. అంటే ఆనాటి నుండి స్టీల్ ప్లాంట్ క్రమక్రమంగా అభివృద్ధి చెంది ఈనాడు 3,500 లాభాల బాటలో పయనిస్తోంది.
2: రామం, ఈ అద్భుతాలు వింటుంటే బాబా గురించి ఇంకా వినాలనిపిస్తుంది.
0: విను, కీర్తి దైవానికుండే మరో లక్షణం. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచమంతా ఈనాడు సత్యసాయి నామంతో, సాయి సేవలతో పులకించిపోతోంది. అమెరికాలో సెయింట్ లూయిస్ నగరంలో ప్రతి సంవత్సరం సత్యసాయి దినోత్సవం అన్న పండుగ జరుపుకుంటున్నారు. జపాన్ వేద పఠనంతో పరవశించిపోతోంది. ఆఫ్రికా దేశంలో విక్టర్ కాను అనే సత్యసాయి భక్తుని కృషి ఫలితంగా జులాయిల్లా తిరిగే విద్యార్థులు ప్రహ్లాదుల్లా మారిపోతున్నారు. హావార్డ్ మర్పెట్ వ్రాసిన సాయిబాబా ది మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే పుస్తకం ఆస్ట్రేలియా నుంచి వెలువడింది. లాటిన్ అమెరికా దేశాల్లో స్వామిని చూడని వారు కూడా సత్యసాయిని దైవమని కీర్తిస్తున్నారు. రష్యా, చైనా వంటి కమ్యూనిస్టు దేశాల నుంచి వేలాది భక్తులు సత్యసాయి దివ్య దర్శనానికి ప్రశాంతి నిలయం సందర్శిస్తున్నారు. నేడు ప్రపంచంలో ఏ దేశమైగినా ఏ భాష పలికినా సత్యసాయి దివ్య నామ సంకీర్తనలే, దివ్య లీలలే, దివ్య మహిమలే.
5: ఇక పుట్టపర్తిలో అడుగుపెట్టండి. బంగారు పూతలతో మిలమిలా మెరిసిపోయే సాయి కుల్వన్ సభామండపం, భారత భాగవత రామాయణ గాథలు సర్వాంగ సుందరంగా చిత్రీకరించిన పూర్ణచంద్ర సభాభవనం, అవతార పురుషుని దివ్య లీలలు కళ్లకు కట్టినట్లు చూపించే చైతన్య జ్యోతి, సర్వమతముల సారమే సాయిమతముని చూపించే హెరిటేజ్ మ్యూజియం, సర్వదేవతామూర్తుల్ని సజీవమూర్తులుగా ప్రతిష్ఠించిన హిల్వ్యూ స్టేడియం,
4: డివైన్ మ్యూజిక్ గివ్స్ సోల్ టు ది యూనివర్స్, వింగ్స్ టు ద మైండ్, ఫ్లైట్ టు ఇమాజినేషన్, లైఫ్ టు ఎవ్రీథింగ్ అని సంగీత ప్రభావాన్ని తెలిపే మీర్పురి సంగీత కళాశాల, ఖగోళ రహస్యాల్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బోధించే నక్షత్రశాల, భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ లేని అద్భుతమైన ఇండోర్ స్టేడియం, భూమి నుంచి బకింగ్హామ్ ప్యాలెస్ మురిచిందా అని భ్రమింపజేసే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎక్కడ చూసినా వైభవమే వైభవం.
0: అన్నింటినీ మించి విరాళాలకు చేయి చాచని, చందాలకు హుండీ లేని దివ్య పుణ్యక్షేత్రం ప్రశాంతి నిలయం.
6: రామం, పుట్టపర్తి వైభవం నువ్వు చెబుతుంటే దర్శించాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. ఇటువంటి దివ్యక్షేత్రం భూమండలం మీద ఉందా అనిపిస్తుంది.
7: మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని అందరూ దర్శించరే?
8: దర్శిస్తారు విశ్వనాథ్. విశాల విశ్వంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తారు. దేశాధినేతలందరూ విశ్వశాంతి కోసం కలిసి ఇక్కడ ప్రార్థించే రోజు వస్తుంది.
0: అప్పుడు పుట్టపర్తిలో అడుగు పెట్టడానికి కూడా చోటు దొరకదు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనాధ్యావతారాలెత్తిన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి అని విశ్వమంతా గుర్తిస్తుంది. పుట్టపర్తిలో మట్టి సోకినా చాలు పునర్జన్మ ఉండదని అందరూ శిరసు వంచి ఈ క్షేత్రానికి నమస్కరిస్తారు.

0: జగన్నాథం గారు, పంచభూతాలు భగవంతుడు నియంత్రణలో ఉంటాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. మరి భగవాన్ శ్రీ సత్యసాయి సర్వేశ్వరుడే అయితే వారి జీవితంలో కూడా ప్రకృతిని నియంత్రించిన సందర్భాలు ఉండాలి కదా.
1: ఉన్నాయి రంగారావు గారు. పాత మందిరంలో ఉన్నప్పుడు బాబా దివిజ గంగా ప్రవాహాన్ని పత్తికి రప్పించారు. చిత్రావతికి వరదలు వచ్చినప్పుడు ఒక్క సంజ్ఞతో వరద వెల్లువను దారి మళ్లించారు. ఉత్తర కర్ణాటకలో స్వామి దర్శనం కోసం భక్తులు ఎండలో వేచి ఉంటే ఒక్క దివ్యనామ సంకీర్తనతో మేఘాలను రప్పించి ఛత్రం పట్టించారు. ఇలా లెక్కలేనన్ని దృష్టాంతాలున్నాయి. జగత్తును నియంత్రించగల జగదీశ్వరుడు బాబా.
2: రంగారావు గారు, స్వప్న సాక్షాత్కారం మరొక దివ్య లక్షణం. నటాషా అనే రష్యన్ భక్తురాలు స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించమని మనసారా ప్రార్థించింది. ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి భారతదేశం రావడానికి సిద్ధంగా ఉండమన్నారు బాబా. ఆమె స్వప్న వృత్తాంతం విన్న ఆమె భర్త బోరిస్ నమ్మలేదు, కాని అనూహ్యంగా వారం రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి దుబాసీగా వచ్చే అవకాశం బోరిస్కి లభించింది. అందుకే నా సంకల్పం లేకుండా మీకు కలలో కూడా కనిపించను అని చెప్తారు బాబా.
3: మరి మానవాతీతమైన అద్భుతాలు చేయగలవాడే భగవంతుడు అన్నారు కదా మీరు.
4: నిజమే. 1990వ సంవత్సరంలో తన పుట్టు పండుగ నాడు ఒక సంవత్సర కాలంలో 100 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పుట్టపర్తిలో నిర్మిస్తాను అని ప్రకటించారు బాబా.
5: అది చాలా కష్టసాధ్యమే అని మీ వంటి వారే కాదు, ఇంజనీర్లు డాక్టర్లు కూడా అన్నారు. కానీ సత్యసాయిది సత్య సంకల్పం. 6 నెలల కాలంలో పరమాద్భుతంగా ఆసుపత్రి నిర్మాణం జరిగి 1991వ సంవత్సరం నవంబర్ 22న, అంటే స్వామి పుట్టు పండుగకు ఒకరోజు ముందు, ఆ ఆసుపత్రిలో 4 గుండె ఆపరేషన్లు జరిగి అందరూ స్వామి అనుగ్రహం వల్ల క్షేమంగా ఉన్నారు. ఇది మానవాతీత అద్భుతం కాదా?
3: నిజమే శివయ్య గారు, ఇది పరమాద్భుతం.
1: అన్నిటికంటే అద్భుతం నిర్జీవుల్ని సజీవులుగా చేయటం.
0: అంటే భగవాన్ మరణించిన వారిని కూడా సజీవుల్ని చేశారా?
2: ఏ నమ్మలేకుండా ఉన్నారా? కాని ఇది ప్రత్యక్ష సత్యం. బాబాను బాలకృష్ణుడిగా భావించి సేవించిన కరణం సుబ్బమ్మ గారిని చనిపోయిన 24 గంటల తర్వాత బాబా బ్రతికించారు. అదేకాక బిడ్డలు లేని ఆ తల్లికి తానే కన్నబిడ్డయ్యై తులసి తీర్థం పోశారు. కుప్పం రాధాకృష్ణయ్య గారనే భక్తుణ్ణి చనిపోయిన 72 గంటల తర్వాత పునర్జీవితుల్ని చేశారు. అదే గోవలో రామ్బ్రహ్మం గారిని, వాల్టర్ కోవన్ని వారు పరమపదించిన 4-5 గంటల తరువాత ఆసుపత్రికి వెళ్లి జీవం పోశారు బాబా.
4: ఇవన్నీ ఊహకందని యథార్థాలు.
5: ఇన్ని దివ్య లక్షణాలు కలవారు కాబట్టే అణుశాస్త్రవేత్తల నుండి అతి సామాన్యుని వరకు భగవాన్ బాబాని భగవంతుడని విశ్వసిస్తున్నారు. వారి ప్రేమ బాటలు నడిచి సేవలందిస్తున్నారు.
1: తనను నమ్మిన వారిని, నమ్మని వారిని కూడా కంటికి రెప్పల కన్న తల్లిలా కాపాడుతున్నారు బాబా.
0: రామం మూర్ఖత్వం అజ్ఞానానికి లోబడిపోయి ఇంతటి మహనీయమూర్తిని దర్శించలేకపోయాం. నీ ప్రాణ స్నేహితుని కదా, ఒక్క చెంపదెబ్బ కొట్టి నా పొరపాటుని ఎత్తి చూపించి నా కళ్ళు తెరిపించి బాబా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించలేకపోయావా?
4: విచారించకు, వారు మనమర్చనే ఉన్నారు. సాయిని భక్తి విశ్వాసాలతో పిలిచి కొలిచిన వారికి ఓయని సమాధానం ఇస్తున్నారు.
5: సన్మార్గాన్ని విడిచిపెట్టిన వారిని చేయి పట్టి నడిపించడానికి వేదసారాన్ని చిన్న చిన్న పాటల రూపంలో, కథల రూపంలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బోధించారు బాబా. అమృతతుల్యమైన వారి కథలు గాథలు విని కోపతాపాలకు, నిరాశ నిస్పృహలకు గురైన ఎంతో మంది సన్మార్గంలో నడిచి తరిస్తున్నారు. నువ్వు విను, నువ్వు మారతావు.

0: రామం, ఇంత మహిమ గల వారి బోధనలు నేను వింటమే కాదు అందరికీ వినిపిస్తాను.
1: రాము,
0: భగవాన్ మహాభినిష్క్రమణ తర్వాత కూడా స్వామి భక్తులు అదే భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తున్నారా?
2: నాకు అదే సందేహం. ముందా సందేహాలు దూరం చేసుకోండి. రంగారావు గారు, సత్యసాయి భక్తుల భక్తి విశ్వాసాలు మనోభావాలు మీకు తెలియవు. సాయి నామస్మరణ చేస్తూ ప్రేమ నిస్వార్థ సేవాభావాలు పెంపొందించేలా సేవలు చేసే తన బిడ్డలను బావా చేయి పట్టి నడిపిస్తారు.
3: మేము ఒక్కడుగు వేస్తే తాను 100 అడుగులు వేసి మాకు మార్గం సుగమం చేస్తారు. ఇది మా అనుభవం. వారిని దర్శించకుండా, వారిని స్మరించకుండా మేం జీవించలేం. స్వామి నామమే మా ఊపిరి, సాయి సేవే మాకు ప్రాణం.
4: త్రేతనాటి శ్రీరాముడే, ద్వాపరన్నాటి శ్రీకృష్ణుడే, తిరుమలలోని శ్రీనివాసుడే, షిరిడీలోని సాయినాథుడే, భగవాన్ శ్రీ సత్యసాయి అని మా దృఢ విశ్వాసం.
0: శివ, ఇప్పటికీ వారు మీ ఇంటా జంటా కంటా ఉండి నడిపిస్తున్నారన్నమాట.
4: ఎస్, వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ ఫీజ్, పోర్టబుల్ వాటర్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫ్రీ ఆఫ్ చార్జ్, ఫుడ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద నీడీ ఎవ్రీడే. ఇవన్నీ నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. ఇది వారి అనుగ్రహం కాదు?
5: వందలాది గిరిజన గ్రామాలు అన్ని మౌలిక సదుపాయాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కళకళలాడుతున్నాయి. ఇది వారి ఆశీస్సు కాదు?
3: అనంతగిరి కొండలలో వందలాది గ్రామాలలో దాహార్తులకు మంచినీటి సదుపాయం కల్పించడానికి కనకవర్షం కురుస్తోంది. ఇది బాబా అనుగ్రహం కాదు? చీకటిలో చదువు సంధ్యలేక అలమటిస్తున్న గ్రామాలకు సోలార్ దీపాలు లభించాయి. ఇది స్వామి కరుణ కాదు? ఈ మారుమూల కొండల్లో పండిన కాఫీకి ఒక సత్యసాయి భక్తుని సలహాతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇది సత్యసాయి కృపా కటాక్షం కాదు? ఇలాంటి అనుభవాలు అనంతం, అఖండం.
0: ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయయ్యా రామం. స్వార్థం అనుకోపోతే ఈ మాట చెప్పు, మన పశ్చిమ గోదావరి జిల్లాను బాబా ప్రత్యేకంగా ఏమైనా అనుగ్రహించారా?
5: రంగా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కోట్ల సాయి భక్తుల గుండెల్లో మారుమ్రోగుతున్న సాయి గాయత్రి మహామంత్ర ద్రష్ట బ్రహ్మశ్రీ ఖండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇక్కడే పుట్టారు. 14 భాషలలో అనువదించబడిన తపోవనం పారాయణ గ్రంథం రచయిత శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు ఇక్కడి వారే.
4: భారతీయ సంస్కృతి సంప్రదాయాల వ్యాప్తికి స్వామి స్థాపించిన, సనాతన భాగవత భక్త సమాజానికి దశాబ్దాలు సేవ చేసిన శ్రీ శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారు ఇక్కడి వారే. అక్షయ విభూతిని అనుగ్రహించే వెండి భరిణను మన కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారికి బాబా ప్రసాదించారు. లక్షలాది దీనజనులకు వైద్య సేవల్ని అందిస్తున్న సిహెచ్ పోతేపల్లి ఆసుపత్రి భగవాన్ అనుగ్రహమే. కొవ్వూరులో సత్యసాయి సంగీత కళాశాలను స్వామి తన అమృత హస్తాలతోనే ప్రారంభించారు.
6: జగన్నాథం గారు, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. అయితే స్వామి మహాభినిష్క్రమణ తర్వాత మన జిల్లాలో మీరు స్వయంగా చూసిన అద్భుతమైన అనుభవం ఉంటే చెప్పండి.
5: చెప్తాం. మన పశ్చిమ గోదావరి జిల్లాలో అలుపెరుగని స్వామి సేవకులు కొమ్మారెడ్డి భాస్కర్రావు గారికి ఒకమారు అచేతనంగా ఉన్న స్థితిలో తీవ్రమైన పక్షవాతం సోకింది. ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాం. వెంటనే వారి పరిస్థితిని వివరిస్తూ ఒక లేఖ వ్రాసి పర్తిలో స్వామి సమాధిపై పెట్టారు. పెట్టిన మరుక్షణంలో ఆసుపత్రిలో భాస్కర్రావు గారు టక్కున లేచి కూర్చున్నారు. వారి పక్షవాతం మటుమాయమైంది. ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి?
0: వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బాబా, మీకు శతకోటి వందనాలు.
5: రంగా, భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యనామం విశ్వాన్ని ముంచెత్తే ఉత్తుంగ భక్తి తరంగం. సాయి సేవ యువతరంలో మానవతా విలువలు చిగురింపచేసే సేవా ప్రభంజనం. సాయి ప్రేమ ప్రజాబాహుళ్యంలో నైతిక విలువలు పునరుద్ధరించే దివ్య వాహిని.
3: రంగా, గుండె చరిచి చెప్తున్నాను విను. ఈనాడు లోక కళ్యాణానికి సాయి ప్రేమ మార్గమే శరణ్యం. విశ్వశాంతికి సాయి సేవా పథమే దిక్కు. అందుకే సాయి రథం ప్రేమ బాటలో ధర్మనిష్ఠతో కదులుతోంది. రండి, అనుసరిద్దాం.

జీవితమే నాటకరంగంలో భాగంగా అవతరణ ఉద్ధరణ నాటకం విన్నారు కదా. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటుంది జీవితమే నాటకరంగం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

kami tu walinya.